0: ప్రియా ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: ఉఫ్, అది ఎంత ఆహ్లాదకరమైన జీవితం! ఈ స్త్రీలు అన్ని రకాల పురుషులను ఆకర్షిస్తారు. అందరూ వాళ్ల ఫోటోలు తీసుకుంటారు, వాళ్లపై కనకవర్షం కురిపిస్తారు. ఇక హాయిగా బ్రతకవచ్చు. ఒక వారం క్రితం పేదరాలుగా ఉన్న మహిళకు ఇప్పుడు అందమైన వస్త్రాలు, నగలు, ఒక పెద్ద ఇల్లు ఉన్నాయి. ఆమె క్రొత్త ఉద్యోగంలో చేరినప్పటి నుండే ఈ మార్పులొచ్చాయి. అబ్బో, ఇదేదో చాలా బాగున్నట్టుందే, ఇంతకీ అదేం ఉద్యోగమబ్బా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. అదేంటో ఆలోచిస్తూ ఉండండి.
2: నిరీక్షణ మహిళకు స్వాగతం. 30 నిమిషాల ఈ కార్యక్రమంలో మనం చర్చించుకునే అంశాలు మహిళల హృదయాల్ని స్పృశిస్తాయి.
1: ఈరోజు మనం చర్చించబోయే అంశం స్త్రీలకే కాదు, పురుషులకు కూడా వర్తిస్తుంది. అయితే ఇద్దరికీ వేరువేరు విధానాలుగా ఉపయోగపడుతుంది.
2: ఆ అంశం ఏమంటే పోర్నోగ్రఫీ, అంటే అశ్లీల రచనలు మరియు దృశ్యాలకు బానిసలవ్వడం. పోర్నోగ్రఫీ అనే మాట గ్రీకు పదాల నుండి వచ్చింది. దాని అర్థం చెడ్డ వ్రాతలు.
1: ఈ దినాలలో ఈ దురలవాటు రచనలోనే కాదు, చలన చిత్రాల ద్వారా, ఇంటర్నెట్ల ద్వారా, లైవ్ షోలలో కూడా లభ్యమవుతుంది.
2: అశ్లీలత ఎన్ని రూపాల్లో ఉన్నా వాటన్నిటి ఫలితం ఒక్కటే, వాటిని చూపించటం ద్వారా మనుష్యుల లైంగిక కోరికల్ని రెచ్చగొట్టడమే ఈ రచనల చిత్రాల లక్ష్యం.
1: ఈ అలవాటును గూర్చి దేవుడు ఏమనుకుంటున్నాడు? కొంతమంది చెప్పినట్లే ఇది హానికరమైనది కాదా? ఈ విధమైన వాటిలో పాల్గొనడం డబ్బు సంపాదించడానికి మంచి మార్గమా? పురుషులు మరియు స్త్రీలు ఈ దురలవాటు అభ్యాసం చేస్తే ఏమవుతుంది? ఈరోజు కార్యక్రమంలో వీటన్నింటినీ చర్చించబోతున్నాం. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: అశ్లీల రచనలకు మరియు చిత్రాలకు బానిసలయ్యే వారిలో ఎక్కువ శాతం పురుషులే అన్నది పచ్చి నిజం. ఎందుచేతనంటే పురుషులు చూడడం ద్వారా లైంగిక ప్రేరణకు లోనవుతారు, ఇక దానివైపే ఆకర్షించబడతారు. అయితే అందుకు వారు చెల్లించే మూల్యం ఏంటో తెలుసా? అశ్లీల చిత్రాల్లో వారు చూసిన ఉన్మాదాన్ని కోరతారు, భార్యల పట్ల ఆసక్తి చూపించరు, వారితో తృప్తి చెందరు. అందును బట్టి భార్యలు కూడా బాధపడాల్సి వస్తుంది. కేవలం భర్తలు చెప్పిన విధానంలో వారి కోరికల్ని తీర్చటానికే భర్తల చేత వాడుకోబడతారు. ఈ పిచ్చి ఇంకా ముదిరింది అంటే చివరికి పిల్లలపై మరియు జంతువులపై కూడా దాన్ని ప్రయోగం చేస్తారు. అది చాలా విచారకరమైన పరిస్థితి. ఈరోజు సునీత గారు మనతో ఉన్నారు. ఆమె భర్త అశ్లీల రచనలకు చిత్రాలకు బానిస అవడం వలన ఆవిడ ఎంత బాధపడిందో మనకు చెప్తారు. మహిళలు, ఒకవేళ మీలో ఎవరైనా ఇదే సమస్యను ఎదుర్కొంటూ ఉంటే సునీత గారు చెప్పే మాటల్ని వినండి, ప్రోత్సహించబడండి.
1: మా బాబుకి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒకరోజు మధ్యాహ్నం తన గదిలో చిన్న కుక్కపిల్ల ఉన్న బోనును శుభ్రం చేయడానికి లోపలికి వెళ్లాడు. గదిలోకి అలా వెళ్లాడో లేదో మమ్మీ మమ్మీ అది మళ్లీ వెళ్లిపోయింది అని అరిచాడు. ఇక మా బాబు దాన్ని వెదకసాగాడు. అది ఎక్కడ ఉంటుందని ఊహించాము, ఆ స్థలాలన్నీ వెదికాము. చివరికి వంటగది దగ్గర ఉన్న చిన్న అరలో అది దొరికింది. మొత్తానికి దాన్ని పట్టుకోగలిగాము. అదే సమయంలో అక్కడ ఉన్న ఒక కాగితపు సంచి నా కంటపడింది. అందులో ఏముందోనని తెరచి చూశాను. లోపల ఉన్న పుస్తకాలను చూడగాని నాకు చాలా కోపం వచ్చింది, బాధ కూడా కలిగింది. అయితే కుక్కపిల్లను వెతకడంలో ఆ సంచి మా బాబు కంటపడకుండా నాకు కనిపించినందుకు సంతోషపడ్డాను. ఇలాంటి పుస్తకాలను మా ఇంట్లో చూడడం నాకు ఇది మొదటిసారి కాదు. వాటిని చూసిన ప్రతిసారి నాకు కోపం వస్తుంది, అసహ్యం కలుగుతుంది. ప్రతిసారి హృదయంలో నేను మోసగించబడుతున్నానన్న బాధతో చాలా గాయపరచబడ్డాను. నేను చూసిన ఆ పుస్తకాలు ఏవి అని మీరు అనుకోవచ్చు. అవి అశ్లీలమైన రచనలు, పత్రికలు మరియు వీడియోలు. అందులో వ్రాయబడిన మాటలు, చిత్రాలు పాఠకుల లైంగిక కోరికలను, భావోద్వేగాన్ని ఉత్తేజపరుస్తాయి. ఈ అశ్లీల సాహిత్యం మరియు వస్తువులు టెలివిజన్లు, ఇంటర్నెట్లో కూడా ఉంటాయి. అయితే అవి నన్ను ఎందుకు కలవరపరుస్తున్నాయి? వాటి వల్ల కలిగే ప్రమాదాలు నాకు తెలుసు. అలా అశ్లీలమైన వనరులకు అలవాటు పడిన వ్యక్తితో జీవిస్తున్న నేను వ్యక్తిగతంగా వాటి పరిణామాలను అనుభవిస్తున్నాను కాబట్టి అవంటే నాకు భయం, అసహ్యం. మత్తుపానీయాలకు, మాదక ద్రవ్యాలకు బానిసలైన వారు కూడా అందుకు పరిణామాలను అనుభవించాల్సిందే. నేను ప్రేమించే వ్యక్తి అశ్లీల సంబంధమైన వాటిలో పాల్గొనడాన్ని అలవాటు చేసుకోవడం వలన తనను తాను నాశనం చేసుకునే మార్గంలోనికి వెళ్తున్నాడు. అది అతని జీవితాన్ని నాశనం చేస్తుంది. అంతమాత్రమే కాదు, అది మా దాంపత్య జీవితాన్ని మరియు కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది. అలాంటి వారి కథ అంతా ఒకేలాగా ఉంటుంది. చిన్నపిల్లలు, యవనస్తులు దీనికి అలవాటు పడినట్లే వివాహితులైన స్త్రీ పురుషులు కూడా అలవాటు పడతారు. పురుషుడు దాని ద్వారా లైంగికంగా ప్రేరేపింపబడతాడు కాబట్టి మళ్లీ మళ్లీ ఇంకా ఎక్కువగా చూడాలని అనుకుంటాడు. మరి ఎక్కువగా అశ్లీల సంబంధమైన ఉత్పత్తుల కోసం వెతుకుతాడు. ప్రారంభంలో సిగ్గుపడతాడు, కాని తరువాత అతని మనస్సాక్షి ఘోషను వినడం మానేస్తాడు. ఇంకా ఎక్కువగా కావాలని కోరుకుంటాడు. ఈ విధంగా ఎక్కువ రోజులు పాల్గొనడం హింసకు మరియు ఇతర నేరాలకు దారితీస్తుంది. ముఖ్యంగా వాళ్లు స్త్రీలపై, పిల్లలపై నేరానికి పాల్పడే ప్రమాదం ఉంది. ఈ విధమైన అశ్లీల సాహిత్యానికి అలవాటు పడిన వారిని పట్టుకోవాలంటే వారిలో స్పష్టంగా గోచరమయ్యే లక్షణాలు ఇవి: అబద్ధాలు, గోప్యత, మోసం, స్వార్థం, స్నేహితులకు, కుటుంబానికి వేరుగా ఒంటరిగా ఉండడం, భావోద్వేగపరంగా భార్యతో లేక భర్తతో సన్నిహితంగా ఉండలేని అసమర్థత మరియు కోపం. ఆ వ్యక్తి దానిలో చిక్కుకొని పోతాడు. తన రహస్య పాపంతో పోరాడలేడు. ఒక స్నేహితుని ద్వారా లేక కుటుంబస్తుల ద్వారా ఆ సాహిత్యం కనుగొనబడనంత వరకు ఆ వ్యక్తి అశ్లీలతతో దహించబడుతున్నాడని ఎవరికీ తెలియదు. అశ్లీలమైన వాటిని చూడడం, వినడం ప్రమాదం కాదని, వినోదమని, వయసు వచ్చిన వారిగా మారడానికి మార్గమని, యవనస్తుల జీవితంలో ఇది ఒక భాగమని చాలామంది నమ్మకం. కాని అది అనేక ప్రమాదాలతో నిండినది. దీని గురించి చేసిన పరిశోధనలన్నీ చెప్పేదేమంటే, పదే పదే అశ్లీల సాహిత్యాన్ని చిత్రాలను చూసేవారు స్త్రీలను గూర్చి, వివాహం గూర్చి మరియు అన్యోన్యతను గూర్చి తలంపులను మార్చుకుంటారు. వాళ్లు స్త్రీలను ఒక వస్తువులుగా పరిగణిస్తారు, నమ్మకత్వానికి విలువనివ్వరు. వారి భార్యతో లేక ఇతర భాగస్వాముల పట్ల అసంతృప్తితో ఉంటారు. వారి హానికరమైన ప్రవర్తన ఇతరులను ప్రభావితం చేస్తుందనుకోరు. ఆ విషయంలో గ్రుడ్డిగా ఉంటారు. అలా ఇంకా ఎన్నో నష్టాలున్నాయి. అశ్లీల సాహిత్యానికి బానిసలైన వారితో జీవించడం చాలా బాధకరం. చాలా కాలం వరకు మావారి అసలు సమస్యను నేను అర్థం చేసుకోలేకపోయాను. నేను అది నా తప్పే అని అనుకున్నాను. నా హృదయంలో తెలియని వేదన. సోదరి, ఈ కార్యక్రమం వింటున్న మీలో ఎవరైనా నాలాగా బాధపడుతున్నారా? నేను నా భర్తకు నచ్చిన విధంగా దుస్తులు వేసుకోవడానికి, అలంకరించుకోవడానికి ప్రయత్నించాను. అయితే నేను చేసినవేవియూ ఆయన తృప్తినివ్వలేదు. కాబట్టి నాలోనే, అంటే నా రూపంలో లేక వ్యక్తిత్వంలో, ఆకృతిలో ఏదో పొరపాటు ఉంది అనుకున్నాను. అతని కోపాన్ని తగ్గించడానికి, అతన్ని సంతోషపరచడానికి అతని డిమాండ్స్ అన్నీ పూర్తి చేశాను. నా సొంత అవసరాలను కూడా గుర్తించలేని స్థితికి వచ్చాను. అతని అవసరాలను గూర్చే చూడసాగాను. నేను చాలా స్వయం సమృద్ధి కలదాననని ఇతరులు అనుకునేవారు. కాని నేను బ్రతకడానికి అలా

0: మరియు మొదట దేవుని సహాయాన్ని, తరువాత నమ్మదగిన సలహాదారుని సహాయాన్ని లేక దైవజనుల సహాయాన్ని కోరాలి. మిమ్ముల్ని గూర్చి, మీ కోరికలను గూర్చి ధ్యాస ఉంచకుండా దేవుని వైపు తిరగండి. ఏ దాపరికం లేకుండా ఆయన వద్దకు వచ్చి మీ హృదయాన్ని, మనస్సును మార్చమని ప్రార్థించండి. మీ అంతట మీరు ఏమి చేయలేరని, మీకు ఆయన సహాయం కావాలని అడగండి. ఆయనొక్కడే మిమ్మల్ని మార్చగలడు. దేవుడొక్కడే మీ పాపాన్ని క్షమించగలడు మరియు మీ అవమానాన్ని కప్పివేయగలడు. నాలాగా భర్తల ద్వారా బాధపడుతున్న వారితో చెప్పేదేమంటే, మీకు మీ వైవాహిక జీవితాన్ని గూర్చిన ఒక నిరీక్షణ ఉన్నది. మొట్టమొదట మీరు దేవుని స్వరూపంలో సృజింపబడ్డారని, దేవుడు మీకు శ్రేష్టమైనవి ఇవ్వాలనుకుంటున్నాడని గ్రహించండి. ఆయన మీతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని కోరుతున్నాడు. ఆయన వైపు తిరగండి. ఆయన తనను తాను మీకు ప్రత్యక్షపరుచుకునేలా ప్రార్థించండి. మిమ్మల్ని బలపరచమని, తగిన జ్ఞానమివ్వమని అడగండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించినట్లు మీ భర్తను ప్రేమించండి. ఈ సమస్యను గూర్చి మీ భర్తతో ముఖాముఖిగా, నిజాయితీగా మాట్లాడడం మంచిది. అతనికి కోపం రావచ్చు, తనను తాను సమర్థించుకోవచ్చు. ఒకవేళ వినడానికి, సమస్య పరిష్కారం కొరకు ఏమి చేయడానికి కాని ఇష్టపడకపోతే, నమ్మకమైన సలహాదారుల, దేవుని సేవకుల సహాయం తీసుకోండి. మేము మీ కొరకు ప్రార్థించాలని కోరితే మీ సమస్యను మాకు వ్రాయవచ్చును.
1: థ్యాంక్స్ సునీత గారు. శ్రోతలు, ఇప్పుడు మన కార్యక్రమంలో రెండో భాగానికి వస్తున్నాము. మీ ఆత్మకు పాఠాలు అందించేందుకు షారోన్ గారు వచ్చారు. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
2: ప్రియ స్నేహితులారా, ఈరోజు మీతో ఉండగలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలవాలా అని ఎదురు చూస్తూ ఉంటాను. ఇంతకు మీరందరూ ఎలా ఉన్నారు? మీరు, మీ పిల్లలు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు కదూ? మీరందరూ ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారని నమ్ముతున్నాను. ఈ మధ్య ఒక శ్రోత ఉత్తరం వ్రాస్తూ, మంచి భర్తను కనుగొనడం ఎలా అని ప్రశ్నించారు. అది చాలా మంచి ప్రశ్న. అది ప్రాముఖ్యమైన ప్రశ్న కూడా. ఈరోజు మనం దానిని గురించే కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒక భర్తను సంపాదించుకోవడం వేరు, మంచి భర్తను సంపాదించుకోవడం వేరు. మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తి మీ జీవితంతో మీరు చేయబోతున్న దానంతటి మీద ప్రభావం చూపిస్తాడు. మీ మనోభావాలను ప్రభావితం చేస్తాడు. అతడు మిమ్మల్ని సంతోషపరచవచ్చు లేక దుఃఖపరచవచ్చు. మీకు పిల్లలు పుడితే అతడు వారిని కూడా ప్రభావితం చేస్తాడు. కాబట్టి ఎవరో ఒకరిని భర్తగా పొందడం కన్నా ఒక మంచి భర్తను ఎన్నుకోవడం చాలా ప్రాముఖ్యం. బైబిలులో రెండు ఉదాంతాలున్నాయి. వాటిని గురించి ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. మొదటి కథ నాబాలు అనే వ్యక్తిని గురించినది. ఇతని గురించి సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో వ్రాయబడింది. అతడు చాలా ధనవంతుడు. అతనికి సొంత భూమి ఉన్నది. 1,000 మేకలు మరియు 3,000 గొర్రెలు ఉన్నాయి. సమస్య ఏమంటే, నాబాలు చాలా పిసినారి. అతడు మొరటువాడు, ఇతరుల పట్ల నిర్దయగలవాడు, దురాశపరుడు మరియు బుద్ధిహీనుడు. ఒకసారి దావీదు అనే వ్యక్తి నాబాలు నివసిస్తున్న ప్రాంతం గుండా వెళ్తున్నాడు. తన పట్ల దయను, ఉదారత్వమును చూపించమని దావీదు నాబాలును అడిగాడు. దావీదుతో కూడా ప్రయాణం చేస్తున్న వారి కొరకు కొన్ని భోజన పదార్థముల నిమ్మని అతన్ని మనవి చేశాడు. కాని నాబాలు ఎంత పిసినారి, మొరటువాడు, దుర్మార్గుడు మరియు బుద్ధిహీనుడంటే, వాళ్లకు రొట్టెలుగాని, నీళ్లుగాని, మరే భోజన పదార్థాలుగాని ఇవ్వను అని చెప్పాడు. ప్రియులారా, నాబాలును గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అనుకుంటున్నారు కదూ? మన మధ్య కూడా నాబాలు లాంటి వాళ్లు ఉన్నారని మీరే ఒప్పుకుంటారు. సరే, ఇప్పుడు కథలోనికి వస్తున్నాను. నాబాలు ఇచ్చిన సమాధానం విన్న దావీదుకు చాలా కోపం వచ్చింది. దావీదు నాబాలు పనివాళ్లు గొర్రెబొచ్చు కత్తిరిస్తున్న సమయంలో వారిని క్రూరమృగాల బారి నుండి కాపాడాడు. వారికి అవసరమైనప్పుడెల్లా సహాయం చేశాడు. వారి పట్ల గౌరవం, శ్రద్ధ చూపించేవాడు. బదులుగా నాబాలు దావీదుకు ఏమీ ఇవ్వకపోగా అతని మనవిని తిరస్కరిస్తూ మాట్లాడాడు. దావీదు చాలా కోపంతో నాబాలును, అతని కుటుంబస్తుల్ని చంపాలనుకున్నాడు. అయితే ఈ కథకు మరో భాగముంది. ఈ దుర్మార్గుడైన పిసినారికి అబీగయీలు అనే మంచి భార్య ఉన్నది. అబీగయీలు తెలివిగలది. దావీదు తన పనివారికి చేసినదంతా ఆమెకు బాగా జ్ఞాపకమున్నది. మరియు అతని పట్ల కృతజ్ఞతాభావం కూడా ఉన్నది. వెంటనే ఆమె రకరకాల భోజన

పదార్థాలను మాంసమును ద్రాక్షారసమును తీసుకుని దావీదును వెతుక్కుంటూ వెళ్లింది. వీలైనంత శీఘ్రంగా దావీదు వద్దకు వెళ్లింది. తాను చెప్పే మాటలను వినమని బతిమిలాడింది. ఒకసారి మాట్లాడేందుకు అవకాశమిమ్మని వేడుకొన్నది. దావీదు ఆమె మాటలను విన్నాడు. ఆమె మాటల్లో దైవిక జ్ఞానం ఉట్టిపడుతున్నది. దావీదు దేవుని యుద్ధాలను చేస్తున్నాడని ఆమెకు తెలుసు. అతని పట్ల దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చబడాలని ఆమె ఆశించింది. ఇలాంటి మాటలతో దావీదును ప్రోత్సహించింది. అలా అని తన భర్త తప్పును సమర్థించలేదు సుమా. అతని పక్షంగా క్షమించమని కూడా అడిగింది. తన పనివారి పట్ల అతడు చేసిన ఉపకారాన్ని బట్టి కృతజ్ఞత తెలియచేసింది. చూశారా, నాబాలు ఎంత మొరటువాడో, ఎంత కఠినుడో, అబీగయ్యలు అంత సుబుద్ధిగల భార్య. అతడు ఎంత పిసినారో ఆమె అంత ఔదార్యము గలది. కనికరము గల మహిళ, ప్రేమగల మహిళ. తగ్గింపు, సౌమ్యము, ఇతరులను గౌరవించడం ఆమె సుగుణాలు. అబీగయ్యలు తెలివిగలిగిన మృదువైన మాటలు దావీదు కోపాన్ని పూర్తిగా చల్లార్చాయి. అతడు ఏ హాని చేయకుండా వెనక్కి వెళ్లిపోయాడు. బైబిలులో రూతు అనే మహిళ మరియు బోయజును గురించి మరో ఉదాంతముంది. రూతు మొదటి భర్త చనిపోయాడు. కొంతకాలానికి ఆమె తన అత్త ప్రజలతో జీవించడానికి ఆమెతో పాటు తిరిగి వచ్చింది. తన సొంత కుటుంబానికి వెళ్లడానికి బదులు రూతు తన అత్తయ్య అయిన నయోమితో ఉన్నది. కోతకాలంలో పొలంలో క్రింద రాలిన ధాన్యపు గింజలను ఏరుకొని తన అత్తను గూర్చి శ్రద్ధ తీసుకునేది, తన అత్తను పోషించేది. తన అత్తను గూర్చి ఇంత శ్రద్ధ తీసుకునే రూతును గూర్చి నయోమి బంధువులలో ఒకడైన బోయజు విన్నాడు. పొలంలో క్రింద రాలిన గింజల్ని దినమంతా కష్టపడి ఏరుకొంటున్న ఆమెను బోయజు చూశాడు. బోయజుకు రూతు పట్ల కనికరం కలిగింది. ఆమెను కాపాడమని, ఆమె కొరకు గింజలను విడిచిపెట్టుమని తన పనివాళ్లతో చెప్పాడు. ఆమెకు ఇబ్బంది కలిగించవద్దని, ఏ హాని చెయ్యవద్దని కూడా హెచ్చరించాడు. రూతు మనోభావాలను గూర్చి అతడు శ్రద్ధ చూపించాడు. రూతును గమనించుట ద్వారా మరియు ఆమె అవసరాలను గుర్తించడం ద్వారా బోయజు ఆమెను గౌరవిస్తున్నాడు. బోయజుకు సమాజంలో మంచి పేరున్నది. అతడు గౌరవించబడ్డాడు. అతడు కనికరం గల వ్యక్తి అని, ఉదారుడని పేరు పొందాడు. చివరికి బోయజు రూతును తనకు భార్యగా ఎన్నుకొన్నాడు. అతడు రూతుకు మంచి భర్తగా ఉన్నాడు. ప్రియులారా, మనం విన్న ఈ రెండు ఉదాంతాలలో రెండు రకాల భర్తలను గురించి విన్నాము. ఒకతను పిసినారి, మరియు ఇతరులను గురించి పట్టించుకోడు. అతడు బుద్ధిహీనునులాగా తలంచాడు. మరొకడు దయగలవాడు, శ్రద్ధగలవాడు, కష్టపడి పనిచేసేవాడు. అతడు సమాజంలో గౌరవించబడ్డాడు మరియు ఇతరులను కూడా గౌరవించాడు. ఈ రకమైన భర్త దేవునితో తన సంబంధమును గూర్చి మరియు ఇతరులతో తన సంబంధమును గూర్చి శ్రద్ధ తీసుకునేవాడు, జాగ్రత్తగా మసలుకొనేవాడు. మహిళలు, ఈ రెండు ఉదాంతాలలోని ఇద్దరు భార్యలను గూర్చి కూడా మనం కొన్ని విషయాలను గమనించగలం. వాళ్ళిద్దరూ చాలా శ్రద్ధగలవారు, ప్రేమగల మహిళలు. వాళ్లు తెలివైన వాళ్లు. ఇద్దరూ కష్టపడి పనిచేసేవాళ్లు. ఇద్దరూ వారి భర్తల పట్ల నమ్మకమైన వారిగా ఉన్నారు. అబీగయీలు దేవుని విషయం కూడా నమ్మకస్తురాలు. రూతు తన అత్త పట్ల నమ్మకంగా ఉన్నది మరియు ఆమె అత్త విశ్వసించిన దేవుణ్ణి అంగీకరించడానికి ఇష్టపడింది. ఆమె ప్రజలతో కలిసి నివసించడానికి ఇష్టపడింది. నా భర్త జ్ఞానము గలవాడై ఉండాలి, మంచివాడై ఉండాలి, మరియు నన్ను గురించి శ్రద్ధ తీసుకోవాలి అన్న ఆశ మనకు ఉన్నట్లే మనము భార్యలుగా జ్ఞానము గలవారే, మంచి భార్యలుగా భర్తను గురించి శ్రద్ధ తీసుకునేవారుగా ఉండాలన్న ఆశ వారిక్కూడా ఉంటుంది. కాబట్టి కష్టపడి పనిచేసే భార్యను గురించి మరియు జ్ఞానము గల భార్యను గురించి బైబిల్ గొప్పగా ప్రశంసిస్తుంది. ఇతరుల మన్నన పొందిన, ఇతరుల అక్కరల కొరకు ధారాళంగా ఇచ్చే భార్యలను గూర్చి కూడా బైబిలు హెచ్చించి చెప్తుంది. అంతమాత్రమే కాదు, తన భర్తల పట్ల మరియు దేవుని పట్ల నమ్మకత్వం గల మహిళలను బైబిలు ఘనపరుస్తున్నది. అందుకు మీకు సహాయపడే సలహాలను కొన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. పెళ్లి కానివారు మొట్టమొదట దేవుడు శ్రేష్టమైన వాటన్నిటినీ ఇచ్చేవాడు అని గ్రహించండి. దేవుణ్ణి ప్రార్థించండి. మీరు దేవుణ్ణి సంతోషపరిచేవారిగా మరియు భర్తను సంతోషపరిచే భార్యగా ఉండేలా మిమ్మల్ని సిద్ధపరచమని ఆయన సహాయం కొరకు అడగండి. మీ కొరకు ఒక భర్తను ఎన్నుకొనమని మరియు ఒక మంచి భర్తగా అతని సిద్ధపరచమని దేవుణ్ణి ప్రార్థించండి. అతనికి జ్ఞానమిమ్మని దేవుణ్ణి అడగండి. అన్నిటికంటే ముఖ్యమైనదేమంటే, మీరు నమ్మకమైన మహిళగా ఉండడానికి, అనగా దేవునికి మరియు
ఇతరులకు నమ్మకమైన వారిగా జీవించడానికి సహాయం చేయమని ప్రభువును ప్రార్థించండి. దేవుడు మీ కొరకు ఒక భర్తను ఏర్పాటు చేసేంతవరకు మీరేమీ సిగ్గుపడనక్కరలేదు. ఆ సమయాన్ని దేవునితో మీ సంబంధాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగించండి. దేవుణ్ణి సంతోషపరిచే విధంగా ఎలా జీవించాలో నేర్చుకోవడానికి ఆ సమయాన్ని ఉపయోగించండి. దేవుడు చాలా మంచివాడు. మీరు అలా కనిపెడుతూ ఉండగా మీరు దేవునికి ఎంత దగ్గరగా వస్తే అంత ఎక్కువ శాంతిని పొందగలుగుతారు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రభువుకు అప్పగించుకుంటారా? మీ వివాహం విషయం దేవుని చిత్తానుసారమైన జీవిత భాగస్వామిని పొందాలని ప్రార్థన చేయండి. అలాగే వివాహమైన మహిళలు, దేవుడు మీకు ఇచ్చిన భర్త పట్ల మీరు నమ్మకంగా జీవించడానికి, అతనికి సాటి అయిన సహాయకురాలిగా, అతని లాభప్రాప్తికి కొరత కలిగించని మంచి భార్యగా జీవించడానికి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందామా? సర్వశక్తిగల ప్రియప్రభువా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. మేము నమ్మకమైన మహిళలుగా, జ్ఞానము గల మహిళలుగా మా జీవిత భాగస్వామిని ఎన్నుకొనటలో మరియు మాకు ఇచ్చిన భాగస్వామితో కుటుంబాన్ని కట్టుకొనటలో మీరు మాకు సహాయం చేయండి. మా ప్రార్థనలకు మీరు ఆలస్యంగా జవాబిచ్చినప్పటికీ మేము నీ చిత్తము కొరకు సహనంతో కనిపెట్టడానికి కృపచూపించండి. ప్రియప్రభువా, మా శ్రోతలు అలా కనిపెడుతూ ఉండగా వారి విశ్వాసాన్ని బలపరచండి. వారి జీవితంలో మీరు సంకల్పించిన ఏర్పాటు విషయం గాని సమయం విషయం గాని నిరాశపడకుండా సిగ్గుపడకుండా సహాయం చేయండి. మీ కృప కొరకు కనిపెట్టే సమయంలో వారు మీతో మరి ఎక్కువ సన్నిహిత సంబంధం కలిగి ఉండేలా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.

0: శ్రోతలు, మనం దేవుణ్ణి ఎలా నమ్మాలో ఆభరణాల పెట్టెలో నుండి ఒక కవిత ద్వారా తెలుసుకుందామా?
1: దేవా, ఈ ప్రపంచం నిలిచినంతకాలం మీ వాగ్దానాలు నిజం కాబట్టి మీకు వందనాలు. నా విశ్వాసం సన్నగిల్లినప్పుడు, నా ధైర్యం చెడిపోయినప్పుడు అవి సమసిపోవు. మీరు వాగ్దానం చేశారు అంటే దాన్ని తప్పకుండా చేస్తారు. అది నాకు కనిపించినా కనిపించకున్నా, దాన్ని గూర్చి నేను అనుభూతి చెందినా చెందకున్నా, మీరు నన్ను నిశీధిరాత్రిలో గుండా లోతైన జలములో గుండా తీసుకువెళ్లినా, పరిస్థితులు ఎంత విషమించినా దానిలో నుండి మీరు అత్యంత శ్రేష్టమైన దాన్ని తీసుకుని రాగలరు. ఎందుచేతనంటే మీ వాక్యం నిశ్చయమైంది. ప్రభువా, నా నమ్మకం వమ్ము కాకుండా సహాయం చేయండి. మరోసారి నేను ప్రార్థన చెయ్యకమునుపు కనిపెడుతున్న నా హృదయం నేను నమ్ముతాను నమ్ముతాను అని చప్పుడు చెయ్యాలి.
0: మనం బాధల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్మడం చాలా కష్టం కాదంటారా? మనం దేవుణ్ణి చూడలేమనుకోండి, కానీ అలా అని ఆయన మనతో లేడు అని అనుకోవడానికి వీల్లేదు.
2: ఇందాక మనం చెప్పుకున్నట్లు, మనం ఆయనను నమ్మినప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నా వాటిలో నుండి దేవుడు శ్రేష్టమైన వాటిని తీసుకుని వస్తాడు. అబీగయేలు మరియు రూతు జీవితాల్లో మనం చూశాం కదా.
0: ప్రియులారా, దేవుని దృష్టిలో వాళ్ళు వేరు, మనం వేరు కాదు. దేవుడు వాళ్లను ప్రేమించినట్టే మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయనను నమ్ముతారు కదూ. ఈరోజు బైబిల్ నుండి నేర్చుకున్న కథలు మీకు ప్రోత్సాహకరంగా ఉన్నాయని నమ్ముతున్నాము.
2: మరో కార్యక్రమంలో మరికొన్ని అంశాలను నేర్చుకుందాం. అంతవరకు సెలవు.
0: ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయాలలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
3: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

ప్రియ శ్రోతలు, బాగున్నారా? దేవుని వాక్యం మిమ్మలను ఆవరించి ఉందా? వాక్య వాతావరణంలో రోజంతా గడుపుతున్నారా? వాక్యము నీ యొద్ద, నీ నోట, నీ హృదయములో ఉన్నది. అది మన విశ్వాస వాక్యమే. దాన్నే ప్రకటిస్తున్నాము. మనం సర్వాంగ కవచధారులం. వాక్య సత్యమే మన దట్టి. ఆత్మ ఖడ్గమే దేవుని వాక్యం. వాక్య సత్యం మన నడికట్టు, పటక, బెల్ట్. అదే మనకు ఆయువు పట్టు. సైతానును జయించాలంటే వాక్య ఖడ్గాన్ని ప్రయోగించాలి. రోమాపత్రిక 8:31 మిమ్మలను నేటి పాఠానికి ఆహ్వానిస్తున్నాము. ప్రభువు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? వాక్య సత్యమనే దట్టి కొరకు, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము కొరకు మనము దేవునికి ఎంతో కృతజ్ఞులం. యేసుదే విజయం. ఆయన విజయమే మన విజయం. ప్రతిరోజూ సర్వాంగ కవచమును ధరించుకుని యుద్ధరంగంలోకి వెడదాము. జయం మనదే. జయం దేవుని బిడ్డలదే. దేవుని సంఘానిదే. రండి, ప్రార్థన చేసుకుందాము. కృపాసత్య సంపూర్ణుడా మా పరమతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాము. నీకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక. పరలోక సింహాసనాసీనుడవై మమ్మలను పరిపాలిస్తున్నావు. మాకు ఏది శ్రేష్టమైనదో, ఏది మా జీవితాలకు క్షేమాభివృద్ధికరమో దానిని మాకు సమృద్ధిగా అనుగ్రహిస్తున్నావు. నీకు మా స్తుతి స్తోత్రములు. మా శ్రోతలను, వారి కుటుంబములను నీ కృపాసనము చెంతకు తెస్తున్నాము. వారి ఆధ్యాత్మిక, శారీరక, మానసిక అక్కరలను క్రీస్తునందు మహిమలో తీరుస్తావని నిరీక్షిస్తున్నాము. వారి పిల్లలకు ఆయురారోగ్యములు ప్రసాదించండి. చదువుకునే పిల్లలకు జ్ఞానమందు ఎదుగుదల దయచేయండి. తల్లిదండ్రులు పిల్లలను పెంచటములో జాగ్రత్త వహించి నీ మార్గములో వారిని నడిపిస్తారని ఆశిస్తున్నాము. కుటుంబములకు కేంద్రమందు తెరువబడిన బైబిల్ గ్రంథం ఉండాలని నిరీక్షిస్తున్నాము. వాక్య ప్రమాణము మేరకు కుటుంబాలు నీకు విధేయత కలిగి జీవించాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. పరలోకమందు వలనే నీ చిత్తము విశ్వాసుల కుటుంబాలలో నెరవేరునట్లు ప్రార్థన చేస్తున్నాము. ఆయా ఉద్యోగాలు చేసే నీ బిడ్డల సాక్ష్యమును బట్టి ఇరుగు పొరుగు వారు నీ వైపునకు ఆకర్షితులగునట్లు వారిని దీవించండి. ప్రతి క్రైస్తవ విశ్వాసి ఒక ఆత్మల సంపాదకుడై ఉండాలని ప్రార్థిస్తున్నాము. సంఘాలు దినదిన ప్రవర్ధమానమవ్వాలని, సంఖ్యలో, ఆధ్యాత్మిక అనుభవంలో ఎదగాలని ప్రార్థిస్తున్నాము. మా దేశ సంఘములను, సంఘ నాయకులను, కాపరులను, సువార్తికులను ఆశీర్వదించండి. వారికందరికీ నూతన ఆత్మాభిషేకము దయచేయండి దేవా. కాపరుల వాక్య పరిచర్యలో, సువార్తికుల ఆత్మల సంపాదనలో గొప్ప ఉజ్జీవం రావాలని ప్రార్థిస్తున్నాము. సంఘ దర్శనం భూదిగంతాల వరకు విస్తృతం కావాలని ప్రార్థిస్తున్నాము. మా దేశమును, దేశ ప్రభుత్వమును, ప్రజలను ఆశీర్వదించండి తండ్రి. దేశమందు శాంతి సౌఖ్యములు ప్రవర్తిల్లాలని ప్రార్థిస్తున్నాము. కరువు కాటకములు, అంటుజాడ్యములు ప్రబలకుండా దేశమును కాపాడండి. శాంతి భద్రతలు ప్రసాదించండి. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికీ దయచేయమని మా ప్రియ ప్రభువు, రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శక్తిభరిత నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈ పాఠంలో మరోసారి మనము దేవుని వాక్యము యొక్క ప్రశస్తి, విశిష్టతను గురించి మరికొన్ని ముఖ్య విషయాలను పరిశోధించబోతున్నాము. వచ్చే పాఠంలో ఆదికాండం 1:1 వాక్య అధ్యయనం ప్రారంభించుకుంటాము. శ్రోతలు, బైబిల్ అంటోంది, నేను దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యం తనను తానే సమర్థించుకోగలదు. మానవులు ఆ ప్రయత్నం చెయ్యనక్కర్లేదు. లేఖనము దైవావేశము వల్ల కలిగింది. బైబిలు రాయబడిన ప్రత్యక్షము గనుక దీనిని లేఖనము అంటాము. లేఖనము అంటే పాత కొత్త నిబంధనల మొత్తం. యేసు ప్రభువు పాత నిబంధనలో నుండి అనేక వచనాలు ఉటంకించాడు. దానిని లేఖనముగా ప్రభువు గుర్తించాడు. 2 పేతురు 3:16-17 వచనాలలో పేతురన్నాడు,
మన ప్రియ సహోదరుడైన పౌలు తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున రాశాడు, తన పత్రికలన్నిటిలో బోధించాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనానికే అపార్థం చేస్తారు. అనగా పేతురు పౌలు పత్రికలను లేఖనములు అని పేర్కొన్నాడు. బైబిలు రాయబడిన దేవుని లేఖన ప్రత్యక్షము గనుక దీనికి ఎవరూ ఏదీ చేర్చడానికి కాని, ఇందులోనిది ఏదైనా తీసివేయడానికి కానీ వీల్లేదు. అలా చేస్తే వారి మీదికి దేవుని శిక్ష వస్తుంది. బైబిలు గ్రంథం ఎట్టి దోషము లోపము లేనిది. దేవుడు భక్తులను ప్రేరేపిస్తే వారు రాశారు. వారు రాసిందంతా దేవుని చేత భద్రపరచబడింది. ఇందులో ఏ తప్పు దొరలకుండా దేవుడు సమస్తము తానే నిర్వహించాడు. ఇది మానవాతీతమైన ఏర్పాటు. దేవుని హస్తం ఇందులో ఉంది. దేవుని ఆత్మ ఈ లేఖనములలో ఉన్నాడు. దేవుడు ఏమి చెప్పదలుచుకున్నాడో అదంతా, అది మాత్రమే ఈ గ్రంథంలో ఉండేటట్లు పరిశుద్ధాత్మ నిర్వహించాడు. మూల భాషలో ఏ భావదోషము కాని భాషాదోషము కాని లేకుండా ఉండేటట్లు దేవుడు పర్యవేక్షించాడు. యెషయా గ్రంథం 27:3 దేవుడన్నాడు, యెహోవా అనే నేను దానిని కాపు చేస్తున్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు కడుతున్నాను, ఎవడునూ దానిమీదికి రాకుండునట్లు దివారాత్రము దానిని కాపాడతాను. దేవుని వాక్యము దేవుడు నాటిన ద్రాక్షవనము వంటిదే. మత్తయి సువార్త 24:35 ప్రభు అన్నాడు, ఆకాశము భూమి గతిస్తాయి గాని నా మాటలు ఏమాత్రము గతించవు. దేవుని వాక్యానికి శాశ్వతత్వముంది. పాత నిబంధన గ్రంథము దేవుడిచ్చిందే. అందులో మానవ సహజమైన లోపములు ఏవీ ఉండవు. హిల్కీయాకు యెహోవా మందిరమందు ధర్మశాస్త్రం అనగా పాత నిబంధన గ్రంథం దొరికింది. రాజు ఆ గ్రంథపు మాటలు విన్నప్పుడు బట్టలు చించుకున్నాడు, అనగా పశ్చాత్తాపం చెందాడు. వెంటనే రాజు అన్నాడు, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను బట్టి నా విషయములో, జనుల విషయములో, యూదావారందరి విషయములో యెహోవా యొద్ద విచారణ చేయండి. మన పితరులు తమ విషయములో రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారయ్యారు. గనుక యెహోవా కోపాగ్ని మనమీద ఇంత అధికముగా మండుతున్నది. 1 రాజులు 22:13 యోహాను సువార్త 10:35 ప్రభువు అన్నాడు, లేఖనము నిరర్ధకము కానేరదు. మత్తయి సువార్త 5:18 ప్రభువు అన్నాడు, లేఖనములో ఒక్క పొల్లైనా సున్నా అయినా తప్పిపోదు. యేసు ఈ బైబిలును దేవుని వాక్యముగా గుర్తించాడు. పాత నిబంధన సంఘటనలను తన ప్రబోధాలలో విరివిగా వాడుకున్నాడు. ఆదాము హవలను గురించి, కయీను, హెబెలు, సైతాను, నోవహు, యోనా మొదలైన వారి దృష్టాంతాలను యేసు ఎత్తిచూపాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని కూడా చెప్పాడు. బైబిలును దేవుని వాక్యమని ప్రభువు గుర్తించినట్లు మనం గ్రహిస్తున్నాము. అందలి ప్రతి మాట ముఖ్యమైనది, ప్రతి అంశము నమ్మదగింది. అపొస్తలులు పాత నిబంధనను తమ రచనల్లో ప్రామాణిక గ్రంథంగా అంగీకరించారు. లేఖనములు మన ఆత్మలకు ఆహారం. ఆధ్యాత్మికంగా మనం బలం పుంజుకోవాలంటే, ఎదగాలంటే దేవుని వాక్యాన్ని ఎడతెగకుండా అధ్యయనం చేస్తూ ఉండాలి. బైబిలు మనల్ని పాపం నుండి దూరంగా ఉంచుతుంది, లేదా పాపం మనల్ని దేవుని వాక్యం నుండి దూరం చేస్తుంది. దేవుని వాక్యము మన సర్వశరీరమునకు ఆరోగ్యం, ఔషధం. సామెతలు 4:22 దేవుని వాక్యమందలి ఆజ్ఞలకు మనము విధేయులమైతే అదే మన శరీరాలకు ఔషధంగా పనిచేస్తుంది. యెహోషువాకు బైబిలు ఇవ్వబడింది. అతడు అందులోని ప్రబోధాన్ని ఆచరిస్తే అతనికి విజయము, అభివృద్ధి ప్రాప్తిస్తాయని దేవుడు అభయమిచ్చాడు. దివారాత్రములు వాక్యమును ధ్యానించేవారు ధన్యులు, ఆనందమయులు.
కీర్తనలు 119:130 వచనం. మేధావులకు కూడా ఇది గొప్ప సవాలు. దేవా, నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది. అవి తెలివిలేని వారికి తెలివి కలిగిస్తాయి. శ్రోతలు, బైబిలులోని ప్రతి పుటలో యేసు సాక్షాత్కారం కోసం మనం చూడాలి. ఎమ్మాయి మార్గంలో యేసు ఇద్దరు బాటసారులతో అన్నాడు, మోషే ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రంథములోనూ కీర్తనల్లోనూ నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరాలని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి. ప్రియ శ్రోతలు వింటున్నారా? దేవుని వాక్యం మనకు ఆహారం గనుక దీనిని భుజించక ముందు ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ మన మనస్సును అభిషేకించాలి. పరిశుద్ధాత్మే మనకు నేర్పుతాడు. ఆయన మనకు పరమోపాధ్యాయుడు. ఆయనను వెలుగు కోసం అడగాలి. పాత నిబంధన అర్థం చేసుకోవాలంటే మన మనస్సులపై ఉన్న ముసుకును ప్రభువే తొలగించాలి. కన్నులపై హృదయముపై ఉన్న ముసుకు తొలగిపోనిదే పాత నిబంధన ప్రవచనాలు మనకు అర్థం కావు. దేవా, తండ్రి, నాకు జ్ఞానము ప్రత్యక్షము గల మనస్సు ఇయ్యి, నా మనోనేత్రములు వెలిగించు అని ప్రతి విశ్వాసీ ప్రార్థన చెయ్యాలి. దినదినము ఆహారంలాగే క్రమము తప్పకుండా దేవుని వాక్యమును దేవుని బిడ్డలు అధ్యయనం చేస్తూనే ఉండాలి. ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఈ అలవాటు ఎంతగానో దోహదపడుతుంది. మన అక్కరలు తీరుతాయి. మనకెన్నో ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. రోజుకొక వచనాన్ని కంఠతా చేస్తే సైతానును ఎదిరించడానికి, వాణ్ణి తరిమికొట్టడానికి ఈ వచనం మనకెంతో ఉపకరిస్తుంది. బైబిలులోని మొదటి 5 గ్రంథాలలో ధర్మశాస్త్రముంది. ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండం వరకు సరిగా అర్థం చేసుకుంటే మిగతా గ్రంథాలు సులభంగా మనకు అర్థమవుతాయి. యెహోషువా నుండి ఎస్తేరు గ్రంథం వరకు చరిత్ర ఉంది. అలాగే క్రొత్త నిబంధనలో మత్తయి నుండి అపొస్తలుల కార్యముల వరకు చరిత్రే. దేవుని విమోచనాత్మక సంకల్పములోని సంఘటనలన్నీ కలిసి చరిత్ర. బైబిలు అంతటిలో ముఖ్యాంశం విమోచన, మానవ పాప విముక్తి. యోబు నుండి పరమగీతం వరకు కవితలున్నాయి. భక్తిభావాలను వ్యక్తం చేసే కవితలు, పద్యాలు మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో దోహదపడతాయి. సత్యాన్ని నేర్పటమే కాదు, భక్తికి కావలసిన ప్రేరణను సంతరించే కవితలు, భజనలు, కీర్తనల గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. ప్రవచన గ్రంథాలలో కూడా పద్య రూపంలో రాయబడిన వాక్య భాగాలున్నాయి. పాత నిబంధనలో యెషయా నుండి మలాఖీ వరకు అన్నీ ప్రవచన గ్రంథాలే. కొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథం ప్రవచనమే. సువార్తలలో ప్రభు ఆలివు కొండమీద ప్రసంగం చేశాడు. అందులో అంతా ప్రవచనమే. దేవుని భవిష్యత్ ప్రణాళిక ఏది? దేవుడు తన ప్రజల కోసం రూపొందించిన నిత్య ప్రణాళిక ఏది? ఇదంతా ప్రవచన గ్రంథాలలో మనకు తేటగా చూపబడింది. ప్రకటన 20:4 వచనం, అవిగో సింహాసనాలు, వాటిమీద ఆసీనుడై ఉన్నవారికి విమర్శ చేసే అధికారమున్నది. వారు 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యం చేశారు. 1 కొరింథీ 6:2 పౌలన్నాడు, పరిశుద్ధులే లోకానికి తీర్పు తీరుస్తారు. మనకు అనుదిన భక్తికి, జీవమునకు అవసరమైన సూత్రాలు కొత్త నిబంధనలో ఎన్నో ఉన్నాయి. సామెతలు, ప్రసంగి గ్రంథాలలో జ్ఞానవాక్కులున్నాయి. ఆదికాండము, నిర్గమకాండము, ప్రవక్తలు, యిర్మీయా, ఎజ్రా, దానియేలు గ్రంథాలలో ఏముంది అంటారా? మానవత పుట్టుపూర్వోత్తరాలన్నీ ఉన్నాయి. భూమ్యాకాశాలను దేవుడు సృష్టించాడు. సైతాను తిరుగుబాటు, దేవుని సృష్టిక్రమం, మానవుని తిరుగుబాటు, కలవరం, మహాజలప్రలయం, నోవహు వృత్తాంతం, బాబెలు గోపురం, జాతులుగా, వివిధ భాషా ప్రాంతాలుగా మానవత విభజన, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వృత్తాంతం, ఈజిప్టులో యోసేపు, మోషే ఇస్రాయేలుకు నాయకుడవడం, జాతీయ విపత్తు, ప్రజల తిరుగుబాటు, చదరిపోయిన గోత్రాలు, ఇదంతా బైబిలులో గ్రంథస్థం చేయబడిన చరిత్రే. ఇక కొత్త నిబంధన అంటారా?
తరతరాల నిరీక్షణకు ఫలమైన యేసు అవతారం, యేసుక్రీస్తు సిలువ వేత, మృతులలో నుండి యేసు పునరుత్థానుడవడం, నాలుగు సువార్తలలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. అపొస్తలుల కార్యముల గ్రంథంలో సంఘ ఆవిర్భావం, పెంతెకోస్తు వృత్తాంతం ఉంది. ప్రకటన గ్రంథం వరకు భూదిగంతాల పర్యంతము సంఘము యొక్క శ్రమలు వర్ణించబడ్డాయి. మృతుల పునరుత్థానం, తీర్పు మొదలైన అంశాలు పత్రికలలో, ప్రకటనలో కూడా ప్రస్తావించబడ్డాయి. ఇక చిట్ట చివరి గ్రంథమైన ప్రకటనలో మంచి చెడుగుల వేర్పాటు, నూతన యెరూషలేము, కొత్త భూమి, కొత్త ఆకాశం, నరకం, దేవవిరోధుల అంతిమ తీర్పు, ఇది సంగ్రహంగా దేవుని వాక్య సారాంశం. బైబుల్ అంతటా త్రియేక దేవుడు, తండ్రి, కుమార పరిశుద్ధాత్మలు మనకు సాక్షాత్కరిస్తారు. శ్రోతలు, ఇంతవరకు మీరు దేవుని వాక్య ప్రయోజనాన్ని గురించి 10 సందేశాలు విన్నారు. ముగింపులో ఆదికాండం 3:9 మీ దృష్టికి తేగోరుతాము. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అన్నాడు. దేవుడు మనిషితో మాట్లాడడం, ఇదే దేవుని వాక్కు. మన దేవుడు మాట్లాడే దేవుడు, మనిషిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నవాడు దేవుడు యెహోవా. ఆదాముతో దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. అతడు ప్రథమ మానవుడు, మానవులందరికీ మూలపురుషుడు, ఆదిపితరుడు, మనకు ప్రతినిధి. దేవుడు పిలుస్తున్నాడు. అధికారపూర్వకంగా సృష్టికర్త అయిన దేవుడు పిలుస్తున్నాడు. పిలిచి ఏమంటున్నాడు? ఎక్కడున్నావు? నాటి నుండి నేటి వరకు దేవుడు ప్రతి మనిషిని అడిగే మొదటి ప్రశ్న ఇదే. ఓ మనుష్యుడా, నీవెక్కడున్నావు? ఆయన తీర్పరి, ఆయన నీ పరిపాలకుడు, ఆయన అద్వితీయ దేవుడు, ఆయన కుమారుడే యేసుక్రీస్తు, అనగా ఆయన యేసుక్రీస్తు తండ్రి. ఆదామా, ఎక్కడున్నావు అనేది వ్యక్తిగతమైన పిలుపు, అదే సమయంలో సార్వత్రికం కూడా. నువ్వు, నువ్వే ఎక్కడున్నట్లు? మానవ జాతి యావత్తు ఈ పిలుపులో ఇమిడి ఉంది. ఆదామనే ప్రథమ మానవునికి దేవుడిచ్చిన పిలుపు మానవత అంతటికీ పర్యాప్తమవుతుంది. ఆదామీయ సంతానమంతటికీ ఈ పిలుపు వర్తిస్తుంది. మానవుని మనస్సాక్షిలో దేవుని స్వరం కంగున మారుమోగుతుంది. బయటి పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మనిషితో మాట్లాడతాడు. దేవుడు ప్రత్యక్షమై మాట్లాడతాడు, పరోక్షంగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడినా ఆయన వాక్యంలో ఉన్నదే మాట్లాడతాడని మనము గ్రహించాలి. మానవుడు తన బాధ్యతలను విస్మరించి దేవుడు చెప్పింది చెయ్యక, చెయ్యవద్దని చెప్పింది చేసినప్పుడు దేవుని స్వరం వినబడుతుంది. ఆదామా, ఎక్కడున్నావు? ఆదాము అనేది ఒక ప్రత్యేక మానవుని పేరు కాదు. ప్రతి మానవుడు ఆదామే. దేవునికి అతడు లెక్క అప్పగించాలి. మానవుని స్థితి, పరిస్థితి అతని చేతిలో లేవు. మానవుడు కోరుకున్నట్లు అతడు పుట్టలేదు. అది అతని చిత్తం కాదు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా అతనికి మించింది. దేవుడు పరిస్థితి ద్వారా మాట్లాడతాడు. దేవుడు తన లేఖనముల ద్వారా, తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు తన వాక్యంలో మాట్లాడిందే నీతో మాట్లాడతాడు. అది నీతో మాట్లాడిన ప్రత్యేక సందేశమవుతుంది. లేఖనం మాట్లాడింది అంటే దేవుడు మాట్లాడినట్లే. బైబిలును చదువుతూ ఉండు, వింటూ ఉండు, ధ్యానిస్తూ ఉండు. యెషయాగ్రంథం 53 చదువు. యోహాను సువార్త విను. అది నీతో దేవుడు మాట్లాడిన మాట అవుతుంది. ఆదామా, నేను చెప్పింది విన్నావు, మరెందుకిలా చేశావు? ఏదేనులో ఇంత ఘోరం జరుగుతూ ఉంటే నీవేమి చేశావు? ఎక్కడున్నావు? హవ్వ, నీ భార్య అలా చేసిందంటే అప్పుడు నీవెక్కడున్నావు? సైతాను నీ కుటుంబంలోకి జొరబడి వచ్చి ఇంతా చేస్తుంటే నీవెక్కడున్నావు అని వాక్యమే దేవుని స్వరమై నిన్ను అడుగుతుంది, నిలదీసి అడుగుతుంది. ఇది నీ మనస్సాక్షిలో నుండి, నీ చుట్టూరా పరిస్థితుల్లో నుంచి పైనుంచి వచ్చే దేవుని స్వరం. ఇది దేవుని వాక్యం. బైబిలు స్వరానికి బైబిలే సాక్షి. అది మానవునిలో మారుమోగుతుంది. దేవుని వాక్యం దేవుని ప్రత్యక్షం.
దేవుడు చెప్పింది మనం వినాలి, నీవెక్కడున్నావు అన్నప్పుడు మనిషి ఆత్మవిచారణ చేసుకోవాలి, తన స్థితి తాను గ్రహించాలి. దేవునికి నిన్నడిగే హక్కు ఉంది, అధికారముంది. నీవు జవాబు చెప్పాలి, తప్పించుకునే ప్రయత్నం చెయ్యకు. దేవుని వద్ద నుండి పారిపోయే విఫల ప్రయత్నం చెయ్యవద్దు. పశ్చాత్తాపపడు, ఒప్పుకో. శ్రోతలు, దేవుని వాక్య ప్రయోజనమిదే. వాక్యమనే అద్దంలో నీ నిజస్థితి నీకు కనపడుతుంది. నీవు ఉండకూడని స్థితిలో ఉన్నావా? ఈ తరం ఆదాములను ఉద్దేశించి అదే ప్రశ్న వ్యక్తిగతంగా దేవుని వాక్యం అడుగుతోంది. ఈ లోకంలో, ఈ సువిశాల ప్రపంచంలో మానవుడు ఎక్కడ, ఏ మూలన ఉన్నా ఎక్కడున్నావు అనే ప్రశ్న వాక్యం ద్వారా మనిషికి వినపడాలి. అందుకే మనం దేవుని బిడ్డలం, దివారాత్రులు వాక్యాన్ని ప్రకటిస్తున్నాము. తప్పిపోయిన కుమారుడా, కుమార్తె, ఎక్కడున్నావు? తిరిగి నీ తండ్రి దగ్గరికి రా అని వాక్యం ప్రబోధిస్తోంది. మానవుడా, నీవెక్కడున్నావు? నీవు ఉండవలసిన చోటు అది కాదు. నా వద్దకు రా, నేను నీకు విశ్రాంతి కలుగచేస్తాను అని బైబిలు యొక్క దేవుడు పిలుస్తున్నాడు. దేవుని యొక్క బైబిలు పిలుస్తోంది. ఆదామా, సైతాను మాట వినవద్దు, నా మాట విను, నిషిద్ధమైనది తినవద్దు, శత్రువు మాట వినవద్దు, ఉన్నపాటున వచ్చెయ్యి అనేదే బైబిలు స్వరం. ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు, నీ ఇంటివారు రక్షించబడతారు అంటోంది దేవుని వాక్యం. మరో మాట, మనకు ఎదురయ్యే శోధనల్లో, విషమ పరీక్షల్లో మనకు యేసు ప్రభువునే మాదిరిగా చూపుతుంది బైబిలు గ్రంథం. ఏది ముఖ్యమో దానిని మొదట ఉంచాలి. యేసులాగే శోధనలను ఎదుర్కొని జయించాలి. దేవుని వాక్యంలో యేసు జీవిత విధానం మనకు ఉపదేశించబడింది. పాపం చెయ్యను, శిలువ మరణ పర్యంతము నా తండ్రికి నేను విధేయుణ్ణి. ఇదే యేసు విధానం, అదే మన విధానం కూడా. ఫిలిప్పి పత్రిక 2:5-8 మా శ్రోతల హృదయాలపై ముద్రించగోరుతాము. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకున్నాడు. శ్రోతలు, మరచిపోకండి, 20:12 ప్రకారం ఆయన నీతిమంతులను పరిశోధించేవాడు, అంతరింద్రియాలను, హృదయాలను చూచేవాడు. ఆయన గ్రంథమే ఈ పరిశుద్ధ బైబల్. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.

ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 93999952570. మరొక నంబర్ 93999952580. మా ఇమెయిల్ ఐడి తెలుగు TTB@radio88.com.

0: నీవు చేయు పనులన్నింటిలోనూ దేవుడు నీకు తోడయ్యున్నాడు. ఆదికాండము 21:22.
1: మీరు ఎంత తవ్వినను అందులో నుంచి ట్రెషర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని చూడ్డానికి ముందు ఈ ప్రోడిగల్ సన్ స్టోరీ మీరు చాలాసార్లు వినే ఉంటారు. గత కార్యక్రమం చూస్తే ఇది మీకు అర్థమవుతుంది. వెల్కమ్ టు ది సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్.

0: లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. లాస్ట్ ప్రోగ్రాంలో మనం చిన్న కుమారుని గురించి చూసాం. ఏం అడగాలి, ఎలా అడగాలి, అడిగితే దేవుడు ఎలా ఇస్తున్నాడు, దీని గురించి, ఫాదర్స్ హార్ట్ని గురించి చాలా డీటెయిల్స్ను మీరు ఫిల్ చేశారు. చిన్న కుమారుని గురించి చూశాం. తండ్రికి ఇద్దరు కుమారులు. ఒకడు విల్ఫుల్గా అడిగి సొత్తిమ్మని అడిగాడు, తండ్రిచ్చాడు, వెళ్ళాడు, ఖర్చు చేశాడు, మారు మనస్సు పొందాడు, ఓకే, తిరిగొచ్చాడు. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో చూసేది పెద్ద కుమారుడు. ఈ పెద్ద కుమారుడు గురించి చాలామంది ప్రసంగించినట్టు నాకు తెలియదు. అయితే కొద్దిమంది ఉన్నారు, అయితే చాలా డీటెయిల్గా టచ్ చేయడం లేదు మనం. అయితే ఈ పెద్ద కుమారుడు ఆయనతో పాటే ఉన్నాడు, న్యాయంగా పనిచేస్తున్నాడు, తండ్రికి కావలసినవన్నీ సమకూరుస్తున్నాడు. ఇతడు హీరోనా విలనా?
1: పోయిన ఎపిసోడ్లో మనం అలాగే ముగించాము, హీరోనా విలనా అని చెప్పి. ఇప్పుడు మనము అది ఒక బేస్ నుండి చూసినట్లయితే అది బాగుంటుంది. లుక్ 15 పూర్తిగా చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము ఏం చూడబోతున్నామంటే, ఈ కనబడకుండా పోయిన గొర్రే చిరకుమారుడు, అతడే ఇస్రాయిల్. ఇదే ఒక కాంటెక్స్ట్గా మనం చూసాం. ఇప్పుడు కనబడకుండా పోయిన నాణెం ఉంది కదండి, ఇంటిలో కనబడని నాణెం,
0: అవును,
1: అదే ఈ పెద్ద కుమారుడు. తను ఇంటిలోనే కనబడలేదు, ఇతను బయట కనబడకుండా పోయాడు. గొర్రె వెళ్ళిపోయింది, ఇస్రాయిలీలు బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంట్లోనే కనబడకుండా పోయిన గ్రూప్ ఉంది, అది ఎవరంటే, ఇల్లంటే ఎప్పుడు దేవుని యొక్క ఇల్లే. మనం బైబిల్ నుండి చూస్తున్నాం, లోన కనబడకుండా పోయింది ఎవరని చూసినట్లయితే విశ్వాసి
0: కూడానే ఉన్నాడు.
1: అవును, కూడానే ఉంటాడు,
0: రెగ్యులర్ గా వస్తున్నాడు,
1: తను చర్చిలోనే ఉంటాడు, తను ఎక్కడికే పోడు. ఇప్పుడు ఆ కాయన్ కూడా కనబడకుండా పోయింది కదా,
0: అవును,
1: ఇంట్లోనే ఉండింది కదా,
0: బయటికి వెళ్ళాడు,
1: బయటికి ఎక్కడికి పోలేదు,
0: చాలా
1: కరెక్ట్ గా ఉంది. ఇదే క్రొత్త నిబంధన సంఘం, న్యూ టెస్టమెంట్ చర్చ్. అదొచ్చి లా అంటే ధర్మశాస్త్ర సంఘం, ఎవరు ఇస్రాయేలీలు. ఇది మనము క్రొత్త నిబంధన సంఘం. ఇందులో ఏంటి సమస్య అని చూసినట్లయితే, వీళ్లకి ఇప్పుడు మీరు చిన్న కుమారుడు ఆస్తిని తీసుకెళ్లాడనే కదా అందరూ చెప్తున్నారు. మీరు ఆ వాక్యం చదవండి, లూక్ 15 చూడండి, 12వ వచనము, మీరు 12 చదవండి ఒకసారి విందాం.
0: 12 ఎలా ఉంది అంటే, ద యంగర్ ఆఫ్ దెమ్ సేడ్ టు హిస్ ఫాదర్, ఫాదర్ గివ్ మీ ది షేర్ ఆఫ్ ది ప్రాపర్టీ దట్ ఫాల్స్ టు మీ, సో హీ డివైడెడ్ హిస్ వెల్త్ బిట్వీన్ దెమ్.
1: డివైడెడ్ ద ప్రాపర్టీ
0: బిట్వీన్ దెమ్,
1: ఇద్దరికి ఇవ్వబడింది.
0: ఓ, సో వేరు చేసినప్పుడే
1: తీసుకుని వెళ్ళాడంటే ఇతను తీసుకోకుండా పోలేదు,
0: పంచినప్పుడు ఇతనికి,
1: తను తీసుకుని వెళ్ళిపోయాడు, తను తీసుకుని ఉన్నాడు,
0: ఇతను షేర్ వద్దని చెప్పలేదు,
1: షేర్ అంతా వద్దని చెప్పలేదే, డాడీ తనే అడుగుతున్నాడు, మీరు తనకు వేరుగా ఇచ్చేయండి,
0: నీతో కూడా ఉన్నా,
1: నేనే మీతో కూడా ఉంటున్నానని తను చెప్పలేదు.
0: అవును, అతనికి ఇచ్చినప్పుడు నాకు ఏమైనా హుషారుగా అడిగాడు,
1: అడగలేదు, అయితే దొరికింది తీసిపెట్టుకున్నాడు,
0: భద్రంగా ఉంచుకున్నాడు,
1: ఇద్దరికి షేర్ వేరు చేసి ఇవ్వబడింది.
0: ఓకే,
1: అప్పుడు దేవుడు స్వాతంత్ర నియమము ధర్మశాస్త్రం అనేది కాదు, అందరికినీ ప్రభువు తన యొక్క ఆశీర్వాదాన్ని పంచే ఇచ్చాడు.
0: ఆయన కరెక్ట్గా
1: తండ్రి తన పనిని ఎంతో సరిగ్గా చేస్తున్నాడు. ఈ చోట మీరు బాగా గమనించండి, ఇస్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇచ్చేప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను నీకు ఈ బ్లెస్సింగ్ ఇస్తాను, అయితే నీతో వచ్చి చేరే అన్యజనులకు ఒకే నియమం అంటాడు,
0: ఈక్వల్
1: ఈక్వల్, నీవతని వేరేలా చూడద్దు, నన్ను అంగీకరించి తను నీ యొద్దకొస్తే అతనికి నీకు ఒకే నియమం అంటాడు,
0: ట్రీట్ చేయమన్నాడు.
1: ఇప్పుడు చూడండి, రాహబు లోనికి వచ్చింది,
0: అవును,
1: ఒక ప్రొసీజర్, వారందరూ లోనికి వచ్చారు, ఆ తర్వాత జీనియాలజీలో వచ్చారు,
0: అవును,
1: తరువాత మోయాబు స్త్రీ, ఎవరు, రూతు వస్తుంది, వారికి అదియే, ఎవరు కూడా ఆమె ఇస్రాయేల్కి చెందిన ఆమె కాదని బహిష్కరించలేదు. ఇస్రాయేలీయుల నియమం ధర్మశాస్త్రం ఏంటి, అందరికీ ఒకే ఈక్వల్.
0: ఇంకా చెప్పాలంటే అబ్రహం కూడా బయట నుంచి వచ్చినవాడే కదా,
1: అబ్రహము ఆ విధంగా, సరే ఇస్సాక్ ఎవరు, ఇస్సాకు అక్కడికి వచ్చినవాడు బట్ ఇస్రాయేలీయుడు కాదు,
0: అవునవునవును,
1: ఇస్రాయేలులో పుట్టిన ఒక హెబ్రియుడు. ప్రాపర్ ఇస్రాయేలీయుడు ఎవరు తెలుసా, జాకబే, తనే ఫస్ట్ ఇస్రాయేల్. ఇంకా యూదులంటే ఎక్కడి నుండి చెప్పబడుతున్నారు, యాకోబు యొక్క 4వ కుమారుడు యూదా, దాదాపు లోకం ఏర్పడి 2500 సంవత్సరాల తర్వాత జరిగే సంభవం ఇది, అది అలాగుంది. అప్పుడు ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే, గాడ్ ఇస్రాయేల్కి ఏమిస్తున్నాడో అదే మనకి కూడా ఇస్తున్నాడు,
0: ఈక్వల్
1: ఈక్వల్. ఇప్పుడు మనకేం చెప్పబడుతుందని చూసినట్లయితే, నీకివ్వబడిన ఈ ఆశీర్వాదమును నీతో కూడా వచ్చి చేరే అన్యునికి నీకు ఒకే నియమం అంటున్నాడు. ఇప్పుడు మనకి చెప్పేప్పుడు ఏం చెప్తున్నాడు, వాళ్ళకి చెప్పబడింది నీతో చేరిన వానికి ఒకే నియమం అంటున్నాడు. మనతో చెప్పేప్పుడు ఏమంటున్నాడు, యూదుడు లేడు, గ్రీకు లేడు, మనమందరం ఒకటే అంటున్నాడు. ఈ యొక్క మనోస్థితి ఎవరి దగ్గర లేదు, ఇప్పుడు పెద్దవాని దగ్గర లేదు. పెద్దవానికి ఏం ఆలోచన, అతనికి అన్నీ ఇవ్వబడ్డాయి, అతను వెళ్ళిపోయాడే, అతనెందుకు తిరిగి ఇంట్లో చేర్చాలి, తన ఆస్తిని పాడు చేసుకున్నాడు,
0: వేస్ట్ చేశాడు.
1: సరే, తండ్రి తన ఆస్తిని భాగించి ఇచ్చాడు, సరేనా. ఇప్పుడు చిన్న కుమారుడు వచ్చాడు కదా, వచ్చిన వానికి తన వాటా నుండి ఏదైనా ఇచ్చాడా, మరి అక్కడ తండ్రి తను సంపాదించిన ఒక గొర్రెను వధించాడు. ఆయన తన వస్త్రాన్ని కప్పాడు, తన ఉంగరాన్నేశాడు, అది ఆయనగా ఇచ్చింది. దానికెందుకు నీకు కోపం? ఈరోజు మనలో ఉండేటువంటి ఒక స్వభావంలో ఒకటి ఏంటని అడిగినట్టయితే, దేవుడు ఇంకొకరిని ఆశీర్వదిస్తే వీరికి ఈర్ష. అదేలా దేవుడు అడుగుతున్నాడు, నేను ధారాళముగా దయచేవాడనో నీవు పిడికిలి బిగించుకోవచ్చా? ఈరోజు మనలో ఎందుకు ఈ స్వభావం వస్తుంది? అంటే ఆ స్వాతంత్ర్య నియమములో ఉన్న మనకి ఇస్రాయేలీయులను, అంటే కరెక్ట్గా లా ప్రకారం, అంటే న్యూ టెస్టమెంట్ బైబిల్ ప్రకారంగా జీవించేవారు ఇస్రాయేలీయులను ఒప్పుకోరు. రోమన్స్లు అలాగుండారు ఆరంభములో. అందువల్ల పౌలు రోమకు రాసేప్పుడు చెప్తున్నాడు, మీరెందుకు వారిని అసహించుకుంటున్నారు? వారినెందుకు చేర్చడం లేదు? వారి వల్లే మనకింత కూడా లభించింది. ఇస్రాయేలును అసహించుకోవద్దు, వారికై ప్రార్థించండి అని చెప్తున్నాడు. చిన్న కుమారుని చేర్చుకోమంటున్నాడు. ఈరోజు మనం అంగీకరించడానికి తయారుగా లేము. సరే, మనం ఇప్పుడు ఇస్రాయేలీయులను తీసుకోవద్దు. ఇలా చూద్దాం. మనం ఇప్పుడు మన చర్చిలో నుండి ఒకడు బ్యాక్స్లైడ్ అయిపోయాడు, వెనక్కి విడిపోయాడు, తను తిరిగి వస్తున్నాడు. ఆర్ వి రెడీ టు అక్సెప్ట్ హిమ్ అగైన్ యాజ్ ఆఫ్ ద సేమ్ పొజిషన్ అగైన్?
0: ఇప్పుడున్న ప్రాక్టికల్గా చెప్పాలంటే, వాడు వెళ్ళాడు, తిరిగి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాడు.
1: ఇప్పుడు మనం అతన్ని తెగతెంపులు చేసుకోవాలనే ఉంటాం. ఎందుకంటే అతను వచ్చాడు, అవును, అంతా పాడు చేసుకుని వెళ్ళాడు,
0: ఎందుకు మాట్లాడుతున్నారు అంటాం.
1: తిరిగి అతను ఎందుకు చర్చిలో చేర్చారు? అది వదిలేయండి. చర్చిలో ఒక పోస్టింగ్ ఇచ్చేస్తామో మనం.
0: నాకు ఒక పాస్టర్ చెప్పింది జ్ఞాపకం ఉంది. అదేమంటే, ఒక పాస్టర్ ఒక చిన్న తప్పు చేశాడంటే దేవుడు క్షమిస్తాడు, అయితే ప్రజలు క్షమించరట. అదేంటంటే, ఆయన చెప్పిన స్టేట్మెంట్ అంత వాస్తవంగా
1: 100% కూడా నిజం. దేవుడు మన్నించడం మాత్రమే కాదు, మరిచిపోతాడు.
0: అయితే వీళ్ళు
1: వీరైతే క్షమించరు, మరిచిపోను, మరిచిపోరు. అదే నేను ఒకసారి ఊరిని విన్నాను. డేవిడ్ దగ్గర మీకు కొరత ఏమై ఉన్నదని అడిగా. డేవిడ్ దగ్గర మీకు ఇష్టపడని ఒక కొరత ఏంటని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క
0: రీజన్
1: చెప్తూ ఉన్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు దావీదును గురించి చెప్పేప్పుడు ఉరియా యొక్క భార్య నిమిత్తమైన కార్యము తప్ప ఆయన మరేది కూడా తన దగ్గర చూడలేదు అని ఉంటుంది.
0: క్లీన్గా ఒక స్టేట్మెంట్
1: ఒకటి ఇచ్చేశాడు,
0: స్పష్టంగా ఉన్నాడు.
1: తనిక దేనిని గూర్చి కూడా జ్ఞాపకం చేసుకోలే దావీదును గురించి. ఇదియే దేవుని యొక్క స్వభావం. తన కుమారుడు వచ్చినప్పుడు తన గత పాపాన్ని గుచ్చి గుచ్చి గుచ్చి గుచ్చి, నువ్వు ఈ పాపం చేశావు, నువ్వు ఇక్కడి నుండి వచ్చావు, తను మారుమనసు పొందొచ్చాడు. అదే నేనెప్పుడు చెప్తా, ఒకడు మనసు మారి వేదనతో వస్తున్నాడు గదా, అతని తిరిగి ఆదరించడమే క్రైస్తవ్యం తప్ప అతని తిరిగి తిరిగి గుచ్చి గాయపరిచేది క్రైస్తవ్యం కాదు. ఒకడు నేరస్తుడని తెలిస్తే ఆ నేరాన్ని మూయడం క్రైస్తవ్యం. నగ్నాన్ని మూయడమే కదా క్రైస్తవ్యం.
0: నోహ విషయంలో చూస్తాం,
1: నోవా దగ్గర చూస్తున్నామే. దేవుని చూడండి, ఆదాము దిగంబరినని చెప్పిన వెంటనే ఆయన అడుగుతున్నాడు, దిగంబరివని చెప్పింది ఎవరని అడిగి పండు తిన్నాడు, దేవుని నుండి దూరం వెళ్ళాడు, చెట్టు వెనక వెళ్ళి దాక్కున్నాడు, అన్ని పనులు చేశాడు. అయితే వాక్యం చెప్తుంది, దేవుడు వారికి చర్మపు చొక్కాయిలను చేయించాడు. పాపం చేశానయ్యా, దీనికి నన్ను ఏం చేయమంటావు? సరి, నాకు మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది ఒక జరిగిన సంభవము. ఇది నా మిస్టేక్గా కూడా ఉండవచ్చు, మేబీ ఉండొచ్చు, నా మిస్టేకే అనుకోండి, నేనిక్కడ అది చెప్పడంలో తప్పులేదు. అంటే ఒక అమ్మాయి తన తండ్రిని ఏమార్చి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అంటే తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఎంతో గారాభంగా పెంచారు. అలా పెంచినప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే వారికి చెప్పకుండా అలా వెళ్ళిపోయింది. వెళ్ళి అలా తను రాంగ్ పర్సన్ని సెలెక్ట్ చేసి పెళ్లి చేసుకుంది. జీవితం దుర్భరం అయిపోయింది. ఎంత దూరానికి అలాగే వెళ్ళిందంటే తిండికి కష్టపడే స్థాయికి
0: వెళ్ళిపోయింది,
1: ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ యొక్క ఒకరోజు ఆ అమ్మాయి ఒక కొట్లో పనిచేస్తుంది. ఆ తండ్రి చూసేశాడు. చూసిన వెంటనే ఎంతో ఏడ్చాడు. ఏడ్చి ముగించి ఇంటికి తీసుకొచ్చేశాడు. తీసుకునొచ్చి ఇది ఒకరోజు నాతో షేర్ చేసి చెప్పాడు, ఈ విధంగా మరి కుమార్తె ఈ విధంగా అయిపోయింది, నా మనసులో కలిగింది ఆ అమ్మాయి తప్పు చేసింది, దేవుని వదిలిపోయింది, తను దానికే అనుభవిస్తుంది, తిరిగెందుకు తీసుకొచ్చారు?
0: ఒక పార్ట్ అది
1: మనలోని పార్ట్ చెప్తుంది. తిరిగెందుకు తీసుకొచ్చారు?
0: ద ఫ్లెష్ హ్యూమన్,
1: తను చేసిన తప్పుకు తను అనుభవించని,
0: కరెక్ట్? న్యాయంగా ఉంది అడగడానికి,
1: ఇది వినడానికి కరెక్టే కదా,
0: వరల్డ్లీ వైస్ కరెక్ట్.
1: తండ్రిని ఏమార్చి పోయినందుకు ఇదే ఒక తగిన దండన, పనిష్మెంట్ అన్నది నా యొక్క హృదయం. అది సరికూడా, నేను తప్పని చెప్పడం లేదు, కరెక్ట్. అయితే ఒక తండ్రి హృదయం ఎలాగుంటుంది? అదొచ్చి ఒక బైబిల్ టీచర్ యొక్క హృదయం. ఒక తండ్రి హృదయం ఎలాగుంటుంది తెలుసా? తప్పు చేస్తే సరి అయిపోయింది, క్షమాపణ అడిగి తిరిగి వచ్చింది, అది నా కూతురు, హౌ కెన్ ఐ లీవ్ హర్? ఇదియే తండ్రి యొక్క హృదయం. అక్కడ తండ్రి చిన్న కుమారుడు వచ్చినప్పుడు ఎందుకు పెద్దవాడు అంగీకరించలేకపోతున్నాడంటే తనకతడు సహోదరుడు, కాని అతనికి కుమారుడు. ఈ యొక్క డిఫరెన్స్ ఎప్పుడు మారుతుందో? మనమందరము తండ్రి హృదయానికి మారుతామో ఆ రోజు మీరు క్రైస్తవ సువార్త చెప్పక్కర్లేదు, ఉజ్జీవము తనంతటి అదే వస్తుంది.
0: ఈ
1: యొక్క బేసిక్. ఈరోజు మనలో ఇటువంటి మన్నించే స్వభావం లేదే, అంగీకరించే స్వభావం లేదే. వెంటనే అతని గూర్చిన 20 సంవత్సరాల క్రితం ఏం చేశాడు తెలుసా?
0: టైంతో చెప్తారు.
1: జరిగినవి మరిచిపోలేక నేను అనేక కుటుంబాలు ఎందుకు వేరవుతున్నాయని చెప్పగలను. కౌన్సిలింగ్కి వస్తుంటారు, మీరు చూస్తే వారి మాటల్లో చెప్తారు, పెళ్లైన మొదటి సంవత్సరంలోనండి.
0: కరెక్ట్ గా చెప్తారు
1: పెళ్లైన మొదటి సంవత్సరం అండి అని అంటారు. అటు తర్వాత పెళ్లై 20 సంవత్సరాలు అయ్యుంటే ఇద్దరు పిల్లలు పుట్టుంటారు, ఆ పిల్లలు కాలేజీ కూడా చేస్తుంటారు.

0: తన తండ్రి అక్కడ ఏం చెప్తున్నాడో ఒకసారి మీరు చూడండి. ఇలా చెప్పిన తర్వాత 31వ వచనం, అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయూ నీవే అని అంటున్నాడు. నేను నీకు పంచిపెట్టింది మాత్రం కాదు, నావన్నీయూ నీవి. ఇతని వల్ల అది చూడలేకపోతున్నాడండి. విషయమే లేదు,
1: కాన్సెప్ట్లోకి రాలేదు,
0: ఆ కాన్సెప్ట్కే రాలేదు ఇతని. ఇంకా అదే నాకు ఇది చదివేప్పుడు నన్ను ఆలోచింపజేసే ఒక అతి ముఖ్యమైన విషయం ఏదంటే, అతడు తన తండ్రి దగ్గర ఒక మాట చెప్తాడు, అక్కడ అది చెప్పేప్పుడు తండ్రి అనే మాట చెప్పడు, అతనేం చెప్తాడు 29వ వచనం, అందుకతడు తన తండ్రితో 29, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే. తండ్రితో ఏమంటున్నాడు,
1: కరెక్ట్ గా మాట్లాడుతున్నాడు,
0: నేను మీకు సర్వ్. అక్కడ ఇంగ్లీష్లో సర్వ్ ఉందండి,
1: సర్వ్ ఉంది.
0: అప్పుడు ఇతడు ఎందుకు తండ్రి దగ్గర సర్వ్ చేశాడు? మీరు చెప్పిన పని చేస్తున్నా, మీరు చెప్పినట్టుగా కరెక్ట్గా చేశా, ఒక ఆజ్ఞను కూడా మీరలేదు. తనేదో పరిచర్యగా చేస్తున్నాడంతే. నా తండ్రి హృదయానికి తగినట్టుగా నేను నడుచుకున్నాను. తను తండ్రి దగ్గర ఉన్నట్టుగానే లేడు, అతను కింగ్ దగ్గర ఉన్నట్టుగా ఉండాడు, అతను ఒక ఓనర్ దగ్గర ఉన్నట్టుగానే ఉండాడు. మరిద్దరం కలిసే కదా ఇంత పనిచేశాం, నేనన్ని పనులు సరిగా చేశానే, నేను మీకు లోబడి ఉండేనే అనేటువంటిది తనింకా చెప్తున్నాడు. నా స్నేహితులతో సంతోషపడినట్లు ఒక మేకపిల్లనైనా ఇవ్వలేదు, ఒక మేకపిల్లను వదిలించలేదు. ఆయన అడుగుతున్నాడు, నేనెందుకు నీకు ఇవ్వాలి? అతను తండ్రి అన్న స్థానాన్ని ఉపయోగించాడు చూడండి చిన్నవాడు. అవునా, తండ్రి అన్నాడు కదా, ఇతనేమంటున్నాడు?
1: ఇతడైతే ఒక ఓనర్ ఫీలింగ్ వచ్చాడు, తండ్రి అనే థింకింగ్ లో ఉన్నాడు.
0: యాజ్ పర్ లా, మీ అంతటా మీరు చూసి నాకు బోనస్ ఇవ్వలేదే ఇంతవరకు, నేనింత నమ్మకంగా పనిచేశా, మీరు నాకు బోనస్ ఇచ్చారా? అలా ఆయన అడుగుతున్నాడు, నేను నీకు బోనస్ ఇవ్వడానికి నువ్వెవరు? ఇదే ఈరోజు క్రైస్తవ్యంలో మనం తెలుసుకోవలసిన దేవునితో రిలేషన్షిప్. ఈరోజు మనము పర్ఫెక్ట్ క్రిస్టియన్ అందరూ చూస్తే,
1: అదేమిటి, ఇన్ని సంవత్సరాలు సేవ చేశాను కదా దేవా, నాకేంటి ఇంతేనా అని ఇంతవరకు వచ్చేసాం,
0: వెళ్తున్నాం. పర్ఫెక్ట్ క్రిస్టియన్స్ మనం చూస్తే చర్చిలో కూర్చునుంటారు. నిన్నొక ఉదాహరణ చెప్పి ఉంటాను అనుకుంటాను. అంటే చర్చిలో ఉండేటువంటి పిల్లలు కొన్ని తప్పులు చేస్తుంటారు, యవనస్తులు, ఎందుకంటే వారు అప్పుడే మోల్డ్ అయి లోనికి వస్తున్నారు. అలా వచ్చిన వాళ్ళందరూ స్టెఫెన్లాగా ఉండారనుకోండి, వచ్చేవారందరూ కూడా కొంచెం అలా ఉంటారు. ఎందుకు, అబ్షలోం కూడా వస్తాడు అక్కడ. మనం వారిని రెడీ చేయడమే చర్చ్ అనుకోండి. చర్చ్ ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్, వారిని రెడీ చేసే స్థలం. ఇప్పుడు అక్కడ 20-30 సంవత్సరాలుగా ఉండే విశ్వాసం ఉంటాడు. వారు ఇలా ఆ చైర్లో కూర్చుని అలా చూస్తూ అదే స్థలంలో కూర్చుని ఉంటారు. పిల్లలు చేసేది చూసినప్పుడు, చర్చ్ ఎంత పాడైపోయిందో చూసారా, మేమంతా చర్చ్కి వచ్చేప్పుడు అని అంటారు. మనం చర్చ్కి వచ్చేప్పుడు మనల్ని ఖండించారు, సరిచేశారు. అదేలాగా మనం వారిని హెచ్చరించి సరిచేయడానికి ఇక్కడ ఉన్నాం. మనం ఉండినప్పుడు చర్చ్ ఉన్నట్టుగా ఇప్పుడు ఉండడం మంచిదే, అయితే మీరు నడుచుకునే విధానంలో తను చర్చ్ వదిలి వెళ్ళిపోతాడు. ఈరోజు ఇటువంటి వారే ఉన్నారు, ఆజ్ఞలు జరిగించడంలో కరెక్ట్, పర్ఫెక్ట్, నేను సూపర్గా ఫాలో చేస్తున్నా అని. అయితే ఆయనేం చెప్తున్నాడు, నువ్వు కరెక్ట్గా ఫాలో చేస్తున్నావు, అందుకెందుకు ఫాలో చేయని వాణిని ఎందుకు నిందిస్తున్నావు? నువ్వు ఫాలో చేస్తున్నావు, నీకైన దానిని నా యొద్ద సన్లాగా కావలసినది ఎందుకు తీసుకోకూడదు? ఎందుకు నీకు నా దగ్గర అథారిటీ లేదు? ఎందుకు నీ వల్ల అది చూడలేకపోతున్నావని అడుగుతున్నాడు. ఈరోజు న్యూ టెస్టమెంట్ సంఘం యొక్క పని ఏది, ఇప్పుడు వీరు లోనే కనబడకుండా పోతారు. మరొక విషయం ఏంటంటే, ఈ సన్ ఈ విధంగానే ఇన్ని రోజులు ఉండాడని తండ్రికి తెలియదు చూడండి. ఇతనే కనబడని నాణ్యం,
1: ఇక్కడ విడిపోతున్నప్పుడే తెలుస్తుంది,
0: ఇతను అడిగినప్పుడే తెలుస్తుంది
1: ఇతడు ఒరిజినల్ క్యారెక్టర్.
0: ఒరిజినల్ క్యారెక్టర్ ఇప్పుడు ఏం బయటపడుతుందంటే, నేను చిన్నవాడు తప్పిపోయినందుకు దిగులు పడుతూ ఉండాను కదా, అదేవిధంగా తను ఉండేడు అనుకుంటున్నాడు అతను. నువ్వు సంతోషపడనక్కర్లేదా అంటున్నాడు చూడండి అతను. అలా చెప్పినందుకు తండ్రి చెప్తున్నాడు, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను, తప్పిపోయి దొరికానని అతనితో చెప్పాను. లాస్ట్ వర్స్ 32లో ఆయనేమనుకుంటున్నాడు, నేను పిల్లవాడు లేకుండా దుఃఖపడుతున్నాను కదా, ఆ భారం నీకు లేదే.
1: అవును, ఇది స్పిరిచువల్ స్టాండ్ చూపిస్తుంది. స్పిరిచువల్ స్టాండ్లో పెద్దవాడు లేడు,
0: పెద్దవాడు లేడు, పిల్లవాడు తప్పిపోయాడు, వచ్చినప్పుడు సంతోషపడ్డాను కదా నేను, ఎందుకు వచ్చినప్పుడు నువ్వు సంతోషపడలేదు?
1: ఈరోజు కోర్టు కేసు దాదాపు ఇలాగే ఉంది, మా తండ్రి సంపాదించింది రైట్ఫుల్గా తనకిమ్మని అడుగుతున్నారు. సి, అదేంటంటే ఆ లీగల్ కేసుని మీరు చూశారంటే ఇది చాలా వర్తిస్తుంది, ఎందుకంటే ఈరోజు చాలా కేసెస్లో ఇలాగే ల్యాండ్ డిస్ప్యూట్స్ చాలా ఉన్నాయి. దీన్ని మీరు చూసారంటే మీరు చెప్పిన ఎగ్జాంపులే చాలా వ్యత్యాసంగా ఉంది, ఓల్డ్ స్టాండర్డ్కి స్పిరిచువల్ స్టాండర్డ్కి, అందుకోసమే చెప్తున్నాను.
0: ఇప్పుడు ఇతడు తప్పిపోయినందుకు ఒక గ్రూప్ ఇష్టపడలేదు కదా, తిరిగొచ్చింది ఇష్టపడలేదు కదా, అదేవిధంగా ఈరోజు ఉన్నాం కదా. వీరినే బైబిల్ చెప్తుంది కనబడకపోయినా కాయిన్, ఇంటిలోనే కనబడకుండా పోయినవారు.

0: చర్చిలో కూచునుంటారు. పాస్టర్స్ సేవకులొచ్చి దేవదూతలు కారువారు. దేవదూతలే తప్పు చేశారు. దేవదూతలే కొందరు ఏమయ్యారు? పాపము చేసి వారు క్రింద పడిపోయారు. దేవుని తప్ప పాపం చేయని వారు ఈ లోకములో
1: లేదు,
0: ఒక్కరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కరే. పౌలు చెప్తున్నాడు, నేను చేయగోరనిదే చేస్తున్నానంటున్నాడు. పలు స్థలాల్లో కూడా ఆయన బలహీనుడనయ్యానంటున్నాడు. అప్పుడిక్కడ పాపము చేయని వారు ఎవరూ లేరని వీరికి తెలియడం లేదు. వీరేమనుకుంటున్నారు, చర్చ్లో లోపల ఒకడు పాపము చేసి కనబడని వ్యక్తిని మీరెలా కనిపెడతారు?
1: అది కూడా అక్కడ ఒక క్లూ ఇస్తున్నాడు దేవుడు, అది క్లీన్ చేయాలి.
0: ఆ చర్చ్లో ఇప్పుడు తండ్రి వచ్చేప్పుడు ఇద్దరి ఇంట్లో ఉండాలని ఎదురు చూస్తున్నాడు.
1: అది ఆయన ఒరిజినల్ ప్లాన్.
0: అవును, తప్పిపోయిన గొర్రెను కనిపెట్టి ఉండాలి, నాణాన్ని కూడా కనిపెట్టాలి. అప్పుడు ఆ ఇంట్లో కనబడనది ఏది కూడా ఉండకూడదని అర్థం.
1: అదే ఒరిజినల్,
0: అదే ఒరిజినల్ ప్లాన్. స్వాతంత్ర్య నియమము, ధర్మశాస్త్రం ఒకటిగా ఉండాలి. క్రొత్త యెరూషలేమును గురించి బైబిల్లో ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది, 21వ అధ్యాయంలో ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. చూసినట్లయితే ఆ ప్రాకారం మీద 12 ఇస్రాయేలు గోత్రముల పేర్లు ఉండినవి. పునాది 12 అపోస్తలుల పేర్లుండాయి. దాని అర్థమేంటంటే ఇస్రాయేల్ గోత్రం అన్నది ధర్మశాస్త్రం, అపోస్తలుల కార్యమొచ్చి స్వాతంత్ర్య నియమము. అది ఉంది, ఇది ఉంది, రెండు చేరి ఉన్నదే న్యూ జెరూషలేం అంటున్నాడు. ఇద్దరు కుమారులు చేరి ఉండేదే ఒక తండ్రి యొక్క ఇల్లు. అప్పుడు తిరిగి వచ్చినవాడు, మారుమనసు పొందినవాడు, ముందున్నవాడును చేరి ఉండవలసిందేంటి?
1: ప్లాన్.
0: ఇందులో మనము మారుమనసు పొందినవాడిని కొంచెం తగ్గించి చూసి అతన్ని వేరు చేసి ఉంచడం ఏం కాదు,
1: సరికాదు,
0: సరిగ్గా రాదు. ఆ చోట ఒక సరి అయినటువంటి కుటుంబం అక్కడ జరగదు. అనేక సార్లు చెప్తున్నటువంటి ఒక విషయం మీరు వినే ఉంటారు, అది మనకు సెట్ అవ్వదు కానీ అది చెప్తుంటారు. ఒక్కసారి సమస్య వచ్చి బయటికెళ్ళిపోతే వారు తిరిగి రాకూడదు, తిరిగి వస్తే అది ఎప్పుడు సమస్యగానే మిగిలిపోతుంది అని అంటారు. అది ఓల్డ్ ప్రాక్టికల్గా చెప్పేటువంటి విషయంగా ఉంది. స్పిరిచువలీ ఇప్పుడు మీరు దేవునిలాగా, మిమ్మల్ని దేవుడు అంగీకరించినట్టుగా అదే దేవుడు చెప్తాడు ఒక ప్రేయర్లో. మనందరికీ కూడా తెలిసిన ఒక ప్రేయర్, హెవెన్లీ ప్రేయర్. మేము మాకు అచ్చి ఉన్నవారిని మేము క్షమించినట్టుగా మీరు మమ్మల్ని క్షమించండి. అప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే నేను మన్నించాలి కదా,
1: ఫర్గివ్నెస్
0: కావాలి కదా. అప్పుడు ఈ చిన్న కుమారుడు, అనేక మంది ఈరోజు ఉన్నారు చర్చ్లో,
1: ఫర్గివ్నెస్ కావాలి, ఫర్గెట్నెస్ ఉండాలి.
0: ఈ పెద్ద కుమారుడే లేడు ఈరోజు చర్చ్లో, కనబడకుండా పోయాడు. చిన్న కుమారుడు తిరిగి వచ్చేశాడు. అనేక మంది మారుమనసు పొంది దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకొని, ఎంతో మంది సో కాల్డ్ నామకార్థ క్రైస్తవులుగా ఉన్నవారు స్పిరిచువల్ క్రిస్టియన్గా మారిపోయారు. ఇన్ని రోజులు చేసింది తప్పన స్థాయికి మారిపోయారు. అయితే ఆల్రెడీ ఒక గ్రూప్ కూర్చుంది కదా లోపల.
1: అవును, రెగ్యులర్గా
0: కూర్చున్నారు కదా. వారికొచ్చి నేనెవరిని కూడా ఉద్దేశించి చెప్పడం లేదు. వీరు కనబడని నాణ్యము కాయిన్ లోపల ఉన్నారు, కానీ వీరి స్పిరిచువాలిటీ కనబడకుండా పోయింది.
1: రెండవది, లోపల ఉండేవారు వారి వాళ్ళ ప్రేయర్ ఎంత లెవెల్కి ఉండాలనేది ఇక్కడ నమోదవుతుంది.
0: ఇక్కడ ఉంది, దే ఆర్ ట్రెడిషనలీ ఫ్రేమ్డ్. మరి అన్నిటిలోనూ వారి దగ్గర ఒక క్రమం ఉంటుంది. వారి దగ్గర కరెక్ట్గా ఉండాలి, సిస్టమేటిక్గా ఉండాలి. అయితే స్పిరిచువల్గా ఉన్నారా? దే ఆర్ గుడ్ రిలీజియస్ పీపుల్, కానీ దే ఆర్ నాట్ స్పిరిచువల్ పీపుల్. రిలీజియస్కి స్పిరిచువాలిటీకి డిఫరెన్స్ ఉంది.
1: అర్థమే,
0: ఈరోజు కనబడకుండా పోయినవారు, పెద్ద కుమారుడు ఉన్నాడు కదా, కాయిన్ ఉంది కదా, చర్చ్లో ఉన్నారు కదా, వీరందరూ కూడా మంచి రిలీజియస్ పీపుల్. టైం మెయింటెనెన్స్లో, అడ్మినిస్ట్రేషన్లో అంతా పక్కాగా ఉంటారు, రిలీజియస్గాను పక్క. అయితే స్పిరిచువల్గా ఉన్నారా? ఇతన్ని కనిపెట్టడమే ఈరోజు కష్టం. ఈరోజు చర్చ్ కూడా వీరిని కనిపెట్టే స్థలములు లేదు.
1: ఇంకా చెప్పాలంటే ఎంతమంది చిన్న కుమారులు, ఎంతమంది పెద్ద కుమారులు,
0: పెద్ద కుమారులు
1: మెషర్మెంట్ తీస్తేనే ఒక అసైన్మెంట్కి రావచ్చు.
0: ఇది కనిపెట్టాలంటే ఏం చేయాలి?
1: వెదకాలి,
0: ఇది
1: క్లీన్ చేయాలి.
0: క్లీన్ చేయడానికి ఏం చేయాలంటే, వాడు చెప్తున్నాడు, ఇది మన చర్చ్కి చెప్పి ఇది ముగించచ్చు అనుకుంటున్నా నేను. ఏంటంటే, ఇది వాక్యంలో ఉన్నట్టుగా తేటగా దేవుడు ఒకటి చెప్తున్నాడు. పేతురు రాసిన పత్రికలో ఆ వాక్యము వెలుగుచ్చు దీపమై ఉన్నది అని అంటున్నాడు. చర్చు కనబడకుండా పోయిన ఒక పెద్ద కుమారుని కనిపెట్టాలి, లేకపోతే అతన్ని తిరిగి మీరు తీసుకురావాలంటే మీ చర్చ్లో వాక్యముంటేనే సరిపోతుంది. ఒకరిని ఏది మారుస్తుందని అడిగితే వాక్యమే మారుస్తుంది, వేరేది కూడా మార్చదు.
1: ఆ వాక్యమునకు అంత పవర్ ఉంది.
0: వాక్యానికి మాత్రమే పవర్ ఉంది, వేరే దేనికి పవర్ లేదు. ఇప్పుడు మన చర్చ్ అది చేస్తుందా? మా చర్చ్లోనే వాక్యముంది. మరలా చెప్తున్నా, చర్చ్ వాక్యముండేది వేరే, మెసేజ్ టైం ఉంది, అందులో గాడ్స్ లీడింగ్ ఉందా? నేను చెప్పింది
1: అర్థమైంది.
0: లైట్ అన్నది వేరే, ఏదైనా లైట్ ఇచ్చేస్తుంది. మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ లైట్స్ వేసుకున్నాం, అయితే సన్లైట్ అన్నది వేరే. అన్ని లైట్స్లోనూ సైడ్ ఎఫెక్ట్ ఉంది, సన్లైట్లో సైడ్ ఎఫెక్ట్ ఉండదు. దేవుడు ఫిల్టర్ చేసి ఇస్తున్నాడు. ఇప్పుడు యూవీ ఇవి అన్నీ వచ్చాయంటున్నారు. దేవుడిచ్చినప్పుడు అన్నీ మంచిదని చూశాడు. ఆ విధంగా చెప్తున్నాను నేను. మన లైఫ్లో ఈ వాక్యము చర్చ్లో ఉంది, మెసేజ్ టైం అనేది ఉంది. అందులో గాడ్ ఉన్నాడా, స్పిరిచువాలిటీ ఉందా, ఆ యొక్క లైట్ ఉంటేనే అతను మారుతాడు. అందువల్ల ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆమె ఏం చేస్తుందట, దీపము వెలిగించి ఇంటిని ఊడ్చి అది కనిపెట్టేంత వరకు జాగ్రత్తగా వెదకకుండా ఉంటుందా. దీపం అన్నది వాక్యం. ఫస్ట్ దీపం వెలిగించాలంటే అది ఆరిపోయిందని అర్థం. దేవుడు చెప్తున్నాడు పాత నిబంధనలో ట్యాబర్నకల్ లోపల దీపం ఏమవకూడదు, ఆరిపోనే కూడదు. అంటే ఏంటర్థం, మీ లోపల ఆ వాక్యం ఉంటూనే ఉండాలి.
1: ఆ వాక్యమే గ్లేడింగ్ లైట్.
0: ఈరోజు వాక్యం లేకపోవడం వల్ల అనేక చోట్ల మినిస్ట్రీ కానివ్వండి, నేను చర్చ్ అని చెప్పడానికి ఇష్టపడలా, మినిస్ట్రీస్, వారేం చేశారంటే వాక్యానికి ఆల్టర్నేట్గా అనేకము తీసుకొచ్చారు. ప్యాకేజింగ్ ఆల్టర్నేట్గా అనేక ప్రోగ్రామ్స్ తీసుకొచ్చేశారు, ఎంటర్టైన్మెంట్ థింగ్స్ తీసుకొచ్చారు. వీరే డిసైడ్ చేసేసుకున్నారు. అంటే వీరు ఏం డిసైడ్ చేసుకున్నారంటే, ఇది ఇలాగే ఉండాలి యూత్ మీటింగ్ అని అంటేనే ఆ యూత్ మీటింగ్లో ఒక డ్యాన్స్ ఉండాలి, ఒక స్కిట్ ఉండాలి, ఒక ఈ విధంగా ఒక సెక్షన్ ఉండాలి, మధ్యలో కొంత మెసేజ్ ఉండాలి. ప్యాకేజింగ్ మీరు చెప్పినట్టుగా. ఎందుకు ఈ డెసిషన్ ఎవరు తీసుకున్నది? హూ టోల్డ్?
1: ఇదంతా ఉంటేనే వారు వస్తారని వారి డిసిషన్.
0: ఈ యొక్క డెసిషన్ ఇది వచ్చి ఒక కార్పొరేట్ లేక ఒక బిజినెస్ మ్యాన్ యొక్క మెంటాలిటీ. ఒక పేస్ట్ మీరు కొంటున్నారు. నేను ఈ మధ్య ఆశ్చర్యంగా ఒక యాడ్ చూశా. నూతనమైన ఒక ప్యాక్లో ఆ పేస్ట్ యొక్క పేరు వేశారు. ఇప్పుడు ఎంతో రమ్యముగా ఒక నూతనమైన ప్యాక్లో ఆ పేస్ట్.
1: ఏం ప్యాకేజ్ ఇప్పుడు కొత్తగానే ఉంటుంది,
0: కొత్తగా ఉండాలి. ఇంకొకటి న్యూ డిజైన్ వాళ్ళు వేశారు. నా ప్రశ్న ఏంటంటే, ఆ ప్యాకెట్ డిజైన్కి పేస్ట్కి ఏం సంబంధం? ప్యాక్ డిజైన్గా ఉండి ఏం ప్రయోజనం? లోనున్నటువంటి పేస్ట్నే కదా యూజ్ చేయబోతున్నాం.
1: అయితే అదొక మార్కెటింగ్ ప్యాకేజ్.
0: అదే ఒక మార్కెటింగ్ ప్యాకేజ్. వీరు ఇదే ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఒక యూత్ మీటింగు, ఒక లేడీస్ మీటింగు, ఒక ఉమెన్స్ మీటింగు, ఒక మెన్స్ మీటింగు లేక ఒక కుటుంబ కూడిక అన్న వెంటనే వీరు ఒక బిజినెస్ ప్యాకేజ్ ఉంచుకున్నారు. బిజినెస్గా సంపాదించేది చెప్పలా, కవర్ చేసేది ప్యాకేజ్ ఒకటి. ఇలా చేస్తేనే వీరు వస్తారు, ఇలా చేస్తేనే ఈ మినిస్ట్రీ నడుస్తుంది. అటువంటి ఒక ప్యాకేజ్ జీసస్ క్రైస్ట్ దగ్గర లేదు.
1: అర్థమైంది.
0: క్రైస్ట్ మట్టుకైతే ప్యాకేజ్ వేరే. తండ్రి చెప్పింది నేను చేస్తాను, అది జరుగుతుంది, అంతే. అక్కడేంటి ఫలితాలు, ఏంటి రిజల్ట్ అనేది దేవుడు చూసుకుంటాడు.
1: మనం అటెంప్ట్ చేయాలి, ఆయన
0: పని విల్లు వదలడం, అది ఏం పడాలన్నది హెవెన్
1: చూసుకుంటాడు.
0: ఈరోజు ఇక్కడ ఇదే సమస్య. వీరు దీపాన్ని వెలిగించడానికి బదులుగా ఏం చేస్తున్నారంటే, టార్చ్ వేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు. వీరు చివరిగా వచ్చి ఇంత చేసి చూశాం, బ్లేమ్ అంతా యూత్ మీద వేస్తారు, లేక ఆ బ్లేమ్ అంతా కూడా కూటం మీద వేస్తారు. ఎంత చెప్పినా ఈ జనులు విని మారడం లేదండి. అతను మారు మనసు లేనివాడే, అందుకే కదా మీటింగ్ పెడుతున్నారు.
1: అర్థమైంది.
0: ఒక మీటింగ్ ఎందుకు జరుపుతున్నారు?
1: ఆ మిస్ అయిన వాళ్ళు రావాలని.
0: దానికే కదా జరపాలి. తర్వాత ఏం చెప్తారు? మీటింగ్ ముగించి ఎండ్ ఆఫ్ ద డే ఏం చెప్తారు? ఇంత చెప్తున్నామండి, ఈ జనుల్లో ఒక మార్పు లేదండి అని. అంటే అతను మార్పు లేనివానిగానే వచ్చాడు. అతన్ని మార్చడానికి మీ దగ్గర దీపం లేదు, వాక్యం లేదు. వాక్యం ఉన్నట్టయితే ఆ పెద్ద కుమారుని మీరు కనిపెట్టేయవచ్చు. అయితే చర్చ్ యొక్క అతి ప్రాముఖ్యమైన పని ఇదే. చిన్న కుమారుణ్ణి వెలుపల దేవుడు కనిపెట్టేస్తాడు, దానికి మనుషుల్ని పెట్టాడు. లోన కనిపెట్టాల్సిన పని మంది.
1: అవును. ఇంకా దీని గురించి మాట్లాడుతుంటే స్పిరిచువల్ ట్రూత్స్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు మనం చిన్న కుమారుణ్ణి చూసాం, పెద్ద కుమారుణ్ణి చూసాం. చివరిగా మనం, నేను తిరిగి ప్రారంభంలో అడిగే ప్రశ్న అడుగుతున్నా. అయితే నాకు ఒక అవగాహన వచ్చింది, ఎవరు హీరో అని. ఉన్నప్పటికీ మీ పాయింట్లో ఇందులో ఇద్దరూ, సరే, ఒకరు వెళ్ళిపోయి లోపలికి వస్తున్నాడు, ఆ తర్వాత ఒకడు లోపలే ఉన్నాడు. ఇప్పుడు చివరిసారిగా హీరో ఎవడు, హీరోని మనం ఎలా ఫాలో చేయాలి, అక్కడికి వచ్చేసాను నేను.
0: హీరో తండ్రి.
1: సో హీరో పెద్ద కుమారుడు కాదు, చిన్న కుమారుడు కాదు, హీరో అయితే ఫాదర్.
0: చెప్పిన దాంట్లో ఒక చిన్న విషయాన్ని చెప్పేస్తాను, తర్వాత ఇది చూద్దాం. చిన్న కుమారుడు ఇంటికి వచ్చేసాడు, లోనున్న పెద్ద కుమారుడు బయట నుంచునిపోయాడు,
1: లోపలికి రాలేదు.
0: అతను చూడండి అక్కడున్న 25వ వచనం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను, వాడు పొలము నుండి వచ్చుచూ ఇంటి దగ్గరకు రాగా ఇంటిలోనికి
1: రాలేదు,
0: తండ్రి బయటకొచ్చాడు. ఇక్కడ చూడండి, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళాక, లోపలికి వెళ్ల మనసు లేక. 28 ఏం చెప్తుంది?
1: బట్ హి వాజ్ యాంగ్రీ అండ్ రిఫ్యూజ్డ్ టు గో ఇన్. రిఫ్యూజ్డ్,
0: లోపలికి వెళ్ల మనసు లేక. అటు తర్వాత చూడండి, తండ్రి వెలుపలికి వచ్చి, అలాగే ఉంది కదా,
1: వచ్చి
0: అప్పుడు ఇతను లోపలికి వెళ్ళలేదు,
1: వెళ్ళలేదు,
0: చివరి వరకు వెళ్ళలేదు.
1: అవును, అదేంటంటే ఇతను లోపలికి వచ్చాడని ఇతను వెళ్ళిపోయాడు.
0: ఇప్పుడు ఇద్దరూ బయటికి వెళ్ళిన వాళ్ళే,
1: ఇద్దరూ కూడా సరే మనమే చిన్న కుమారుడని మాట్లాడుకుంటున్నాం వాళ్ళ గురించి.
0: మనం మాట్లాడేదంతా విలన్ గా ఇతన్నే అనుకుంటున్నాం,
1: విలన్ గా చేసాం.
0: అయితే చివరిలో విలన్ మంచోడైపోయాడు, మనం ఇంతవరకు మంచివాడు అనుకున్నదే విలన్ గా ఉన్నాడు. సో వీరిద్దరు కూడా లోన ఉండాలనేదే తండ్రి యొక్క ఆశ. 28వ వచనంలో తండ్రి లోపలికి రమ్మని బతిమాలు కొనేను, ఎలాగైనా లోపలికి వచ్చేయరా, ఎలాగైనా లోపలికి రా. ఈరోజు దేవుడు, ఇది ఒక విషయం మీరు ఎప్పుడు అడుగుతారు కదా, మీరు చివరిగా ఏం చెప్పి ముగిస్తారు, నేనే చివరిగా చెప్పి ముగించేస్తాను. ఏంటంటే, దేవుని మట్టుకైతే మనమందరము కూడా రక్షింపబడాలనేదే ఆయన ఆశ.
1: సో గాడ్ సో లవ్ ద వరల్డ్.
0: అవును, ఆ హృదయం మనకి కావాలని ప్రార్థించాలి. క్షమించే హృదయం వెంటనే రాదు, ఈరోజు స్టార్ట్ చేయొచ్చు మనం. వీ కెన్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్. దట్ షుడ్ బి ద మెయిన్ ఇంపార్టెంట్ థీమ్ ఆఫ్ దిస్ పారబుల్.
1: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ పర్టిక్యులర్ పారాబుల్ అంటే ఎన్నోసార్లు విన్నాం, అయితే ఈరోజు ఫ్రెష్గా వింటున్నట్టు ఒక ప్రేరణ కలుగుతోంది. ఇదే బైబిల్ యొక్క ఒక ప్రత్యేకమైన పాత్ర. పరిశుద్ధాత్మ మనకి ఇంకా ఫ్రెష్గానే ఇస్తున్నాడు. అప్పుడు ఎంతవరకు వర్డ్ లోపల ఉండాలన్నది మీరు వక్కాణిస్తున్నారు. ఇందులో చాలా విషయాలు అర్థమవుతున్నాయి. ఇస్రాయేల్ మాత్రమే కాదు, ఇది మనకెంత రిలివెంట్ గా ఉందనేది విషయం అర్థమైంది. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు వందనాలు. మరో కార్యక్రమంలో మరొక పారాబుల్ అన్ఫోల్డ్ చేద్దాం, మనం చాలా సీక్రెట్స్ నేర్చుకోవచ్చు. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు వందనాలు, సంతోషం.
2: ఉపమానములు రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

0: ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను అనే మాట పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తున్నాం. ఉద్యానవనము ఇంగ్లీష్లో గార్డెన్ అన్నారు, తోట. పరిశుద్ధ లేఖనాల్లో చాలా సందర్భాల్లో ఉద్యానవనము అనే మాట మనం గమనించవచ్చు. ఉద్యానవనాన్ని కొత్త నిబంధనలో సంఘానికి పోల్చారు. తోట అనే మాట మీరు ఎక్కడైనా పాత నిబంధన గ్రంథంలో చూస్తే అది ఇస్రాయేలు జనాంగానికి ఉపయోగించబడిన పదము. ఇస్రాయేలు జనాంగాన్ని పోల్చడానికి లేదంటే ఇస్రాయేలు జనాంగాన్ని ఉదహరించడానికి రాయబడిన మాట పాత నిబంధనలో మనం చూస్తాం. అదే నూతన నిబంధనలో తోట, ఉద్యానవనము అని గనక సంబోధించబడితే దాని అర్థం మనం ఎలా తీసుకుంటామంటే దేవుని రక్తం ద్వారా కడగబడిన సంఘము, యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కొనబడిన సంఘము ఏదైతే ఉందో అది ఉద్యానవనమునకు తోటకు పోల్చబడింది. చాలాసార్లు మనం వింటున్నాం ఉద్యానవనానికి ఆ తర్వాత అరణ్యానికి చాలా వ్యత్యాసం ఉంది, చాలా తేడాలు ఉన్నాయి. అరణ్యము లోకానికి పోల్చబడింది, ఉద్యానవనము సంఘానికి పోల్చబడింది. ప్రియులరా, ఉద్యానవనము సంఘానికి పోల్చబడినప్పుడు ఈరోజున నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఆ బైబిల్లో రాయబడిన మూడు రకాలైన తోటల గురించి మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఇన్సైట్స్ ఫ్రమ్ 3 గార్డెన్స్ రిటన్ ఇన్ ద బైబుల్. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మూడు ఉద్యానవనాల గురించి, మూడు తోటల గురించి, వాటిలో జరిగిన సంభవాల గురించి మీతో మాట్లాడిన సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. జాగ్రత్త, మనం గమనిస్తే మీరందరూ అనుకున్నట్టుగానే మొదటి గార్డెన్, ఈడెన్ గార్డెన్, ఏదెను తోట. ప్రియులరా, దాదాపుగా తోట అనే పదం వచ్చిందంటే ఏదెను గురించి మాట్లాడుకోకుండా మనం ఉండలేం. ఎందుకోసమంటే దట్ గార్డెన్ వాజ్ ప్లాంటెడ్ బై ఆల్మైటీ గాడ్. దేవుని చేత ఏదెను తోట, ఏదెను వనము ఏర్పాటు చేయబడింది. అయితే ఏదెను తోటలో జరిగిన విషయం ఏంటంటే దట్ గార్డెన్ వాజ్ స్పాయిల్డ్ బై సిన్. పాపం చేయడం ద్వారా ఏదెను తోట పాడు చేయబడింది, లేదా ఏదెను తోటను దేవుడు మరుగు చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఎందుకోసమంటే ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆదాము అవ్వల్ని దేవుడు సృష్టించి ఒక అద్భుతమైన తోటను నాటి దానిలో ఉంచిన తర్వాత ఈ తోటను కాయండి, దాన్ని సేద్యపరచండి అని ఆదాము అవ్వలకి దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు. ఆ తర్వాత ద సాడెస్ట్ థింగ్ రిటన్ ఇన్ చాప్టర్ 3 మూడవ అధ్యాయంలో, బహుశా నేను అనుకుంటాను మొత్తం బైబిల్ అంతట్లో కూడా అత్యంత విషాదకరమైన విచారకరమైన చాప్టర్ అంటూ ఏదైనా ఉంది అంటే జెనసిస్ చాప్టర్ 3 మూడవ అధ్యాయమే. ఎందుకోసమంటే పాప ప్రారంభం అక్కడ మనకు కనబడుతూ ఉంది. దేవుడు సృష్టిని చేసినప్పుడు భయం లేదు మనిషిలో, దేవుడు మనిషిని చేసినప్పుడు మనిషిలో ఆందోళన లేదు, కలవరం లేదు, ప్రశ్న లేదు. కానీ మూడో అధ్యాయంలో దాదాపుగా అన్నీ వచ్చేసాయి. కారణం అంటే తెలుసా, ఆదాము అవ్వలు తమకిచ్చిన బాధ్యతను విస్మరించినందువలన అపవాది లోపలికి ప్రవేశించాడు. ఏదైనా తోటలోకి వచ్చి ఏదైతే చేయాలనుకున్నాడో సమస్తం కూడా చేశాడు. ప్రియులరా, దేవుడు ఏదైనా ఒక మాట చెప్పగానే కౌంటర్ ఫీట్గా అంటే ఆ మాటకు వ్యతిరేకంగా మరొక మాట అపవాది తీసుకొచ్చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులరా, దేవుడు చెప్పిన ప్రతి మాటకు కూడా కౌంటర్ ఫీట్గా అపవాది కూడా మరొక మాట తీసుకొస్తాడు. ఎప్పుడైనా కానీ ఆనాడు ఆదాము అవ్వల జీవితంలో మాత్రమే కాదు, ఈనాడు నీ జీవితంలో కూడా దేవుడు ఎప్పుడు కూడా ఒక మాట నీతో మాట్లాడుతుంటే అపవాది వెంటనే మరొక మాట నీతో మాట్లాడుతుంటాడు. ఏ మాటకు లోబడాలి అనేది నీ మీద ఆధారపడి ఉంది. దేవుడు మాట్లాడుతున్న మాటలు సత్యమైనవి, ఆయన మాటలు ఎప్పుడు కూడా నిష్కళంకమైనవి. వాటిలో మోసం కానీ, నిన్ను వంచే అనుభవాలు కానీ, లేదా నిన్ను నష్టపరిచే మాటలు కానీ దేవుడు ఒక్కడు కూడా మాట్లాడడు. ఆయన ఏది చెప్పినా, ఒకవేళ ఆజ్ఞాపించినా, ఒకవేళ హెచ్చరిక చేసినా, అవన్నీ నీకు ప్రయోజనకరమైనవే, నీకు ఉపయోగకరమైన తప్ప నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసే ఒక్క మాటైనా దేవుడు నీతో మాట్లాడడు. అయితే అపవాది వెంటనే అబద్ధాన్ని తీసుకొస్తాడు. ఈ అబద్ధం ఎలా ఉంటుందంటే ఇట్ విల్ గివ్ యూ ఎ సూతింగ్ ఎఫెక్ట్ టు యూ. నీకు ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే, ఎంత చక్కగా అనిపిస్తుంది అంటే, తలనొప్పి వస్తున్నప్పుడు ఎవరైనా ఆ ఏంటి ఆ నవరత్న ఆయిల్ వేసి చక్కగా మసాజ్ చేస్తా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట అపవాది మాటలు. దేవుని మాటలు కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి. అందును బట్టి చెబుతున్నాడు మరలా, గాడ్ విల్ హర్ట్ యూ బై టెలింగ్ ద ట్రూత్. దేవుడు సత్యం చెప్పి నిన్ను ఒకవేళ హర్ట్ చేయడానికి అని ఇష్టపడతాడు, కానీ అబద్ధం చెప్పి మాత్రం నేను కంఫర్ట్ చేయడం అనే వాస్తవాన్ని గుర్తించాలి. గాడ్ విల్ నాట్ టెల్ యువర్ లై
1: టు కంఫర్ట్ యు. నిన్ను ఆదరించడానికో లేకపోతే నిన్ను ఒక విధమైన ఆహ్లాదపరచడానికో దేవుడు అన్నాడు అబద్ధం చెప్పేవాడు కాదు ఆయన, సత్యం చెప్పి నిన్ను బాధపరచడానికైనా ఆయన వెనుకాడ్డగానే అబద్ధం చెప్పి మాత్రం నేను ఆదరించడు అనే వాస్తవాన్ని గుర్తించాలి. కానీ అపవాది మాటలు ఎలా ఉంటాయంటే ప్రియులరా, మన కళ్ళ ముందే ఓ గొప్ప ఆవిష్కరణ చేసేస్తూ ఉంటాడు, జరగని విషయాలను కూడా చెప్పేస్తూ ఉంటాడు. ఆనాడు అవ్వ దగ్గరకు వచ్చి జరిగిన విషయం అదే, అవమ్మా ఈ పండు తినుదినమున మీరు దేవుళ్ళగా అయిపోతారు, నీ కన్నులు తెరవబడతాయి, మంచి చెడ్డలు యోచించే శక్తి మీకు వస్తుంది, ఇంకా మీకు దేవునికి పెద్ద తేడా ఉండదని అపవాది తనలో ఉన్న నైజాన్ని అవ్వ హృదయంలో నాటుతూ వచ్చాడు. నిజమే, ఎవరి మనసులో ఏముంటుందో అదే ఇతరుల్లో నాటుతూ ఉంటారని అపవాది రుజువు చేశాడు. వాడి హృదయం నిండా గర్వం, వాడి హృదయం నిండా అహంభావం. అసలు వాస్తవానికి అపవాది పరలోకం నుండి గెంటివేయబడ్డానికి కారణం కూడా అదే, మహోన్నతునితో సమానుడిగా చేసుకుంటాను అన్నాడట. బాగా పాటలు పాడుతున్నాడు కదా అని చెప్పి ఆ వేకుచుక్క ఆ తేజో నక్షత్రమా అని పేరు పెట్టాడు దేవుడు. ఒక మంచి బిరుదు టైటిల్ ఇవ్వగానే ఇంక ఈయన అనుకున్నాడు వేకువచుక్క తేజో నక్షత్రం అని నాకు పేరు పెట్టాడు కనుక ఇక నేను మామూలు దూతులతో సమానం కాదు, నేను మహోన్నతునితో సమానం అయిపోతానని, సింహాసనం ఎత్తు పెంచాలని ఆలోచన చేస్తున్నాడట మనసులో. ప్రిల్లల దేవుడు చోటు ఇవ్వలేదు, పైనుండి గెంటి వేశాడు. అప్పుడు అది ఏ గర్వంతో అయితే గెంటివేయబడ్డాడో అదే గర్వాన్ని ప్రజల గుండెల్లో నాడుతున్నాడు. నీకేం తక్కువ, నువ్వు దేవుడితో సమానం. నీకేం తక్కువ నువ్వు మందిరానికి వెళ్ళడానికి. నీకేం తక్కువ అక్కడ కూర్చొని 2 గంటలు ఆ మాటలు వినడానికి. నీకేం తెలియదని వింటావు అక్కడ అని అపవాది ఎప్పుడు మనిషి స్థాయిని దేవునితో సమానునిగా చేశాలని చూస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులరా, మానవుడు గుర్తుపెట్టుకోలేకపోయే ఒక విషయం, మానవుడు దేవునితో సమానం అవడం ఏంటి? దేవుడు అన్నాడు నా పోలికలో నా రూపంలో నేను చేశాను అనగా జాగ్రత్త వినండి. ఈ ప్రపంచాన్ని ఆలోచన చేస్తే దేవుడిది ప్రప్రథమైన స్థానము. ఆయన మించిన వారు కానీ కనీసం ఆయనకు సమానం లేని వారు కానీ ఎవరూ భూమి మీద లేరు. ఆ తర్వాత స్థానం ఎవరిదో తెలుసా? ఆయన రూపంలో చేయబడిన నీది నాదే. గట్టిగా చెప్పులు కొట్టి వేశానని మైపరచండి. God has given a wonderful opportunity to be called as his children. ఆయన బిడ్డలుగా పిలవడను మనము దేవుని తర్వాత స్థాయిలో ఉన్నాం. ఆ తర్వాత దేవదూతలు మన తర్వాత స్థానం. అంటే మీరు అనొచ్చు దేవదూతల కంటే వాణిని కొంచెం తక్కువగా చేసేటివి అని బైబిల్లో ఉంది కదా అని మీరు అనొచ్చేమో. వాస్తవానికి దేవుడు సృష్టించినప్పుడు మన స్థాయి దేవదూతల కంటే ఎక్కువే. అయితే పాపం చేయడం ద్వారా మొత్తం అందరినీ పక్క జరిపేసి కిందకెళ్ళి కూర్చున్నాం మనం. ఎందుకొస్తే తెలుసా? దేవునికి విరోధమైన పాపం చేయడం ద్వారా. సృష్టి కంటే దేవదూతల కంటే దిగజారిపోయిన స్థితిలో మానవుడు వెళ్ళిపోవడానికి కారణం మనిషి చేస్తున్న పాపమే. దేవుని తర్వాత స్థానం నీదే. అపవాదం అన్నాడు నువ్వు దేవుళ్ళగా అయిపోతావు, నీ కన్నులు తెరవబడతాయి, అంతా బాగుంటుంది అనగానే అవ్వ ఆదాము వారిలో ఉన్న యూనిటీ ఎంత గొప్పదో చూడండి. అవ్వగారు ముందు తినేసిన తర్వాత పట్టుకెళ్ళి ఆదాము గారికి ఇస్తే ఆయన కూడా మారు మాట్లాడకుండా ఏం చేశాడు? తినేశాడు. అపవాది సత్యానికి విరోధమైన భావాన్ని వారి గుండెల్లో నాటాడు. జాగ్రత్తగా వినండి, ఏ విషయమైనా నీ జీవితంలో జరుగుతున్నప్పుడు 3 రకాల ప్రేరేపణలు నీకు వస్తూ ఉంటాయి. 1, ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. మొదటి దేవుని ప్రేరేపణ, అది ఎప్పుడు కూడా మంచిదే, నీకు మంచి చేయాలని కోరుకునేదే. 2, సాతాను ప్రేరేపణ. అపవాది కొన్నిసార్లు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు దేవునికి వ్యతిరేకంగా నేను నడవాలని. 3, లోక ప్రేరేపణ. లోకస్తులు కూడా నేను వెనకొకలాగాలని ప్రయత్నం చేస్తుంటారు. ఈ 3 మాటలు ఏ మాట వింటున్నావు? ఈ 3 మాటలు ఏ మాట వినాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు ఆలోచన చేయి. అపవాది ప్రియులరా, మనిషిని శోధించినప్పుడు, మనిషిని వేధించినప్పుడు, పాపపు దిశగా తీసుకువెళ్ళినప్పుడు ఆదాము అవ్వలు తమ దేవుణ్ణి మరచి, దేవుని మంచితనాన్ని మరచి, ఆయనలో ఉన్న గొప్పతనాన్ని విడిచిపెట్టి, ఆయనలో ఉన్న శ్రేష్టమైన అనుభవాలను విడిచిపెట్టి అపవాది చెప్పిన మాటకు లోబడి దేవునికి దూరం అయిపోయిన సందర్భంలో మనం ఉన్నాం. ఏ డిలైట్ఫుల్ ప్లేస్ వాజ్ టర్న్డ్ యాజ్ అ ప్లేస్ ఆఫ్ సిన్. దేవుడు చేసిన రమ్యమైన స్థలము పాపపు కేంద్రంగా ఆదాము అవ్వలు మార్చేశారు. ప్రభునందు ప్రియులరా, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నిలబెట్టుకుంటున్నావా? ఇది నా ప్రశ్న. దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు నీకు ఇస్తున్నాడు, ఎంతో ఉన్నతమైన స్థాయిని సామర్థ్యాన్ని ప్రభువు నీకు ఇస్తున్నాడు. దాన్ని నిలబెట్టుకునే మనసు నీలో ఉందా? చాలామంది ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేస్తారు, మంచిదే. అయితే ఆశీర్వదించబడిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రం ప్రయత్నాలు ఏమి చేయరు. వెన్ గాడ్ గివ్స్ యూ ఎ బ్లెస్సింగ్, ప్లీజ్ స్టే దేర్, ప్లీజ్ సస్టైన్ దట్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆ ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఈ రోజుల్లో చాలామంది తమ దీవెన నిలబెట్టుకోలేకపోతున్నారు, తమకిచ్చిన ఆధిక్యతను నిలబెట్టుకోలేకపోతున్నారు, తమకిచ్చిన ఆధిక్యతలు పారద్రోలుతున్నారు. అదనబడి కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. ప్రపంచంలో చాలామంది ఆశీర్వాదం కోసం అరులు చేస్తున్నారు, కానీ ఎంతమంది నిజంగా ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోగలుగుతున్నారు, ఎంతమంది దానిలో ఉండగలుగుతున్నారంటే చాలా కొద్దిమందే. దేవునికి దూరం అయిపోతున్నారు చాలామంది. దేవుడు ఆశీర్వించగలది, దేవుని దూరం అయిపోవాలి కొంతమంది. ఆదాము అవ్వల జీవితంలో జరిగిన కార్యం అదే. ఎప్పుడైతే ఈడెన్ గార్డెన్ పాపం ద్వారా భయంకర పరిస్థితులు నెట్టివేయబడిందో, జాగ్రత్తగా వినండి ప్రియులారా, దేవుని కృప అడుగడుగున మనిషి మీద ఉందని చెప్పడానికి అదే అధ్యాయంలో దేవుడు ఒక రక్షణ ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆదికాండం 3:21 మనం చదువుతున్నాం. దేవుడనే యెహోవా
2: ఆదామునకును
1: అతని భార్యకును
2: చర్మపు చొక్కాయలను
1: చేయించి
2: వారికి
1: తొడిగించెను.
2: అప్పుడు
1: చాలండి, చర్మపు చొక్కాయలు తొడిగించెను, వారికి చేయించి తొడిగించాను అనే మాట బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రభువే మొట్టమొదటి టైలర్ అనమాట. ఆయన చక్కగా టైలరింగ్ చేశాడు, ఆదామవ్వలకు వస్త్రాలు కుట్టించి ఇచ్చాడట. వాస్తవానికి ఆదామవ్వలు పాపం చేయడానికి ముందు వారు మహిమతో కప్పబడ్డారు. దే వర్ కవర్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ వారిని కప్పి ఉంది. అయితే ఎప్పుడైతే దేవునికి విరోధమైన తప్పును చేశారో, పాపం చేశారో, మొట్టమొదటిగా వారు గుర్తించారట తాము దిగంబరులను గుర్తించి చెట్ల చాటను దాక్కోవడం ప్రారంభించారు. ప్రభు వచ్చాడు, ఒక ప్రశ్న అడిగాడు, ఆదామా ఎక్కడున్నావు అన్నాడు. ఎవరు తెలిసా తెలియదు దేవుడికి ఆదామా ఎక్కడున్నాడో లేదో అన్నీ తెలుసు. మరి తెలిసినా ఎందుకు దేవుడు కొన్నిసార్లు ప్రశ్నలు అడుగుతున్నాడు? దేవుడు ఎందుకు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు? వై గాడ్ క్వశ్చన్స్ అస్? దేవుడు ఎందుకు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడంటే, జాగ్రత్తగా గమనించండి, ప్రతి ప్రశ్న ఆయన వైపు తిరగడానికి ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ప్రతి క్వశ్చన్, దేవుడు అడిగే ప్రతి ప్రశ్న వెనుక ఆయన వైపు తిరగడానికి ఒక అవకాశం దాగి ఉంటుందనే వాస్తవాన్ని గుర్తించాడు. బైబిల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, గెహాజీ ఎక్కడికి వెళ్ళి వచ్చావు అన్నాడు. ఎవరన్నారు ఆ మాట? ఎలీషా అడిగాడు. ఎలీషాకు తెలీదా గెహాజీ ఎక్కడికి వెళ్ళాడో? నా ఆత్మ నీతో కూడా రాలేదా అని మాట్లాడిన దావీదునుడు, గెహాజీ ఎక్కడికెక్కడ వెళ్ళాడో, ఏం తెచ్చుకున్నాడో, ఎక్కడెక్కడ పెట్టాడో అవన్నీ తెలుసు. అయినా మరల ఎందుకు అడిగాడు గెహాజీ ఎక్కడికి వెళ్ళావంటే, అయ్యా తప్పు అయిపోయింది నన్ను క్షమించు అని ఎలీషా పాదాల మీద పడ్డానికి అవకాశం ఇస్తే, గెహాజీ అన్ఫార్చునేట్లీ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోలేదు. దేవుని శాపాన్ని కూడా తెచ్చుకున్నాడు. ప్రియులారా, బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాలా. దేవుడు అడిగే ప్రతి ప్రశ్న వెనకాల ఒక అవకాశం, అన్ ఆపర్చునిటీ అనేది ఉంది. దేవుడు కొన్నిసార్లు ప్రశ్న అడుగుతున్నాడు, ఆదామా ఎక్కడున్నావు? ఆ టైంలో ప్రభు పాదాల దగ్గర పడుంటే ఆదాము చరిత్ర వేరేగా ఉండేది. కానీ తప్పును మరొకళ్ళ మీద నెట్టేశాడు. తప్పు చేయడానికి కారణాలు ఏంటో రకరకాల ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చాడు, తన మాత్రం కన్ఫెషన్లకు రాలేదు, పశ్చాత్తాపంలోకి రాలేదు, ఒప్పుకోలేదు. అందును బట్టి ఆదాము శాపానికి గురైనట్టుగా బైబిల్లో ఉంది. అంజురపు ఆకులు కచ్చడాలు తమ యొక్క దిశ మూలన కప్పడానికి కట్టుకున్న ఆదాము అవ్వలను దేవుడు అలా చూడలేక, దేవుడు అలా విడిచిపెట్టలేక, ఒక గొర్రె పిల్లను వధించి, ఏదైనా తోటలో ఒక గొర్రె పిల్లను వధించి, ప్రక్షాళ నిమిత్తం వారి యొక్క సిగ్గును కప్పడానికి, వారి అవమానాన్ని కప్పడానికి దేవుడు చర్మపు చొక్కాయలు ఇచ్చాడు అనే వాస్తవాన్ని గుర్తిస్తే కల్వరి సిలువ యొక్క అనుభవం ఆదికాండం 3 మనం చూస్తున్నాం. ఎక్కడైతే పాపం విస్తరించిందో అక్కడ దేవుని కృప విస్తరించిందని బైబిల్లో రాయబడిన రీతిగా పాపము ద్వారా భయంకర పరిస్థితులను నెట్టివేయబడిన ఆదాము అవ్వలను అలా విడిచిపెట్టేయకుండా దేవుడు వారికి సిగ్గును అవమానాన్ని కప్పి ఒక గొర్రె పిల్లను వధించి వారికి రక్షణ ప్రణాళికలో భాగంగా ప్రిల్లర వారిని ఏదైనా తోటల నుంచి బయటికి పంపించేశాడు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నా తెలుసా? కొన్నిసార్లు మనం చేసే పొరపాట్లు, కొన్నిసార్లు మనం చేసే పాపాలు, మనం చేసే ఆచార సంబంధమైన క్రియలు మన యొక్క సిగ్గును, మన అవమానాన్ని, దేవుని పట్ల ఉన్న మన అపరాధ భావాన్ని కప్పలేవు. కానీ గొర్రెపిల్ల రక్తము, గొర్రెపిల్ల చర్మం మాత్రమే మన యొక్క జీవితంలో మన ప్రతి పాపాన్ని కప్పి ఉంచేది అనే వాస్తవాన్ని గుర్తించాలి. ఏ గార్డెన్ స్పాయిల్డ్ బై సిన్ ఇన్ ఏడెన్, ఏదైనా తోటలో ప్రియులారా ఆ తోట పాపం ద్వారా మలినం చేయబడి కళంకం చేయబడినప్పుడు దేవుడు తన కృప ద్వారా మరొకసారి వారికి చర్మపు చొక్కాయలను అనుగ్రహించాడు. రెండవ తోటను మీకు పరిచయం చేయాలని కోరుతున్నాను. యోహాను సువార్త 18 దగ్గరికి రండి. లెట్స్ కమ్ టు ద గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 18. అందులో ఏముంది? యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయాను, అక్కడ ఒక తోట ఉండెను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, అక్కడ ఒక తోట ఉంది. ఏ గార్డెన్ ఇస్ దేర్. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అక్కడ ఒక తోట ఉంది. ఇక్కడ రాయబడిన తోట పేరు ఏంటంటే గెత్సెమనే. 26 కూడా మనం చదివితే అక్కడ ఈ మాట చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం ప్రియులారా.
2: ఎవని చెవి తెగ నరికెను.
1: పేతురు ఎవని చెవి తెగ నరికెను.
2: వాని బంధువునకు,
1: వాని బంధువు
2: బంధువును ప్రధాన యాజకుని,
1: ప్రధాన యాజకుని దాసుల్లో ఒకడును.
2: నీవు
1: ఆ తోటలో
2: అతనితో కూడా,
1: అతనితో కూడా ఉండగా
2: నేను చూడలేదా,
1: నేను చూడలేదా. చాలు, నీవు ఆ తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా. పేతురుతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆ పేతురు యేసు ప్రభు తెలియదని పరిగెడుతున్నప్పుడు నీవు ఆ తోటలో ఉన్నావు కదా అన్నాడు. ఏంటి ఆ తోట అంటే గెత్సెమనే తోట. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మరణానికి ముందు ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళినట్టుగా, అక్కడ ప్రార్థించినట్టుగా దైవ లేఖనాల్లో స్పష్టంగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఆ తర్వాత లూకా సువార్త 22వ అధ్యాయం దగ్గరికి రండి. లూకా సువార్త 22:39 చదువుతున్నాం. Luke chapter 2:39. తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా
2: శిష్యులను
1: కూడా ఆయన వెంట వెళ్ళారు. యేసు ప్రభుకి ఒక వాడుక ఉందట. ఏంటా వాడుక చెప్పండి? ఒలీవల కొండకు వెళ్ళాడు అని బైబిల్లో రాయబడింది. వాడుక అనగా అలవాటు. మనకు కూడా చాలా అలవాట్లు ఉంటాయి, చాలా వాడుకలు ఉంటాయి. ప్రతిరోజు చేసేదాన్ని అలవాటు అంటారు, వాడుక అంటారు. కొంతమంది ఏదైనా చెప్పి సారీ అండి అలవాటులో పొరపాటు అయిపోయింది అంటారు చాలా మంది కదా. లేదంటే ఈ తప్పుదోవలకు వెళ్ళి అలవాటులో పొరపాటుగా వచ్చేసానండి ఇక్కడికి అంటే. కొంతమందికి రోజు కొన్ని అలవాట్లు ఉంటాయి. ఏంటి అలవాట్లు? ఉదయాన్నే లేచిన తర్వాత ఎక్సర్సైజ్ చేయడం కొంతమందికి అలవాటు. చక్కగా గ్రౌండ్కో లేదంటే పార్క్కో వెళ్ళి చక్కగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, అది వారికి అలవాటు. స్త్రీలకు కొన్ని అలవాట్లు ఉంటాయనుకోండి, మళ్ళీ ఎక్కువ చెప్పకూడదు. ఏంటి అలవాట్లు? భర్త మీద కేకలేయడం కొంతమందికి అలవాటు, రోజు అలవాటే. కాఫీ ఇచ్చినట్టుగా రోజు ఏం చేస్తుంటారు, వాళ్ళ మీద కేకలు వేస్తూ ఉంటారు. లేదంటే కొంతమంది సీరియల్ చూడడం అలవాటు. మీటింగ్లు పెట్టినా రారా టైంలో, మీటింగ్లు ఉంటే అది అయిపోయిన తర్వాత వస్తానండి ప్రసంగం కొంచెం ఆబ్జెక్షన్ అని అంటారు. ఈవిడ కోసం ప్రసంగం ఆపాలట, ఎప్పుడు దాకా వచ్చేదాకా. మరి వచ్చిన వాళ్ళ సంగతి ఏంటి? మరి కొంతమంది టీవీ సీరియల్ అలవాటుగా చూస్తూ ఉంటారు. కొంతమంది యవనస్తులు ఉంటారు, వారికి ఏంటి అలవాట్లు? కొంతమంది రాగానే కొంతమంది కొట్టి మాట్లాడతారు వాళ్ళు, అది వాళ్ళకి అలవాటు. వాళ్ళు ఎంతటి వారా, పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఏంటి పరిస్థితి వాళ్ళకి తెలీదు, రాగానే ఏంట్రా అంటారు వాళ్ళు, అది అలవాటు అనమాట వాళ్ళకి. కొంతమంది రకరకాల అలవాట్లు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభుకి ఒక వాడుకుందట. బైబిల్లో కూడా కొంతమంది మంచి వాడుకలు ఉన్నాయి. దావీదుకు ఒడిసెలు తిప్పడం ఏంటట అలవాటు. రోజు కూడా తన దగ్గర స్లింగ్లో రాళ్ళు పెట్టి చక్కగా నేర్చుకుంటున్నాడు. అలవాటుగా ఉన్న అలవాటు ఒక రోజున ఉపయోగపడిందా లేదా? గొల్యాతును కొట్టడానికి ఆ స్లింగ్ ఉపయోగపడింది. తన అలవాటే ఒక రోజున ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక వాడుక ఉందట. ఏంటా వాడుక అంటే ఆయన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళాడు. ఆయన అనుభవం ఎలాంటిది అంటే ఆ పై అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, లూకాస్ సువార్త 21:37 మనం చదివితే యేసు ప్రభు చేసే అనుదిన దినచర్య అక్కడ రాయబడింది.
2: ఆయన
1: ప్రతిదినము, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఒక్కరోజు కూడా గ్యాప్ లేదట. ప్రతి దినము అని బైబిల్ సెలవిచ్చిందంటే ఇంక అందులో వేరే ఆలోచన కూడా లేదు. ప్రతి దినము, ఎవ్రీ డే.
2: పగటి యందు దేవాలయములో బోధించుచు,
1: పగటి యందు దేవాలయములో బోధించుచు,
2: రాత్రివేళ
1: ఒలీవల కొండకు వెళ్ళుచు,
2: కాలము గడుపుచుండెను
1: ప్రజలందరూ ఆయన మాట వినుటకు
2: దేవాలయములో ఆయన యొద్దకు,
1: దేవాలయములో ఆయన దగ్గరకు
2: పెందలకడ వచ్చుచుండెను.
1: ఎప్పుడు వచ్చారంటండి? రేపు వచ్చే ఆదివారం ఆరాధన 5 గంటలకు అన్నాం అనుకోండి, ఎంతమంది వస్తారు ఇక్కడ? చాలా సంతోషం. ఒక ఇద్దరు చేతులు ఎత్తారు. కొంతమంది ఎత్తమా వద్దా అని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కమిట్ అయిపోయామంటే మళ్ళీ రాలపోతే కష్టం. అందును బట్టి ఎందుకు ఇలాంటివని. 5 గంటలకు ఆరాధన అంటే మనం రాలేం కదా. అయితే యేసుక్రీస్తు ప్రభు ఉన్న కాలంలో ప్రజలందరూ ఆయన మాటలు వినడానికి ఎప్పుడు వచ్చారట? పెందల కడ వచ్చారు. వైద్యులు కూడా చెబుతారు, శాస్త్రం కూడా చెబుతుంది, పెందల కడ ఏవైతే నీ మనసులో పడతాయో అవి రోజంతా నీ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తావటేట. అంటే ఆ ఫస్ట్ అవర్లో నువ్వు దేనికైతే చోటిస్తావో ఆ రెస్ట్ ఆఫ్ ది అవర్స్ అన్ని కూడా ఆ మాటలే, ఆ ఫిలాసఫీ, ఆ తత్వము నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఉదయాన్నే లేకుండా సినిమా పాటలు అన్నావు అనుకో, రోజంతా అలాగుంటుంది పరిస్థితి అంతా కూడా. నీకు ఎవరు పాడినట్టు వినబడతా ఉంటాయి. ఎక్కడ చూసినా అవే కోయిలు కూడా అవే పాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి. ఎందుకోసం ఉంటే ఫస్ట్ అవర్లోనే నువ్వు వాటిని ఇంప్యూట్ చేసావు కనుక. అదే దేవుని వాక్యాన్ని చదువు ఉదయాన్నే లేచి, ఆ రోజంతా ఆ విజయం నీదే. కొంతమంది ఏమండి ఆఫీస్కి వెళ్తున్నారా, కొంచెం బైబిల్ చదువుకుని వెళ్ళండి. నేను ఇప్పుడు చదువుకోను, ఇప్పుడు టైం లేదు కదా. నేను సాయంకాలం వచ్చిన తర్వాత నువ్వు కాఫీ ఇస్తావు కదా, కాఫీ తాగిన తర్వాత డిన్నర్ పెడతావు కదా, డిన్నర్ చేసిన తర్వాత అప్పుడు నేను చక్కగా నా గదిలోనికి వెళ్ళి
3: బైబిల్ తెరిచి 10 అధ్యాయాలు చదువుకుంటాను అంటాడు. భారతి అంత జగ చెబితే అప్పుడు వెంటనే వచ్చి అబ్బాయి మీరు సూపర్ అండి అని వెళ్ళరండి నేను పంపించగానే అయ్యగారు అన్ని బాగానే చేస్తారు చెప్పినాయండి కానీ బైబిల్ మాత్రం చదవడు. రాత్రి వస్తాడు 5 గంటలకి కాఫీ తాగేస్తాడు, కాసేపు కూర్చుంటాడు, పిల్లలతో వాళ్ళతో మాట్లాడతాడు, భోజనం శుభ్రంగా తింటాడు. ఆ తర్వాత గదిలోకి వెళ్ళగానే ఏమండి బైబిల్ చదువుకుంటున్నారా అనేటప్పటికి నిద్రపోతాడు మంచం మీద పడుకొని. ఆ చదివేది ఏదో ముందే చదువుకుంటే ఆ రోజంతా నీకు విజయం వచ్చేదిగా. పెందలక్కడన వారు దేవుని మాటలు వినడానికి వచ్చారన్నా రండి పెందలక్కడ దేవుని కార్యాల్లో పాల్గొనండి. యేసు క్రీస్తు ప్రభు మాటలు వినాలి. ఆయనకున్న వాడుక ఏంటి అంటే ఆయన ప్రతిదినము దేవాలయంలో బోధించచ్చు లేదా బయట స్థలాల్లో ఆయన దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తూ ప్రతి రాత్రి ఎక్కడికి వెళ్ళేవాడట ఆయన? ఒలీవల కొండ. ఒలీవల కొండ క్రింద గెత్సెమన తోట ఉంది. యేసు ప్రభు ఆ తోటనే తన నివాసంగా మార్చేసుకున్నాడు. ఆయన ఆ తోటను నివాసంగా మార్చుకున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అనగా ఆ తోటలో ఆయన రాత్రంతా ఏం చేశాడట ఆయన? ప్రార్థన, విజ్ఞాపన. ఆయన ఒక గొప్ప మాదిరి మనందరికీ ఇంచి వెళ్ళాడు. రాత్రంతా ప్రార్థన చేయడం, ప్రార్థన ద్వారా శక్తిని పొందడం, ప్రార్థన ద్వారా దేవుని నడిపింపును పొందడం యేసు ప్రభు అలవాటు చేసుకున్నాడు. కనుకనే ఏ గార్డెన్ శాంక్టిఫైడ్ బై ది ప్రేయర్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తు ప్రభు ప్రార్థన ద్వారా ఆ తోట పావనపరచబడింది. ఆ తోట పుణ్యమైంది అనే వాస్తవాన్ని మనం గుర్తించాలి. గెత్సెమనే తోటలో యేసు క్రీస్తు ప్రభువు మనందరికీ నేర్పించాల్సి అనుకుంటున్న ఒక పాఠం ఏంటంటే ఇట్స్ ఎ గార్డెన్ ఆఫ్ సబ్మిషన్ అండ్ ప్రేయర్. అక్కడ దేవునికి సమర్పించుకోవడం అంటే ఏంటో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అంటే ఏంటో యేసు ప్రభువుని నేర్పించాడు. ప్రభునందు ప్రియులారా, అందమైన తోటను ఆదాము అవ్వలకు దేవుడిస్తే వాటిని దాన్ని స్పాయిల్ చేశారు. అయితే గెత్సెమనే తోటను యేసు ప్రభు ప్రవేశించడం ద్వారా పావన పరిచాడు. గట్టిగా చెప్పలు కొట్టి వేసాను అనుమయం పడ్డాం. ఆ తోట మనిషికి ఇవ్వబడితే మానవుడు దాన్ని కాపలా కాయలేదు, మానవుడు దాన్ని సరిగా చూసుకోలేదు. కానీ ఈ తోటను యేసుక్రీస్తు ప్రభు ప్రతి రాత్రి దర్శించి అక్కడ ప్రజలందరికీ ఒక మంచి పాఠాన్ని నేర్పించాడు. ఆయన దేవునికి తన్ను తాను సబ్మిట్ చేసుకోవడం అంటే ఏంటో నేర్పించాడు.
4: ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీరు విన్నారు, దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరుతున్నాను. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీవించండి, భక్తి శ్రద్ధలతో ఈ ప్రార్థనలో పాల్గొనండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఎందుకోసమంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన గొప్పవాడు, నమ్మదగిన వాడు, కనుక మీ జీవితాల్లో అద్భుతాలు చేయని సామర్థ్యం కలిగిన వాడు. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, ఎంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు, అందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో నీకున్న ప్రణాళికలను బట్టి నీకు స్తోత్రాలు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మా పట్ల నీకున్న ప్రణాళికలు కూడా అంతే ఉన్నతమైనవన్నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు, ఉన్నతమైన నీ ప్రణాళికలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. అపవాదిక ప్రతి తంత్రాన్ని, దురాత్మిక ప్రతి కార్యాన్ని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభు. నూతన కార్యములు మా ప్రియులు చూచినట్లు నీవే గొప్ప కార్యాలు జరిగించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదల ప్రసాదించండి. నిరాశ నిస్పృహలో శాంతి సమాధానం లేక ఎవరైతే ఉన్నారో ఇప్పుడే నీ సమాధానపు ఆత్మ వారి మీద కృమరించమని వేడుకుంటున్నాను. శాపగ్రస్తమైన అనుభవాల్లో నరకప్రాయంగా మారిపోయిన కుటుంబాలను ఎవరైతే కలిగి ఉన్నారో యేసు నామములో వారిని ఆశీర్వాద పదను నడిపించమని కోరుతున్నాం ప్రభు. ఎవరైతే నీ సన్నిధి నుండి ఒక అద్భుతమైన మేలు కోసం ప్రార్థన చేస్తున్నారో, ఒక కార్యం జరగాలని పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారో యేసు నామములో వారి గొప్ప విజయాన్ని మీరు చేకూర్చండి. అన్ని విషయాల్లో మీరు తోడుకుండండి. నీ ప్రజల పక్షాన నీకున్న ప్రతి మంచి ఆలోచన బట్టి నీకు స్తోత్రాలు. ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మా ప్రియులను ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. కోట్లాది మంది నీ వాక్యాన్ని వినడానికి వారి ఇచ్చిన సహకారాన్ని మీరు గుర్తించి నూరంతల ప్రతిఫలం వరకు దయచేసి నా మన మహిమపరచుకునండి. మేము ఎక్కడున్నా నీ మహిమార్థం వాడబడినట్లు మీరే సహాయం చేయండి. కుటుంబాలను ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. యవనస్తులను మీరే మార్చి నూతనమైన విధానాల్లో వారిని మీరే స్థిరపరచమని కోరుతున్నాను. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకునుచున్నాం తండ్రి, ఆమేన్.
5: మీ ప్రార్థన అవసరతలకు మరియు కానుకల పంపుటకు మా చిరునామా జాన్ వెస్లీ అంతర్జాతీయ పరిచర్యలు 57-2-11 మల్లికార్జున నగర్ రాజమండ్రి 533105. మా ఫోన్ నంబర్లు 900-333-555 మరియు 9618-1188. మా వెబ్సైట్ www

తరాలు మారిపోవచ్చు, యుగాలు దొర్లిపోవచ్చు, పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లవచ్చు, కానీ మారనిది యేసయ్య ప్రేమ, వీడనిది మెస్సయ్య బంధం.

ప్రజలు చేసిన పాపభారాన్ని మోయడం కన్నా శిలువ భారం ఎక్కువ కాదు మన ప్రభువుకు. ఇకనైనా మన పాపములను నొప్పుకొని క్రీస్తుయేసు శ్రమలలో పాలు పంచుకుని ఆయన భారాన్ని మనం మోయాలి. మనం చేసిన నేరానికా ప్రభువుకు శిక్ష?

ఒమేగా యేసే, అవతరించిన లోగోస్ వాక్యం యేసే. ఆయనే సృష్టికర్త, రక్షకుడు, కరుణామయుడు, మృత్యుంజయుడు. నీలో నాలో నివసిస్తున్న సజీవ దేవుడు, ఆయనకే స్తుతి స్తోత్రములు.

మనము రక్షింపబడిన వారం అయినప్పటికీ సాతాను సింహాసనం ఉన్న ఈ లోకములో జీవిస్తున్నాం. కావున పరిస్థితులు అనేక రీతులుగా మారుచూ ఉండను. అయినను మారని మన యేసురాజుని రాగాలాపన ప్రతిరోజు ఆలపించుచుండిన మనకెంతో మేలుగదా. ఇది మన ఆత్మీయమైన జీవనాడి. ఇందామా మరి.

0: దగ్గర దగ్గర 12 తులాలు నెక్లెస్, 4 పూసలతాడు, 3 పెట్టల 4 పూసలతాడు, చైను, చెవులి, ఏమంటారు మామిడిలే అంట, మామిడిలో ఏదో అంటారు అవి, అవి ఇవన్నీ 4 రకాల ఉంగరాలు, 4-5 రకాల చెవులు, ఇవన్నీ తీసేసి ప్యాక్ చేసి.
1: ఒకరోజు నా దేవుడు అడిగాడు,
0: బ్రాస్లెట్ పెట్టుకుని ప్రేయర్ అయిపోయిన తర్వాత చూసుకుంటా ఉన్నాను, చూసుకుంటాను బిడ్డ నా మందిరంలో ఆహారం లేకుండా ఉంటే నీకు బ్రాస్లెట్ అవసరమా?
1: 3 అంతస్తుల బిల్డింగ్
0: పైన నేను రెక్కలతో ఎగురుతున్నాను, అది ఏంటో నాకు తెలియలేదు. ఆంటీ వాళ్ళకి చెప్తే నువ్వు అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేస్తావమ్మా, విమానంలో వెళ్తావమ్మా అని వాళ్ళకి తెలిసిన భాష వాళ్ళు చెప్పారు. ఎప్పుడైతే దినకరన్ గారి మీటింగ్లో ఆ పేషెంట్ పైన నేను చేయి పెట్టానో, ఆయన ఆమెను అన్నారు, నేను ఆమెను అన్నాను, చేయి తీసరికి లేచి కూర్చున్నాడండి. అప్పటికి 3 అవర్స్ నుంచి లేవని ఆ పేషెంట్ లేచి కూర్చున్నాడు. ప్రభా ప్రార్థన ఆయన చేసిన చేయి నాదే కదా, పాపాత్మరాలు నా చేయి పెడితే ఆయన లేచాడంటే ఇంకొంచెం నీలో ఎదిగితే నువ్వెంత కార్యం చేస్తావు. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు ప్రేమ కుమారి, నేను బై బర్త్ క్రిస్టియన్. మా నాన్నగారు ఒక సిఆర్గా 2 మందిరాలకి ఆయన చేసేవారు, లూథరన్ బ్యాక్గ్రౌండ్లో. నేను 1956లో పుట్టాను, 56వ సంవత్సరంలోను. సో నాకు చిన్నప్పుడే అంటే 9th క్లాస్లోనే నేను పెళ్లి చూపులు రావటము, 10th క్లాసులో పెళ్ళి అయిపోవటము, అయిన తర్వాత నాకు ఎగ్జామ్స్ జరగటం అనేది జరిగింది. సో చిన్నప్పటి నుంచి ఇంటి వెనకాల ఎలిమెంట్ స్కూలు, ఇంటి ఇటు సైడ్కి వచ్చేసరికి హై స్కూలు, ఇంకో రైట్ సైడ్కి వచ్చేసరికి కాలేజీ. సో కనుక బయటికి వెళ్ళి అలవాటు లేకుండా ఇంటి వెనకాల ఉన్నటువంటి లూథరన్ రెస్ట్ హౌస్ రోడ్, భీమవరంలోనే రెస్ట్ హౌస్ రోడ్, మాది భీమవరము. సో భీమవరంలోనే రెస్ట్ హౌస్, అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. ఆ వెనకాలే కాలేజీ హై స్కూల్కి గ్రౌండ్కి ఆనుకునే మా ఇల్లు అనమాట. సో మేము ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. కారణం ఏంటంటే ఆ సరౌండింగ్స్, అది కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను ఎవరింటికి వెళ్ళటం నాకు చిన్నప్పటి నుంచి అలవట్లేదు. మాకు నీర్ అబౌట్ ఒక 20 పోర్షన్స్ బిల్డింగ్ ఉన్నాయి. అందరూ కాలేజీ కూరళ్ళు ఉన్నారు, మన ఫైర్ స్టేషన్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, అందరూ ఎవరింటికి నాకు అలవట్లేదు. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉంటాము, అమ్మ వచ్చేసరికి చేసి పెట్టడం, స్కూల్కి వెళ్ళటం ఇంతవరకు అనమాట. సో పెళ్ళి అయిపోయింది, చిన్నతనంలోనే పెళ్ళి అయింది. ఫస్ట్ మాకు పాప. సో నా విషయానికి వచ్చేసరికి 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయిన వెంటనే అప్పట్లో అంటే 71 ఆ టైంలో అయిన వెంటనే ఎంప్లాయ్మెంట్ స్కీమ్ చేసేవారు. అప్పుడు 10th క్లాస్ అయిన వెంటనే ఆ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో ఆ స్టడీకి సంబంధించినటువంటి జాబ్స్ కానీ ట్రైనింగ్స్ కానీ అంటే వాళ్ళే ఇచ్చేవారు అనమాట. ఆ విధంగా నేను యాజ్ ఏ డిప్లొమా ఇన్ ఫార్మసీగా నేను ట్రైనింగ్కి వెళ్ళాను. అదే టైంలో గుంటూరు ట్రైనింగ్ వచ్చింది. బట్ మా హస్బెండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఆయన లైన్మెన్గా చేసేవారు అనమాట. ఆ తర్వాత క్లర్క్ అయ్యారు, అలాగే మొత్తం నేను ఆయన జాబ్ చేస్తున్న స్థలంలో నా గుంటూరు దగ్గర ట్రాన్స్ఫర్ జరగదు కాబట్టి కాకినాడ అయితే ఇటు ఆంధ్ర సైడ్కి చేస్తాను, అంత దూరం రాదని చెప్తే గుంటూరు నుంచి నేను కాకినాడకి పాలిటెక్నిక్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, చేయించుకుని వచ్చాను. ఆ టైంలో మళ్ళీ 3rd టైం ప్రెగ్నెన్సీ నాకు, వాడి తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ. నేను ఉన్న ఊళ్ళు అంటే ప్రెగ్నెన్సీ వెళ్ళాను, మళ్ళీ అక్కడికి వెళ్ళలేను నేనని అబార్షన్ చేయించుకోవటము. దాని తర్వాత ఆ అబార్షన్ ద్వారా నాకు చాలా కాంప్లికేషన్స్, అంటే అప్ అండ్ డౌన్ చేయటం, గుంటూరు నుంచి కాకినాడ, కాకి నుంచి గుంటూరు 1.5 రోజులు అదే టైంలో అప్ అండ్ డౌన్ చేయటం వల్ల హెల్త్ చాలా డల్ అయిపోయి ఆపరేషన్ చేయకపోతే చనిపోతుంది దేవుడి అనేసి డాక్టర్ చెప్తే, అమ్మ లేదు లేదు నేను కొత్తగా వెళ్ళాను, కాలేజీ మానేసి సెట్లాగని చెప్పేసి గొడవ పెడితే నన్ను దాటి వెళ్ళు చచ్చిపోయాను అనుకుని చెప్పి గొడవ పెడితే అమ్మ ఆపరేషన్ చేయించుకున్నాను. నా 23 ఏజ్లోనే హిస్టెరెక్టమీ అంటే గర్భసంచి కూడా తీసేసారు. సో అప్పటి నుంచి హార్మోన్ డిఫాల్ట్ అలాగే ఉంటూ ఉంటుంది బాడీలోను. నేను పాలిటెక్నిక్ ట్రైనింగ్ అయిపోయినా వచ్చేసిన తర్వాత ఒక 2 వచ్చిన తర్వాత మా ఇంటి వెనకాల లూథరన్ అదే లూథరన్ గ్రౌండ్స్ అనుకుని రెస్ట్ హౌస్ రోడ్లో భీమవరం అనమాట, ఫిష్ మార్కెట్లో అయినండి అదంతాను. ఒక అంకులు ఆంటీ వాళ్ళు అద్దుకుండేవారు, రైల్వే మన హై స్కూల్లో ప్యూన్గా చేసేవారు అనమాట. ఆ ఆంటీ కొంచెం బైబిలికల్గా ఉంటారు. అమ్మ ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామరా, మరి మీకు ఎక్కడ జాబ్స్ వస్తాయి అడుగుదామని అంటే, నాకు ఆ టైంలో అసలు అంటే మీకు తెలిసే ఉండొచ్చు లూథరన్ చర్చి అంటే నామకార్థపు స్థితి, ఒక దైవికమైన స్థితి లేదు. చిన్నప్పుడు ఏదో అమ్మవాళ్ళు 10 రూపాయలు 10 పైసలు ఇచ్చేవారు పైసలు, అప్పుడు ఆ 10 పైసలు పెట్టుకుని వెళ్ళి చాక్లెట్లు కొనుక్కుని తింటాం, ఐస్ క్రీమ్ ఐస్ ఫ్రూట్లు తింటాం, తప్పే తప్పి చర్చి ఏమీ తెలిసేది కాదు. ఈవెన్ సండే స్కూల్ కూడా తెలియదు అప్పుడు మాకు. ఆదివారం మాత్రం ఇక్కడ నుంచి లూథరన్ చర్చి దాకా నిరబోటు మెయిన్ దాంట్లో అక్కడికి వెళ్ళిపోయి ఆడతా వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అంతేగాని ఒక దైవికమైన స్థితి ఏనాడు తెలియదు నాకు. సో అలాగే ఎదిగేసామో ఆంటీ ఆ కొంచెంలోనే ఆంటీ ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అంటే మా వదిన గారు నేను మా చెల్లి ఉపవాసాలు ఉండే ప్రార్థనలో కూర్చున్నట్టు ఆంటీ చేస్తూ ఉంటే ఆంటీ కూడా లూదరనే ఆంటీ పేరు సుగుణ అని. సో ఆంటీ ప్రేయర్ చేస్తున్నా ఆ టైంలోనే దేవుడు నాకు దర్శనాలు చూపించేవాడు కళల ద్వారా. కానీ అవి నాకు అర్థమయ్యాయి కదా, ఎందుకంటే బైబిల్ చదవటం తెలీదు, 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ చదువు అయిపోయింది, ట్రైనింగ్కి వెళ్ళిపోయిన ఆ ట్రైనింగ్ అప్పటికే ముగ్గురు పిల్లలు పుట్టేశారు నాకు చిన్నపిల్లలు. ఆ సెకండ్ పాప అప్పుడు హైదరాబాద్లో ఉంటుంది, ఆ అమ్మాయి ట్విన్స్ పుట్టడము 1.5 ఇయర్కి 1.5 8 మంత్స్కి ఒక బేబీ చనిపోయారు అందులో ఆ పాప ఉంది. సో ఇలాగ ముగ్గురు పిల్లలు ఆ పిల్లలతో ఇటు భర్త ఇవన్నిటితోనూ బైబిల్ ఒకటండి. మా నాన్నగారు సిఆర్ఏ కానీ ఏనాడు మాకు దైవికమైన బోధ చెప్పలేదు. సరే ట్రైనింగ్ అయిపోయింది వచ్చేసినా నేను. వచ్చిన తర్వాత సింగరేణి తెలంగాణ ఏరియాలో సింగరేణిలో ఫార్మసిస్ట్గా జాబ్స్ ఉన్నాయని వేకెన్సీస్ పడుతున్నాయని తెలిస్తే అక్కడికి మాకు మనకి ఇవ్వరు, ఎందుకంటే మంది తెలంగాణ ఆంధ్ర అక్కడ సింగరేణి అంటే తెలంగాణ ఏరియాలో చాలా దూరం కాబట్టి ఎవరు కొత్తగూడెం సైడ్ అని చెప్పేసి ఇవ్వరు అనుకుంటే మా హస్బెండ్ వాళ్ళ కొలీగు వాళ్ళ చెల్లెలనిగా రాపించి మొత్తానికి జాబ్ వచ్చేటట్టుగా చేశారు. వెళ్ళాము, ఇంటర్వ్యూకి వెళ్ళాము దేవుని మహాకృపను బట్టి. వెళితే అప్పుడు నేను చదువుకునే చదువులోను ఏమంటారు సోషల్ స్టడీస్లోను భూమధ్య రేఖ రామగుండం మధ్యలో చెల్లిందని అందులో చదివాను అనమాట. నేను ఫస్ట్ టైం రామగుండం వెళ్ళినప్పుడు ఆటోలో వెళుతుంటే ఎక్కడ వెళ్ళింది మధ్యలో రోడ్డు అంతా నితికిస్తుందని రామ్ అంటే అంత ఇన్నోసెంట్గా పెరిగాయి అనమాట. భూమధ్య రేఖ రామగుండం మధ్యలో చెల్లింది అన్నారు కదా, మరి రామగుండం ఎక్కడ కనబడలేదంటే భూమధ్య రేఖ. చదువు నాలెడ్జ్ లేదు, బైబిల్ నాలెడ్జ్ లేదు, ఏదో బతికేస్తున్నాం అంతే. అలాగే బతికేస్తాను పిల్లలతోను. జాబ్కి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నాకు నా భర్తకి జాబ్ వచ్చిన 3 సంవత్సరాలకి డైవర్స్ అయిపోయినాయి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎంతంటే ఇప్పుడంటే ఇలాగ ఉన్నాను కానీ అప్పుడు కొంచెం ప్రతి ఒక్కరు వెనక్కి తిరిగి చూడాలి అనిపించేటట్టుగా ఉండేది అందరికీ. నన్ను చూస్తుంటే బక్కగా సన్నంగా దేవుని మహాకృపను బట్టి ఆయన ఇచ్చిన అందాన్ని బట్టి అలాగ ఉండేదాన్ని. సో చాలామంది మీ హస్బెండ్ ఎప్పటికో వస్తూ ఉంటారు కదా 15 డేస్కి ఒకసారి, మీరు ఒక్కరే ఉంటారు కదా అని ప్రపోజల్ చేయమనేవారు. నేను వాళ్ళని చాలా కోపంగాను, అన్న ఎందుకు అలా మాట్లాడుతున్నారు, తెలంగాణలో అన్న అన్న అని పిలుస్తారు అందరినీ, అంటే మీరు అట్లా పిలవద్దు అని. అలాంటి మా హస్బెండ్ వచ్చిన తర్వాత విషయాలు చెప్తే అయితే ఏమైంది అంటే వాళ్ళు అడిగారు వెళితే ఏమైంది అన్నట్టుగా మాట్లాడేవారు. చాలా బాధ అనిపించింది. అదేంటది, అప్పటికీ నాకు 30 ఇయర్స్ వచ్చేసినాయి, జ్ఞానం వచ్చింది. అంతకుముందు అంటే 10th క్లాస్లో 15 సంవత్సరాలు జ్ఞానం లేదు కాబట్టి తెలియలేదు. ఆ తర్వాత పిల్లలు వాళ్ళు ఎదిగేశారు నాకు 30 సరికి వాళ్ళకి 16 సంవత్సరాలు వచ్చేసాయి. వాళ్ళు 10th క్లాస్కి వచ్చేసారు పిల్లలు, వాళ్ళు చదువుతున్నారు, జ్ఞానం తెలిసింది, లోకంలో తిరుగుతున్నాను, అందరూ ఉద్యోగస్తులు వాళ్ళందరూ కనుక నాకు ఏంటి ఇలా మాట్లాడతారు అనుకున్నాను. అయినా నేను కామ్గా గొడవ పెట్టుకోవటము ఏమీ నాకు తెలీదు, కామ్గానే ఉన్నాను. కానీ చిన్న పెళ్ళైన కాడి నుంచి ఫిజికల్గా మెంటల్గా చాలా వరి నాకు, ఎవరికి ఈవెన్ తల్లిదండ్రులు కూడా నేను చెప్పుకోలేదు. నేను డ్యూటీకి వెళ్ళి కూర్చున్నాక మా సర్వెంట్ మా మజ్దూరు వచ్చి, అమ్మా ఎక్కడికి వెళ్ళారమ్మా నిన్న అని అడిగింది నన్ను. ఎందుకు మహాలక్ష్మి నన్ను అలాగ అడుగుతున్నావు అంటేనే, అమ్మ సార్ వచ్చారు, తెలంగాణలో హస్బెండ్ని సార్ అంటారండి, సార్ వచ్చారమ్మ, వచ్చి టీ టైంలో 10 to 10:30 టీ టైంలో దగ్గర ఒక 200-300 మంది పేషెంట్లు ఉన్నారు, వాళ్ళందరూ ఎదురుగుండా డాక్టర్ గారి మీద పెద్ద పెద్ద కేకలు వేసారమ్మ, ఎక్కడికి పంపించావు, ఎక్కడికి లీవ్ ఇచ్చావు మీరు అని చెప్పేసి డాక్టర్ మీద గొడవెట్టేసి చాలా హడావిడి చేస్తున్నందుకు నాకు అక్కడ చాలా బాధ అనిపించింది. అప్పుడు దాకా నేను రివర్స్ అవ్వను దాన్ని ఇంటికి వెళ్ళాక నాకు మా అమ్మతో చెప్పాను, నా అమ్మ నేను కానీ నా పిల్ల కానీ బ్రతకాలంటే నాకు ఇతను వద్దు, నేనప్పుడు 18 సంవత్సరాలు అయింది నా పిల్ల ఇంతవరకు మీకు చెప్పుకోలేదని చెప్పేసి చాలా వేదంతో నా బాధ అంతా చెప్పుకుని ఒక వితిన్ 1 మంత్లోనే డైవర్స్ దాకా వెళ్ళిపోయింది. డైవర్స్ అయిపోయింది, వద్దంటే వద్దు ఇక నాకు వెక్స్ అయిపోయినా, బయట కూడా నా పరువు తీసేసి ఇలా చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి వాళ్ళ అన్నగారిని వాళ్ళందరిని పిలిచి నేను విడిపోవటం జరిగింది. కానీ నేను ఉద్యోగం కొరకు అక్కడ ఆ సుగుణాంటి దగ్గర ప్రేయర్స్లో ఉన్నప్పుడు ఒక దర్శనం చూపిస్తున్నాడు.
1: మూడు అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ సిమెంట్తో కట్టబడి ఇటుకిటికి ఇలాగ ప్లాస్టరింగ్ చేస్తుంది అనమాట చక్కగా. అప్పుడే కొత్తగా కట్టిన ఆ మూడు అంతస్తుల బిల్డింగ్ పైన నేను రెక్కలతో ఎగురుతున్నాను. అది ఏంటి నాకు తెలియలేదు. ఆంటీ వాళ్ళు చెప్తే నువ్వు అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేస్తావమ్మా, విమానంలో వెళ్తావమ్మా అని వాళ్ళకి తెలిసిన భాషలో వాళ్ళు చెప్పారు. ఓహో అలాగా అనుకున్నాను. తర్వాత నేను గోదావరిగన్లో జాబ్ చేస్తున్నటువంటి ఆ యొక్క ప్లేసు, ఆ హాస్పిటల్, నేనున్న ఇల్లు, ఆ ఇంటి నుంచి హాస్పిటల్కి వచ్చే రూటు చాలాసార్లు నేను విజన్లో చూశాను. విజన్ మీన్స్ కళ్ళు. మూడు నాలుగు సార్లు కళ్ళు వచ్చినాయి. ఇది నేను నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఎద్దనపూడి సులోచనారాణి, అన్నమూరి వీరేంద్రనాథ్ నవల్స్ రోజుకొక నవల్ చదివేసేదానండి. బాగా ఇష్టం అనమాట ఇంతంత లావు నవల్స్ ఒక్కొక్కటి. అందులోనూ పూర్వజన్మ శృతులు స్మరణ అన్నీ ఉండేవి అనమాట. సో అలాగే నేను పోయిన జ్వరంలో ఇక్కడ పుట్టినట్టు ఉన్నాను అనుకుని ఆ రూమ్, ఆ ఇల్లు, నేను అద్దుకున్నట్టు అదే సారీ కంపెనీ ఇచ్చినటువంటి ఆ క్వార్టర్స్ అవన్నీ నేను చూసుకుని అలా ఆ ఈ దారంతా నడిచాను, ఇలా వచ్చానని రోజు అనుకునేదాన్ని అనమాట. సో అనుకున్నాక ఒక రోజున దేవుడు నాకు అవి ఆ కళ మళ్ళా చూపించాడు. అప్పటికి కూడా నేను బైబిల్ ఏదో ఆదివారము, అప్పుడు మాకు ఆదివారం రెస్ట్ లేదండి, అక్కడ సాటర్డే రెస్ట్ అనమాట సింగరేణిలోను. కనుక ఎప్పుడైనా పర్మిషన్ తీసుకెళ్తే పండక్కి చర్చికి వెళ్ళటం, ఎందుకంటే కంపెనీ గవర్నమెంట్ సెలవు ఇస్తుంది కాబట్టి పండక్కి చర్చికి వెళ్ళి ఆ చర్చిలో కాసేపు కూర్చొని వచ్చేయటం తప్పి బైబిల్ చదవటం అన్నది ఏనాడు మాకు నాకు లేదు. ఈ కళలు, ఈ దర్శనాలు ఇవన్నీ ఏమీ తెలియదు నాకు. సో అలాగే ఆ రీతిగా నా జీవితం వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే తను డైవర్స్ కోసం అప్లై చేశానో ఒక మాట ఏంటంటే నన్ను అక్కడ పెట్టి ఆయన నాకన్నా ముందుగా గోదావరికి వెళ్ళి ప్రోజరీ చేసి సంతకం, నా రిజైన్ లెటర్ రాసిచ్చేసి వచ్చాను. అక్కడ రాసిచ్చేసి వస్తే నేను అప్పుడు వెళ్తానన్నావు కదా వెళ్ళు వెళ్ళని, ఇంటికి వచ్చాక నా దగ్గరకు వచ్చాక బీమారం వచ్చాక అని అంటున్నారు. వెంటనే నేను అప్పుడు రామారావు గారు ఉండేవారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, ఆయనకి కరీంనగర్ సిఐకి, హైదరాబాదు, తర్వాత కొత్తగూడెం, రామగుండం, అన్ని చోట్లకి మా అన్నయ్య అడ్వైజ్తోను రిజిస్టర్ లెటర్స్ పంపించానండి. నేను సైన్ చేయలేదు, అది ప్రోజరీ అని చెప్పేసి. అప్పుడు చాలామంది నాకు సలహా ఇచ్చింది ఏంటంటే ప్రోజరీ సంతకం మీద ఇలా చేస్తే వాళ్ళ ఉద్యోగమే పోతుంది, కనుక అతని మీద నువ్వు కంప్లైంట్ చేయమని చెప్పారు అందరూ. అప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు మా ఆయన. వాడు ఉద్యోగం, నా ఉద్యోగం పోతే వాడు బ్రతికేదని అయిపోతుంది పిల్లోడిది. అప్పుడు వాడు ఫిఫ్త్ క్లాస్ అండి, చిన్నోడు మా బాబు. పాప ఏమో చిన్న పాప 8th వచ్చింది, పెద్ద పాప 10th వచ్చింది. ఆ టైంలో ఇవన్నీ జరిగినాయి అండి. సో దేవుని మహాకృపను బట్టి ఇక ఆమె డైవర్స్ అయిపోయింది. పిల్లల్ని తీసుకుని వెళ్ళేసరికి నా ఇల్లు కూడా, నా కంపెనీ ఇచ్చిన ఇల్లు కూడా వేరే వాళ్ళకి అద్దెకిచ్చేసి వచ్చేసారండి. అక్కడ చాలా కాంప్లికేషన్. ఒక రోజంతా సఫర్ అయితే మళ్ళీ నా ఇల్లు నాకు ఇచ్చేసి మళ్ళీ ప్రతిదీ నేను కొనుక్కోండి. అలాగే దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగాను కట్టిన చీరకి ప్రతిదీ మ్యాచింగ్, నెక్లెస్లు ఏంటి, పువ్వులేంటి, ప్రతిదీ మ్యాచింగ్లో ఉండేదాని అనమాట. నా 38 ఏజ్లో పాప, మా పెద్ద మా చిన్న పాప ఇంటర్ అయిపోయింది, ఎంబీబీఎస్ కోసం అని ఎంట్రన్స్ రాశారనమాట. పాప పెద్ద పాప ఏమో ఇంజనీరింగ్ కానీ, చిన్న పాప ఏమో ఎంబీబీఎస్ కానీ. అమ్మ దినకరం గారు మన విజయవాడలో మీటింగ్స్ పెడుతున్నారు, ఆ మీటింగ్స్కి వెళ్తే తప్పకుండా నాకు ఎంబీబీఎస్లో సీట్ వస్తుందని చెప్పేసి పాప అంది. అంటే నాకు అసలు ఎక్కడికి వెళ్ళాలని లేదు, ఇంట్లో కూర్చుని చదువుకుంటే అయిపోతుంది అన్నట్టుగా చెప్తే లేదు లేదు వెళ్ళాలని అంది. సరే అని చెప్పేసి పాప కోసమని వచ్చానండి. ఎక్కడికి, రామగుండం నుంచి విజయవాడ వచ్చాము ఒకే ఒక్కరోజు అని వచ్చిన దాన్ని. ఆ రోజున మేము ప్రేయర్లో కూర్చుని ఆ నైటు చాలా లక్షల మంది ఆ యొక్క మీటింగ్కి వచ్చారు. ఆ లక్షల మందిలోను అంటున్నా ఏమన్నారంటే, మీరు మీకు అనారోగ్యత ఉంటే మీ మీద చేయి పెట్టుకోండి, మేము నేను ప్రార్థన చేస్తాను అన్నప్పుడు నాకేమీ లేదు, వచ్చిన నా బిడ్డకి ఎటువంటి ఏమైనా తలనొప్పి ఏమీ లేదనమాట. నేను ఏం చేయాలి ప్రభా అనుకుని మనసులో అనుకుంటున్నాను. నా ముందు ఒక పేషెంట్ని గుంటూరు నుంచి ఒక ఎవరో తీసుకొచ్చారు. అతను టీబీ పేషెంట్ అంటే ఇప్పుడో అప్పుడో చచ్చిపోయేటట్టు ఉన్నాడు. సరే ప్రభా, అప్పుడు ప్రభా ప్రభా అనుకుంటూ నేనైతే నీ మీద ఈ అబ్బాయి మీద చేయి పెడుతున్నాను, నీ చిత్తం అయితే బ్రతికించని చెప్పి అతని మీద చేయి పెట్టాను. అసలు దేవుడు మహాకృప, ఆయన ప్రణాళిక కలిగిన వారిని దేవుడు విడిచిపెట్టదు. యాకోబు తన్ని దేవుడు తను ఎన్నుకున్నాడని తెలియకపోయినా తింటాకి తిండి, కట్టుకోటాకి బట్ట, ఉంటాకి ఇల్లిస్తే వచ్చాక నీకు మందిరం కడతాను ప్రభు అన్నాడు. కానీ ఆ 20 సంవత్సరాలు కూడా దేవుడు ఇకనైనా వస్తావా అని దేవుడు 20 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు కూడా ఆయనతోనే ఉన్నాడు. అదే రీతిగా దేవుడు తన ప్రణాళిక కలిగిన వారిని మనము గ్రహించకపోయినా ఆయన మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. దానికి సాదృశ్యం నేనేనండి. నాకు తెలీదు, ఒక లూథరన్ బ్యాక్గ్రౌండ్ తెలీదు నాకు. ఎప్పుడైతే దినకరం గారి మీటింగ్లో ఆ పేషెంట్ పైన నేను చేయి పెట్టానో, ఆయన ఆమెను అన్నారు, నేను ఆమెను అన్నాను, చేయి తీసరికి లేచి కూర్చున్నాడండి. అప్పటికి 3 అవర్స్ నుంచి లేవని ఆ పేషెంట్ లేచి కూర్చున్నాడు. ప్రభా, ప్రార్థన ఆయన చేసిన చేయి నాదే కదా, పాపాత్మరాలు నా చేయి పెడితే ఆయన లేచాడంటే ఇంకొంచెం నీలో ఎదిగితే నువ్వెంత కార్యం చేస్తావు అనే ఒక థాట్ నాకు వచ్చి, అప్పటి నుంచి నేను ఇంటికి వచ్చాక ఇక బైబిల్ చదవటం, ఒక 25-30 సార్లు వరకు కౌంట్ చేశాను బైబిల్ చదవడం, తర్వాత కౌంట్ చేయటం మానేసిన. ఎందుకంటే తినే అన్నాన్ని మేము లెక్క పెట్టుకుంటున్నాము మొదలో, బైబిల్ ఎందుకు లెక్క పెట్టుకోవాలని చదవటమే, 3 టైమ్స్ కంప్లీట్ చేయటము. ఆ తర్వాత ఒక రోజున దేవుడు అన్నాడు, బిడ్డ నాకు అన్నం పెట్టవా అని అడిగాడు. అంటే ఏంటి ప్రభా, అంటే నువ్వు చదువుతున్నావు కదా, దాంట్లో నా నామాలు వస్తున్నాయి కదా. అవును ప్రభా వస్తున్నాయి. మరి అంటే అప్పుడు స్తుతుల బుక్ ప్రింట్ చేయమని చెప్పాడు. అప్పుడు ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు 1000 నామాలు తీసి 1000 వర్షం ప్రే నాస్తుతి ఆలాపనని చెప్పేసి బుక్ ప్రింట్ చేయటము, పంచిపెట్టేయటము, మళ్ళీ ప్రింట్ చేయటం, పంచిపెట్టేయటం, నో ప్రజెంట్ ప్రింట్ చేసి నా దగ్గర ఉన్నాయని కొనుక్కొని. సో అలాగా ఆ స్తుతుల వలన అనేక మంది ఆశీర్వదించబడ్డారు, అనేక మంది చాలా దీవించబడ్డారు. అప్పుడు దేవుడు కృపా వరాలు, కొరింథీయులకు రాసిన మొదటిగా పత్రికలో ఉంటుంది కదండి 12 అధ్యాయంలో, ఆ వరాలు నాకు ఇవ్వా, దానియేలుకి ఇచ్చిన కృప వరం నాకు ఇవ్వా, యోసేపుకి ఇచ్చిన వరాలు నాకు ఇవ్వా, ఆ కలరద్దం అని ఒక సాటర్డే రోజున ఫాస్టింగ్ ఉండేసి ఆయన సందులో కూర్చుని దెబ్బలాడేసేది అనమాట. నువ్వు నాకు ఇవ్వని పక్షపాతం లేదన్నావు, నువ్వు లంచగొండవు కాదు, నువ్వు ప్రార్థన చేస్తే సమస్తం ఆలకిస్తానన్నావు అని చెప్పేసి ఆయన మీద ఒక బిడ్డలాగా దెబ్బలాడుకుని అవన్నీ దేవుని మహాకృపను బట్టి నేను అడగటం, ఆయన ఇవ్వటం. అదే రీతిగా దేవుని మహాకృపలో మొట్టమొదట మా మనవరాలు పుట్టిన తర్వాత మందిరానికి వెళ్ళాను. అప్పటిదాకా కూడా చర్చికి వెళ్ళే అంత టైం లేదు, సాటర్డే మాకు డ్యూటీ సెలవు ఉండటం వల్ల. సో ఫస్ట్ పాప పుట్టిన 3వ నెలలోనూ బెల్లంపల్లి ప్రవీణ్ పాస్టర్గా చర్చికి వెళ్ళామండి. అక్కడ 1.5 ఇయర్ ఏమో ఉన్నాము. తర్వాత పాపళ్ళు మళ్ళీ డెలివరీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇక నాకు అక్కడ దూరం అయిపోతుందని వెళ్ళటానికి కష్టం అనిపించేసి ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అంటే గ్లోరియస్ మినిస్ట్రీ పాస్టర్ సురేష్ గారి దగ్గర దేవుడు నన్ను కట్టబెట్టాడు. ఆయన దైవాంశమే నా డాడీ సురేష్ పాస్టర్ గారు. నాకన్నా 9 సంవత్సరాలు చిన్న ఆయన, కానీ చాలా ఆత్మీయమైనటువంటి వ్యక్తి ఆయన. నాకు ఎప్పుడు బాధ వచ్చినా దేవుని ఆయన రూపంలో దేవుడు నా దగ్గరకు వచ్చేవాడు. వచ్చి నా ప్రాబ్లమ్స్ ఆలోచించడము, నన్ను దీవించడము, నాకు ఆదరణగా మాటలు చెప్పటము, అది దర్శనాల్లోనూ, అలాగ నాకే కాకుండా నా ఆత్మీయ బిడ్డలకి. నేను ఎప్పుడైతే దేవుని బలపడటం మొదలు పెట్టానో దగ్గర ఒక 25 మంది దాకా అక్కడ ఆత్మీయ బిడ్డలు ఏర్పడ్డారు. నాకు 24 అవర్స్ నా ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉందో కూడా నాకు తెలీదు, వాళ్లే చూసుకునేవారు ఆ పిల్లలే. మా పెద్ద పాప హైదరాబాద్లోను, చిన్న పాప కూడా హైదరాబాద్లో చదువుకుంటుంది. అప్పుడు పెద్ద పాప లవ్ మ్యారేజ్ చేసుకున్నదండి అబ్బాయిని. సో వాళ్ళు హైదరాబాద్లోనే జాబ్ చేస్తూ ఉండరు. చిన్న పాపకి మరి ప్రభా అమ్మాయి కూడా MBA అయిపోయింది, మరి పెళ్లి చేయాలి కదా అనుకున్నప్పుడు దేవుని మహాకృపలోను ఇప్పుడు చిన్న పాప హస్బెండ్ ఆయన దైవ సేవకులు. ఆయన దేవుడు నాకు చూపించాడు, ఎవరు ప్రభా ఇతనంటే నువ్వు అడుగుతున్న చిన్నబిడ్డ భర్త ఇతనే అని అన్నారు. తర్వాత 2003లోనే నాకు బెల్లంపల్లి చర్చిలో ఆయన చూపించాడు. నాకు ఇతనే నీకు కాబోయే అల్లుడు అని చెప్పారు దేవుడు స్వయంగా స్వరంతో. ఆయన స్వరం అప్పటికే నేను ఎప్పుడైతే ఆయన ఎదుగుటం మొదలు పెట్టానో 9 సంవత్సరాలు అంటే నా 38వ ఏట నుంచి 9 సంవత్సరాలు 2003 వరకు కూడా ఆయనే నాకు ఆత్మీయత అండి. పరిశుద్ధాత్మ దేవుడే నాకు ఆత్మీయత అండి. ఎందుకంటే ఈ అధ్యాయం చదువు, ఇలా మాట్లాడు. ఆ అధ్యాయం చదివిన తర్వాత ప్రభా దీని అర్థం ఏంటని అడిగింది. ఎందుకంటే బోధకుడు కదా ఆయన పేరు రఘుని. ఆయన నువ్వే నాకు బోధించంటే నా హృదయంలో నుంచి ఒక స్వరము నాకే ఆ యొక్క వాక్యం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. అమ్మో ఇంత మర్మం ఉందా ప్రభా దీంట్లో అనుకుని వండర్ అయిపోయేదాను అనమాట. అలాగా మొదట చిన్న చిన్న అధ్యాయులు ఏరుకుని, ఎందుకంటే ఎప్పుడు బైబిల్ చూడడం దాన్ని చూడటం అంటే ఉంది బైబిల్ ఉన్నా అన్నీ ఉన్నాయి, కానీ నామకార్థ స్థితి కాబట్టి ఆ రీతిగా ఉండటం వల్ల నేను బైబిల్ ఎక్కువ లేను. ఎప్పుడైతే బైబిల్లోకి వచ్చానో దేవుడు బయలుపరచడం మొదలు పెట్టాడు. అధికంగా చదవటం, క్రమ పద్ధతిలో చదవటం. అక్రమకారులారా మీరు ఎవరో నాకు తెలియదు, ప్రభా ప్రభా అని పిలిచుకోవడం నా దగ్గరకు రావడానికి ఒక వాక్యం ఉంది న్యూ టెస్టమెంట్లో. సో ఆ మాట ప్రకారం అక్రమకారులు అంటే క్రమం లేనివారు, కనుక క్రమంగా చదవాలి అనే ఒక ఉద్దేశము దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పటం వల్ల ఆయన స్వరంతో మాట్లాడు. ఒక సెల్ ఫోన్ కొనాలన్నా కొనాలా వద్దా అని చెప్పేవాడు. నాకు ఏదన్నా తినాలనిపిస్తే ప్రభువా నాకు తినాలనిపిస్తుంది అంటే వెంటనే ఆయన తీసుకొచ్చి నాకు ఇచ్చేవారు. ప్రతి విషయమును మా పెద్ద పాప ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, అమ్మ నువ్వు జాబ్ చేస్తున్నావు కడిపేసుకుని, నేను నాకు జాబ్ లేదు పని చేయి, డెలివరీ అయిన తర్వాత అమ్మ దగ్గర ఉంటే అక్కడ ఏదైనా జాబ్ చూసుకుని నేను సూసైడ్ చేసుకుంటాను అన్నారట. అమ్మ రాజు ఇలాగ అంటున్నారు, అప్పుడు 7th మంత్ ప్రెగ్నెన్సీ పాప ఇలాగ అంటున్నారు అమ్మ రాజు అనగానే, సరే నాన్న ప్రార్థన చేద్దాం అని చెప్పి పాపను అలా కూర్చోబెట్టి మొదలుపెట్టి 2.5 గంటలు అలా మోకాళ్ళ మీద అలా ఉండిపోయినా నేను. ప్రేయర్ అంత అయిపోయింది, ఆమె అన్నాక నా కళ్ళు ఓపెన్ అవ్వట్లేదండి, మూసుకుపోయినాయి, అంటుకుపోయినాయి. అంటుకుపోతే నాకు భయం వేసి కేకలేస్తున్నాను, అమ్మో నా కళ్ళు పోయినాయి, నా కళ్ళు పోయినాయి, నా కళ్ళు పోయిన. అప్పుడు పెద్ద విజన్, నా లైఫ్లో ఫస్ట్ టైం విజన్ అన్నది నాకు. అప్పటిదాకా కళ్ళల్లో చూశాను, స్వరం విన్నాను, కానీ అప్పుడు విజన్ చూస్తాను అన్నమాట. కనుచూపు మేర ఆకుమడిచాను, కుడిపక్క చూస్తే కుడిపక్క, ఎడపక్క చూస్తే ఎడపక్క, ముందు చూస్తే ముందు. ఆ అంత ఆకుమడి చేయని దగ్గర ఒక 12 అడుగుల ఎత్తు ఉన్న చిన్న కొండలాగా ఉంది, ఆ కొండపైన కూడా ఆకుమడి చేయనిలాగా ఉంది. అక్కడ మా పెద్దలుడు రాజు కూర్చుని ఉన్నాడు. అప్పుడు ప్రభా రాజు ఏంటి అక్కడ కూర్చున్నాడు, ఆ విజన్ అయిపోయింది. పాప అడిగింది, ఏంటమ్మంటే ఏమోనమ్మా నాకు తెలియదు, నాకు ఇలా చూపిస్తాడని. ఆ తర్వాత 4 రోజుల తర్వాత నాకు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నిమిషం మాత్రం నేను విసర్జించాను, ఆయుష్కాలం నా కృపనికి చూపిస్తాను అనే మాటకి నిమిషము అనగా 60 సెకండ్లు, సెకండ్కి 1 మంత్ లెక్క ఆయనకి. అందుకే నాకు ఇచ్చిన దర్శనాలు బట్టి, నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నేను చెప్తున్నానండి. ప్రతిదీ నా విజన్స్లో ఏంటంటే, నా ఆత్మీయ బిడ్డలకేంటి, ప్రతిదీ 1 మంత్లో ఇవన్నీ జరిగాయి అన్నమాట. సో దేవుని మహాకృపను బట్టి అందుకే అంటాను, అంటే నిమిషానికి 60 సెకండ్లు, 60 సెకండ్లు లెక్కేసుకుంటే 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల కాలం ఒక నిమిషం అంటే ఆయన దృష్టిలో 5 సంవత్సరాలు మనం సఫర్ అవ్వాలి. నేను అదే అంటాను, ఒక్క సెకండ్ ఆయనకు లోబడితే, మనము లోబడి ఆయన వాక్య ప్రకారం మనం జీవిస్తే 5 సంవత్సరాల ఆయుష్కాలం ఆయన కృప మన పైన ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం లోబడమో వెంటనే 5 సంవత్సరాలు తెలియకుండానే నరకం అనిపించవలసి వస్తుంది. అంత అవసరమా? అందుకే అంటాను, అంతదాకా వెళ్ళొద్దామా, ముందే గ్రహించండి. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటల ప్రకారంగా వాళ్ళకి బయలుపరచడం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ ప్రాబ్లమ్స్ అనే నిజంగాను అనేక మంది ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, వరంగల్లో ఉన్నారు, రామగుండంలో ఉన్నారు, రాజమండ్రిలో ఉన్నారు, నాత్మీ బిడ్డలు కామారెడ్డిలో ఉన్నారు. కామారెడ్డిలో ఉన్న భార్య భర్తలు ఇద్దరు దైవ సేవకులు, వాళ్ళకి చర్చ్ ఉంది. పెద్దపల్లి దగ్గర ఒక భార్య భర్తలు, వాళ్ళకి చర్చ్ ఉంది ఆత్మీయ బిడ్డలు. ఒక ఆత్మీయ బిడ్డ గ్లోరియస్ మినిస్టర్లో చర్చ్ సిస్టర్గా డెడికేట్ అయిపోయింది. ఇంకొక ఆత్మీయ బిడ్డ హైదరాబాద్లో ఉంటారు, ఒక ఇద్దరు 3 ఉంటారండి హైదరాబాద్లోను. ఇప్పుడు నా సాక్షిమిత ముందు నేను మై విట్నెస్ ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. సో అది విని చాలామంది ఆత్మీయ బిడ్డలు ఫోన్ల ద్వారా వచ్చారు. వాళ్ళు కూడా చాలామంది హైదరాబాద్లో ఇప్పటికీ కూడా ఫోన్లు చేసి వాళ్ళు ప్రేయర్ చేయించుకోవడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవటం అలా. సో నేను అక్కడ ఉండగా పాప, మా పెద్ద పాప 2 సార్లు కూడా డెలివరీ రావటం, వెళ్ళిపోవటము, దేవుడు మా చిన్నల్ని చూపించటము, ఆ మందిరానికి ఆయన సేవకి అదే వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు, సెకండ్ 1 మంత్ తర్వాత మళ్ళీ సెకండ్ టైం నేను చర్చికి వెళ్ళినప్పుడు ఇతనే జయశ్రీ కాబోయే భర్త అని దేవుడు మళ్ళీ స్వరంతో చెప్పడం జరిగింది రెండో పాపకి. అంటే నేను అన్నాను, అతను ముక్కుముఖం తెలియదు, ఏం చదువుకున్నాడో తెలియదు, ఎంబీఏ చేసి నా బిడ్డను తీసుకొచ్చి అతనికి ఇస్తానని నేను ఇవ్వనన్నాను. దేవుడితో ఆయనతో మాట్లాడుతున్నాము, నేను ఇవ్వను ప్రభా అన్నాను. 3 నెలలు పోరాడానండి దేవునితోను, నేను ఇవ్వను అని చెప్పి. అప్పుడు కీర్తన గ్రంథం 68 అధ్యాయంతోను సహస్ర నేను సీనాయి పర్వతాన్ని పరిశుద్ధపరచుకున్నట్లుగా నేను అతను పరిశుద్ధపరచుకున్నాను, నేనే ఏర్పరచుకున్నాను, నేనే పరిశుద్ధపరచుకున్నాను, కాబట్టి నేనే అతను ఆమెకిచ్చి చేస్తాను, నువ్వు కాదన్నా నేను చేస్తానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. తర్వాత ఒక విజన్లోను నేను ప్రేయర్ చేస్తున్నాను, ఆ ప్రేయర్లో ఒక దగ్గర ఒక 10-15 అడుగుల దూరము భిక్షాప నిండా మంచి గోధుమలు వేసుకుని నేనే మోసుకుంటూ వస్తున్నాను. దానికి చిరు లేదు, కానీ ఈ ఇక్కడికి వచ్చి గుమ్మం మీద ఎక్కేసరికి మొత్తం గోధుమలన్నీ ఉలిగిపోయినాయి కింద దారిలాగాను. అదేం తేలికైపోయింది, వెనక్కి చూస్తే దారిలాగా మళ్ళీ నేనే వెళ్ళి వెనక్కి వెళ్ళి అవన్నీ మోసుకుని వచ్చిన తర్వాత అప్పుడు ఈ వాక్యంతో మాట్లాడారు. మరి ఏంటి ప్రభు అంటే, సేవకునికి గుర్తు గోధుమ, ఆయన శరీరము, ఆయన గుర్తు అది నువ్వే కాదనుకుంటున్నావు అని చెప్పేసి దేవుడు మాట్లాడింది. అప్పుడు నేనే వెళ్ళి ఆ గోధుమలన్నీ సంచిలో ఎత్తుకుని నేనే తీసుకొచ్చుకున్నాను. మరి అదే సంచి, చిలు లేదు, బట్ అలా కారిపోయింది అనమాట. అలాగా దేవుడు ఆ వివాహం జరిగించారు.

సరే 2015లో నేను రిటైర్డ్ అవటము, రిటైర్డ్ అయిన తర్వాత నేను మళ్ళీ భీమవరం వచ్చేసాను. అక్కడ కూడా మళ్ళీ అక్కడ పెనుగులాట దేవునితో, ప్రభా నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, నేను హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకున్నాను. వెళ్ళి అక్కడ ఇల్లు తీసుకుని అక్కడ ఉందాము, అక్కడ ఇల్లు కొనుక్కున్నాను. కానీ దేవుడు భీమవరం రమ్మని క్లియర్గా నాకు దేవుడు చూపించడం జరిగింది. సో భీమవరం వచ్చేసిన మరి ఇల్లు ఎక్కడ ప్రభా అంటే ఆత్మీయ బిడ్డ సంధ్య అని చెప్పి కామారెడ్డి వాళ్ళ సేవకులు అక్కడ ఆ బిడ్డ చెప్పింది, మమ్మీ నాకు దేవుడు ఒక ఇల్లు చూపిస్తున్నాడు, నాలుగు గదులు ఉన్నాయి, చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, ఇలా ఇలాగుంది మమ్మీ, రెండు కొబ్బరి చెట్లు ఉన్నాయి దానికి, ఆ ఇల్లు దేవుడు చూపిస్తున్నాడు అని చెప్పింది. రియల్గానే ఇదే ఇల్లు, ఆ అమ్మాయి చెప్పిన ఒక రెండు మూడు రోజులకి నాకు ఈ ఇల్లు ఉందని, ఈ ఇప్పుడు నేను ఉన్నటువంటి చిన్నపేటలో ఈ ఇల్లు దేవుడు చూపించాడు, వచ్చాను, దేవుని మహాకృపలు ఇది కొనుక్కొని ఇక్కడ ఉంటున్నాను. సో పెద్ద బాబుకి, బాబుకి ఇక్కడే కాలువతల డిఎన్ఆర్ కాలేజ్ దగ్గర ఆ ఇల్లు వాడికి ఇచ్చేసిన, ఇది చిన్న పాపకి ఇచ్చాను నేను ఉన్నది. బ్యాంక్ కాలనీలో ఇక్కడే స్థలము, 7 సెంట్ల స్థలము పెద్ద పాప పేరు రాయటం జరిగింది. సో ప్రస్తుతం నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉంటున్నాను దేవుని మహాకృపలను. 2018 సంవత్సరంలోను నాకు సంవత్సరం స్టార్టింగ్ మొదలుకొని దగ్గర దగ్గర ఒక 8 నెలల వరకును నా బాడీలోను రైట్ సైడు బ్రెస్ట్లో ఒక కణితి, ఒక నేను యాజ్ ఎ మెడికల్ డిపార్ట్మెంట్ అయినా నాకు అంత ఆలోచన రాలేదు, ఎందుకంటే క్రీస్తు చేసినందున వరకు ఏ శిక్ష విధి లేదు అని వాక్యం సెలవిస్తుంది. తర్వాత వంశపారంపర్యంగా వచ్చిన జబ్బులు ఒక మనిషికి రావాలంటే నేను శరీరానుసారంగా పుట్టిన దాన్ని కాదు, ఇప్పుడు ఆత్మానుసారంగా పుట్టిన దేవుని కుమార్తెను కాబట్టి ఆయనకు లేని హెరిడిటీ నాకెందుకు ఉంటుంది, ఆయనకు లేని క్యాన్సర్ నాకెందుకు వస్తుంది అన్న నాకేమీ రాదు, ఎందుకంటే ఆయనకి ఏమీ లేవు కాబట్టి, నాకు షుగర్ రాదు, బీపీ రాదు, ఏమీ రాదు అనే ఒక నమ్మకంతో నేను ఉండేదన్నమాట. కానీ నా బాడీలో నా రైట్ బ్రెస్ట్లోను ఒక 12 ఇంచెస్ గడ్డ కింద అది ఫామ్ అవటము, అది మూవ్ అవటము జరిగేదన్నమాట. అది దగ్గర దగ్గర 6 నెలలు నా బాడీలోనే ఉంది, నేను అది క్యాన్సర్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, అనుకోలేదు అసలు. నేను యాజ్ ఎ మెడికల్ డిపార్ట్మెంట్లో ఉంటూ కూడా నేను అనుకోలేదు. కానీ ఇది ఐఎఫ్జే మీటింగ్స్, జఫన్య గారి మీటింగ్స్ కానీ భువనగిరి వచ్చి వెళ్ళానండి 2018లో. ఆ మీటింగ్స్ అయిపోయిన తర్వాత నేను గోదావరికి వెళ్ళినప్పుడు మళ్ళీ హాస్పిటల్కి, నేను పనిచేసిన హాస్పిటల్కి వెళ్తే నా ఆత్మీయ బిడ్డ ప్రమిళ అని, ఒరే ప్రమిళ ఇట్లా, ఆమె స్టాఫ్ నర్సు, నాన్న ఇలాగ ఉందినప్పుడు, అయ్యి బాబా ఆంటీ అంత 6 నెలల నుంచి నీ బాడీలో ఉంటే మీరు నెగ్లెక్ట్ చేస్తారేంటి అని చెప్పేసి, మనకి టెస్టులు ఇక్కడ ఉన్నాయని చెప్పి తీసుకెళ్తే కార్సికోమియా అంటే బ్రెస్ట్ క్యాన్సర్, రైట్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట అండి. సో అది ఇమ్మీడియట్లీ తీసేయాలమ్మా, లేకపోతే అది ఇంకా బాడీలోకి వెళ్ళిపోతే చాలా ఇది అయిపోతుంది, ఏ స్టేజ్లో ఉందో ఏంటంది అడిగి వెంటనే ఇక్కడ పెద్ద పాప ఇక్కడ ఎలాగంటే అప్పుడు ఏమంటారు ఆరోగ్యశ్రీ కార్డు అవన్నీ దేవుని మహాకృపను బట్టి అవన్నీ పొందుకున్నాను. ఇక్కడ పాప క్రియేట్ చేసింది. కారణం ఏంటంటే అంత ఇన్కమ్ కూడా సింగరేణిలోను గవర్నమెంట్లో రిటైర్డ్ అయితే దగ్గర 30-35 థౌసండ్ వస్తుంది, బట్ నాకు 12,000, ఎందుకంటే సింగరేణిలో అంతే ఇస్తారు, అంతకన్నా ఎక్కువ ఇవ్వరు అనమాట. ఆ 12,000 కాబట్టి వాళ్ళు ఇచ్చిన సంవత్సరానికి ఇంత ఇన్కమ్ ఉండాలి, అంత ఇన్కమ్ నాకు లేదు కాబట్టి దేవుని మహాకృపలో అది ఆరోగ్యశ్రీ కార్డు ఇవన్నీ వచ్చింది. ఆ క్యాన్సర్ గడ్డ తీసేశారు, ఆ అమ్మ చిన్న బయాప్సీ చేసి పంపిస్తే క్యాన్సర్ అని తెలిసింది. క్యాన్సర్ ఆపరేషన్ చేశాక చేసి అమ్మ గడ్డ తీసేద్దామన్నారు, నేను అన్నాను గడ్డ తీయటం కాదండి, టోటల్లీ బ్రెస్ట్ రిమూవ్ చేశాను, ఎందుకంటే ఆ రోజు దేవుడు మాట్లాడాడు నాతో ఏమని, ఒక అవయవం పోయినా పర్లేదు, నిత్యరాజ్యానికి కుంటువాడిగానే రావచ్చు, కానీ అది ఆ యొక్క అనారోగ్యంతో అంటే ఐ మీన్ ఒక కాలే కానీ ఒక నీకు ఆయాసకరం ఉంటే తీసేసి దేవుని రాజ్యానికి రావచ్చు అన్నట్టుగా ఆ వాక్యం చదివి, ఓహో ఇది నిశ్చిత్తం ప్రభా అనుకుని వెళ్ళి డాక్టర్తో చెప్పాను నేను, ఏమని నాకు రిమూవ్ చేసేయండి అని చెప్పేసి చేసేశారు. తర్వాత 2 రోజులు నన్ను ఇంటికి పంపించేసిన తర్వాత కరెక్ట్ మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే రమ్మన్నారో ఆ ముందు రోజు దేవుడు నాకు చూపుతాడు క్యాన్సరు సూట్ కేసు ఫైలు, తర్వాత క్యాన్సర్ సంబంధించేటువంటి అన్నీ నేను పాప డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తున్నామంట, నా వెనకాల అతను మోసుకొస్తున్నా, ఎవరంటే అతను నా భర్తట, అతను మోసుకొస్తున్నాడు, అదేంటది నాకు భర్త ఎవరున్నారు, అతను ఎవరు మోసుకొస్తున్నాడు అనుకుని వచ్చిన తర్వాత ఒక 3 పోలీసు వాళ్ళు ఇంట్లోకి వచ్చారు, వచ్చి అమ్మ ఇతను ఎవరంటేని, అమ్మ మా మిస్సెస్ అని చెప్తున్నాడు అతను, చిచ్చి ఇతను నాకు భర్త ఏంటి అని నేను మనసులో అనుకుంటున్నాను. ఓకే ఓకే నా ఫైల్ తీసి ఒకరికి టిక్ పెట్టి అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత దేవుడు చెప్తున్నాడు నాకు, నీ క్యాన్సర్ని మొత్తము ఆ లూసిఫర్ ఆ యొక్క దురాత్మ తీసుకుని వెళ్ళిపోయింది, ఫైల్తో సహా బ్యాగ్ సూట్ కేసుతో సహా తీసుకుని వెళ్ళిపోయాడు వాడు. అదేంటి ప్రభా క్యాన్సర్ ఫైల్ మొత్తాన్ని పట్టుకెళ్ళిపోయాడు ఏంటంటేనే, ఇంకా నీకు లేదు క్యాన్సర్, తర్వాత మోర్ రేడియేషన్,
నో కిమో,

ఓన్లీ ఆపరేషన్ చేసి తీసేసారంతే. ఎందుకంటే అక్కడ ఎక్కడ టెస్ట్కి వెళ్ళినా సరే టెస్ట్లో కూర్చున్నప్పుడు ఆ పేషెంట్లు మాట్లాడుకుంటూ ఉండేవారు, ఏంటండి అయ్యి బాబోయ్ ఆ రేడియేషన్ ఎలాగమ్మా, ఆ కెమో ఎలాగమ్మా, మాకు నల్లగా అయిపోతుంది, జుట్టు ఊడిపోతుంది, తర్వాత రక్తం అంతా ఇదైపోతుంది అని వాళ్ళు చెప్పిన, ప్రభువా ఇది కూడా నా జీవితంలో అంగీకరించావా నువ్వు, నీ పాపాలన్నీ నేను అయిపోయాక పడేసుకున్నాను అని అన్నావు కదా, మరి పడేసుకున్నావు అడివి అవన్నీ నేను యాక్సెప్ట్ చేయాలని దీనికన్నా నేను తీసుకెళ్ళిపో అని వాళ్ళ ఇంకా చూస్తూ నేను ఆ మనసులోని అలాగ అడుగుతూ హాస్పిటల్లో ప్రతి టెస్ట్ దగ్గర కూర్చుని ఇలా మాట్లాడుకునేదని. రేడియేషన్ దగ్గర ఓ ఓ అని అరుస్తూ ఉంటే ప్రభు నేను కూడా ఆ రేడియేషన్కి వెళ్ళి అలాగే అరవాలా, ఇది కూడా నా జీవితం నువ్వు యాక్సెప్ట్ చేసావు ప్రభు అంగీకరించావా అని దేవుడిని ఇలాగ అడుగుతూ ఉంటే దేవుని మహాకృపలో ఏంటంటే అవేమీ లేవమ్మా నీకని అన్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే ఏమాత్రమో నేను యోగ్యత లేని దాన్ని, అయోగ్యురాలని, తండ్రి అంతా కూడా అర్హత లేని దాన్ని నేనైతే, ఎందుకంటే నా 38 సంవత్సరాల వరకు ఎప్పుడైతే నాకు డైవర్స్ అయిందో నా ఇష్టానుసారంగా ఉన్నాను నేను, అంటే ఇష్టానుసారంగా ఉన్నటువంటి పెద్దమైన పనులని కాదు కానీ ప్రతిదీ దొంగతనం చేశాను. ఎందుకంటే తక్కువ జీతం ఉండదు కాబట్టి నా మందులు అమ్ముకునేదాన్ని నేను, ఎందుకంటే యాజ్ అ ఫార్మసిస్ట్గా నేను ఉంటూ 2000 రూపాయల మందులు అలాగే 4-5 సార్లు అమ్ముకున్నాను. కానీ ఎప్పుడైతే దేవుళ్ళకి వచ్చానో అట్ల ధర దానికి 4 ఇంతలు 5 ఇంతలు వేసి మళ్ళీ మందిరంలో నేను ఇచ్చేయటము జరిగింది. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా దానికి ఇంత చేసి ఇచ్చాను, అలాగే నేను చేశాను. కానీ చేసిన దానికి ప్రతి ఒక్క పనికి ఇక్కడ మాత్రం శిక్ష తప్పదు. ఇక్కడ శిక్ష నువ్వు అనుభవించకపోతే నిత్య నరకానికి వెళ్ళవలసిందని, ఆ నరకం తప్పించుకోవాలంటే ఇక్కడ శిక్ష అనుభవించాలి. సో ఈ కార్షికోమ్య ఇదంతా దేవుడు నాకు ఇచ్చిన శిక్ష అని నేను గ్రహించాను. దేవుని మహాకృపలో ఆ రీతిగా నడిపించబడుతున్నాను. దీనికన్నా ముందు గోదావరిలో నేను ఉన్నప్పుడు ఆత్మీయంగా నడిపించబడుతున్న సమయంలోను లక్ష్మణ్ అని ఒక తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ బాబు 10 సంవత్సరాల బాబు, వాడికి చిన్నప్పుడే హార్ట్ అటాక్ వచ్చింది, వచ్చి హాస్పిటల్లో 4 రోజులు అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయ్యి బాధపడిపోతుంటే వాళ్ళ భార్య సుధా అని చెప్పి నాకు ఫోన్ చేసి, ప్రేమ చిన్నోడికి మనిషికి బాగాలేదని అంటేనే ఒక పంచేయి సుధా ఒక ఆయిల్ బాటిల్ కొనిచ్చి పంపించి నాకు, ఇవాళ ఫ్రైడే మాకు ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుందని చెప్పి ఆయిల్ బాటిల్ తీసుకొచ్చిస్తే ప్రేయర్ చేసి ఇచ్చి తెల్లవారుగట్ల 5 గంటల దాకా మేము ఒక 10 మంది దాకా మన ఆత్మీయ బిడ్డలందరం కూర్చొని ప్రేయర్లో ఉన్నాము. ఆయిల్ సందుకడన 6 గంటలకి 7 గంటలకి నేను పంపించేసిన, ఆమె హిందువులు, వాళ్ళు హిందూస్ అనమాట. ఆయన మీద ఆ బాబు మీద సిలువు గుర్తు వేసి ఛాతీకి రాసి అలాగే వాడు మంచం దగ్గర పడుకుంటే కరెక్ట్ ఇక్కడ ఎప్పుడైతే 5 గంటలు ప్రార్థన అయిపోయిందో ఆయన తెల్లటి వస్త్రాలు వేసుకుని మెడలో స్టెథోస్కోప్తో ఆ అబ్బాయి అన్న ఐసీయూలోకి వెళ్ళాడంటండి. ఆ అబ్బాయి చూసి, అంకుల్ ఇన్ని రోజులైంది ఎప్పుడు మీరు రాలేదు కదంటే, ఈరోజు నీ కొరకు అపాయింట్మెంట్ అయ్యానమ్మా నేను, ఇక్కడ నొప్పిగా ఉందని చెప్పి ఆ ఛాతి అంత ఇలా సమర్ చేసి ఇలా చెయ్యంత ఎడం పక్కన అంతా చదివి, అమ్మ అమ్మ కొత్త డాక్టర్ గారు వచ్చారు నా కొరకు, లేలే అంటే పొద్దు పడుకొని అమ్మ 5 రోజుల నుంచి నిద్రలేదు కదా అని అన్నాక నొప్పి తగ్గిపోతుంది ఇంటికి వెళ్ళిపోతాము ఏం భయపడకని చెప్పారంట. 2 సార్లు అలాగా టచ్ చేశారట. 2వసారి టచ్ చేసి అయిపోయిన తర్వాత అమ్మని లేపేసరికి ఈయన మాయమైపోయాడు, లేరు అక్కడ. అంతే తెల్లారేసరికి వెంటనే నాకు 6 గంటలకు ఫోన్ చేసింది, ప్రేమ ఇలా జరిగింది ప్రేమ అని. సో దేవుడు ఆ రీతికి అద్భుతమైన కార్యం జరిగించాడు అక్కడ. సో తర్వాత మా ఇంటి దగ్గర సురేష్ పాస్టర్ గారు ఎవరింటికో విజిట్కి వెళ్తూ విజిటింగ్ చూసుకుని మా ఇంటికి వచ్చారు. అప్పుడు నా ఆత్మీయబిడ్డ జెస్సీ అని చెప్పేసి ఆ అమ్మాయి పరిగెట్టుకుని వచ్చి, ఆంటీ ఆంటీ మా వదిన వాళ్ళ తమ్ముడు ఏదో సూపర్ వ్యాసం అంతా ఏదో కాదండి, ఏదో పొలాలకు వేసుకునే పురుగుల మందు తాగి అతను జమ్ముగుంట్లో ఉంటాడంట, గోదావరి గనిలో జరిగిన విషయం, చనిపోయాడు, మందు తాగేశాడు, చావబతుకులో ఉన్నాడు, చచ్చిపోయాడు అని అంటున్నారు అని చెప్తే సురేష్ పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేసి ఇంకా ఆయన వెళ్ళిపోయారు. ఆ రోజు మొదలుకొని 10 రోజుల వరకు నేను అమ్మాయి ప్రేయర్ చేస్తూ ఉంటే రమేష్ అతని పేరు రమేష్ అని, రమేష్ చనిపోలేదు బతికే ఉన్నాడు అని ప్రతిరోజు స్వరంతో ఆయన నాకు చెప్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఆ అమ్మాయికి అతను తిరుగుతున్నట్లుగాను, అతను పని చేసుకుంటున్నట్లుగాను, మళ్ళీ పొలాలకు వెళ్తున్నట్టుగాను, వాళ్ళు గౌడ్స్ అనమాట అండి, కళ్ళు తీసినట్లుగాను అలా కనబడుతూ ఉండేదట. ఆమె ప్రేయర్ చేస్తుంటే, ఆ అమ్మాయి ప్రేయర్ చేస్తుంటే, నేను ప్రేయర్ చేస్తుంటే 10 రోజులు ఎన్నిసార్లు ప్రేయర్లో కూర్చుని ఎన్నిసార్లు రమేష్ బతికే ఉన్నాడు, రమేష్ బతికే ఉన్నాడు, ఆయన అతను చనిపోడు అని చెప్తున్నాడు. 10 రోజులు జమ్మగుంట హాస్పిటల్లోను రోజుకి 10,000 చొప్పున 10 రోజులు 1,00,000 రూపాయలు వాళ్ళు తీసుకున్నాక 11 రోజులు అడిగితే వాళ్ళ అమ్మా నాన్నలు ఆడ బతికి బయటకు వచ్చి ఒకవేళ కలిగీటెక్కినా ఆడ ఎప్పు తీర్చుకోలేడు, చచ్చిపోతే శవాన్ని ఇవ్వండి మేము ఇవ్వలేము డబ్బులు అనగానే వెంటిలేషన్ తీసేశారు అతనికి, చనిపోయాడండి, చనిపోయాడు. తెల్లవారుగట్ల 4 గంటలకు జరిగింది ఇది.
ఆ 10వ రోజున నా ఆత్మీయ బిడ్డ జెస్సీ వాళ్ళ అన్నయ్య కొడుకుని తీసుకుని జమ్మిగుంట వెళ్ళింది. మంతిని వెళ్తుంది వాళ్ళ అక్కోళ్ళింటికి. అక్కోళ్ళింటికి కాదమ్మా, అక్కడికి వెళ్ళు, వెళ్ళి అక్కడ చూసి ఏ సంగతి పని అని చెప్పాను అమ్మాయికి. సరే బాబుని తీసుకుని వెళ్ళి వెళ్ళేటప్పుడు ఒక ఆయిల్ బాటిల్ ప్రేయర్ చేసి ఇచ్చి పంపించిన. అక్కడికి వెళ్ళంగానే వాళ్ళందరూ ఏడుస్తున్నారు రమేష్ చచ్చిపోయాడని చెప్పేసి. తెల్లరిగట్ల 4 గంటలకు జరిగిన విషయము, 8 గంటలకి అమ్మాయి భాగ్యనగర్ దిగి వెళ్ళింది. 8 గంటలకి హాస్పిటల్ డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇక భార్య అన్న వదిన తల్లి తండ్రి అందరూ గొడ్డున చచ్చిపోయిన బయట ఐసీయూ దగ్గర బయట కూర్చుని ఏడుస్తూ ఉన్నారు అన్నమాట. ఏంటంటే రమేష్ చచ్చిపోయికి వచ్చామమ్మా అందరికీ. రమేష్ చచ్చిపోవటం ఏంటి, 10 రోజులు ఆయన మాతో చెప్పాడు ఆయన బతికే ఉన్నాడని, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి లేదు చనిపోయాడని అనగానే ఆ అమ్మాయి పరిగెట్టుకుని వచ్చి ఎస్టీడీ బూత్ నుంచి నాకు ఫోన్ చేసింది. నేను డ్యూటీలో ఉన్నానప్పుడు, రమేష్ ఏం మాట్లాడుతున్నావు, రమేష్ చనిపోవటం ఏంటి, మాట్లాడింది మనుషుడు కాదు నరుడు కాదు జీవం గల దేవుడు మాట్లాడాడు, కనుక వెళ్ళి ఇమ్మీడియట్లీ నేను ఇచ్చిన ఆయిల్ తీసి అతను నుదుటి పైన గుర్తు వేసి నోట్లో 2 డ్రాప్స్ వేసి పేరు పెట్టి పిలువలేస్తాడని చెప్పాను. ఆంటీ వెళ్ళనివ్వరంటే, నువ్వు వెళ్ళు వెళ్ళేస్తాడన్నాను. సీవటిలో అమ్మాయిని వెళ్ళనివ్వట్లేదు. వెళ్ళకపోతే వెళ్ళి తలుపు తీయమని గట్టిగా గద్దించేసరికి తలుపు తీశారు. ఈ అమ్మాయి వెళ్ళింది ఆ ఆయిల్ సంచిలో బ్యాగ్లో చేయి పెట్టేసరికి ఆయిల్ బాటిల్ ఎప్పుడైతే అమ్మాయికి టచ్ అయిందో, ఈ జెస్సీ అన్న అమ్మాయికి, అమ్మాయి పేరు గంగా, బాప్తిసం తీసుకున్నాక జెస్సీ అని పేరు పెట్టారు డాడీ. సో ఆ ఆయిల్ బాటిల్ టచ్ అవ్వగానే షేకింగ్ మొదలైంది. ఆ ఒక చేతితో పట్టుకుని ఆయిల్ బాటిల్ తీసుకుని ఆయిల్ చేతిలో వేసుకుని నుదుటిపైన గుర్తు వేసి 1-2 డ్రాప్స్ నోట్లో వేసి రమేష్ అని పేరు పెట్టి పిలవగానే కళ్ళు తెరిచి చూశాడు అతను. తెల్లారగట్ల 4 గంటలు చనిపోయిన వ్యక్తి 8 గంటలకి లేచి కళ్ళు తెరిచాడు. వెంటనే ఈ అమ్మాయి బయటకు వెళ్ళి వాళ్ళ భార్య అని వాళ్ళ తల్లిని ఒకళ్ళొకళ్ళొకరు తీసుకొచ్చి చూపేసరికి వాళ్ళ అన్నయ్య నా ఫోన్ నెంబర్ తీసుకుని ఎస్టీడీ బుద్ధికొచ్చి నాకు కాల్ చేశాడు. అమ్మ ఇప్పటికే 1 లక్ష రూపాయలు అయిందమ్మా, ఇప్పుడు వాడు బతికాడు, మళ్ళీ ఇంకేందంటే ఒక్క పైసా తీసుకోరు నాన్న, డిశ్చార్జ్ చేస్తాను, వెళ్ళిపోండి అన్నాడు. అద్భుతం. వీళ్ళు వెళ్ళేసరికి ఆ 10 రోజులు వెంటిలేషన్ ఉన్న వ్యక్తికి డిశ్చార్జ్ రాసేది తీసుకుని వెళ్ళిపోయారంతే. సో చనిపోయిన వ్యక్తి కూడా అక్కడ బతకటం జరిగింది. బట్టి ఎందుకంటే ప్రతిదీ నువ్వు నాకు ఇస్తావా, ఇవ్వ ఈ వరము, ఈ గిఫ్ట్ నాకు ఇస్తావా ఇవ్వా అని దేవుని మీద పోరాడుకుని నేను ప్రార్థనలో ఉపవాసాలు ఉండి 2 times 40 days కంప్లీట్ ఏం తినకుండా ఫాస్టింగ్ ఉండేదని. ఒకరోజు నా ఒక సిస్టర్ డ్యూటీ నుంచి వెళ్తూ వెళ్తూ అక్క 2 అక్కని లోన పిలిచాను, టీ పెట్టి ఇద్దరం తాగాము. తను వెళ్ళిపోతుంటే బయట వాళ్ళు చుట్టుపక్కల ఉన్న అన్యులు ఏదో గుబ్బమ్మలు పెట్టి చుట్టూ తిరుగుతా డ్యాన్స్లు వేస్తూ ఉన్నారనమాట. చూడక్క అదొక దేవుడు, వాళ్ళ యొక్క పూజలు ఎలా చేస్తున్నారు చూడకనే, ఫోన్లు వేయాలి ఎలా చేసుకుంటే మనకెందుకు అని అక్క వెళ్ళిపోయింది. కానీ నేను అక్కడ చూసి థూ అని ఉమ్మేసి నేను లోనికి వెళ్ళిపోయినా. ఆ రాత్రి 11:30, 12:30, 1 గంటన్నర ప్రేయర్ జరుగుతుంది కానీ ఏదో నవ్వులేసి ఊసేసిన చెరుకు ముక్కలాగా ఉంది నా ప్రార్థనా జీవితం. చప్పగాను ఏంటి ప్రభు, పరిశుద్ధాత్మ సన్నిధి లేదు, నాకు ఎందుకు ఇలా జరుగుతుందని నేను దేవుణ్ణి అడిగాను. అంటేని నాకు బయలుపరచు ప్రభు, ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేం తప్పు చేసినాను అని అడిగినప్పుడు ఒక విజన్ చూపిస్తున్నాడు దేవుడు నాకు. దగ్గర 1 కిలోమీటర్ దూరంలోనూ మా హాస్పిటల్ ఉంటుంది, నేను డ్యూటీ చేసే హాస్పిటల్. అక్కడి నుంచి ఒక చీకటి శక్తి అది గ్రీన్ కలర్ అంచుతో ఉన్నటువంటి చీర కట్టుకుని ఇక అన్ని దాని అవయ దాని అంటే ఒక మరచెంబు ఇంకేదో ఒక బోను ఇక అన్ని పెట్టుకుని వచ్చేస్తామంట. ప్రభా ఇది పలానా ఊర్లో ఉండాలి కదా, ఆంధ్రాలోను, ఇక్కడికి ఎందుకు వచ్చింది ప్రభా అని దేవుని అడిగిన నేను. అడిగితేను అమ్మా నువ్వు ఇందాక ఉమ్మేసావు కదా దాని మీద అసహించుకుని అందుగురించి నీ దగ్గరకు వస్తాను ప్రభా. అదే నాకు ఎలా తెలిసిందంటే నేను పడుకున్నాను 1:30, 1:40 పడుకున్నాను, ప్రేయర్ అయిపోయి పడుకున్నాను. నా చెయ్యి మంచం మీద తడవటం అది, అప్పుడు 40 డేస్ ఫాస్టింగ్స్లో ఉన్నానండి, మంచం మీద తడుతుంది. ఏంటి తడుతున్నాను ఏంటని కలేమో అనుకున్నాను, కానీ కలితేరి చూసరికి నిజంగా నా చెయ్యి ఆయిల్ బాటిల్ పట్టుకుంటుంది అనమాట. అక్కడ ఆయిల్ బాటిల్ లేదు, విజన్లో నేను చూస్తున్నాను. వెంటనే లేచి ఆయిల్ బాటిల్ తీసుకుని చెప్పు ప్రభా అని చెప్పి మోకరిస్తే దేవుడి విజన్ చూపిస్తున్నాడు నాకు. అది పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ దగ్గర నీరబోట ఒక 10 ఫీట్స్ ఉంటుంది ఆ వ్యక్తి ఆ లేడీ 10 అంగలేసుకుంటూ వచ్చేస్తుంది, పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వచ్చేస్తుంది. ప్రభు ఇది పలానా ఊర్లో ఉన్నది కదా, ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే నువ్వు తిట్టావు కదమ్మా అన్నాడు. అయితే అంటే అలా తిడితే వచ్చేస్తుందా, ఒకవేళ వాళ్ళు బలహీనలు అనుకో చచ్చిపోతారు అన్నాడు ఆయన. అంటే అలా తిట్టిన వాళ్ళు బలహీనంగా ఉంటే అప్పుడు చచ్చిపో అంతే చచ్చిపోతారు అన్నాడు. ప్రభు అలా జరగటానికి వీలేదని చెప్పి దాన్ని నువ్వు రావటం లేదు,
దేవుని రక్తం చేత, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి కొనబడి గోదావరి కానీ పైన నీకు ఎంత అధికారం ఉంది ఇక్కడికి రావటానికి, ఎన్ని ఎంత ధైర్యం నీకు, ఏ స్నామలు ఆజ్ఞాపిస్తున్నా వెళ్ళిపోమని ఆజ్ఞాపించాను, వెళ్ళిపోమంటే వెళ్ళనంది, తలకాయ ఊపుతుంది వెళ్ళనని ఊపుతుంటేని నా చేతిలో ఆయిల్ బాటిల్ ఓపెన్ చేసుకుని చేతిలో వేసుకుని వేసి దాని మొక్క మీద కొట్టాను, వెనక్కి తిరిగి ఇంకా పరిగెట్టడం మొదలెట్టింది. అప్పుడు అడిగాను, ప్రభా నేను అన్నాను ఇక రేపు ఇంకెవరన్నా ఇలాగంటే వాళ్ళంటే ఇలాగే చచ్చిపోతారు వాళ్ళని అన్నాడు. అయితే అది ఇంకా వెళ్ళటానికి వీల్లేదు ప్రభా, వెళ్ళి మళ్ళా ఇంకొక 10 అడుగులు వేస్తే అది మెయిన్ రోడ్ ఎక్కేస్తుంది అనమాట. దానికి ఆపోజిట్గా వెళ్ళి పుల్కాలు పైకి లేపి తన తల మీద పెట్టి నా తొడలోతు వరకు తొక్కేసాను, దాన్ని భూమిలోకి తొక్కేసాను. కరెక్ట్ 1 అవర్, 1:40 నుంచి 2:40 వరకు ఈ విజన్ జరిగింది. నా కడుపులో గర్భసంచి తీసే చిన్నప్పుడు నా 23 ఏజ్లోనే గర్భసంచి తీసేయడం జరిగింది. ఆ ప్లేస్లో తలకాయ అంత గడ్డ, 15 ఇంచెస్ పొడుగు, 15 ఇంచెస్ వెడల్పు. అలాగా 2018 నుంచి మన లాస్ట్ 2023 వరకు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక భయంకరమైన కాంప్లికేషనే. ఎంత దారుణం అంటే ప్రతిదానికి నా బిడ్డ, నా పెద్ద బిడ్డ, ఎందుకంటే పెద్ద చిన్న బిడ్డ హైదరాబాద్లో ఉంటుంది, అక్కడి నుంచి అమ్మాయి రావటం, ఆయన సావుకి వెళ్తూ ఉంటాడు, పిల్లల్ని చూసుకోవాలి కనుక చదువులు, అమ్మాయి రాలేకపోయేది. చిన్న బిడ్డ, పెద్ద బిడ్డ అయితే ప్రతిసారి లీవ్ పెట్టుకుని పాపము ఆ బిడ్డ మొగరాయిల్లాగా వచ్చేసి అన్నీ దగ్గరుండి, నిజంగాను బంగారం అండి నా బిడ్డ, పెద్ద బిడ్డ బంగారము, చిన్న బిడ్డ బంగారము, నా కొడుకు, అందరూ కూడా దేవుని మహాకృపను బట్టి ఎంతో సహకరిస్తూ ఉంటారు. నాకు అప్పులు చేశాను, తన దగ్గర ఉన్న గోల్డ్ కూడా తాకట్టు పెట్టేసి. ఒకరోజు నా దేవుడు అడిగాడు, బ్రాస్లెట్ పెట్టుకుని ప్రేయర్ అయిపోయిన తర్వాత చూసుకుంటా ఉన్నాను, చూసుకుంటున్నాను, బిడ్డ నా మందిరంలో ఆహారం లేకుండా ఉంటే నీకు బ్రాస్లెట్ అవసరమా అని అడిగాడు ఆయన. కాదనుకో ప్రభువా అని చెప్పి అలాగుంటే, సరే ప్రభా చర్చిలో ఇచ్చేస్తాను దేశం ఇప్పుడు కాదు, నేను చెప్తాను అప్పుడు ఇమ్మన్నాడు అక్కడ గోదావరిగంలో ఉన్నప్పుడే. సరే ప్రభా నేను లార్డ్ గ్రీస్ చర్చ్ అని హైదరాబాద్లో, నేను అక్కడ పాప పెద్ద పాప వెళ్తూ ఉండేది అనమాట అక్కడ లార్డ్ గ్రీస్ చర్చ్కి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్తున్నాడు ఆయన, చాలామంది ఉన్నారు, సిన్హా గారని, పాస్టర్ సిన్హా గారైనా వాక్యం చెప్తున్నారు. ఆయన చెప్పాడంట, ఏమని నీ దగ్గర శ్రేష్టమైనది ఇచ్చామని నేను ఆటోలో వస్తుంటే దేవుడు చెప్తున్నాడు అని చెప్పేసి. అప్పుడు అంటున్నాడు ఆయన, ఇప్పుడు తీసే బ్రాస్లెట్ వెళ్ళి ఆల్టర్ మీద పెట్టరని చెప్పాడు నాకు ఆయన. ప్రభా ఇక్కడ ఇవ్వాలా, అవును ఇక్కడ ఇయ్య అన్నాడు. తీసుకెళ్ళి ఆల్టర్ మీద బ్రాస్లెట్ పెట్టేసి వచ్చేసిన తర్వాత చెవులకి నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు చెప్పాను కదండి, ఏ మ్యాచింగ్ ఆ మ్యాచింగ్ అన్నీ వేసుకుంటానని పెట్టుకుని వెళ్తూ ఉంటే ఒకరోజు అంత అవసరమా బిడ్డ అని అడిగాడు నన్ను దేవుడు. అవసరం కాదనుకో ప్రభా అని చెప్పి అయినా సరే వేసుకుని వెళ్ళాను, చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్తే సురేష్ పాస్టర్ గారు అంటున్నారు, స్వయంగా దేవుడే స్వరం విప్పి బిడ్డానికి అంత అవసరమని అడిగినా సరే పెట్టుకుని వచ్చావంటే నీకు దేవుడి మీద భయం లేదా, దేవుడి మీద ప్రేమ లేదా, నువ్వు దేవుని బిడ్డ కాదా? ప్రభా నా పక్కన నా ఆత్మీయ బిడ్డ జెస్సీ ఆంటీ, అరగంట ముందు ఆయన అన్న మాటలు ఈయనకి ఎలా తెలిసింది, సేవకుడికి ఎలా తెలిసింది అంటే, ఒరే ఆయన ఆయన కొడుకే కదరా, ఆయన చెప్పుంటాడు ఇంకి అని మేము మాట్లాడుకుని తెల్లారే దగ్గర దగ్గర 12 తులాలు నెక్లెస్, నల్లపూసలు తాడు, 3 పెట్టల నల్లపూసలు తాడు, చైను, చెవులు, ఏమంటారు మామిడిలే అంటారు, మామిడిలో ఏదో అంటారు, అవి ఇవి ఇవన్నీ 4 రకాల ఉంగరాలు, 4-5 రకాల చెవులు, అన్నీ తీసేసి ప్యాక్ చేసి పట్టుకెళ్ళి ఇచ్చేసిన డాడీకి ఇచ్చేసిన. డాడీ అన్నారు, ఏంటమ్మా ఇది, రాత్రి 2 గంటలకు ఓపెన్ చేశారు ఆయన, ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత అన్నాను, ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి డాడీ అన్నాను. ఆ శక్తి పరిచయం జరుగుతున్నప్పుడు ఆ ప్రేయర్లో ఓపెన్ చేసి చూసి ఏంటిది బంగారం ఏంటిది అని వెంటనే కాల్ చేశారు. అప్పుడు అన్నాను, డాడీ ఆయన ఇచ్చేయమన్నారు, నేను ఇచ్చేసాను అంతే. ఆ రోజు నుంచి ఈరోజు వరకు మళ్ళీ నేను ఏ రోజు కూడా నేను బంగారం పెట్టుకోలేదు, పిల్లలకి అప్పటికే వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసిన. మళ్ళీ నా చేతులతో ఒక్క చిన్న పొరపాటు, నా మా పెద్ద మనవరాలు ఎవరో పిల్లలు గజ్జలు పెట్టుకుని ఆడుతూ ఉంటే నాకు ఫోన్ చేసింది, అమ్మమ్మ ఆ పక్కింటి అక్క కాళ్ళకి గల్ గల్మని పెట్టుకుందంటే నాన్న నీకు వచ్చినప్పుడు కొంటానన్నాను, మాట వరుసకు కొంటానమ్మా అన్నాను, మాట వరుస కానీ కదండి అన్నా అనమాట. అన్నందుకు నాకు విజన్ ఏం చూపిస్తున్నా అంటే, చర్చిలోను ఒక మూల అంటే చెత్త పడేసిన చోటుకి వెళ్ళి ఫుల్ కిందలే బాటిల్ సీల్డ్ బాటిల్ పట్టుకెళ్ళి పడేసి మట్టితో పట్టుకున్న ఖాళీ బాటిల్ కొంచెం నీళ్ళు ఉన్నది మోసుకొచ్చుకున్నాను, నేను తెచ్చుకున్నాను. ఏంటి ప్రభా అలా తెచ్చుకుంటాను ఏంటని నేను దేవుణ్ణి అడిగాను. అడిగితేనే, నువ్వే కదా పరిశుద్ధాత్మ వద్దనుకుని చెత్త నేర్కున్నావు, నువ్వు కొనిస్తావా అని అన్నాడు.
ప్రభు కొన్ను ప్రభు అని చెప్పి అక్కడ మళ్ళీ అక్కడ దేవుని ముందు ఒప్పుకోవటం. తర్వాత అంటే ఆయన ఆ రీతిగా దర్శనాల ద్వారా మాటల ద్వారా బయలుపరచడం చెప్పడం అలా జరిగింది అనమాట. సో అయిపోయిందండి, ఈ గడ్డ తీసేశారు, ఆపరేషన్ అయిపోయింది దేవుని మహాకృపను బట్టి. అసలు తర్వాత కరోనా వచ్చిందండి 2022లో గబ్బలు 21లోనో భయంకరమైన కరోనా. ఎలాగంటే రిలయన్స్కి వెళ్ళాను, అక్కడ నా ఊపిరి అందట్లేదండి, మోషన్ లెటర్ మొత్తం అన్నీ ఒకేసారి వామిటింగు మూడు ఒకేసారి వచ్చేస్తుంది. ఆ యొక్క రిలయన్స్లోను ఆ యొక్క ఏసీ రూమ్లో ఉంటుంది కదా, వెళ్ళేసరికి దేవుడు అంటున్నాడు వెంటనే ఇంటికి వెళ్ళిపో, వెంటనే ఇంటికి వెళ్ళిపో. నిజంగాను ఆ రేషన్ ఎలా తీసుకున్నాను, పెద్ద లైన్ ఉంది, అదేంటో మరి అందరు తప్పుకున్నారు. నేను వెళ్ళాను 480 రూపాయలు, చాలా పెద్ద లిస్ట్ రాసుకుని వెళ్ళాను, కానీ ఆ 480 రూపాయలు కట్టేసి వచ్చేసాను. బండి మీద ఎలా వచ్చాను నాకు తెలియదండి, ఇంటికి వచ్చాను, బ్యాగ్ ఇంట్లో పడేసి పడుకుంటే నీరబొట్టి 12 అవర్స్ నేను కోమాలోనే పడుకుంటుపోయిన, ఎవరు నన్ను లేపలేదు. మెలకు వచ్చాక అప్పుడు ఏం జరిగింది ప్రభా అని దేవుణ్ణి అడిగితే, నేను బండి మీద రావటము ఆ రోడ్డు అంతా నిర్మానుష్యంగా కనబడుతుంది, అంటే అంత ఏ ట్రాఫిక్ నాకు అడ్డు రాకుండా దేవుడు చేసుకుని నేను తీసుకొచ్చాడనమాట, బతికించాడు అనమాట. అప్పుడు మా డాక్టర్ వస్తుంది అని చెప్పేసి ఆవిడతో పాటు మేము చేసాము. ఆమె విజయవాడలో ఉంటారు, ఆవిడే తను కాల్ చేస్తే ప్రేమ పలానా మెడిసిన్ వాడు. ఆల్రెడీ నా ఆత్మీయ బిడ్డలు రాజమండ్రిలో ఉంటారు, ఎవరు విశాఖపట్నము, వీళ్ళంతా కాన్ఫరెన్స్ ప్రేయర్స్లో ఉంటారు అనమాట అండి. వాళ్ళు అన్నారు వాళ్ళకి ఈ కరోనా ఎఫెక్ట్ చాలామందికి ప్రేయర్స్ ద్వారా చాలా అద్భుతంగా స్వస్థతలు పొందుకున్నారు. చచ్చిపోవాల్సిన వాళ్ళు కిరణ్ అని విశాఖపట్నం, ఆ అబ్బాయి చనిపోవాల్సిన వాడు బతికాడు. మన రాజమండ్రి బ్యాంకు మేనేజరు ఆ అబ్బాయి శ్రీకాంత్ అని, ఆ అబ్బాయి కూడా వాళ్ళు ఏ మందులు వాడారో, నాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆ మందులు నేను వాడేసాను ఇక్కడ. కానీ అది కరోనా అని అనుకోలేదు. ఎప్పుడైతే నాకు ఇలా జరిగిందో ఈ ఊపిరంతా పోవటం అప్పుడు అంది, అప్పుడు స్టెరైల్ మెడిసిన్ పల్లెని పెట్టి ప్రేమని మా డాక్టర్ చెప్పారు. సో అప్పుడు అవి పట్టుకొచ్చి పెట్టుకున్న తర్వాత వితిన్ ఒక 3-4 డేస్లో సెట్ అయిపోయినా అలా కరోనా నుంచి తప్పించేశాడు దేవుడు. అలాగే ప్రతి అనారోగ్యత దేవుడు అలా తప్పించుకుంటూ ఈ రోజులో సజీవులు ఎక్కడ ఉన్నట్టు ఆయన మహాకృప అండి. సో దేవుడు మాటకి మనము విధేయులై ఉండటమే ఆయన చిత్తము. సో ఈ రీతిగా దేవుడు ఈరోజు వరకు నన్ను నడిపించుకుంటూ వచ్చాడు. ఇంతేకాకుండా చాలా పెద్ద ప్రణాళిక ఆయన విజన్స్ ద్వారా. ఒక దైవశాఖ ఇంటికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళినప్పుడు పాప తీసుకెళ్ళింది, అమ్మ అన్న దగ్గరికి వెళ్ళండి బాగా చెప్తారని. ఆ నైట్ అక్కడ కూర్చున్నాక ఆ ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత ఆయన నాకు ప్రేయర్ చేస్తున్నారు. చేస్తూ చేస్తూ ఆమెను కలిసేసరికి ఆయన నా ముందు లేడు. అదేంటంటే నాకు ప్రేయర్ చేసి ఆయన వెళ్ళిపోయాడని అనుకున్నాడు. వాళ్ళ భార్యను తీసుకుని వచ్చాడు, వచ్చి నా ముందు మోకరించి, అమ్మా మీ ద్వారా దేవుడు చేయించబోయే పరిచయం నా కళ్ళతో నేను చూస్తున్నాను, ఆ క్రూసైడ్లో మీ దగ్గరకు రావటానికి నేను తప్పించుకు రాలేకపోతున్నానమ్మా, మాకు ఇప్పుడే ప్రార్థన చేసండి అని మోకరించారు ఆయన. నేనేంటి మీ దగ్గరికి రావటం ఏంటయ్యా అని నేను వండర్ అయిపోయినా. అంతేకాకుండా చాలా చాలా అద్భుతమైన అమెరికాలో ఎక్కడో మా దగ్గర పనిచేసే డాక్టర్ కిషోర్ అని, ఆయన ఫ్యామిలీ విడిపోయింది, ఆయన కలుస్తున్నారని కూడా దేవుడు నాకు దర్శనాల ద్వారా చూపించాడు. అలాగా చాలా దర్శనాలు దేవుడు చూపించటము జరగటం వెంటనే జరిగేస్తున్నాయి అనమాట అవన్నీ. సో ఇలాగ దర్శనాల ద్వారా కళల ద్వారా ఆయనలో ఎదగటము ఈరోజు వరకు కూడా నడిపించబడుతూ జరుగుతుంది దేవుని మహాకృపలో. మరి ఈ చిన్న సాక్ష్యాన్ని శ్రీకొండ రాజుగారు తన యొక్క ఛానల్లో వేయాలని రిక్వెస్ట్ చేశాను. ఆయన కూడా పాపం అంతా విజయవాడ నుంచి సభపడి ఇక్కడికి వచ్చారు. ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలని మా ఆలోచన, మా ఆశ. ఎందుకంటే ఒక్క ఆత్మైనా అగ్నిలోంచి తప్పించే భక్తి చేయమన్నాడు దేవుడు. ఈ సాక్ష్యం ఒక్కలైనా దేవుని సన్నిధికి వచ్చారనుకోండి, మామూలుగా రావటం కాదు, వెనుతిరిగి చూడకుండా ఉండేటటువంటి భక్తి చేయమన్నాడు. అంటే ఎవరినైనా మనం రక్షిస్తున్నామంటే వారు వెనుతిరిగి చూడకూడదు మళ్ళా. అలాగా దేవుని వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో స్తంభాలుగా ఉంటారంట ఆయన అంటున్నాడు. కనుక ఆ వాక్య ప్రకారం మనం జీవించడం కొరకు ఈ సాక్ష్యం అనేక మంది విని ఆశీర్వదించబడాలని సహోదరి ఆశ, నా ఆశ. సో ఈ ఆశ దేవుడు నెరవేర్చినందుకు ఈ దినము, మరి ఈ మాటలు విని మీరు కూడా అర్థం చేసుకుని ఆ ప్రకారంగా దేవుని సన్నిధిలో గడిపి మీరు కూడా దేవుని బిడ్డలుగా మలచబడాలని నా ఆశ. ఇది దేవునికి వందనాలు. ప్రైస్ లార్డ్.

ఇంత త్యాగం చేసి పరలోకంలో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక తనను తానే రిక్తునిగా చేసుకుని దీనుడై ఈ ధాత్రికి దిగివచ్చిన వేళ నీకు నేనేమివ్వను ప్రభు? నువ్వేం కావాలని అడుగుతున్నావు? విరిగి నలిగిన మనసే నీకిష్టమైన బలి అర్పణమని చెప్పావు. అందుకే నన్ను నేను సజీవయాగంగా సమర్పించుకుని నీ పాదాల చింత ప్రణమిల్లుచున్నాను ప్రభు. నా నాసికారంధ్రములలో నీవు ప్రవేశపెట్టిన జీవాత్మ జీవమై నన్ను వికసింపచేస్తుండగా నిత్య జీవంగా మార్చి సువర్ణ గోమేధికమై ఆ విచిత్ర జగతున నీ రాజ్యంలో నన్ను నీతో కలిసి తీసుకుపో ప్రభు. ఈ లోకం అశాశ్వతం, నీ ప్రేమ శాశ్వతం, నీవు నీ లోకం నాకు శాశ్వతం. అందుకే నా ఆత్మార్పణం, ఈ హృదయార్పణం.

రాజాధిరాజైన యేసు ఆరాధ్యుడు, మహిమ వస్త్రధారి, కారుణ్యధాముడు, మహోజ్వల తేజస్వి. యేసునాథుడు సమస్తమునకు ఆది అంతము. ఆయన విశ్వాసులకు ప్రాణప్రియుడు. ఆయన శిరముపైన రాజమకుటము మహిమకాంతులను విరజిమ్ముతున్నది. సుందర దరహాస శోభాయమానుడవైన యేసు, నీకిదే మా

0: విశ్వాస
1: మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి
1: ప్రేమధార.

ప్రియశ్రోతలు బాగున్నారా? మనం మానసికంగా, మాటల్లో, క్రియల్లో పరిశుద్ధంగా ఉండాలని మన దేవుని చిత్తం. దేవుని బిడ్డలము గనుక మన శీలము, ప్రవర్తన పరిశుద్ధంగా ఉండి తీరాలి. మనల్ను నీతిమంతులు అని దేవుడంటున్నాడు. పరిశుద్ధాత్మ మనల్ను పరిశుద్ధంగా ఉంచటానికే మనలో ఉన్నాడు. ప్రభువును అంగీకరించింది మొదలుకొని ఈ ప్రక్రియ మనలో కొనసాగుతూనే ఉంటోంది. పరిశుద్ధత అంటే పాపానికి దూరంగా ఉండడము, దేవునికి చెందినవారమై అంకితభావంతో జీవించడము. మనం లోకంలో ఉన్నాము కాని లోక సంబంధులము కాము. పాపము మనల్ను దేవునికి దూరం చేస్తుంది. అయితే పరిశుద్ధాత్మ మనల్ను పాపము నుండి దూరంగా ఉంచుతాడు. మత్తయి సువార్త 25:32 యేసు మన కాపరి, ఆయన మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన తన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలవబెడతాడు. ఇది తీర్పులోని వేర్పాటు. రండి, ప్రార్థన చేసుకుందాము. కృపామయ దేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. ఈ రోజున నీవు మమ్మలను నీ వాక్యము ద్వారా సంధించబోతున్నావు. నీ వాక్య సత్యాలను మా హృదయాలపై ముద్రించు స్వామి. క్రైస్తవ కుటుంబాలను ఆశీర్వదించండి. కుటుంబాలలో నీ యొక్క చిత్తము నెరవేరునట్లు నీ కృప సమృద్ధిగా అనుగ్రహించుమని మా దేశమును, దేశ ప్రజలను ప్రత్యేకముగా ఆశీర్వదించి వారికి అవసరమైన ఆధ్యాత్మిక సహాయమును మీ వాక్యము ద్వారా అనుగ్రహించుమని వేడుకుంటున్నాం. ఈరోజు ఈ సందేశము ద్వారా మాకందరికీ మీ వాక్యము పట్ల అధిక శ్రద్ధాసక్తులు కలుగునట్లు మమ్మలను దీవించి మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈరోజు మనం దేవుని వాక్యమును గురించి, వాక్యమును మనం ఏ విధంగా జీవితాలకు అన్వయించుకోవాలో, దానికి అవసరమైన హెచ్చరికలేవో అవి వింటాము. 2:19 యెషయా ప్రవచించాడు, అష్షూరు రాజు ఈ పట్టణములోనికి రాడు, దానిమీద ఒక్క బాణమైనా ప్రయోగించడు, ఒక్క కీడెమునైనా దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు, మికాయా అహాబురాజు యుద్ధంలో చనిపోతాడు అని ప్రవచించాడు. ఎవరో అనుకోకుండా బాణం విడిచాడు, అది తగిలి రాజు అక్కడికక్కడే మరణించాడు. యెషయా ప్రవచనం, మీకాయా ప్రవచనం రెండూ నెరవేరాయి. ప్రవచనాల నెరవేర్పు బైబిలులోని ప్రత్యేకత. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది అని యెషయా ప్రవచించాడు. అది 700 తరువాత మరియ యేసును కన్నప్పుడు నెరవేరింది. యేసు మొదటి రాకడను గురించి బైబిలులో 300 అవన్నీ క్రీస్తు జన్మలో పూర్తిగా నెరవేరాయి. యేసు శిలువ మీద చనిపోతూ ఉండగా 69:21 నెరవేరవలసి ఉంది. వారు చేదును నాకు ఆహారముగా పెట్టారు, నాకు దప్పి అయినప్పుడు చిరకను తాగడానికిచ్చారు. యోహాను సువార్త 19:28-30 ఆ ప్రవచనం నెరవేరింది. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది అని యేసు ఎరిగినవాడై లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొంటున్నాను అన్నాడు. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడే ఉంది. వారు ఒక స్పంజీ చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించారు. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. చూచారా, బైబిలు దేవుని గ్రంథమే అనడానికి ప్రవచనాల నెరవేర్పు ప్రబలమైన రుజువు. ఒక ప్రవక్త ప్రవచనం పలికాడు అంటే అది తప్పక నెరవేరుతుంది. అలా నెరవేరకపోతే అతడు అబద్ధ ప్రవక్త అవుతాడు. అలాంటి ప్రవక్తలను ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపుతారు. ఎవరు నిజమైన ప్రవక్త, ఎవరు దొంగ ప్రవక్త అని ప్రజలు గుర్తుపట్టగలరు. అప్పటికప్పుడే కొన్ని ప్రవచనాలు నెరవేరితే
ప్రజలు అతణ్ణి నమ్ముతారు, అతడు భవిష్యత్తును గురించి పలికిన ప్రవచనాలను అంగీకరిస్తారు. ప్రవచనాలు గతంలో ఎలా నెరవేరాయో పరిశోధించి చూస్తే బైబిలు దేవుని గ్రంథమని మనకు ఇట్టే తెలిసిపోతుంది. బైబిలులో ఎన్నెన్నో ప్రవచనాలున్నాయి. 2500 సంవత్సరాలకు ముందుగా తూరు సీదోనులను గురించిన ప్రవచనాలు చెప్పబడినవి, అవన్నీ అక్షరాలా నెరవేరాయి. ఈజిప్టు ఏమవుతుందో ప్రవచనాలు ముందుగా చెప్పాయి. ఆ ప్రవచనాలన్నీ సరైన కాలంలో నెరవేరాయి. ప్రవచనాలు మానవుల ఊహపోహలను బట్టి కలిగినవి కావు. గ్రుడ్డివాని చేతిలో రాయిలాగా ఏదో ఒకటి గురికి తగిలితే అది ప్రవచనమెలావుతుంది? బైబిలు ప్రవచనాలు దేవుడు పలికిస్తే ప్రవక్తలు పలికారు. అవి తూచా తప్పకుండా నెరవేరాయి. ఇప్పుడు నెరవేరవలసిన ప్రవచనాలున్నాయి. అవన్నీ భవిష్యత్తులో నెరవేరుతాయి. శ్రోతలు, బైబిలు దేవుని గ్రంథమే అనడానికి మరొక బలవత్తరమైన రుజువు ఉంది. ఈ బైబిలు గ్రంథం అనేక మంది జీవితాలలో పరివర్తన తెచ్చింది. వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయి. చెడ్డ మనుషులు మంచి మనుషులయ్యారు. బైబిలు పరివర్తనశీలమైన గొప్ప గ్రంథం. హంతకులు మారిపోయి సాత్వికులయ్యారు. గర్విష్ఠులు పరివర్తన చెంది దీన మనస్కులయ్యారు. యువకులు వయోవృద్ధులు బైబిలు సందేశం విని తమ జీవిత గమ్యమేదో కనుగొన్నారు. వారి జీవితాలు సార్థకమైనవని సాక్ష్యమిస్తున్నారు. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలు తిరిగి ఒకటయ్యాయి. తాగుబోతులు తమ దుర్వ్యసనాలను మానేసి స్వస్థచిత్తులయ్యారు. యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడుగా అంగీకరించి ఎందరెందరో ధన్యులై దేవుణ్ణి మహిమపరచిన వారున్నారు. బైబిలు దేవుని గ్రంథమని ఒప్పించడానికి వాదోపవాదాలు అనవసరం. బైబిలుకు బైబిలే సమర్థన. బైబిలు దేవుని గ్రంథమని నమ్మి నీవు అందరికీ అర్థమయ్యేలా బోధించు. అప్పుడు బైబిలే దేవుని చిత్తాన్ని ఆయా వ్యక్తుల జీవితాలలో నెరవేరుస్తుంది. బైబిలు మనుష్యుల జీవితాలలో ప్రవేశించి వారిని దేవుని వైపునకు ఆకర్షిస్తుంది. బైబిలు పాపిని పరిశుద్ధుణ్ణిగా మార్చగలదు. దేవుని ఆత్మ బైబిలును సత్యగ్రంథమని రుజువుపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని వాక్యము ఎప్పుడూ ఏకీభవించి ఉండడం గొప్ప విశేషం. పరిశుద్ధాత్మ దేవుని వాక్యాత్మ. వాక్యముతో అనగా సత్యముతో పరిశుద్ధాత్మతో మనము ఆరాధిస్తాము. దేవుని ఆత్మ మనలో ఉండి దేవుని వాక్యాన్ని మనకు వాస్తవం చేస్తాడు. ఆత్మ సహాయంతో మనము దేవుని వాక్యాన్ని వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుంటాము. కొలసీపత్రికలో పౌలు విశ్వాసుల కొరకై ప్రార్థన చేశాడు. ఏమని? వారు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకము గలవారై ఉండాలని, ఆయన చిత్తమును వారు పూర్ణముగా గ్రహించాలని, వారు ప్రతి సద్వాక్యమందు సఫలులు కావాలని ప్రార్థించాడు. దేవుని ఆత్మలేనిదే దేవుని వాక్యమును గ్రహించలేము, దానిని జీవితాలకు అన్వయించుకోలేము. వాక్యమును గ్రహించడమే కాదు, దానిని జీవితాలకు అన్వయించుకోవటం కూడా పరిశుద్ధాత్మ వల్లనే జరుగుతుంది. దేవుని ఆత్మ మనలో ఉండి సాక్ష్యమిస్తాడు, ఇది దేవుని గ్రంథం, ఈ గ్రంథ రచయిత దేవుడే. పరలోకము నుండి దేవుని మాట వినపడుతోంది, రాత రూపంలో కనపడుతోంది. వాక్యము సత్యము అన్నప్పుడు వాక్యమునకు భిన్నమైనదంతా అసత్యం అని అర్థం. ఈ వాక్య సత్యము కోసమై ధైర్యంగా నిలవబడి ఎందరో హతసాక్షులైన భక్తులున్నారు. ప్రత్యక్షం, ప్రేరణ, వెలుగు, అన్వయం అన్నీ పరిశుద్ధాత్మే నిర్వహిస్తాడు. దేవుడు మాట్లాడాడు, అది దేవుని వాక్ప్రత్యక్షం. దేవుడు మానవునితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. హెబ్రీ పత్రిక 1:1-2 పూర్వకాలమున నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు.
శ్రోతలు ఆలోచించండి, ఇద్దరు వ్యక్తుల మధ్య సన్నిహిత సహవాసముంటే వారు ఒకరితో ఒకరు ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. ఇద్దరి మనసులు ఒకటైనప్పుడు సహవాసము, సంభాషణ ఇంకా గాఢతరమవుతుంది. స్నేహితులు పరస్పరం పలకరించుకుంటారు, క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. దూరాన ఉన్నప్పుడు తమ భార్యలకు భర్తలకు ఉత్తరాలు రాసుకుంటారు. పిల్లలు తల్లిదండ్రులకు ఉత్తరాలు రాస్తారు. సమాచార ప్రకటన సాధనాలెన్నో ఉన్నాయి. టెలిఫోనులు, టెలిగ్రాములు, ఉత్తర ప్రత్యుత్తరాలు, వీటన్నిటినీ మనము తరచుగా వినియోగించుకుంటూనే ఉన్నాము. హృదయంలో ఉన్న భావాన్ని అవతలి వ్యక్తికి తెలియచేయాలనే మనుషుల తాపత్రయం. సముద్రంలో అలలు ఒకదానితో ఒకటి ఎలా సంప్రదించుకుంటూ ఉవ్వెత్తుగా లేస్తాయో చూడండి. సముద్ర ఘోష దాని భాష. గుడ్డి చెవిటి వాళ్లకు స్పర్శ ద్వారా, సంకేతాల ద్వారా, సంజ్ఞల ద్వారా సమాచార ప్రకటన జరుగుతూనే ఉందిగదా. పాత నిబంధన ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు, ఇప్పుడైతే క్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు. పాత నిబంధన ప్రవక్తల ప్రవచనాలు, యేసుక్రీస్తు ప్రబోధాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. ఇది దేవుని ఏకైక గ్రంథం. ఈ బైబిలు గ్రంథంలో 66 పుస్తకాలున్నాయి. ఈ గ్రంథంలో దేవుని మనస్సు ఎలాంటిదో మనకు తెలిసిపోతుంది. మానవుని నిజస్వరూపానికి బైబిలు అద్దం పట్టినట్లు అంతా చూపుతుంది. బైబిలు దేవుని సమగ్ర ప్రత్యక్షం. పాపుల చర్మస్థితి ఎంత ఘోరమో బైబిలు కన్నులకు కట్టినట్లు చూపుతుంది. విశ్వాసులకు పరలోకమందు ఎలాంటి ఆనందం కలుగుతుందో బైబిలు చెబుతుంది, చూపుతుంది. బైబిలు సత్య సిద్ధాంతాలు పవిత్రమైనవి. అందలి ఆజ్ఞలు అందరూ పాటించి తీరాల్సిందే. అందలి చరిత్ర వాస్తవం. బైబిలులోని వ్యక్తులకు చరిత్ర ఉంది. వారి మాటలు నిత్య సత్యాలు, మారని నిజాలు. బైబిలు పఠన వల్ల జ్ఞానులమవుతాము. నమ్మిన వారికి క్షేమము, భద్రత. ఆచరించేవారు పరిశుద్ధులవుతారు. బైబిలు వెలుగు, మనకు దారి చూపుతుంది. బైబిలు వాక్యమే భోజనమై మనల్ని పోషిస్తుంది, బలపరుస్తుంది, సంతోషపరుస్తుంది. ఇహలోకయాత్రలో బైబిలు మనకు మ్యాపు లాంటిది. బాటసారి చేతికర్ర, నావికుని చుక్కాని, వైమానికుని దిక్సూచి, సైనికుని ఖడ్గం. బైబిలు క్రైస్తవుని సౌశీల్య సంపద, పరదైసుకు సోపానం. పాతాళాన్ని మూసేస్తుంది, పరలోకపు తలుపులు తెరుస్తుంది. ఇది యేసు గ్రంథం. క్రీస్తు ఈ గ్రంథమందలి ప్రధానాంశం. బైబిలు మనకు శ్రేయోదాయకం. బైబిలంతా దేవుని మహిమదర్శనమే. మన జ్ఞాపకాలను బైబిలు నింపుతుంది, హృదయాన్ని ఏలుతుంది, మన పాదాలను నడిపిస్తుంది. ప్రార్థనాపూర్వకంగా బైబిల్ను చదవండి. బైబిలు మిమ్మల్ని రక్షిస్తుంది, సంరక్షిస్తుంది. మాట వినకపోతే శిక్షిస్తుంది. అందుకే కవి గానం చేస్తూ అన్నాడు, మదావళము బోలు నా మదిన్ తన ప్రదీప్త వాక్యాంకుశాహతిన్. అనగా మదించిన నా మనసు అనే ఏనుగుకు ప్రకాశమానమైన దేవుని వాక్యం అంకుశం లాంటిది. దేవుని వాక్యమంతా దేవుని నోటి నుండి వెలువడిన వాక్కు. అందుకే అది ప్రామాణిక గ్రంథం. ఇది దేవుని వాంగ్మూలం. దేవుడు మనకు చెప్పిన మాట, మనకోసమై పలకబడిన వాక్కు. ఈరోజున దేవుడు నీతో నాతో మాట్లాడదలుచుకున్న మాట దేవుని వాక్యం. దైవ ప్రేరితం, దైవాత్మ ప్రేరితం, దేవుని ప్రత్యక్షం. పౌలు తిమోతికి రాస్తూ అన్నమాటే పేతురు తన పత్రికలో కూడా పేర్కొన్నాడు. 2 తిమోతి 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దటానికి

ఇచ్ఛను బట్టి కలుగలేదు కాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికారు. ఈ గ్రంథాలు రాయటంలో దేవునికి సాధనములుగా వాడబడిన వారందరూ ప్రేరేపించబడినవారు, అనగా దేవుడే వారిని నడిపించాడు. పరిశుద్ధాత్మ వారిని సర్వసత్యములోనికి నడిపించాడు, వారు నడిచారు. ఇందలి భావాలు మాటలు పెనవేసుకపోయాయి, శరీరాత్మలలాగా మాటాభావము ఒకటైపోయాయి. స్వరం లేనిది సంగీతం లేదు, అంకెలు లేనిది లెక్కలు లేవు, అలాగే భావము లేక మాటలు కూడా లేవు. మాటలు ప్రేరేపించబడినవి, భావములు కాదు. సైతాను అబద్ధం చెప్పడానికి ప్రేరేపించబడలేదు, అతడు అబద్ధం చెప్పాడు, మాటల్లో అబద్ధం చెప్పాడు. సైతాను బైబిలులోని మాటే తీసుకుని అదే చెప్పాడు, కాని దానికి తప్పుడు అర్థం చెప్పాడు. భక్తులు రాశారు అంటే దేవుడు చెప్పింది చెప్పినట్లే వారు రాశారు. మోషే రాశాడు, మాట్లాడింది దేవుడు, రాసింది మోషే. నిర్గమకాండం 20వ అధ్యాయం 1వచనం, దేవుడు ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాడు, మోషే రాశాడు. మొట్టమొదట దేవుడు పలికిన మాటలు దైవ ప్రేరితమైనవి. ఆ మాటలను రాశారంటే ఆ మాటలు దైవ ప్రేరితములు అని మనం గ్రహించాలి. రచయితలు కాదు, వారు రాసిన మాటలు దైవ ప్రేరితములు. అచ్చం దేవుడు చెప్పిన మాటలే రాయబడినవి. ఈ మాటలు దైవ ప్రేరితమైనవి. ఐరేనియస్ అనే సంఘ పితరుడు అన్నాడు, లేఖనములు లోపరహితమైనవి, సమగ్రమైనవి, సంపూర్ణమైనవి. ఎందుకనగా అవి దేవుడు మాట్లాడిన మాటలు, దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడిన మాటలు. 5వ శతాబ్దంలో జీవించిన భక్త అగస్టీన్ అన్నాడు, ఈ గ్రంథాన్ని రచించిన దేవునికి, ఈ మహాగ్రంథకర్తకు తలలు వంచి నమస్కరించాలి. పవిత్ర లేఖనాలు అధికారపూర్వకమైనవి, అందులో మోసం లేదు, అబద్ధమనేది కానరాదు. అలాగే స్పర్జను బైబిలును గురించి చెప్పిన మాట, బైబిలులోని ప్రతి మాట దైవాత్మ ప్రేరితమని నేను రూఢిగా నమ్ముతాను. దేవుడు చెప్పిన మాటలు, దేవుడు వాడిన మాటలు మన ఆత్మలకెంతో ఆశీర్వాదకరమైనవి. దేవుని మాటలు మన హృదయాలతో మాట్లాడతాయి, మన జీవితాలతో సంభాషిస్తాయి, మనకు బోధిస్తాయి, ఆజ్ఞాపిస్తాయి. దేవుని ఆత్మ వెలుగై మనల్ని వెలిగిస్తే ఈ మాటలు అర్థమవుతాయి, లేకపోతే ఇవి మనకు అసలు బోధపడవు. బైబిల్లోని విషయాలను స్థూలంగా మనం గ్రహించాలంటే గ్రహించగలము గాని అందలి ఆత్మ సంబంధమైన భావమును గ్రహించాలంటే దేవుని ఆత్మే మనకు బోధించాలి. మన మనస్సులను హృదయాలను దేవుని ఆత్మే వెలిగించాలి. 1 కొరింథీ 2:7-9 వరకు పౌలు అన్నాడు, దేవుని జ్ఞానము మర్మమై ఉన్నట్లు బోధిస్తున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండింది, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించాడు. అది లోకాధికారులలో ఎవనికీ తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపి అయిన ప్రభువును సిలువ వేసేవారు కారు. ఇందును గూర్చి వ్రాయబడి ఉన్నది, దేవుడు తనను ప్రేమించేవారి కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. కంటి ద్వారా మనం చూచింది, చెవి ద్వారా విన్నది, హేతుబుద్ధితో వివేచించగలిగింది మాత్రమే మనము గ్రహించగలం. అయితే కొన్ని అతీతమైన సంగతులున్నాయి, అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనసుకు హృదయానికి గోచరములు కావు. అయితే వీటిని మనము గ్రహించగలగాలంటే ఎలా? 1 కొరింథీ 2:10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచాడు. ఈ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు. ఈ వాక్య భాగంలో 9వ వచనాన్ని కొందరు మరో విధంగా అర్థం చేసుకుంటారు. ఒక విశ్వాసి చనిపోయాడనుకోండి, అతడు బ్రతికి ఉండగా ఇక్కడ కొన్ని సంగతులు మరుగై ఉండిపోయాయి, ఇప్పుడు పరలోకంలోకి వెళ్లి
ఎన్నో గూఢమైన సంగతులు తెలుసుకోగలడు అని వ్యాఖ్యానం

చేస్తారు. నిజమే, మనకు పరలోకంలో ఎన్నెన్నో సంగతులు తెలుస్తాయి, అది కాదనము. కాని ఈ వచనమందలి భావం అది కాదు. ఇక్కడ మనము ఉండగానే మన ప్రియ పరిశుద్ధాత్మ మనకు ఎన్నో మార్మిక విషయాలు బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మే మనకు మహామహోపాధ్యాయుడు. మత్తయి సువార్త 16:15-17 వరకు యేసు ప్రభువు శిష్యులను అడిగిన ప్రశ్న, మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకుంటున్నారు? వారు ప్రజలలో ఉన్న భిన్నాభిప్రాయాలను ప్రభువుకు నివేదించారు. అప్పుడాయన అడిగాడు, మీరైతే నేనెవర్నని చెప్పుకుంటున్నారు? అందుకు సీమోను పేతురు అన్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. అందుకు యేసు అన్నాడు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడేగాని నరులు నీకు బయలుపరచలేదు. సీమోను పేతురుకు ఈ సత్యాన్ని బయలుపరిచింది దేవుడే, మరెవరూ కాదు. దేవుని వాక్యాన్ని మన హృదయానికి, మన హృదయాన్ని వాక్యానికి తెరువగలవాడు దేవుడే. యేసుక్రీస్తు పునరుత్థానుడైన రోజున ఆయన యమ్మాయి మార్గమున నడుస్తున్నాడు. అప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆయనతో కూడా నడిచారు. సంభాషణ మధ్యలో యేసు జోక్యం కలిగించుకుని అడిగాడు, లూకాసు వార్త 24:17-20 వరకు, మీరు నడుస్తూ ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న ఈ మాటలేమిటి? వారు దుఃఖముఖులై నిలిచారు. వారిలో క్లెయోపా అనేవాడు ఆయననడిగాడు, యెరూషలేములో బస చేస్తూ ఉండి అక్కడ జరిగిన సంగతులను నీ ఒక్కడివే ఎరుగవా అని ఆయననడిగాడు. అవి ఏవి అని ఆయన వారినడిగినప్పుడు వారన్నారు, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడు. మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి శిలువ వేయించారో నీకు తెలియదా? ఇదంతా యేసు ప్రభు అంతకు ముందు చెప్పిందే. రాయబడిన ప్రవచనాలు చెప్పిన సంగతులే. వారు అన్నారు, ఇశ్రాయేలును విమోచించబోయేవాడు ఈయనే అని మేము నిరీక్షించాము. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములైంది. అప్పుడు యేసుప్రభు లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావమును వారికి తెలిపాడు. శ్రోతలు, వచ్చే పాఠంలో లేఖనములను గురించిన మరికొన్ని విశేషాలను విందాము. అందాక సెలవు. యేసుక్రీస్తు వారి కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.

0: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu.ttb@radio882.com.
1: నీ దుఃఖ దినములు సమాప్తములగును. యెషయా 60:20.
2: నిరీక్షణ మహిళ TWR ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
3: నిరీక్షణ మహిళ కార్యక్రమానికి స్వాగతం.

0: నేను పల్లవి మీతో మాట్లాడడానికి వచ్చేశాం. కాసేపు అయ్యాక నా స్నేహితురాలు ప్రసన్న చెప్పే వైద్యపరమైన సలహాలు కూడా వింటారు.
1: ఇంకా మెర్క్ అనే ఒక మహిళను గూర్చిన ఆసక్తికరమైన గాథను వింటారు. ఈమె గాథ వింటే బహుశా మీకు తెలిసిన మరో గాథ మీకు జ్ఞాపకం వస్తుందేమో. శ్వేత, నాకెందుకో ఊరికే డాక్టర్ దగ్గరకు వెళ్లాలనిపించదు, నీకేమనిపిస్తుంది?
0: నాకు కూడా అస్సలు ఇష్టముండదు.
1: శ్వేత, నాకెందుకో ఊరికే డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటేనే నాకు విసుగ్గా ఉంటుంది. కానీ ఈ మధ్య మా పిల్లలకు క్షయవ్యాధి ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక పరీక్ష చేయించడానికి వెళ్ళాను. నీవు మీ పిల్లలకు ఆ పరీక్ష చేయించావా?
0: ఆ, చేయించాను. వాస్తవానికి ఈ వ్యాధి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో పిల్లలకు ప్రతి సంవత్సరం ఈ పరీక్ష చేస్తారు.
1: ఇప్పుడు ప్రసన్న గారు చెప్పే సలహాలు విందాము. ఈ వ్యాధిని గురించి మీరు అనేక విషయాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నాం. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: క్షయ ఒక అంటువ్యాధి, దాన్ని టీబీ అని కూడా అంటారు. నేను టీబీ అని చెప్పినప్పుడల్లా క్షయవ్యాధి అని అర్థం చేసుకునండి. అనేక దేశాలలో చాలామంది ఈ రోగానికి గురి అవుతున్నారు. ఎందుచేతనంటే, ఒకప్పుడు ఈ వ్యాధి చికిత్స నిమిత్తం ఉపయోగించిన మందులను ఆ క్రిములు ఎదిరించగలుగుతున్నాయి. నేటి వైద్య సమాచారంలో ఇది ముఖ్యమైన అంశం కాబట్టి మీరు జాగ్రత్తగా వింటారని విశ్వసిస్తున్నాను. టీబీ అనే వ్యాధి సూక్ష్మ క్రిముల ద్వారా వస్తుంది. ఈ సూక్ష్మ క్రిములు శ్వాస ద్వారా ఊపిరితిత్తులలోనికి వెళ్తాయి. టీబీ చైతన్యవంతంగా ఉండవచ్చు లేదా చైతన్యవంతంగా ఉండకపోవచ్చు. అది చైతన్యవంతంగా ఉన్నప్పుడు క్రిములు విస్తరిస్తాయి. అవి శరీరంలోని ఇతర భాగాలకు అనగా మూత్రపిండాలు, ఎముకలు మరియు మెదడులోనికి వ్యాపిస్తాయి. టీబీ అన్నది ప్రమాదకరమైన వ్యాధి. ఎందుచేతనంటే, టీబీ క్రిములు ఏ అవయవానికి సోకుతాయో ఆ అవయవం యొక్క కణజాలాన్నంతా తినేస్తాయి. అది మరణానికి కూడా కారణం కావచ్చు. టీబీ క్రిములు గాలిలోనికి ఎలా వ్యాపిస్తాయి? టీబీ వ్యాధి ఉన్నవారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు లేక మీకు దగ్గరగా వచ్చి మాట్లాడినప్పుడు ఆ క్రిములు వ్యాపిస్తాయి. క్షయవ్యాధి గలవారు మందులు వాడకుండా ఉంటే ఒకే గదిలో వారితో ఎక్కువ సమయం గడపడం వలన సాధారణంగా టీబీ వస్తుంది. కాని ఆ వ్యాధి గలవారు ఉపయోగించిన పళ్ళెము, గ్లాసు మరే వస్తువునే కాని వాడడం వల్ల మీకు టీబీ రాదు. మీరు మీ కుటుంబము క్షయవ్యాధి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉంటే ప్రతి ఒక్కరూ పరీక్ష చేయించుకోవాలి. ఎందుచేతనంటే, లక్షలాది మందికి టీబీ క్రిములుంటాయి. అయితే అంతమాత్రాన మీకు సుస్థి చేసినట్లు తలంచవద్దు. ఈ టీబీ క్రిములు కొంతమందిలో చురుకైనవిగాను మరికొంతమందిలో చురుకుగా లేని క్షయవ్యాధిని కలిగిస్తాయి. ఇలా ఎందుకు ఉంటుందో నేను చెప్తాను. మొదటి విషయం జ్ఞాపకం ఉంచుకోనండి, ఒక వ్యక్తి శ్వాస పీల్చుకున్నప్పుడు టీబీ క్రిములు ఊపిరితిత్తులోనికి ప్రవేశిస్తాయి. ఒకసారి అవి శరీరంలో ప్రవేశించాక శరీరం వాటితో పోరాడుతుంది. కాని సాధారణంగా అన్ని క్రిములను చంపలేదు. అప్పుడు శరీరంలోని నిరోధక వ్యవస్థ మిగిలిన ఆ క్రిముల చుట్టూ ఒక గోడ నిర్మిస్తుంది. క్రిములు నిద్రావస్థలోనికి వెళ్తాయి. ఈ కాలంలో ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాల వరకు ఆరోగ్యంగా ఉన్నట్లు భావిస్తాడు. ఈ స్థితిలో టీబీ చైతన్యవంతంగా ఉండదని వైద్యులు చెప్తారు. దీనిని టీబీ ఇన్ఫెక్షన్ అని కూడా అంటారు. ఒకవేళ టీబీ క్రిములకు మందుల ద్వారా చికిత్స చేయకుంటే ఒక స్థాయిలో అవి మేల్కుంటాయి. అప్పుడు అది చైతన్యవంతమైన టీబీ అనబడుతుంది. దీనినే క్షయవ్యాధి అంటారు. అప్పుడు ఆ క్రిములు వ్యాధి నిరోధక వ్యవస్థను చీల్చుకుని బయటకు వచ్చి వృద్ధి చెందనారంభిస్తాయి. ఇది ముఖ్యంగా ఎయిడ్స్ వ్యాధికి కారణమైన హెచ్ఐవి లేక మధుమేహం, మూత్రపిండ వ్యాధి, నిమోనియా లేక క్యాన్సర్ వంటి వ్యాధులతో పోరాడటం ద్వారా శరీరం బలహీనమైనప్పుడు అలా వృద్ధి చెందుతాయి. ఒక్కసారి టీబీ క్రిములు చైతన్యవంతమైతే ఆ వ్యక్తిలో దగ్గు, బలహీనత, జ్వరం, బరువు తగ్గడం, దగ్గినప్పుడు రక్తం పడడం, రాత్రిళ్ళు చెమట పట్టడం వంటి రోగ లక్షణాలు కనిపిస్తాయి. ఈ చైతన్యవంతమైన స్థాయిలో క్రిములు మరో వ్యక్తికి వ్యాపించవచ్చు. మీ శరీరంలో టీబీ క్రిములున్నాయో లేదో తెలుసుకోవడానికి ఒక చర్మ పరీక్ష సహాయపడుతుంది. డాక్టరు మీ చేతి చర్మం క్రిందికి ఒక మందును సూది ద్వారా పంపిస్తారు. 2 లేక 3 రోజుల తర్వాత దాని చుట్టూ మీ చర్మము వాపు వచ్చిందా లేక ఎర్రగా అయిందా అని పరీక్షిస్తాడు. అయితే డాక్టర్ మిమ్మల్ని రమ్మన్న రోజు తప్పకుండా వెళ్లి చర్మాన్ని పరీక్షించుకోవడం మంచిది. ఆ పరీక్షల్లో ఒకవేళ మీకుగాని మీ కుటుంబస్థులలో ఎవరికే గాని ఇన్ఫెక్షన్ ఉందని తెలిస్తే మీరు మరికొన్ని పరీక్షలు చేయించుకోవలసి వస్తుంది. అందులో ఛాతీ ఎక్స్రే ఒకటి. ఈ పరీక్ష ద్వారా మీ టీబీ క్రిములు చేతనంగా ఉన్నాయో లేదో ఒకవేళ మీకు మందులు అవసరమేమో తెలియజేస్తుంది. చాలామందికి టీబీ ఇన్ఫెక్షన్ మరియు టీబీ వ్యాధికి మందుల ద్వారానే చికిత్స చేస్తారు. టీబీ మందులు వాడడం ఒక్కటే క్షయవ్యాధి నివారణకు మార్గం. మిమ్మల్ని టీబీ మందులు వాడమని చెప్తే తప్పకుండా అన్ని మందులు వాడాలి. మీకు బాగయిందని అనుకున్నప్పటికీ డాక్టర్ చెప్పినంతకాలం తప్పకుండా మందులు వాడాలి. టీబీ క్రిములు మోసకరమైనవి కూడా. టీబీ చికిత్సకు కొన్ని నెలలు పట్టవచ్చు. మీరు ఆరోగ్యంగా ఉన్నా ఆ క్రిములన్నీ చచ్చిపోకపోవచ్చు. ఒకవేళ మీరు వాడుతున్న మందులను బట్టి మీకు సుస్థిగా అనిపిస్తే వెంటనే మీ డాక్టర్ను సంప్రదించి అన్ని పరీక్షలు చేయించుకోనండి. మీకు ఇవ్వబడిన మందులు వేసుకోనకపోతే మీకు చాలా అనారోగ్యం ఏర్పడుతుంది మరియు మీరెప్పటికీ బాగుకాలేరు. మరో విషయం జ్ఞాపకం ఉంచుకోనండి, మీరు అలా జబ్బుతో ఉన్నప్పుడు టీబీని ఇతరులకు కూడా వ్యాపింపచేసే ప్రమాదం ఉంది. మీరున్న ప్రాంతంలో టీబీ వ్యాధి వేగంగా వ్యాపించకుండా మీరు, మీ కుటుంబస్థులు ఈ సలహాలను పాటించండి. టీబీకి సరైన చికిత్స పొందితే అది నయమవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ పిల్లలకు ఈ వ్యాధి నిరోధక టీకాలను వేయించండి. ఇతరులకు కూడా నేర్పించండి. మీ వీధిని, కాలనీని టీబీ వ్యాధి నుండి రక్షించుకోండి.
1: శ్రోతలు, క్షయవ్యాధిని గూర్చి ఈరోజు మీరు క్రొత్త సంగతులు నేర్చుకున్నారు కదూ. ఈ వ్యాధిని గూర్చి ఎప్పటికప్పుడు విషయాలను సేకరించడానికి ఆవిడ చాలా ప్రయాసపడుతున్నందుకు వారికి థ్యాంక్స్ చెప్దామా? ఇప్పుడు మరో స్నేహితురాలు షారోన్ గారు మనకు ఒక మహిళ కథను చెప్తారు, విందామా మరి?
2: ఈరోజు నేను మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను, శ్రద్ధగా వింటారు కదూ. ఒక ఊర్లో మెర్క్ అనే స్త్రీ ఉంది. ఆమె ఊర్లోని పురుషులందరినీ ఎరిగిన స్త్రీ అని అందరికీ తెలుసు. ఒకరోజు ఆమె వ్యభిచారంలో పట్టబడింది. వెంటనే ఓరింగ్స్ అనే ఒక గుంపు ప్రజలు ఆమెను తీర్పు కొరకు ఒక బోధకుని వద్దకు తీసుకుని వెళ్లారు. ఓరింగ్స్ అనేవాళ్లు చాలా కఠినమైన వాళ్లు. ఎప్పుడూ ఎవరు తప్పు చేస్తే వాళ్లను పట్టుకొందామా అని కాచుకొని కూర్చుంటారు. జాలిని కోరే వాళ్లమీద కఠిన చర్యలు తీసుకుంటారు, నిర్దయగా ప్రవర్తిస్తారు. వీళ్లు మెర్క్ అనే ఆ స్త్రీని కౌటుయిన్ అనే బోధకుని వద్దకు తీసుకుని వెళ్లారు. ఈ స్త్రీని ఏ విధంగా శిక్షించాలో సలహా తీసుకునేందుకు కౌటుయిన్ దగ్గరికి వచ్చినట్లు నటించారు. కాని వాస్తవానికి అతన్ని చిక్కుల్లో పెట్టి అతన్ని కూడా శిక్షించాలన్నదే వారి ఉద్దేశం. వాళ్లు కౌటుయిన్ దగ్గరికి వచ్చి, ఈ స్త్రీ వ్యభిచారంలో పట్టబడింది, ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని మన ధర్మశాస్త్రం చెప్తుంది కదా, మీరేమంటారు అని ప్రశ్నించారు. కౌటుయిన్ కొంతసేపు మౌనంగా ఉన్నాడు. తరువాత అతడు వారివైపు చూచి, మీలో పాపం చేయని వారెవరో వాళ్లే మొదట ఆమె మీద రాయి వెయ్యండి అని చెప్పాడు. వాళ్లు ఒకరి ముఖం మరొకరు చూచుకున్నారు. ఆ గుంపులోని ప్రతి ఒక్కరూ పాపులే అని వారికి తెలుసు. ఒక్కొక్కరూ మెల్లగా అక్కడి నుండి వెళ్లిపోయారు. మెర్క్ ఒక్కతే మిగిలిపోయింది. అప్పుడు కౌటుయిన్ ఆ స్త్రీతో, అమ్మా, నీపై నేరం మోపిన వాళ్లు ఏరి ఎవరూ నీకు హాని చేయలేదా అని ప్రశ్నించాడు. ఆమె లేదు అని చెప్పింది. అప్పుడు కౌటుయిన్ మెర్క్తో, నేను కూడా నిన్ను శిక్షించను, ఇంటికి వెళ్లి మళ్లీ ఎప్పుడూ పాపం చెయ్యకు అని చెప్పాడు. శ్రోతలు, ఎవరైనా మీమీద ఎప్పుడైనా నేరం మోపారా? మీకు అవమానం కలిగించే పని, శిక్ష విధించదగిన పని ఏదైనా మీరు చేశారా? అలాంటి తప్పు చేసినప్పుడు కలిగే అపరాధ భావం భయంకరమైనది కదా. మనందరం మన జీవితంలో ఏదో ఒక సమయంలో నేరారోపణకు గురి అయ్యాము. అంతమాత్రమే కాదు, మనం ఒకరిపై మరొకరము నేరారోపణ చేసుకుంటాము కూడా, విమర్శించుకుంటాము. ఒక విధంగా సానుకూలమైన, నిర్మాణాత్మకమైన విమర్శ మనం మంచిగా మారడానికి సహాయం చేస్తుంది. అయితే ప్రతికూలమైన విమర్శ బాధకరమైనది, వినాశకరమైనది కూడా. విమర్శ అన్నదే ఒక పెద్ద నేరస్థాపన లాంటిది. ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు మనం ఓడిపోయిన వాళ్లలాగా భావిస్తాం. విమర్శ ఎందుకు బాధకరమైనదంటే, మన పొరపాట్లను బట్టి, బలహీనతలను బట్టి మనల్ని ఎవరూ అంగీకరించడం లేదన్న భావం మనలో కలిగిస్తుంది. మనం పాపం చేసినప్పుడు ధర్మశాస్త్రం ఖండించే విధానం, ఇక మనం దేవునికి సన్నిహితంగా ఉండలేమన్న తలంపును కలిగిస్తుంది. మనం పరిపూర్ణులం కాము, మరియు మన పాపాన్ని బట్టి మనం ఎప్పటికీ దేవునికి దగ్గరగా రాలేమని ధర్మశాస్త్రం చెప్తుంది. పాపం చేయకండి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు, లేక మీరు విమర్శింపబడరు అని బైబిలు చెప్తుంది. ఈ ప్రమాణాన్ని చేరుకోవడం అసాధ్యం. మనందరం పాపం చేస్తాము. ఆ కారణాన్ని బట్టే మనకోసం చనిపోవడానికి దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. యేసు పాపం లేనివాడు కాని మనకోసం పాపముగా చేయబడి సిలువలో చనిపోయాడు. మనం దీనిని విశ్వసిస్తే ధర్మశాస్త్రపు తీర్పులోనికి రాము. మనం పాపాన్ని బట్టి శిక్షించబడము. యోహాను మొదటి పత్రిక 1:9 లో ఇలా వ్రాయబడింది, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. దీన్ని బట్టి చూస్తే మనం పాపములో కొనసాగుతూ మనకిష్టమైనట్లు జీవించవచ్చు అని చెప్పబడిందా? లేదు. మనం స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం. అయితే మన స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకోకూడదని గలతీ 3:15 చెప్తుంది. అంతమాత్రమే కాదు, ప్రేమతో ఒకనికొకడు సేవ చేసుకోవాలని కూడా చెప్తుంది. క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేస్తారు. మనం ఒకరినొకరు సవాలు చేసుకోకుండా, ఒకరిపై మరొకరు అసూయపడకుండా, అతిశయించకుండా చూసుకోవాలి. ఇప్పుడు మళ్లీ కథలోనికి వద్దాం. వాస్తవానికి ఇది బైబిలులోని కథ. ఇది ఒక వాస్తవ సంఘటన. ఈ కథలోని అసలైన భావాన్ని అర్థం చేసుకోవడానికి అందలి వ్యక్తులకు కొన్ని పేర్లు ఇవ్వబడ్డాయి. వ్యభిచారిణిగా ఉన్న మిర్క్ మీకు జ్ఞాపకముందా? ఆమె పేరుకు పాపము అని అర్థం. మనందరం కూడా ఆమెతో ఐక్యపరచుకుందాం. మనందరం ఆమెలాంటి వారం కాము, కాని అందరం పాపులమే. చిన్న పాపమైనా పెద్ద పాపమైనా పాపం పాపమే. అందును బట్టి మనం పరిపూర్ణులుగా ఉండలేకపోతున్నాం, కాదంటారా? ఇక ఓరింగ్స్ గురించి తెలుసుకుందాం. ఓరింగ్స్ అంటే చట్టము లేక నేరం మోపేవారు అని అర్థం. వీళ్లు మెర్క్పై నేరం మోపి ఆమెను చంపాలన్న ఆతృతతో ఉన్నారు. మనందరం కూడా తప్పు చేసిన వాళ్లపై నేరం మోపాలన్న శోధనకు లోనవుతాం. మన పాపాన్ని పట్టించుకోకుండా ఇతరులను తప్పు పట్టడం చాలా సులభం. ఇక చివరిగా బోధకుడు కొవ్టుయిన్ గురించి తెలుసుకుందాం. ఈ పేరుకు కృప అని అర్థం. ఈ బోధకుడు మరెవరో కాదుగాని యేసుప్రభువే. ఆయన దేవుని కుమారుడు. కృప అన్నది ఎంత మంచి మాట కదా. కృప అంటే జాలి, కనికరం, క్షమాపణ మరియు ప్రేమ. యేసు మంచివాడు, కనికరం గలవాడు మరియు క్షమించేవాడు. కొవ్టుయిన్ మెర్క్ను క్షమించాడు. క్షమించలేదా? ఆయన నీవు క్షమించబడ్డావు, ఇక వెళ్ళు, మళ్లీ ఎప్పుడూ పాపము చెయ్యకు అని చెప్పాడు. ఆమెకు ఎంత నెమ్మది సంతోషం కలిగిందో ఊహించండి. ఆమె ప్రాణం దక్కించబడింది. ఇక ఆమె స్వేచ్ఛగా జీవించవచ్చు. ప్రియ స్నేహితులారా, మీరు కూడా అలా స్వేచ్ఛగా జీవించగలరు. యేసు రక్తము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేస్తుంది. మన పాపాలను మనం ఒప్పుకొని యేసుక్రీస్తును దేవుని కుమారునిగా అంగీకరిస్తే మన పాపాలు క్షమించబడతాయి. మనల్ని ఎవ్వరూ నిందించరు. మనం దేవునికి దగ్గరవుతాము మరియు నిత్యము ఆయనతో కలిసి జీవిస్తాము. మీరు కృప అనే ఈ వరాన్ని ఈరోజే స్వీకరించి యేసు ఇచ్చే స్వాతంత్రాన్ని పొందుతారా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీకివ్వబడిన స్వేచ్ఛను మీరు ఎలా ఉపయోగిస్తారో నిర్ణయించుకోండి. మీ స్వేచ్ఛను ఇతరులను నిందించడానికి, విమర్శించడానికి ఉపయోగిస్తారా? లేక ఇతరులను ప్రేమించి క్షమించడానికి మీ స్వేచ్ఛను ఉపయోగిస్తారా? ఆలోచించండి. ప్రార్థనాపూర్వకంగా ఒక తీర్మానం చేసుకోనండి.

0: శ్రోతలు, యేసు మిమ్మను విడిపించగలడని, విడిపిస్తాడని మీరు నమ్ముతున్నారు కదూ. నిజంగా ఎంత గొప్ప రక్షణ మనకు దొరికింది,
1: దాన్ని వర్ణించలేము. పల్లవి, నీకు తెలుసా దేవుడు నా పట్ల ఎందుకు ఇంత కృప చూపించాడో? నాకు అర్థం కాదు.
0: నాకు అలాగే అనిపిస్తుంది. మనందరం పాపం చేశాము, అయినా ఆయన మనందరి కోసం యేసు ప్రభును పంపించడానికి ఇష్టపడ్డాడు.
1: ఇదొక గొప్ప మర్మం.
0: అవునవును, దేవుని కృప నాకు చాలునని బైబిల్ చెప్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో కష్టాలన్నిటిలో కూడా దేవుడు నన్ను నడిపిస్తాడు. ఈరోజు మన ఆభరణాల పెట్టిలో నుండి మాధురి గారు ఓ మంచి పద్యాన్ని మనకు వినిపిస్తారు.
2: డెబ్బీ గారు రాసిన ఈ పద్యం పేరు రాతికొండల్లో కృప. నీ ముఖదర్శనం కొరకు కనిపెట్టినప్పుడు సమృద్ధిగా దొరికే మధురమైన చాలిన నీ కృప రాతికొండల్లో నాకు జ్ఞాపకం వస్తుంది. నా బలహీనతల్లో నీ బలాన్ని ప్రదర్శిస్తావు ఉచితంగా. దీనులకు సైతం ఇస్తావు శాంతిని, శక్తిని మరియు ధైర్యాన్ని. నా ప్రయాస ఆగిపోయినప్పుడు, నీకోసం సమస్తం త్యజించినప్పుడు, ఇక అంతా అయిపోయింది అనుకున్నప్పుడు ప్రారంభమవుతుంది నీ కృపా పరిచర్య. నీ కృపను బట్టి నేను లేడికాళ్లతో ప్రతి రాతికొండపై గంతులేయగలను కాబట్టి నా బలహీనతల్లో బహుగా అచ్చయిస్తాను.
1: పల్లవి, ఇక ఏమి చేసినా ఫలితం లేదు అనుకున్న సమయంలో నేను క్రీస్తును మాత్రమే నమ్మవచ్చునన్నమాట.
3: ఇప్పుడు ఒక శ్రోత రాసిన ఉత్తరం చదువుతున్నాను. నిరీక్షణ మహిళా కార్యక్రమం ఆవిడకు ఎలా ఆశీర్వదకరంగా ఉందో ఈ ఉత్తరంలో రాశారు. మీరు ప్రసారం చేస్తున్న నిరీక్షణ మహిళ అనే కార్యక్రమం చాలా ప్రత్యేకంగా ఉంది. ఒక బృందంగా మీరు జరిగించే చర్చలు మహిళల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి దోహదపడుతున్నాయి. జీవితానికి పాఠాలు అనే భాగంలో ఆరోగ్య సూత్రాలతో పాటు కుటుంబానికి అవసరమైన సలహాలిస్తున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు మరియు పిల్లలకు మధ్య జరిగే వివాదాలను తల్లిదండ్రులు జ్ఞానయుక్తంగా ఎలా పరిష్కరించుకోవాలో చక్కగా వివరించారు. ఇవన్నీ బైబిల్లో వ్రాయబడి ఉన్నా ఏ పరిస్థితిలో ఏ వాక్యాన్ని ఆధారం చేసుకుని సమస్యను పరిష్కరించుకోవాలో తెలియని వారికి నిరీక్షణ మహిళ ఓ మార్గాన్ని చూపిస్తున్నది. మీ కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని, అనేక మంది స్త్రీలు వీటి ద్వారా మేలు పొందాలని ప్రార్థిస్తున్నాను. ఆధ్యాత్మికంగా ఎదగడానికి మీ వద్ద ఏమైనా పుస్తకాలు ఉంటే పంపించగలరు.
1: శ్రోతలు, మీ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం సహాయపడే పుస్తకాలు మీకు పంపాలనుకుంటున్నాం. కాబట్టి మీ సమస్యలు, సందేహాలు మాకు రాస్తూ ఉండండి.
0: శ్రోతలు, మీతో ఓ తలంపు పంచుకోవాలనుకుంటున్నాను. ఈ తలంపు ఈ వారమంతా మీకు ప్రోత్సాహానిస్తుంది. దేవుని కృప మనం సంపాదించుకునేది కాదు, దానిని మనం సంపాదించుకోలేము. అది ఒక వరము, ఒక ఉచిత వరము. యేసు మంచివాడు, దయగలవాడు. మీరు మీ పాపాలు ఒప్పుకుంటే ఆయన వాటన్నిటినీ క్షమిస్తాడు. మీరు క్షమించబడతారు. అప్పుడు మీరు కృప అనే ఈ వరాన్ని ఇతరులకు ఇవ్వగలుగుతారు. మీరు కూడా ఓ కృపగల మహిళగా ఉంటారు కదూ.
1: ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
4: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399995580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

క్రీస్తుయేసు జన్మకు నిదర్శనంగా వెలిసిన తార జన్మ ధన్యం. ఆ తారను వెంబడించిన వారి గమ్యం ధన్యం. ఆ తార మన ఇంటిదాకా రావాలని, ఆ సందేశాన్ని మనకు కూడా స్వయంగా చెప్పాలని కోరుకుందాం.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

0: దేవుని యొక్క అపారమైన కృప కనికరాన్ని బట్టి మనందరినీ కూడా ఈ రీతిగా కాచి కాపాడుతూ ఉన్న దేవునికి కోట్ల కొలది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలాసార్లు మనం దేవుడు అనగానే మనం ప్రార్థన చేసుకునేది, లేకపోతే దేవుని దగ్గర ఆశించేది మన యొక్క బాధలు, మన కష్టాలు, మన సమస్యలు, మనం వెళ్తున్న దారుణమైన పరిస్థితులు దేవుడు ఎప్పుడు మారుస్తారు, ఎప్పుడు నా ప్రార్థనలకి జవాబు చెప్తారు, నా సమస్యలు ఆయన ఎప్పుడు తీరుస్తారు అనే ఒక అభిప్రాయం ఉంటుంది. రెండవదిగా, నేను దేవునిలో ఎదగాలి, దేవుని కొరకు జీవించాలి, నా కుటుంబాలు రక్షించబడాలి, ఒక ఆత్మీయమైన ఎదుగుదలను గురించిన తృష్ణ కూడా మనకి ఉంటుంది. ఒకవేళ మనం ఏదైనా ఒక అలవాట్లో ఉంటే దేవునికి అయిష్టమైన ఒక తలంపులు కానీ, కార్యం కానీ, అలవాటు కానీ మన జీవితాల్లో ఉంటే అప్పుడు కూడా ఈ అలవాటు నుంచి, లేకపోతే ఈ పరిస్థితి నుంచి నేను బయట పడి పరిశుద్ధంగా జీవించాలి. ఇలాంటి దృక్పథాలతో మనం దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. ఇదంతా మన వైపు నుంచి, ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా మన వైపు నుంచి. ఇంకా ఒకవేళ మీకు వేరే కారణాలు ఉంటే కూడా ఉండవచ్చు, కానీ దేవుని వైపు నుంచి దేవుడు మన దగ్గర ఏం కోరుతూ ఉన్నారు మనకి బాగా అర్థం అవ్వాలంటే, మనం ఏదైనా ఒక వస్తువు కొన్నామనుకో, లేకపోతే ఒక టికెట్ కొనుక్కోవడానికి వెళ్ళామనుకో, ఒక పావలు అయినా 10 రూపాయలు అయినా అది చెల్లిస్తేనే కానీ ఆ టికెట్ మన చేతికి రాదు. పర్వాలేదులే తీసుకో అంటాడా? ఎవరు అనరు. అలాగే దేవుడు మన సమస్యలు తీర్చాలన్నా, లేక దేవునికి మనం ఇష్టమైన బిడ్డలుగా ఉండాలన్నా, దేవుని కోసం మనం ఈ లోకంలో ఏదో ఒకటి చేయాలన్నా, దేవుడు కూడా మన దగ్గర కోరేవి కొన్ని ఉన్నాయి. అవి ఇంచుమించు మీ అందరికి కూడా తెలుసు. పరిశుద్ధమైన జీవితం, చెప్పండి, పరిశుద్ధమైన జీవితం, క్షమాపణతో కూడిన జీవితం, పవిత్రమైన జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం, ఇతరులను క్షమించగలిగే జీవితం, ఎలాంటి కక్షలు, పగలు, ద్వేషాలు. ఈరోజు మనకి ఏదైనా మనసు కష్టమైతే దేవుడు చెప్పిన సూత్రం ప్రకారం ఒక రాత్రి కూడా తెల్లారకూడదు. సూర్యుడు అస్తమించే లోపల నీ కోపం ఏమైపోవాలంట? మాయమైపోవాలి, సూర్యుడితో పాటు వెళ్ళిపోవాలి. పవిత్రమైన జీవితం, ఒక సాక్ష్యమైన జీవితం. ఒక వ్యక్తిని చూస్తే ఇరుగు పొరుగు వాళ్ళు, మీరంతా బళ్ళేసుకున్నావు, లేకపోతే ఇళ్లలో బయలుదేరి వస్తే వెళ్తూ ఉన్నారు చర్చికి, నిజంగా ఎంత బాగుంటారో వీళ్ళు, ఎంత పరిశుద్ధంగా ఉంటారో, ఎంత నెమ్మదిగా ఉంటారో, అలాంటి భక్తి నేను కూడా చెయ్యాలి అనే ఒక ప్రేరణ ఇతరుల్లో మనం కలిగించగలగాలి. వీటన్నిటితో పాటు నేను చాలా రోజులుగా ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటానంటే, ఒక్కొక్క టాపిక్ తీసుకొని ధ్యానం చేసుకుంటూ ఉంటాను. అలాగే ఈ మధ్య నేను మనసాక్షి అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నాను. సాధారణంగా ఈ మనసాక్షి అనేది మనం ఎప్పుడు వాడతాం? మీ మనసులో అనుకోండి, ఎప్పుడు వాడతాం? మనం ఎవరికైనా చాలా సహాయం చేశాక వాళ్ళు ఏదో సందర్భంలో మన మీద తిరగబడో, లేకపోతే మనల్ని గురించి ఏదన్నా చెడ్డగా చెప్పో, లేకపోతే మనతో పోట్లాడుకొస్తే అప్పుడు మనసులో చాలా బాధపడి వీళ్ళకి అస్సలు మనసాక్షి లేదు, ఇంకెప్పుడు కూడా వీళ్ళకి సహాయం చేయకూడదు అని తప్పకుండా మీ అందరి జీవితాల్లో కూడా అనుకొని ఉండుంటారు. అనుకోలేదా? అనుకోలేదా? అనుకోలేదా? అనుకునే ఉండుంటాం. నేను కూడా ఒక సందర్భంలో చాలా విపరీతమైన బాధ పడిపోతూ ఉంటే మనకి జవాబులన్నీ కూడా బైబిల్లోనే దొరుకుతాయి. ఆ రోజు నేను బైబిల్ చదువుతూ ఉన్నాను, అంటే నా ఓన్ పోర్షన్, మామూలుగా చదివే వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. అప్పుడు నాకు ఒక మాట కనపడి నాకు చాలా ఆదరణ అనిపించింది. మీకు కూడా తెలిసిన మాటే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. నేను ఈ మాట చదివాక చాలా ఆదరణ పొందాను, చాలా ఊరట పొందాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిదమ్మునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడ్ల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడ్ల అది దేవునికి హితమగునం. తీసారు అందరూ మొదటి పేతురు 215వ పేజీ కొత్త నిబంధన. తప్పిదానికి దెబ్బలు తింటే అదేంటది, అది మామూలే. కానీ మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితే. దేవుడు మనల్ని పరలోకం ఇవ్వటానికి పిలిచారు, ఈ లోకంలో దేవుని రాజ్యానికి వారసులంగా ఉండటానికి పిలిచారు, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలిచారు, చాలా విషయాలకి పిలిచారు. దాదాపు 11-12 పాయింట్లు అక్కడ చెప్పుకోవచ్చు. అదే సమయంలో మేలు చేసి బాధపడటానికి కూడా మనల్ని దేవుడు పిలిచారు. మించుమించు ఈ మాట మనందరి జీవితాల్లో నెరవేర్తుంది. కానీ ఈరోజు మన టాపిక్ మనస్సాక్షి. చెప్పండి, మనస్సాక్షి. చాలా తక్కువగా ఈ మనస్సాక్షిని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. మరి నేను బైబిల్ చదువుకుంటూ దాదాపు 13 రకాల మనస్సాక్షిని గురించి రాసుకున్నాను. ఇంకెన్నున్నాయో నాకైతే తెలీదు. ఇదేది బైబిల్ డిక్షనరీ చూసి కాదు, నాకు నేను చదువుకుంటూ రాసుకున్నాను. మొట్టమొదటిగా అపొస్తల కార్యాలు 23వ అధ్యాయం 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరుచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి కలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపింపగా. పౌలు తీర్పు కొరకు నిలబడ్డాడు. ఇది ఇక్కడ మాట ఉంది కదా, మహాసభవారు. దయచేసి ఈ వాక్యం వినేటప్పుడు మన మనస్సాక్షిని కూడా మనం పరీక్ష చేసుకోవాలి. ఊరికే వాక్యం వింటున్నామని కాదు, నాకు ఎలాంటి మనస్సాక్షి ఉంది? పౌలు తీర్పు కొరకు నిలబడ్డాడు. రోమా గవర్నర్ ఉన్నాడు, అక్కడ సైనికులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, నింద మోపడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, ప్రధాన యాజకుడితో పాటు కొంతమంది యాజకులు వచ్చింటారు. ఇక్కడ ఒక మాట ఉంది, ఏ మాట ఇది? మహాసభ. ఇదేమి 10 మంది ఒకరు ఇద్దరు ఉన్నది కాదు, ఇదేంటంట మహాసభ. ఆ మహాసభ వారిని తేరుచూచి అందరినీ చూశాడు. ఏ మాట చెప్తే బాగుంటుంది అనుకున్నాడు. పరిశుద్ధాత్మ అతని నోటి వెంట ఒక మాట పలికిచ్చారు, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి కలిగి దేవుని ఎదుట నడుచుకున్నాను. ఎంత సవాలైన ఒక మాట, ఎంత గొప్ప మాట, మనం చెప్పగలమా? అలాగా మనం మన బంధువులు కానీ, మన చుట్టాలు కానీ, లేకపోతే మనకి ఎవరన్నా వచ్చినప్పుడు, లేకపోతే సాక్ష్యం చెప్పడానికి నిలబడినప్పుడు, నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా మంచి మనస్సాక్షి కలిగి జీవించాను, నేను దేవుని ఎదుట మాట చెప్పగలను. చాలాసార్లు మన మనస్సాక్షిని మనం చంపేసుకుంటూ ఉంటాం, మనస్సాక్షి లేకుండా బ్రతుకుతూ ఉంటాం. దేవుడు ఎన్ని మేలులు చేస్తూ ఉన్నా దేవుని పట్ల మనస్సాక్షి ఉండదు, మనుషుల పట్ల కూడా మనస్సాక్షి ఉండదు. ఈరోజు దేవుడు మనల్ని బ్రతికిచ్చారు అంటే నేను దేవుని కొరకు ఏ రీతిగా జీవించాలి అనే ఒక తపన మన జీవితాల్లో తప్పకుండా ఉండాలి. మహాసభ వారిని తేరుచూచి ఏమన్నాడు, నేను దేవుని ఎదుట కేవలం మంచి మనస్సాక్షి కలిగి జీవించాను. ఆ మాట అనేసరికి ప్రధాన యాజకుడు తట్టుకోలేకపోయాడు. ప్రధాన యాజకుడికి చంప చెల్లిని కొట్టినట్టు ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఇదే ప్రధాన యాజకుడు యేసు ప్రభుని సిలువకు అప్పచెప్పాడేమో తెలీదు. ఇదే ప్రధాన యాజకుడు మరి క్రైస్తవులను హింసలకి అప్పగిస్తూ ఉన్నాడు. పత్రాలు రాసి ఇస్తున్నాడు, అధికారం ఇచ్చేస్తున్నాడు, వెళ్ళు క్రైస్తవులను మీరు చంపేయచ్చు. మన మన కుటుంబాల్లో, వ్యక్తిగతమైన జీవితంలో, తల్లిదండ్రుల పట్ల, అక్కచెల్లెళ్ళ పట్ల, అన్నదమ్ముల పట్ల దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఎలా బ్రతుకుతారో మనకి అనవసరం. కానీ నేను లేకపోతే నువ్వు, నేను కూడా బైబిల్ ఎప్పుడు చదివినా కూడా నాకు చాలా బాధ, వేదన, దుఃఖం వస్తూ ఉంటుంది. బైబిల్ ఎందుకు చదువుతాం మనం? ఆ మాటకు వస్తే ఆ బైబిల్లో మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. బైబిల్ ప్రకారం మన జీవితం సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. రేపు మనల్ని పరలోకం తీసుకెళ్లేది కూడా బైబిలే. పౌలు అంటున్నాడు, దేవుని ఎదుట ఒక మాట చెప్తా ఉన్నాను, నేను కేవలం ఎప్పుడు కూడా మంచి మనసాక్షి, కుటుంబాల్లో మనసాక్షి కలిగి జీవిస్తున్నామా, దేవుని పట్ల మనసాక్షితో జీవిస్తున్నామా, ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఎవరికి వాళ్ళం, నేను మామూలుగా ఏదో ప్రసంగం చెప్పాలని చెప్పట్లేదు. దేవుడు మన సమస్యలు తీర్చడం ఎంత ముఖ్యమో, అంతకన్నా ఇందాక మనం చెప్పుకున్నట్లు నీ చేతికి ఒక టికెట్ రావాలన్నా, ఒక వస్తువు రావాలన్నా, ఆ వస్తువు కొనుక్కున్నప్పుడు పైసాలతో సహా డబ్బులు చెల్లిస్తేనే వాడు ఆ వస్తువు మనకి ఇస్తారు. లేకపోతే ఏమంటారు, అమ్మ వెళ్ళి నువ్వు డబ్బులు పట్టుకొచ్చి పట్టుకెళ్ళు, నీ పొట్లం ఏమీ అవ్వదు, నీ ప్యాకెట్ ఇదిగో ఇక్కడ పెడుతున్నాను, డబ్బులు పట్టరా అంటారు. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు నాకు ఎందుకు మేలు చేయట్లేదు, దేవుడు నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు అనే కొన్ని కొన్ని విషయాలకి మనం బాధపడిపోతూ ఉంటాం. ఇది ఎవరికో చెప్పట్లేదు, నాకు నేను చెప్పుకున్నదే మీకు చెప్తా ఉన్నాను. దేవునికి కూడా మన దగ్గర కావలసినవి కొన్ని ఉన్నాయి. పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, ఒక మాదిరికరమైన జీవితం, ప్రతి క్షణము కూడా దేవుణ్ణి సన్మానిస్తూ జీవించే జీవితం. ఇళ్ళల్లో ఉండు, బయట ఉండు, పని దగ్గర ఉండు, నీ ఎక్కడన్నా ఉండు, దేవుని యొక్క దృష్టికి పరిశుద్ధంగా, పవిత్రంగా, ఇష్టమైన జీవితం జీవించకపోతే భక్తి వ్యర్థం అనుకుంటా నేను. మహాసభవారిని బైబిల్ చదివినప్పుడు మనం ఊహించుకోవాలి. బైబిల్ చదివినప్పుడు ఎప్పుడు కూడా నువ్వే అక్కడ నిలబడ్డట్టు ఊహించుకోవాలి. అప్పుడు దాని అర్థం మనకి బాగా తెలుస్తుంది. మహాసభవారిని తేరి చూచి, తేరి చూడటం వేరు, మామూలుగా చూడటం వేరు. అందరినీ చూశాడు. పౌలు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటాడు. నేనేం మాట్లాడాలి అనుకున్నాడేమో, దేవుడు ఒక మాట పలికిచ్చారు. నేను దేవుని ఎదుట, అపొస్తల కార్యాలు 23:1, నేను దేవుని ఎదుట మంచి మనసాక్షి కలవాడనై ఉన్నాను. ఈ మాట అనగానే ప్రధాన యాజకుడు తన్ను తాను పరీక్షించుకోవటం కాదు, అమ్మో ఎంత గొప్ప మాట అన్నాడు, అవును నిజమే, నేను ఎలాగా జీవిస్తూ ఉన్నాను. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది మీకైతే ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ ఒక వ్యక్తి అక్కడ నిలబడి నేను మంచి మనసాక్షితో దేవుని ఎదుట జీవించాను అనగానే ప్రధాన యాజకుడు గుండె పగిలిపోవాలి. అమ్మో అయితే నా బ్రతికేంటి, నేను ఒక ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే యూదులందరికీ కూడా ప్రధాన పూజారి అన్నమాట. ఇక అతన్ని మించినోడు ఇంకెవరు లేరు. అతని గుండె ఒక్కసారి ఆగిపోవాలి. నేను ఈ మాట చెప్పగలనా, ఏంటి ఎలా చెప్తున్నాడు వ్యక్తి? ఆ వ్యక్తికి, పౌలుకి తీర్పు తీర్చడానికి కూర్చున్నాడు ప్రధాన యాజకుడు. అతని హృదయం ఏమీ స్పందించల. పైగా ఏమన్నాడు, అతనిని నోటి మీద కొట్టండి, ఒకవేళ మనం అక్కడే ఉండి ఆ మాట వింటే ఏడ్చేస్తాం నేనైతే అనుకుంటాను. అయ్యో ఆ గొప్ప దైవజండి అంత మాట చెప్తే కనీసం ఊరుకోవచ్చు కదా. ఏమన్నాడు, నోటి మీద కొట్టండి. చాలాసార్లు మనం దేవుని వాక్యం వింటాం కానీ ఆ వాక్యాన్ని పట్టించుకోం, వాక్యాన్ని పట్టించుకోం కాబట్టి జీవితాలు కూడా పట్టించుకోం. ఏ మాట చదివినా ఏ మాట విన్నా వెంట వెంటనే మన జీవితాలకి దాన్ని మనం అన్వయించుకోవాలి. ఒక కాఫీ తాగినా, టీ తాగినా, పాలు తాగినా చక్కగా ఎంజాయ్ చేస్తా తాగుతాం, హ్యాపీగా తాగుతాం కదా. వేడిగా లేకపోతే మళ్ళీ ఏం చేసుకుంటాం, మళ్ళీ వేడి చేసుకుంటాం. దాన్ని మనం ఆస్వాదిస్తాం, తెలుగులో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం, సంతోషంగా తాగుతాం, తృప్తిగా తాగుతాం. బైబిల్ చదివేటప్పుడు కూడా సంతోషంగా చదువు, తృప్తిగా చదువు. ఇది నన్ను పరలోకం తీసుకెళ్తుంది అనే ఒక ధ్యానపూర్వకంగా, దుఃఖంగా అమ్మో ఇది నా దగ్గర ఉందా లేదా అని ఆలోచించుకుంటూ చదవాలి. ఏ ప్రధాన యాజకుడిలాగా మనం ఉండకూడదు. ఎవరైనా మంచి చెప్తా ఉంటే మాకు మాడిపోతూ ఉంటుంది. అలా కాదు బాబు, కొంచెం ఇలా ఉండు అని చెప్తా ఉంటే లోపల ఏమొచ్చేస్తుంది, కోపం వచ్చేస్తూ ఉంటుంది. మంచి చెప్పకూడదు మనిషికి, క్రైస్తవులకు కూడా చెప్పకూడదు, విశ్వాసులకు కూడా చెప్పకూడదు. ఒకసారి దేవుడు నాకేమిస్తారు కాదు, దేవుని పట్ల నా జీవితం ఎలా ఉంది, మొట్టమొదటి లక్షణం మంచి మనసాక్షి. ఇళ్ళల్లో పిల్లలు తల్లిదండ్రుల పట్ల, తల్లిదండ్రులు పిల్లల పట్ల, ఫ్రెండ్స్ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు. చాలా గొడవలు వస్తాయి ఇక్కడ ఆస్తుల దగ్గర, చాలా గొడవలు వస్తాయి ఇక్కడ అహం, నేను ఎవరికి వంగడానికి ఇష్టపడను, నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే చెయ్యాలి. పర్సనాలిటీ, నేనే గెలవాలి, నా మాట పైన ఉండాలి, నేను చెప్పినట్టు అందరూ చేయాలి. ఒక పోరాటం, పర్సనాలిటీ కాన్ఫ్లిక్ట్ అంటాం, ఒక పోరాటం ఇళ్ళల్లో. ఏ నువ్వు చెప్పిందే చేయాలా, నేను ఎందుకు చేయాలి, ఏమి లేదు లోపల, ఏమి లేదు లోపల. మంచి మనసాక్షి. భక్తి ఆటలు కాదండి, భక్తి సరదా కాదు, భక్తి ఏదో తమాషా కాదు, భక్తి భావోద్రేకం కాదు, భక్తి డౌన్ టు ఎర్త్ అంటాం ఇంగ్లీష్లో. ఆగు, ప్రాక్టికల్గా జీవితంలో దేవుడికి చూపించవలసిన లక్షణాలు. ఇదే మంచి మనసాక్షిని గురించి మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఎలా వస్తుందంట ఈ మంచి మనసాక్షి? ఇక్కడ చెప్తా ఉన్నాడు ఉపదేశానుసారమేదనగా. అసలు ఏంటి బైబిల్ అంతా? అమ్మో ఎంత బైబిలా, 66 పుస్తకాలా? ఈ మొత్తం కలిపితే ఉపదేశానుసారము ఏదనగా, ఏంటి ఉపదేశం, ఏం చెప్తావు, ఏం చెప్తావు దేవుడు పక్షంగా నిలబడి. పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. 3 విషయాలు. ఏమి ఇంత చాటభాత్వం చెప్పలేదు ఇక్కడ, ఏవేవో చెప్పలేదు, 3 చాలా సింపుల్గా. పవిత్రమైన హృదయం, హృదయం ఎప్పుడు పవిత్రంగా ఉంచుకో, కోపాలు, ద్వేషాలు, కక్షలు, పగలు, సోమరతనం, నిద్రమత్తు, మురికి, ఇవన్నీ చూడటం, సెల్ ఫోనుల్లో వ్యర్థమైనవి చూడటం, అనవసరమైనవి మాట్లాడటం, చెత్త చెదారం అంతా హృదయంలో పోగేసేసుకొని యేసు ప్రభువా నీకు వందనాలని ఎలా అంటాం? అసలు దేవుడికి అయిష్టమైన అన్నీ లోపల దాచుకొని
1: దేవానికి వందనాలు అనగలమాసలు ఆలోచించకుండా భక్తి చేస్తాం. అందుకనే జీవితంలో కూడా ఆత్మీయంగా ఎదుగా ఉపదేశానుసారమేమనగా పవిత్ర హృదయం నుండి రెండు మంచి మనసాక్షి నుండి. ఏ మనసాక్షి? ఇదే మంచి మనసాక్షి. మనసాక్షి కలిగిండు ఒకరికొకరు మనసాక్షిగా బతకాలి. కుటుంబాల్లో మనసాక్షి ఉండాలి. నీకు మేలు చేసిన వాళ్ళకి ఎప్పుడు నువ్వు ద్రోహం చేయకూడదు. వాళ్ళ గురించి ఎప్పుడు చాటుగా కూడా మనం చెడ్డ మాట మాట్లాడకూడదు. మూడు, నిష్కపటమైన విశ్వాసం. ఏ విశ్వాసం అంటే ఇది నిష్కపటమైన విశ్వాసం. ఇది స్వార్థంతో కూడిన విశ్వాసం కాదు. దేవుడు నాకు ఏదో మేలు చేయాలి మేలు చేయాలి మేలు చేయాలి మేలు చేయాలి జలగల్లాక పీకటం కాదు. దేవుడు మన హృదయం మన జీవితం మన విశ్వాసం చూస్తారు. ఏ విశ్వాసం కావాలంటే దేవుడి దగ్గర నిష్కపటం హృదయం, నిష్కపటంగా ఉండడం, కపటము లేని హృదయం. మాట అవునంటే అవును, కాదంటే కాదంతే. నమ్మకంగా ఉండు, మనిషికి నమ్మకంగా ఉండు, దేవునికి నమ్మకంగా ఉండు. నేను చాలాసార్లు అనుకుంటాను, ఎప్పుడు అనుకుంటాను, మనం ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఇలా మందిరంలోకి వచ్చినప్పుడు అక్కడ నిలబడి రెండు నిమిషాలు ప్రార్థన చేసుకోండి అని చెప్తూ ఉంటాను. ప్రభువా, మీ సన్నిధిలోకి వస్తున్నాను, నేను కూడా చేసుకుంటాను, మీ సన్నిధిలో అడుగు పెడుతున్నాను, మీ పక్షంగా నిలబడి వాక్యం చెప్తాను, మీ మందిరంలో అడుగు పెట్టడం నీకు ఇష్టంగా లేకపోతే నేను లోపలికి వెళ్ళడం ఏమవుతుంది? ఆశీర్వాదమా శాపమా? లేకుండానే ఎన్నోసార్లు శాపాన్ని తీసుకుని వెళ్తాం. గమనించాం, గుర్తించాం, ఆలోచించాం, నేను అడుగుపెట్టేది పరిశుద్ధమైన మందిరంలో. ఒక హాస్పిటల్కి వెళ్తే నీకు హాస్పిటల్ వాతావరణంలోకి వెళ్ళిపోతావు, మార్కెట్కి వెళ్తే మార్కెట్ వాతావరణంలోకి వెళ్ళిపోతాం. అర్థమైందా? రైల్వే స్టేషన్కి వెళ్తే లేకపోతే బస్టాండ్కి వెళ్తే మనం బస్టాండింగ్లో ఉన్నామన్న విచక్షణ మనకి ఉంటుంది. బస్టాండింగ్కి వెళ్ళి కాయగూరలు కొనుక్కోం. బస్టాండింగ్కి ఎందుకు వెళ్తాం? బస్ ఎక్కటానికి వెళ్తాం, ఊరెక్కటానికి వెళ్తాం. మందిరానికి ఎందుకు వస్తాం? మందిరానికి ఎందుకు వస్తాం? ఆదివారం అని వచ్చేస్తామా? కాదు. దేవుని యొక్క దృష్టి నా మీద ఉండాలి. దేవుడు నన్ను కనికరించాలి. దేవుడు నా మీద జాలిపడాలి. దేవుడు నన్ను రక్షించాలి. దేవుడు నా కుటుంబాన్ని రక్షించాలి. నశించిపోతున్న ప్రజల్ని దేవుడు రక్షించాలి. నేను మందిరంలో అడుగు పెట్టడం ఒక్క మాట చెప్పాలంటే ఆయనకి ఇష్టం అవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను లోపల అడుగు పెట్టడం నా బిడ్డ వచ్చేసిందే సన్నిధికి అని ఆయన సంతోషించాలి. అలాంటి దృక్పథంతో రావాలి కావని ఏదో ఆదివారం ఓలేసేసి 7 గంటల నుంచి 10 గంటలకు అయిపోద్ది, 9 గంటలకు అయిపోద్ది, ఇంటికి వచ్చేసి పనులు చేసేసుకోవచ్చు. అలా వస్తే దానివల్ల నీకేమీ ఆశీర్వాదం దొరకదు. ఎలా వస్తుందంట? పవిత్రమైన హృదయం, మంచి మనసాక్షి, నిష్కపటమైన విశ్వాసం. పవిత్రమైన హృదయం చెప్పండి. పవిత్రమైన హృదయం, మంచి మనసాక్షి, నిష్కపటమైన విశ్వాసం. అక్కడి నుండో వస్తుంది జీవితం, భక్తి. ఇది మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అక్కడే 3వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 1 తిమోతి 3

0: ఉంది సెల్ ఫోన్, ఖాళీగా ఉన్నావు. చాలాసార్లు చూస్తూ ఉంటాను. ఏం చేస్తారు ఖాళీగా ఉంటే కొంతమంది సెల్ ఫోన్లో మాట్లాడతారు కదా. మీకు ఇష్టమైనవి ఏవో చూస్తూ ఉంటారు కదా, యవనస్తులు ప్రత్యేకంగా. మీ సెల్ ఫోన్ ఎవరైనా చూడొచ్చా మీ ఇంట్లో వాళ్ళు? చెప్పండి ఎవరైనా జవాబు. మీ సెల్ ఫోన్కి ఒక కోడ్ ఉంటుంది కదా, మీ ఇంట్లో వాళ్ళందరూ తెలుసా? మంచిది. నా సెల్ ఫోన్ ఎవరికన్నా తెలుసు, మన చర్చ వాళ్ళకి కూడా తెలుసు. ఇదే మన సాక్షి, పవిత్రం, హోలీ, పరిశుద్ధం, వ్యర్థమైనవేవి చూడను.
1: మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపాదేవుని ప్రేమ పరిశుద్ధాత్మనిచ్చ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్.
2: మా అడ్రస్ శ్రీమతి జాయిస్ అంబెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.
3: ఎంతో ప్రాముఖ్యమైనది ఈ మాట. చాలా తల్లిదండ్రులు అధికంగా వాడుతూ ఉంటారు, అనేక సార్లు అనేక మంది పిల్లలకి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఏంటి ఈ ఆజ్ఞ? నీ తల్లిని తండ్రిని సన్మానించు. యూనో వీఆర్ రెడీ టు సే నీ తల్లిని తండ్రిని సన్మానించు. దేవుని వాటిని చెప్తుంది తెలుసా? వెయిట్. ఇక్కడ పిల్లలు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ భార్య భర్తలు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రతి వారు చేయవలసిన బాధ్యత ఎంతో ఉంది. యూ కెనాట్ గెట్ ఎనీథింగ్ అంటిల్ యూ గివ్ సంథింగ్. అర్థమవుతుందండి? వాట్ యు సో ఇస్ వాట్ యు రీప్. దేవుడు వాటిలో చూస్తానండి. ఈ మాట చూసినప్పుడు ప్రభువు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఇది ఒక్కటి మాత్రమే వాగ్దానముతో కూడినది. ఈ ఆజ్ఞ ఎప్పుడైతే నీవు చేస్తావో, ఏం చెప్తున్నాడు దేవుడు, ఈ భూమి పైన నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. అంతటి మాత్రమే కాదు, ఇంకా ఏమన్నా ఉంది చూడండి.
4: నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో.
3: నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు ఎలాగుంటావంట?
4: నీవు దీర్ఘాయుష్మంతుడవై ఉండునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
3: ఇఫ్ యు కెన్ టర్న్ టు డిటర్నమీ దేవోదేశ కాండము 5:16.
4: నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు.
3: నీకు క్షేమమగునట్లు
4: నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున.
3: అంటే తెలుగులో వే గెటింగ్ అన్ అదర్ ఇంపోర్ట్, క్షేమము. సో దేర్ ఇస్ లైఫ్, దేర్ ఇస్ ప్రొటెక్షన్, అండ్ దేర్ ఇస్ సక్సెస్. ద థింగ్స్ మే గో వెల్. ఈరోజు దేవుని వాక్యంలో చూస్తానండి. ఎక్కడ నిర్గమకాండంలో మనం చూసాము, ద్వితీయ ఉపదేశ కాండంలో మనం చూసాము, నీ తల్లిని తండ్రిని సన్మానించు, దట్ థింగ్స్ మే గో వెల్ అండ్ నీవు దీర్ఘాయుష్మంతుడు. ఎందుకంటే ఈ రోజుల్లో నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావా? తల్లిని తండ్రిని సన్మానించంటే మనుషులు అన్న రకం ఏంటి తెలుసా? దండం పెడతా, నేను తొందర చావాలని ఆశపడుతున్నా, ఈ భూమిలో నేను బ్రతకాలని ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఫెయిల్యూర్ లైఫ్, టార్చర్ లైఫ్. ఏ జీవితంలో సఫలత లేదు, వర్ధలింపు లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, ఎందులో జయము లేదు. కాబట్టి నీకు బ్రతక బుద్ధి కావట్లే. కానీ అనుకుంటాడు, నీ జీవితం నిజంగా ఆశీర్వదించబడిన జీవితం. యువర్ సీయింగ్ సక్సెస్, యువర్ సీయింగ్ అప్లిఫ్ట్మెంట్, నీ జీవితంలో వర్ధలత, నీ జీవితంలో సమాధానం, యువర్ జస్ట్ పీస్ఫుల్. ప్రతిరోజు లేచి నెమ్మదితో ఉన్నాం, ధైర్యంతో ఉన్నాం, ఆనందంతో ఉన్నాం, 10 మందితో కలిసి నవ్వుతున్నాం, 10 మందితో కలిసి భుజిస్తున్నాం, ఒంటరితనంగా కాకుండా 10 మందితో కలిసి మాట్లాడుకుని ఆనందిస్తున్నాం. ఎలాగుంటుంది? చచ్చిపోవాలనిపిస్తుందా? అనిపించదు. నువ్వు ఒంటరి బ్రతికి బ్రతికేటప్పుడు నాకు ఎవరు లేరు, నేను చచ్చిపోతాననిపిస్తుంది. ఈరోజు మనుషుడు ఓటములు ఉన్నాడు, అందుకని ఈ వాక్యం అనేటప్పుడు అబ్బా ఐ డోంట్ వాంట్ లివ్ లాంగ్, I want to die. అందుకనే వాక్యంలో ఉండే ఐ మెన్షన్ దట్ ద ప్రామిస్.

0: మే గో వెల్ విత్ యూ. దేవుడు నీకు అనుగ్రహించే వాగ్దాన భూమిలో నీకు అన్నీ మంచిగా వెళ్ళేలాగా, నీకు అన్నీ చక్కగా వెళ్ళేలాగా, ద థింగ్స్ మే గో వెల్, నీకు చక్కగా అన్ని జయకరంగా సమాధానంతో ఆరోగ్యముతో శాంతితో నీవు బ్రతుకునేట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఇక్కడ ఉన్న వారితో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు నాకు తెలియదు, కానీ ఈ మాట దేవుడు మీకు ఇస్తున్నాడంటే దయచేసి దేవుని వాక్కు లోబడండి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యము. అంటిల్ యు ఒబే యు విల్ నాట్ సీ ద ఫ్రూట్. ఒబీడియన్స్ ఇస్ నెంబర్ వన్. దేవుని వాక్యానికి వింటం గొప్ప కాదు, విన్న వాక్యానికి విధేయులుగా ఉన్నాము అన్నదానికి సాదృశ్యం ఏంటంటే క్రియల రూపంగా చూపిస్తాం. ఈరోజు అజ్ఞానం ద్వారా ఎందరో నశించిపోతున్నామో తెలియజేయబడుతుంది. ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అఫ్కోర్స్ పిల్లలకి నేను చెప్తాను, కానీ మొదటిగా తల్లిదండ్రులు చెప్పాలి. యాజ్ అ ఫాదర్ ఐఎమ్ లర్నింగ్ రియలీ హార్డ్. ఎందుకంటే బాలుడు నడవబలసిన త్రోవ వాడికి నేర్పించాలంట. హౌ కెన్ అ చైల్డ్ ఆనర్ మీ ఇఫ్ ఐఎమ్ నాట్ అ రైట్ ఫాదర్? హౌ కెన్ అ మదర్ బీ ఆనర్డ్ అంటిల్ షీఈస్ ద రోల్ మోడల్? ఈరోజు మనము మాదిరికారం లేకుండా బిడ్డలు మనల్ని గౌరవించాలనుకుంటున్నామో అది ఎప్పటికీ జరగదండి. దేవుని వాక్యంలో చూస్తే మొదటిగా దేవుని వాక్యంలో సామెతలు 13:24
1: బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి.
0: తన కుమారుడికి ఎవరంట? ఇక్కడ ఎంతమంది తల్లిదండ్రులు విరోధులు ఉన్నారు? అది కదా బెత్తం వాడమన్నాను. ఈరోజు వెళ్ళి బెత్తం తీసిన దబా బాధే అర్థంబద్ధం ఉండాలండి. ఈరోజు తల్లిదండ్రులు అర్థంబద్ధం లేకుండా పిల్లలు బాధుతారు. పిల్లడు ఏదైనా మాట్లాడుతుందో దవడ మీద కొట్టేస్తారు. ఈమెని విమానం అంతా అంటారు కదా, దబ్బు బాధేస్తారు. అర్థంబద్ధం ఉండదు. వాడికి ఏముంటుందంటే అమ్మ అంటే కొడతది, నానంటే కొడతాడు. ఎందుకు కొడతాడో తెలీదు. ఎప్పుడన్నా పిల్లలకి శిక్షించాల్సినప్పుడు ఎందుకు శిక్షిస్తున్నారో చెప్పి శిక్షిస్తున్నారా? దేవుడు వాటిని చూస్తే దేవుడు ఎప్పుడు చెప్పి కొడతాడు. చెప్తాడు, వార్నింగ్ ఇస్తాడు, గుర్తిస్తాడు, ప్రవక్తను పంపిస్తాడు, అవసరమైతే తర్వాత వేస్తాడు దెబ్బ. గాడ్ విల్ పనిష్ బికాస్ హీఈస్ అవర్ లవింగ్ ఫాదర్. ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్ష ఉందంటున్నాడు. ప్రేమించే తండ్రే శిక్షిస్తాడంట. ఎక్కడ అదే చదువుతున్నాం, హీ హూ స్పేర్స్ ద రాడ్ హేట్స్ హిస్ సన్. ఏంటంట? వద్దులే కొట్టదులే అంటే నువ్వు పిల్లల్ని ప్రేమిస్తలేదంట. బట్ హీ హూ లవ్స్ హిమ్ ఈస్ కేర్ఫుల్ టు డిసిప్లైన్ హిమ్. ఈరోజు తల్లిదండ్రులకు అడుగుతున్నా, నీ తల్లిని తండ్రిని సన్మానించు అని మీరు ఆశపడుతున్నారు పిల్లలు చెప్తూ, కానీ వారు సన్మానించాలంటే వారు సన్మానించేలాగా పెంచారా? ఆర్ దే డిసిప్లైన్? డు దే నో వాట్ ఇస్ మ్యానర్స్? గౌరవం అంటే ఏంటి తెలుసా పిల్లలకి? పద్ధతులు అంటే ఏంటి తెలుసా పిల్లలకి? ఎలాగ మాట్లాడకూడదు, ఎలాగ మాట్లాడదు తెలుసా పిల్లలకి? పిల్లలు బూతు మాటలు మాట్లాడతారు, చెడ్డ మాటలు మాట్లాడతారు. ఎక్కడి నుండి వస్తుంది? తల్లిదండ్రులు మాట్లాడే మాటలు విధానమే. మీరు ఎప్పుడన్నా మీరు కొట్లాడేటప్పుడు, మీరు తిట్టేటప్పుడు, ఫోన్లో అడిచేటప్పుడు, కొంతమంది పిల్లలు చూడండి ఫోన్ పట్టుకుని తిరుగుతా అంటా ఉంటారు. ఎవరు నేర్పించారు అది? ఏం లేదు, అట్లా చూస్తా ఉంటే తర్వాత వాళ్ళ అమ్మ ఎట్లా మాట్లాడుతుంది చూడండి. సేమ్ టు సేమ్, బిడ్డ చూస్తున్నాడు, ఓహో ఇదా, ఇది స్టైలా, ఇది పద్ధత, ఇది కల్చరా? తల్లిదండ్రులు అడుగుతున్నాను, ఎప్పుడు అది పిల్లలను మోకరించి మీరు ప్రార్థన చేస్తాం చూసింది? ఎప్పుడది పిల్లలు మీరు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఆయన ఆరాధిస్తాం చూసింది? ఎప్పుడది పిల్లలు మీరు ప్రేమతో పలకరిస్తాం చూసింది? దేవుని వాక్యం తగినట్టు చూస్తానండి, సామెతలు 22:15 ఒకసారి చదువుదామండి.
1: బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షా దండము దానిని వానిలో నుండి తోలివేయును.
0: ఏంటంటే ఈ మాట అర్థమైందా? ఇంగ్లీష్లో కూడా చదువుతాం, చాలా బాగుంది ఇంగ్లీష్లో కూడా. ఫూలిష్నెస్ ఇస్ బౌండ్ అప్ ఇన్ ద హార్ట్ ఆఫ్ అ చైల్డ్. ప్రతి ఒక్కడికి, నాట్ ఫ్యూ చైల్డ్, నాట్ 1 మిలియన్ చైల్డ్, బాలుడికి మూఢత్వం అనేది పుట్టకతో ఎదుగుతుందంట, వస్తుందంట, లోపలికి చేరుతుందంట. ఒకే రోజు వచ్చేదు, కొంచెం చేరుతుందంట. కానీ ద నెక్స్ట్ లైన్ చదివితే,
1: శిక్షా దండము దానిని వానిలో నుండి తోలివేయును.
0: ఎప్పుడన్నా గడ్డిపార చూసారా? కొన్నిసార్లు రాళ్ళు గట్టిగా వదిలేశారు, మట్టినే వదిలేశారు అనుకో, ఏమవుతుంది? గట్టిగా బండల్లాగా అయిపోతాయి. దాన్ని ఏం చేయాలి? తెచ్చి పట పట పట అని కొట్టాలి. ఏం చేస్తామంటే క్లీనప్ చేస్తున్నా. ఏం క్లీన్ చేస్తున్నా? మట్టి. ఎందుకు అది మట్టి? అవును, మట్టి అట్లా వదిలేస్తే ఇంకా బండ అవుతుంది. బండ అయిందా అంత హాని అయిపోతుంది. ఎప్పుడు ఇప్పుడు కొట్టగలితే ఇప్పుడే తీయాలి. అది ఏదో ఒక రీతిగా క్లియర్ అవుట్ చేయాలి, లెవలప్ చేయాలి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ వాక్యం చూసినప్పుడు ఇదిగో నువ్వు డిసిప్లైన్ అన్న గడపార ద రాడ్ తీకపోతే నీ బిడ్డలో విర్రితనము. ఈ తెలుగులో ఏముంది, ఫూలిష్నెస్ అన్న మాటకి
1: మూఢత్వము,
0: మూఢత్వము అధికమవుతుంది. ఇంకా పెద్దోడు యవనస్తుడు అయ్యేటప్పటికి మొండోడైపోతాడు, మొండోడైపోతాడు. ఎవడి మాట వెండు, ఎవరిని గౌరవించడు, గౌరవం అనేది ఉండదు. అసలు చిన్నప్పటి నుండి మొండితనం ఎర్రితనాన్ని అధికం చేస్తే పెద్దోడైన తర్వాత నిన్ను ఏమాత్రం లెక్క చేస్తాడా? చేయడు. హీ విల్ నాట్ ఈవెన్ కన్సిడర్ క్యాలిక్యులేట్ యువర్ ఎనీ కాస్ట్. తన స్వార్థానికే ఉంటాడు. ఇంకా బైబిల్ చూస్తానండి, 22:6.
1: బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు.
0: బాలుడు నడవవలసిన త్రోవని వాడికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే పెద్దవాడైన తర్వాత నేర్పిస్తాం చాలా కష్టమండి. యూనో ఎనీథింగ్, ఈరోజు సైకాలజీ చెప్పేది కూడా అంటే ఎవరు ఏదో నేర్చుకోవాలన్నా చిన్నప్పుడే, అది 7 సంవత్సరాలలోపు అయితే ఇంకా చక్కగా. 7 సంవత్సరాలలోపు ఏదైనా ఒక మనిషి ఒకటి నేర్చుకున్నాడంటే లైఫ్ టైం జ్ఞాపకం చేసుకుంటాడంట. అది కొన్ని వారాల ముందు చెప్పాను, ఐ థింక్ ఫ్యూ డేస్ ముందు చెప్పాను. ఒక సేవకుడు, గివ్ మీ దిస్ చైల్డ్, గివ్ మీ ఎనీ చిల్డ్రన్ టిల్ 7 ఇయర్స్, 7 ఇయర్స్ వరకు నా దగ్గర పెరగనే. 7 ఇయర్స్ నా దగ్గర పెరిగిన తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా విడిచిపెట్టి, ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్ళు, ప్రపంచంలో ఏ పరిస్థితులైనా పెట్టు, 7 సంవత్సరాలు నా దగ్గర పెరుగుతూ చాలు, వాడు నడవాల్సిన త్రో వాడు నేర్పిస్తాను. దాని తర్వాత ఈ సెట్ దేవుని వాక్యం చూస్తానండి. ఇంకా ఎఫీసీలు రాసిన పత్రిక 6:4, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం.
1: తండ్రులారా, మీ పిల్లలకు కోపమును రేపకయు.
0: మీ పిల్లలకి ఏం రేపకూడదంట? కోపం రేపద్దు. ఇంకా
1: ప్రభు యొక్క శిక్షలోను
0: బోధలోను
1: వారిని పెంచుడి.
0: కోపం రేపకూడదంట, శిక్షించాలంట, బోధనలు పెంచాలంట. ఎలాగది కోపం రేపకుండా శిక్షించగలుగుతాం? యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? హౌ ఇస్ దట్ పాసిబుల్ వితౌట్ ద చైల్డ్ బీయింగ్ యాంగర్డ్ యు ఆర్ డిసిప్లైనింగ్? హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? ఎట్లా నువ్వు కొట్టగలుగుతావు, ఎట్లా నువ్వు తిట్టగలుగుతావు? అండ్ ఆల్సో ఇన్స్ట్రక్ట్. ఈ మాట చూస్తే దిస్ ఇస్ వాట్ ఇందాక నేను చెప్పింది. ఫస్ట్ వాడితో మాట్లాడు, నేను కొట్టబోతున్నా, నువ్వు తెలుసా, నువ్వు చేసింది పలానా. దేవుని వాక్యం చెప్తుంది ఇలాగ ఉండకూడదు, దేవుని వాక్యం చెప్తుంది ఇలాగ ఉండకూడదు. ఇదిగో మన కుటుంబ పద్ధతి ఇది కాదు, నువ్వు ఇలా చేసావు కాబట్టి నీకు శిక్ష. ఆ శిక్ష అనేది తెలిస్తే హీ విల్ ఫీల్, రియలైజేషన్ వస్తుంది. మీరు బైబిల్లో అనేక వచనాలు ఉన్నాయి, నేను అన్ని చెప్తాను టైం చాలవు, కానీ నిర్గమకాండం అనే, ద్వితీయోపదేశ కాండం అనే, తండ్రులు కుటుంబము తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాలి, నెక్స్ట్ తరానికి నేర్పించాలి, వారి బిడ్డలకి నేర్పించాలి, వచ్చే తరానికి నేర్పించాలి. తల్లిదండ్రులు నేర్పించాలంటే ఈరోజు తల్లిదండ్రులు నేర్పిస్తారు లేదు. పొద్దుట అవుతే వెళ్ళి స్కూల్లో పడే, సాయంత్రాలు వచ్చారా తిని పడుకున్నారా, పొద్దుట అవుతే తీసుకెళ్ళి స్కూల్లో పడే, సాయంత్రం వచ్చారా వాళ్ళ దారిలో పోయారా. సో ఎప్పుడురా పిల్లలు కలిసావంటే ఎప్పుడు లేదు. ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే ఏమన్నా వివాహం కాని పిల్లలు మీకుంటే ఎప్పుడు అది చివరి రోజు మీ పిల్లలతో ఒక దినమంతా సమయం గడిపింది? బికాజ్ సబాత్ అనేటప్పుడు చూస్తే విశ్రాంతి దినం అంటే అది ఇట్స్ అ ఫ్యామిలీ టైం వర్షిపింగ్ గాడ్, ఫ్యామిలీ టైం స్పెండింగ్ టైం విత్ ఈచ్ అదర్, ఫ్యామిలీ టైం ఈట్ యాజ్ అ ఫ్యామిలీ, ఇట్ ఇస్ నాట్ ఇండివిజువల్, ఈట్ యాజ్ అ ఫ్యామిలీ. సో సబాత్ అనేటప్పుడు బిడ్డలు ఒంటరిగా ఉన్నప్పుడు, ఈ రోజు కూడా యూదులు ఇస్రాయిల్లో కూడా వారు ఒంటరిగా ఉంటే ఒంటరిగా ఉంటారంట, ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారంట, ఫ్యామిలీ గ్రూప్స్ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారంట, రిలేటివ్స్ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారంట. ఆ సబాత్ రోజు మాత్రం దే షుడ్ నాట్ హ్యావ్ సపరేట్ ఫుడ్, కమ్యూనిటీకి వెళ్ళిపోతారు వాళ్ళు, వాళ్ళ ఫెలోషిప్లోకి వెళ్ళిపోతారు. మరలా పడుకున్నంతసేపు పడుకో, తినంతసేపు తిని, అన్ని నీ టైం నీది, మరలా ఫ్యామిలీది ఫ్యామిలీ రావాలి. చూసి ఈరోజు కుటుంబంలో తండ్రి ఎవరో పిల్లలు తెలియట్లే, తండ్రి హృదయం ఏంటో పిల్లలు తెలియట్లే. తండ్రిని పిల్లలు ఎప్పుడు చూస్తారంటే ఈరోజు తరంలో పిల్లడు తప్పు చేస్తే అప్పుడు తండ్రి దగ్గరికి వస్తాడు, ఎందుకంటే అమ్మ నాన్న దగ్గర కనెక్ట్ చేయాలన్న మనసు కూడా ఉండదంట. బికాజ్ షీ మనసు ల్యాక్ కాదు, షీ సో బిజీ విత్ టెక్నికల్ థింగ్స్, అంటే రెస్పాన్సిబిలిటీస్ దాన్ ఎథిక్స్. ఇదిగో మారల్స్ కన్నా ఇదిగో బిడ్డ ప్రతిరోజు తండ్రి దగ్గర నుండి దీవెన పొందుకోవాలి. ప్రతిరోజు బిడ్డ తండ్రి ద్వారంగా ప్రార్థన చేయబడాలి. ఇదిగో బిడ్డ తండ్రి ముందుకు వచ్చి మోకరిస్తే, తండ్రి ప్రార్థన చేస్తే ఆ బిడ్డ జీవితము బాగుపడుతుంది, దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. బికాస్ యాజ్ పర్ బైబుల్ ద ఫాదర్ హోల్డ్స్ ద అథారిటీ ఓవర్ ద హౌస్. తండ్రి కాపుదల కంచె వేస్తే ఎవడు ముడతానికి వీల్లేదు. తండ్రి ఆశీర్వదిస్తే దట్ ఈస్ ట్రూలీ బ్లెస్సింగ్, నోబడి కెన్ స్టాప్. నువ్వు ఎలాంటి వాడైనా కూడా తండ్రి ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అది వచ్చేస్తుంది, రిజల్ట్ వచ్చేస్తుంది. సో దట్ ఫాదర్హుడ్, దట్ ఫాదర్ అథారిటీ, దట్ ప్రీస్ట్లీ హెడ్ ఈరోజు ఎవరు చేయట్లేదు. ఇప్పుడున్న తండ్రిదండ్రులు అడుగుతాను, ఎప్పుడు అది చివరిసారిగా మీ బిడ్డల పైన మీరు చేయి పెట్టి ప్రార్థన చేసింది? వారి కొరకు ప్రార్థన చేస్తారేమో, ఎప్పుడు అది చివరిసారి చేయి పెట్టి ప్రార్థన చేసింది? ఈరోజు ఈ ఎథిక్స్, ఈ వాల్యూస్ మెయింటైన్ చేయట్లేదండి. మనం అంటున్నాము, నా పిల్లలు గౌరవిస్తలేదు, నా పిల్లల జీవితాలు బాగుపడతలేదు, నా పిల్లల జీవితాలు దీవించబడతలేదు. ఎలాగవుతుంది? దేవుడు నియమం పెట్టాడు కదా, తండ్రిగా అధికారాన్ని ఇచ్చాడు, తల్లిగా నడిపించవలసిన, పోషించవలసిన, నేర్పించవలసిన బాధ్యతనిచ్చాడు. యూ డోంట్ డూ ఇట్ అండ్ ఎక్స్పెక్ట్ గాడ్, దేవా నా బిడ్డను మార్చే ప్రభా, దేవా నా బిడ్డను మార్చే ప్రభా, చేంజ్ మై చైల్డ్, చేంజ్ మై సన్, చేంజ్ మై డాటర్. అజ్ఞానం ద్వారంగా నాశనం అయిపోతున్నామండి, ఇదే కారణం. ఈరోజు ఈ ఆజ్ఞలు చూసినప్పుడు కుటుంబ సంబంధమైన విషయాలు ఎన్నో. ఈరోజు తల్లిదండ్రులు ఎంతగానో వారు అనుకున్న ప్రకారము, వారు అనుకున్న రీతిగా, వారు అనుకున్న కార్యాలు పిల్లలకు నేర్పించాలని ఆశపడతారు. అరే పెద్దోడు అయితే ఏమవుతారా అమ్మా, ఏమవ్వాలి? డాక్టర్ అని చెప్పు. నేను డాక్టర్ని అవుతా. చూసి తల్లిదండ్రులుగా కన్నవారు మీరు అనుకుంటున్నారు నా బిడ్డ ఏమవ్వాల హక్కు నాది. కానీ దేవుడు అంటున్నాడు ఏంటి తెలుసా, నీ గర్భంలో పిండంగా నిన్ను రూపించేటప్పుడే ఆ బిడ్డ ఏమవ్వాలో నేను ఎరిగి ఉన్నా, నేను కోరుకున్నా. నీవంటున్నావు దేవా నీ చాయిస్ కాదు, నా చాయిస్, దేవుని చాయిస్ కాదన్నవారు ఎవరన్నా బాగుపడతాం చూసారా? దేవుని చాయిస్ కాదన్న వారు ఎవరన్నా వర్ధిల్తాం చూసారు? నో నో నో, డోంట్ పుట్ యువర్ డెస్టినీ. గాడ్ హ్యాస్ గివెన్ ఫ్రీ విల్. దేవుడే మనుషుడికి స్వతంత్రత ఇచ్చాడండి, స్వేచ్ఛ ఇచ్చాడు. ఇఫ్ గాడ్ హెస్ గివెన్ యూ ఫ్రీ విల్ టు చూస్ యువర్ లైఫ్, వై ఆర్ యూ ఫోర్సింగ్ యువర్ థాట్స్ ఆన్ యువర్ చిల్డ్రన్? నీ డెస్టినీ ఇదే ఉండాలి, నువ్వు అవుతే ఇదే అవ్వాలి, నువ్వు చేస్తే ఇదే చేయాలి, నువ్వు బ్రతుకుతే ఇలానే బ్రతకాలి. ఈరోజు ఎందరో బిడ్డలు వారి బ్రతికే బ్రతుకు ఇష్టమే లేదండి. ఐ మీన్ స్పీకింగ్ ద ట్రూత్. ఈరోజు ఎంతోమంది నిర్ణయాలు సరిగా లేవు, తల్లిదండ్రులు దే ఆర్ ఫోర్సింగ్. ఈరోజు తల్లులు కుమారులమనే, కుమార్తెలమనే చిన్నప్పటి నుండి ఎలా పెంచుతున్నారమ్మా? నా బిడ్డ నా ప్రేమ ఏ తల్లిగానే ఉంటుంది, ఏ తండ్రిగానే ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ పెళ్ళి అంటే అయిన తర్వాత నీ భర్త మొదటిది, నీ భర్తకి మొదటి స్థానం. పెళ్ళైన తర్వాత నీ భార్య, నీ భార్య నీవు ఏక శరీరం అవుతున్నావు, నీ భార్య తర్వాత మేము అన్న మాట చెప్తున్నారా? ఆ రీతిగా నేర్పిస్తున్నారా? ఆ రీతిగా పెంచుతున్నారా? లేకపోతే పెళ్ళయి ఏమైనా ఉంటే చెప్పమ్మా, నేను చూసుకుంటా, నేనున్నానుగా నీకు, నేనున్నానుగా, నేనున్నానుగా, కూతురికి ఏమిస్తుంది, నేనున్నానుగా. ఏదైనా సమస్య వచ్చిందనుకో సాల్వ్ చేసుకుంటాను, చూడదు, నేనున్నానుగా. ఇదిగో మా అమ్మ ఉంది. Do you think mother-in-laws will build a family? By all the means, out of 1,000%, not even 1,000,000.1%, it was successful. The record shows it. While staying a lifetime divorce scale pothar gani, katte samasya ledanta. So pillan penchadappudu vivaha vayasu lapta vivaham koraku siddhaparustunna ante, teach them. Idgo nee kutumbamlo samasyalu raavachu, మనస్పర్ధలు రావచ్చు, ఆయన ఏదైనా అనొచ్చు, బట్ కీప్ ఇట్ ఇన్ యూ. అమ్మా లెర్న్ టు ఆనర్ యువర్ హస్బెండ్. హీఈస్ యువర్ హస్బెండ్, ఆనర్ హిమ్, విన్ హిమ్ విత్ లవ్, నాట్ విత్ ఆర్గ్యుమెంట్. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలండి, తల్లిదండ్రులు ఏమైనా మనం బిడ్డలను ఎలా పెంచుతున్నాం, వారి కుటుంబ జీవితం బాగుండాలంటే టీచ్ దెమ్. పెళ్ళి అయిన తర్వాత కాదు, పెళ్ళి ముందు ఎలా ఉండాలి? చిన్నప్పటి నుండి ఒక కుమార్తెని ఒక ఇల్లాలుగా అవ్వాలనే దృష్టితో పెంచని వారు సడన్గా పెళ్లి చేసి పంపిస్తానంతో ఆ కుమార్తె ఇల్లాలుగా ఉంటుందా? షీ డస్ నాట్ నో. అండ్ మోర్ ఓవర్ తల్లిదండ్రులు మీరు ఎలా బ్రతుకుతున్నారో అదే మీ బిడ్డలు చూస్తున్నారు. మీరు ఎలా డీల్ చేసుకుంటారు అదే మీ బిడ్డలు చూస్తున్నారు. ఇంకో మాటలు చెప్పాలంటే తండ్రి తల్లి పట్ల అంటే భార్య పట్ల ఎలా ఉన్నారు బిడ్డ చూసేది టుమారో ఈజ్ గోయింగ్ టు రిప్లికేట్. ఐ విల్ బి వెరీ ఆనెస్ట్. నువ్వు కొడతావు తిడతావు దూషిస్తావు ఏ తే అంట చూసాడు అనుకో రేపు అదే అంటాడు. తను ఎంత స్టాప్ చేయాలన్నా కూడా తెలియకుండా టెంపర్ లూజ్ అయినప్పుడు దట్ విల్ రిప్లికేట్. సో యు ఆర్ క్రియేటింగ్ ద మినీ మీస్, బీ కేర్ఫుల్. తల్లులు కూడా అదే, మీ భర్తని ఎలా గౌరవిస్తున్నారు మీ బిడ్డలు అదే చూస్తున్నారు. నీ భర్తని నీవు గౌరవించకుండా నీ బిడ్డలు నిన్ను గౌరవించరు, వారి భర్తని గౌరవించరు. యు సీ వి టాక్ అబౌట్ రెస్పెక్ట్ హ్యాస్ టు బి ఆన్డ్. హౌ ఇస్ దట్ యు ఆర్ లివింగ్ రెస్పెక్ట్ఫుల్లీ ఫర్ దెమ్ టు రెస్పెక్ట్ యూ? హౌ ఇస్ దట్ యు ఆర్ లివింగ్ ఆనరబుల్లీ ఫర్ దెమ్ టు ఆనర్ యూ? బైబిల్ టాక్స్ అబౌట్ వెరీ క్లియర్. దయచేసి లేచి నిలబడదామా, ప్రార్థన చేసి ముగించిపోతున్నామా. దేవా, నా జీవితంలో నేను ఇంతవరకు అజ్ఞానంగా చేసిన దాన్ని క్షమించు ప్రభా. నేను ఇంతవరకు అజ్ఞానంగా బ్రతికిన దాన్ని బట్టి క్షమించు ప్రభా. దేవా, నేను అజ్ఞానంగా జరిగించిన కార్యాలను బట్టి క్షమించు ప్రభా. ఎందరో మా అజ్ఞానంలో చేసిన నిర్ణయాలు, అజ్ఞానంలో కంగారు పట్టులో చేసిన కార్యాలు ఎరుగక, తెలియజేయబడక, చెప్పక, వినక, మాట్లాడిన మాటలు, చేసిన పనులు, చేసిన నిర్ణయాలు బట్టి ఎంతగానో పోగొట్టుకున్నామండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఈ సంవత్సరము మీరు అజ్ఞానంలో బ్రతుకుతానికి వీలు లేదు. ఇప్పటికే మీరు అజ్ఞానంలో చేసిన కార్యాలు అయితే దేవుని క్షమాపణ అడగాలండి, చాలా ముఖ్యం. ఓ కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవా, నేను తప్పు చేశానయ్యా, తప్పు జరిగిందయ్యా. ఇప్పటికే మీ వివాహ విషయంలో తప్పుడు కార్యాలు అయితే దేవుడిని అడగండి, దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. నీవు సమర్పించుకుంటే, ఆయన ప్రేమిస్తే, ఆయన ప్రేమించు వారికి ఆయన అన్నీ సమకూర్చి జరిగిస్తాడు. కీడును మేలుగా మార్చగలను దేవుడు. ఇఫ్ యూ సరెండర్. ఈరోజు నీ కుటుంబాల్లో ఆనందం ఉండాలని దేవుడు చూస్తున్నాడండి, నీలో తృప్తి ఉండాలని దేవుడు చూస్తున్నాడండి, కుటుంబం కలిసి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి, వివాహ జీవితం దీవించబడాలని దేవుడు ఆశపడుతున్నాడండి, తల్లిదండ్రులు బిడ్డలకి క్రీస్తును చూపించాలని, దేవుని ప్రేమను చూపించాలని ఆశపడుతున్నాడండి. దేవుడు ఎలా ఉంటాడో మీ బిడ్డలు తెలుసుకోవాలంటే ఒక సాదృశ్యంగా ప్రారంభం నీ దగ్గర ప్రారంభం అవ్వాలి. దేవుడు ఇలాగ క్షమిస్తాడా? దేవుడు ఇలాగ జాలి చూపిస్తాడా? దేవుడు ఇలాగ కృప చూపిస్తాడా? నేను చేసింది తప్పే కానీ దేవుడు ఇలాగ నాకు ఇంకొక తరుణం ఇచ్చి నన్ను క్షమించి నన్ను హత్తుకుంటాడా? తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అక్కడ తండ్రి కుమార సంబంధం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ జస్ట్ ఎనీథింగ్ నార్ ఎనీవన్. దేవుడు మనుషుడు కలవాలంటే, దేవునికి విరోధంగా తిరిగిన వ్యక్తి తిరిగి రావాలంటే, దేవుడు మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు ఏ విధానంలో చూపించాలంటే, గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ అ ఫాదర్ అండ్ అ సన్. లుక్ అట్ ద రిలేషన్షిప్, ద ఫ్యామిలీ బాండింగ్. ఈరోజు క్షమించే దేవుడు ఉన్నాడు, కృప చూపించే దేవుడు ఉన్నాడు. మరల చెప్తున్నాను ఈ మాట, ఇక్కడ నుండి అజ్ఞానంతో ఏ వెళ్తాము కాదు, ఏదో విన్నాను కాదు. యువర్ కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు యేసు ద్వారంగా మనకు అవకాశం ఉందండి, మన జీవితాలను మార్చుకుంటానికి, సరిదిద్దుకుంటానికి. రీస్టార్ట్, న్యూ బిగినింగ్స్, న్యూ ఇయర్, న్యూ చాయిసెస్, మేక్ ద రైట్ చాయిస్. తల్లిదండ్రులు, ఇప్పుడు నుండి అని కనీసం మీ పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీ పిల్లలు చిన్న పిల్లలైతే వారిని చక్కగా క్రీస్తునందు దేవుని ప్రేమతో పెంచండి. దేవుని వాక్యము దేవునికి మొదటి స్థానం ఇచ్చినగా ప్రేమిస్తూ ప్రేమ పెంచడమని పెడుకుంటాను. మీ జీవితాలు వారి మాదిరికరంగా ఉండాలి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగో ప్రభా, నీ హృదయాన్ని ఎరిగిన వారుగా, నీ తలంపులు ఎరిగిన వారుగా, నీ వాక్కు తగినట్టుగా జీవించాలని మేము ఆశపడుతున్నామయ్యా. ఈ సంవత్సరము నువ్వు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. చేసిన పొరపాట్లను, తప్పులను ఒప్పుకుంటాం ప్రభా, సరిదిద్దుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, మా బ్రతుకుల్లో మార్పు చూడాలని ఆశపడుతున్నాం ప్రభా. మా కుటుంబాలు కట్టబడాలని ఆశపడుతున్నాం ప్రభా. మా బిడ్డల జీవితాలు ఫలించాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, మేము నీ మార్గంలోకి వెళ్తూ మా పితరుల దోషంలో పాపంలో మా మీద రాకుండా అయ్యా కొట్టివేయబడినట్లుగా నీ రక్తంలో కడగబడి నీ వాగ్దానాన్ని పొందుకుని బ్రతకాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, ఇక్కడ ఎటువంటి వారు ఉన్నారో నువ్వు ఎరుగున దేవుడు. తండ్రులైనను, తల్లులైనను, బిడ్డలైనను, భార్యాభర్తలైనను, అయ్యా వివాహం కొరకు సిద్ధపడుతున్న వారైనా, వివాహమైన వారే అయ్యా, ఎటువంటి వారైనా కూడా నీ వాకు మాకు ఇన్సైట్, మాకు మార్గదర్శనాన్ని ఇచ్చేది ప్రభా. ఎందుకంటే ఈ లోకము, ఈ అంధకార లోకము నీ వాక్యానికి విరోధంగా తప్పుని సరి అంటూ సరిని తప్పు అంటూ నీకు విరోధంగా ఉంచుండగా దేవ, మేము ఎక్కడ లోకంతో స్నేహం కాకుండా నీకు శత్రువులుగా మారకుండా దేవ నీ హృదయాన్ని ఎరిగి నీ హృదయాన్ని తగినట్టుగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయండి. నిన్ను గణపరిచే బ్రతుకు మాకు దయచేయండి. నిన్ను సన్మానించే బ్రతుకు మాకు దయచేయండి. నీ సాక్షులుగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయండి. ఈరోజు ఈ వాక్యం ఎవరెవరి హృదయాలు అయితే విత్తబడారు ప్రతి జీవితంలో అయ్యా ఆ ఎదుగుదల చూడాలయ్యా, వేరును తన్నాలయ్యా, ఆ విత్తనం వేరును తన్ని లేత మొక్కగా ప్రారంభించచ్చేమో కానీ అది చక్కగా ఎదగాలి ప్రభా, చక్కని ఫలములు ఫలించాలి ప్రభా. దవా ఇదిగోనయ్యా, ప్రతి ఒక్కరి జీవితంలో నీ నామ మహిమార్థమే ఘనంగా ఉండాలని వేడుకుంటానయ్యా. ఈ సంవత్సరాలు కుటుంబాలు కట్టబడాలి ప్రభా, ఈ కుటుంబాలు ఘనంగా కట్టబడాలి ప్రభా, వారి కుటుంబాలకు కావాల్సిన సమాధానము యేసు నామంలో కలుగునుగాక. భార్య భర్తల మధ్య కావాల్సిన ఐక్యత దయచే, ఏక మనసు దయచే, అయ్యా ఒకరిని ఒకరు ఘనపరచుకున్న వారిగా నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా అన్కండిషనల్ లవ్, చెప్తే వింటే లోబడితే ప్రేమిస్తాం కాదయ్యా, హత్తు లేని ప్రేమతో ప్రేమించినట్లుగా భర్తలకు కావాల్సిన ఆ హృదయ మార్పు తీసుకురాయా. అయ్యా లోబడి సమర్పించుకుని ఎంత జ్ఞానం కలిగిన స్త్రీ అయినా, ఎంత నాలెడ్జ్ కలిగిన స్త్రీ అయినా, ఎంత సంపాదించగలిగిన స్త్రీ అయినా, నీ వాక్య నియమము ప్రకారము క్రీస్తుకు లోబడతామన్న సాదృశ్యం ప్రకారం గౌరవంతో లోబడే జీవితాలు దయచేయమని విడుకుంటానయ్యా. వివాహం కొరకు సిద్ధపడే వారిని చూడు, వారి జీవితంలో కావాల్సిన భాగస్వామిని నువ్వే దయచే ప్రభా. నీ చిత్తంలో ఉన్న వారితో వివాహం జరగాలి, లోకపు దృష్టి కాదు, లోకపు కార్యలు కాదు, లోకపు ఆస్తుపాస్తులు కాదు, లోక సంపదలు కాదు, లోకపు క్రియలు కాదు, దేవా నీ చిత్తములు, నీ చిత్తం, నీ చిత్తం, నీ చిత్తంలో నువ్వు జరిగించు. ఇప్పటికే ఎన్నో పాపపు క్రియలు, తప్పుడు క్రియలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ప్రేరేపణలు బట్టి ఎంతోమంది జీవితాలని పాడు చేసుకున్న వారు ఉన్నారయ్యా. కానీ ప్రభా నీ దగ్గరకు వచ్చిన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు, ఎలాంటి జీవితాన్ని మార్చగలిగిన దేవుడు అయ్యా. దయచూపి, కృపచూపి, ఎవరెవరైతే ప్రభా నీ చేసేది తప్పు అజ్ఞానంలో చీకట్లోనే బ్రతికి తప్పుడు నిర్ణయాలు చేశానన్నావు, ఎవరెవరైతే ఒప్పుకున్నారు, ఒప్పుకుంటున్నారు దేవా, వారి జీవితంలో ఒక నూతన ప్రారంభం దయచేయమని అడుగుతానయ్యా. అటువంటి వారి జీవితంలో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో క్రీస్తు వెలుగు ప్రకాశించుడుగాక. నీ వాక్కు, నీ వాక్కు మాలోకి వచ్చినప్పుడు దేవ మాకు అది జీవాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మేము జీవాన్ని సంపాదించుకుంటున్నామో దేవ నీ వాక్యము తెలియజేస్తుంది, అది మమ్మల్ని వెలిగిస్తుందని అయ్యా. ఐ ప్రే ఫర్ ఎన్లైట్మెంట్ అండ్ ఐ ప్రే ఫర్ యువర్ లైట్ టు షైన్ ఇన్ అవర్ లైఫ్స్ లార్డ్. అయ్యా నీ సన్నిధిలో వచ్చిన వారు ప్రతి భారాన్ని ఎదుర్కొన్న దేవుడు, ప్రతి పరిస్థితిని ఎదుర్కొన్న దేవుడు, ఎవరు ఎట్టి సహాయంతో వచ్చున్నారో, ఎట్టి ఎట్టి సమస్యలతో వచ్చున్నారో, ఎటువంటి అయా విషయంలో నీ దగ్గర సహాయం అడుగుతూ నాకు సహాయం చేయవా అని అయ్యా మనుషులందరూ సహాయం అడిగారేమో, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. దేవా నీ ఎందు విశ్వాసం ఉంచిన ఎవరిని అవమానపరిచే దేవుడు కాదు, ఓరకనే పంపించే దేవుడు కాదు, తీసి పడేసే దేవుడు కాదయ్యా. పరమ తండ్రి నీ ప్రేమ మా పట్ల గొప్పదనేది, నీ ప్రియకుమారు నామంలో మేము వచ్చి అడుగుతే నువ్వు కనబరిచి జరిగించే దేవుడు. మేము అర్హులు మనవి కాదు కానీ నీ ప్రియకుమారుడు మా కొరకు చేసిన త్యాగము, యాగం, నీ ప్రియకుమారుడు మాకు అనుగ్రహించిన భాగ్యం దూరంగా దేవా నీ వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేర్చగలిగిన దేవుడు నమ్ముచున్నాము ప్రభా. జరిగించయ్యా, ప్రతి అక్కడిని తీర్చు, ప్రతి అవసరతను తీర్చు, ప్రతి లోపములను సరిచేయి, ప్రతి పోరాటం జయము దయచేయి, ప్రతి ఒక్కరి హృదయంలో కావాల్సిన సమాధానము దయచేయి, ఆనందము దయచేయి, సంతోషము దయచేయి, జీవితంలో కావాల్సిన సఫలత దయచేయి, జయము దయచేయి, ఆరోగ్యము దయచేయి దేవా. అన్ని విషయంలో ఫలించి వారుగా అయ్యా ఈ లోకాన్ని విడిస్తే నీతో ఉండాలి, ఈ లోకంలో ఉన్నంత వరకు నీ సాక్షులుగా ఘనంగా బ్రతకాలి దేవా. ఈ లోకంలో ఉన్నాను, ఈ లోకము విడిచినను, నీ మహిమార్థమై జీవించేవారుగా మమ్మల్ని అందరినీ చేయమని వేడుకుంటూ ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు చెప్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాము తండ్రి, ఆమేన్.

అలనాడు దూతలు పాడిన క్రిస్మస్ పాట ఈనాటి వరకు ప్రజాహృదయంలో మారుమోగుతోంది. ఊర్ధ్వలోకమందు దేవదూతల స్తుతులందుకునే దేవుడు కన్యక గర్భవాసాన పుట్టాడు, నరావతారం ధరించాడు. ఈయన సాక్షాత్తు దేవుడు, నీతి సూర్యుడు, దేవపుత్రుడు. మృత్యుభీతిని గెలవండి, ఆత్మశుద్ధి పొందండి. ఈ గేయ రచయిత చార్లెస్ వెస్లీ.

దేవాదిదేవుడు మన రక్షణ కోసం దీనుడై భూమికి దిగివచ్చిన సంగతిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంతోషంతో మన హృదయం పులకించకుండా ఎలా ఉండగలదు?

తిరుగులు పడిన వేళలో దరిచేరే దేవుడు, అవమానపు చీకటిలో బలమిచ్చే దేవుడు, అమ్మనాన్నలు లేని లోటును పూడ్చే దేవుడు, బాధలనే బంధువులతో పోరాడే దేవుడు, నాకు ఆశ్రయమైన దేవుడు నా యేసయ్యా.

ఈ సృష్టిలో దేవుని మాటల రుచి వివరింపనలవి కానిది. ఆ రుచికరమైన దేవుని మాటల రూపమే యేసయ్య. ఆయన మాటల రుచి, ఆ మధురం యేసయ్యను రుచిచూచిన వారికే తెలుస్తుంది. ఈ మాటలు తినువారు, అనగా వినువారు నిత్యం జీవిస్తారు. రుచి చూద్దామా మరి ఆ మృదు మధురమైన మాటలు.

రాత్రివేళ బెత్లహేము కుగ్రామంలో యేసు జన్మించాడు. కన్యక గర్భవాసాన పుట్టిన ఇమ్మానుయేలు శిశువై సత్రములో స్థలం లేక పశులశాలలో పరున్నాడు. కాపరులకు ఈ వార్త భయంగొల్పింది. అది సంతోషప్రదమైన శుభవార్త, క్రిస్మస్ కబురు. అక్షయుడైన యేసు రక్షణ తెచ్చిన క్రీస్తు. ఈ పాట రాసిన వారు కొమ్ము కృపా.

0: యేసుప్రభు కూడా నాకులా ఒక విప్లవకారుడు. ఆయన 12 మంది శిష్యులుంటే నాకు 50 మంది శిష్యులు ఉన్నారు. ఆయనకంటే ఎక్కువ గొప్ప ఉంది కదా. ఎక్కువ కాలం నేను సెటిల్మెంట్లు చేయగలిగిన ఆయన 3.5 సంవత్సరాలు లేదని అంటున్నారు. నా కుడి చేతిలో కుంక వేసి ఒక నిమ్మకాయ తీసుకొని ఇట్లా చెప్పడం మొదలుపెట్టాడు. ఒక బిషప్ను చంపడానికి 7.5 లక్షల కాంట్రాక్ట్ తీసుకున్నాను. 45 నిమిషాలు వాళ్ళ దేవతల్ని దేవుళ్ళని పిలిచిన దేవత పేరు మళ్ళీ పిలవకుండా గుక్క తిప్పుకోకుండా వాడు దేవతను పిలుస్తూనే ఉన్నాడు. నేను వెళ్ళిపోమంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదని ఆ బీరు బాటిల్లా తీసుకెళ్ళి వెంటనే బీరు బాటిల్ పగలబెట్టి కసా కసా 2 కోట్లు వేసాను. చర్చిల మీద ముందు దాటం, పండగలు వచ్చే చర్చిల్లో పాస్టర్లని సినిమా పాటలు డాన్స్లో పెట్టడం ఇలాగుండేది నా తీరంతా. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు ఊరు పొలిమేరలు దాటిన తర్వాత ఈ మంత్రాలు చదివి ఆ తెల్ల జిల్లేటి చెట్టు ఏర్లు పీగుతుంటే ఆ ఏర్లు వచ్చి మనిషిని కొడతాయి. పేక కోడి రక్తం తాగేసి చిందకోట తాగమన్నాడు. అంటే నల్లకోట రక్తం తాగుతుంటే ఈ దౌడ్లన్నీ నెప్పులు పుట్టాయన్నమాట. ఆ పేక తెగక ఇండియాకు వచ్చిన వెంటనే ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను ఫస్ట్. ఈ బైబిల్ నాకు ఎలా ఉందంటే చీమలు పాములు పాగినట్టు అయిపోయింది. ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను. ప్రేమైన దేవుని ప్రజలారా, మల్లెల రాజుగా ఉన్న నేను మనుషుల్ని ఎలా చంపాలి, ఎలా స్లో పాయించి చంపాలి, ఎలాగ విప్లవకారులతో ఉన్నాను, ఎలాగ నక్సలిజం వైపు ఆకర్షితులయ్యాను, ఎలాగ మాంత్రిక శక్తుల దగ్గరికి వెళ్ళాను, ఎలాగ దయ్యపు శక్తులు నాలోకి రావాలని, ఎలా దెయ్యాలను పిలిచాను, డబ్బు కోసం తాగటం కోసం ఎక్కడెక్కడ ల్యాండ్లు కబ్జాలు చేసిన, ఏం చేసిన, ఎంతమందిని నేను చంపాను లేదా పొడిచాను కొట్టాను విషయాలు ఈ వీడియోలో పూర్తి వీడియోలో మీకు ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ నన్ను మార్చిన దేవుడి విషయాల గురించి కానీ, నన్ను రక్షించిన యేసుక్రీస్తు గురించి కానీ, నేను చేసిన పాపాల గురించి, అప్పుడు ఆ పాత జీవితం ఆ రాత జీవితంలో ఉన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తెలియజేస్తున్నాను, దేవుడు మీ అందరూ దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ జోషి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని కృపను బట్టి మీరు మాకు గుంటూరు వచ్చినందుకు చాలా వందనాలు. మాది నా పేరు మల్లెలరాజు, గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడుబ్రోలు గ్రామం. మా తల్లిదండ్రులకి 6 సంతానం, 2 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. అందరికంటే లాస్ట్ వాడుగా నేను జన్మించాను. నేను లాస్ట్ వాడుగా జన్మించినప్పుడు నాకు దేవుడు అంటే నమ్మకం ఉండేది కాదు. అంటే ఏతువాదిలో పనిచేశాను.
1: అంటే మీరు పుట్టుకతోనే క్రైస్తవులు అండి?
0: కాదండి, మేము పుట్టుకతో క్రైస్తవం. మా అమ్మ నాగేంద్ర స్వామి మా విలువేల్పు. నాగేంద్ర స్వామికి పూజలు చేస్తూ ఉండేది, నాగేంద్ర స్వామిని నమ్ముకునేది. మా ఇంట్లో కూడా నాగేంద్ర స్వామి ఫోటోలు ఉన్నాయి. ప్రతి శుక్రవారం మా పొన్నూరుకి 2 కిలోమీటర్ల దూరంలో పచ్చల తాడుపురు అనే గ్రామం ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఈ పచ్చల తాడుపురు గ్రామంలో పెద్ద పొట్టు ఉంటుంది రోడ్డు పక్కనే. ప్రతి శుక్రవారం వెళ్ళి మా అమ్మ పాలు పోసి ప్రదర్శన చేసి రావాలి. ఒకవేళ ఏదైనా పని ఉండో తీరకో వెళ్ళకపోతే ఆ తెల్లారి పొద్దున మా అక్క వాళ్ళ శరీరంలో, మా చిన్నాన్న వాళ్ళ శరీరంలో నీటి పొప్పు లాగా మా ఇంట్లోకి ఆ పాము పడగలాగా వచ్చి ఉండేది. మా నాన్న మా అమ్మను కొట్టి మళ్ళీ ఆ శనివారం ఆదివారం వెళ్ళి దానికి పూజలు చేస్తే ఆ సోమ మంగళవారాల్లో అట్ట వెళ్ళిపోయేది మాలో నుంచి. అలాంటి జీవితంలో యేసుప్రభు మా అమ్మ ద్వారా, అంటే గేదెల్ని తోలుకొని వెళ్ళింది మా అమ్మ ఒకసారి వెళ్తే చూడక ఆ తాసుపాము తాగుదొక్కితే ఏదైతే పూజలు చేస్తుందో అదే తాసుపాము మమ్మల్ని కాటేయడానికి లేచినప్పుడు ఎన్నిసార్లు ఆ దేవుడా దేవుడా అన్నా కానీ ఆ పూజలు ఫలించలేకపోయాయి. చివరికి ఆమె నోటి నుంచి యేసు అయ్యా నువ్వు ఉంటే నన్ను కాపాడు అని అరిస్తే యేసుప్రభు పేరెత్తంగానే ఆ పాము అక్కడే రాయి మీద కొట్టుకొని చనిపోవటం అదంతా చూసి మా అమ్మ ఇంకా యేసుప్రభు నిజమైన దేవుడు, రక్షించిన దేవుడు కదా, చంపాలనుకునే దేవుడు కాదు కదా అనేది ఆమె తెలుసుకుని యేసుప్రభు అలాగా మా ఇంట్లోకి వచ్చాడు. నేను పుట్టిన తర్వాత, నేను వచ్చిన తర్వాత ఏంటంటే నాకు దేవుడు అంటే నమ్మకం ఉండేది కాదు. ఎందుకంటే నేను మొదటి నుంచి ఉద్యమాల్లో ఉండటం, ఏతువాదిలో పనిచేయటం, అంటే దేవుడు లేడు, ఒకవేళ ఉంటే కనపడమను, సృష్టి దానంతటా తాను తిరుగుతుంది, భూమి దానంతటా తానే ఉంటుంది తప్ప దేవుడు దీన్ని నడిపిస్తాడని, మనుషుల్ని కలుగు చేసిన దేవుడని అనేది ఉండేది కాదు. నాకు అప్పుడు కూడా ఏంటంటే చార్లెస్ డార్విన్ సిద్ధాంతంలో ఉండేవాడిని, మానవుడు ఎలాగా కోతురు ఉండి కాలం కొంచెం గడిచింది నాకు ఇలా ఇలా ఇలా ఇలా స్ట్రైట్గా అయిపోడనే ఉద్దేశంతో ఉండేవాడిని నేను. అలాంటి నా పరిస్థితుల్లో నా తల్లి కన్నీటి ప్రార్థన. అంటే నేను నా పేరు మల్లెలరాజుగా ఉన్నప్పుడు పొన్నూరు పోలీసు వాళ్ళు నన్ను అలియాస్ కత్తుల రాజు అని బిరుదిచ్చేవాళ్ళు.
1: కత్తుల రాజు ఎందుకని ఆ పేరు పెట్టవలసి వచ్చిందండి?
0: నా దగ్గర కత్తులకి స్పెషల్ ఉంటుంది అన్నమాట. అంటే ఎవడన్నా మనిషి పొడిచినప్పుడు కత్తితో పొడిస్తే ఆ నొప్పి పుట్టిద్ది. జనరల్గా ఎవరికైనా ఇప్పుడు ఏ కత్తితో పొడిచినా కానీ నొప్పి పుట్టిద్ది. నా దగ్గర ఉన్న కత్తులకి ఏమంటే నొప్పి తెలియదు. నొప్పి తెలియకుండా ఉండేదాన్ని స్పెషల్ తయారు చేసుకున్నాను నేను.
1: ఆ కత్తులు మీరే చేశారు?
0: నేనే చేసేవాడిని. అంటే కొన్ని కెమికల్స్ కలుపుకునేవాడిని. ఇప్పుడు థర్మామీటర్లో, ఇప్పుడు అంటే ఎలక్ట్రికల్ థర్మామీటర్లు వచ్చినాయి. అప్పుడు థర్మామీటర్లు ఏంటంటే నాలుగు కింద పెడితే చిన్న పాదరసం అని ఒక డ్రాప్ ఉండేది. ఒక 200 థర్మామీటర్లో ఆ పాదరసాన్ని తీసేవాడిని. ఒక స్టీల్ గిన్నెలో వేసి క్లోరోఫామ్ లాంటి మత్తు పదార్థాలు రెడ్డి ల్యాబ్స్ నుంచి తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు కొన్ని కెమికల్స్ కలిపించి ఆ ఐరన్ ముక్కల్ని ఒకసారి కొలువులో కాల్పించి నలకొట్టిన తర్వాత వాటిని కత్తుల్లా తయారు చేయించేవాడిని. ఈ కెమికల్స్లో నానబెట్టినప్పుడు ఈ పాదరసం ఏం కలిపి చేసుకునేవాడిని కదా. వీటి వల్ల ఏంటంటే పొడిచినప్పుడు మనిషికి ఆ శరీరం మొద్దు బారిపోయేది. కొన్ని ఆకుపసరలు వాటి వల్ల మొద్దు బారిపోయేది, నొప్పి తెలిసేది కాదు. తర్వాత నేను రెప్పబాట్లు పొడిచేవాడిని. నా స్టైల్ 2 పడవటం. ఒకసారి కత్తి ఓపెన్ చేశానంటే 2 పడవలసిందే. ఆ పొడిసే క్రమంలో ఈ పక్కటి ఎముకలు తగిలినా, ఎన్నెముకు తగిలినా, అంటే ఎముకలకు కూడా మెత్తగా కోసుకునేలాగా తయారు చేసి ఉన్నాను.
1: ఇంతవరకు ఎవరినన్నా మీరు అలా చేశారండి?
0: చేశాను నేను. నా పేరు కత్తుల రాజు వచ్చిందంటేనే నా జీవితం అంటే షెటిల్మెంట్లు చేసుకున్న జీవితం.
1: షెటిల్మెంట్లు అంటే ఏ రీతిగా అండి?
0: ల్యాండ్లు కబ్జాలు చేశాను. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, 100 ల్యాండ్లోకి నన్ను డిస్ప్యూట్ ల్యాండ్లో తీసుకుని వాళ్ళు ఉన్నారు. అక్కడ తగాదాలు, అక్కడ గొడవలు, అక్కడ కబ్జాలు చేయటం. ఎవడైతే నన్ను తీసుకెళ్లాడో వాడి పక్షాన నేను యుద్ధం చేయటం, ఇలాంటివి చేసి వాటి మీద, అంటే నాకు ఒక ఆలోచన ఉండేది, నేను బ్రతకాలి, ఎదుటివాడిని చంపైనా బ్రతకాలి. నేను బ్రతకడం కోసం ఎదుటివాడి మీద ఏం చేశానో బ్రతకగలుగుతాను ఒక నమ్మకం ఉండేది నాకు. అలాగే నేను తాగుడుకు అలవాటు పడ్డాను, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి కాకిలాగా కలకాలం కంటే అంశలాగా 6 బ్రతికితే చాలు, 6 అయినా కానీ తాగి తిరిగి చక్కగా ఎంజాయ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఎప్పుడూ నా దగ్గర ఉన్న ఆయుధాలే, కత్తులు కానీ అన్లైన్ సెషన్ తుపాకు కూడా ఉంది నా దగ్గర. అప్పుడు 6 తుపాకు ఉండేది, బాంబులు ఉండి, కొన్ని సైనైడ్ లాంటి కొన్ని పదార్థాలు కూడా ఉండేవి నా దగ్గర.
1: బాంబులు మీ దగ్గరే ఉండియండి?
0: ఉండే.
1: మీరే చేసేవారా?
0: కాదు, తెప్పించేవాడిని నేను. బాంబులు నేను తెప్పించేవాడిని. అవి ఏ విధంగా మనిషికి హాని చేసే విధంగా మేము ఎలా సేఫ్ సైడ్ చేయాలో, అంటే ఎంత దూరం నుండి వాడిని మీద అటాక్ చేయాలనేది కూడా ఉండేది. నాకు కూల్ డ్రింక్ షాప్ కూడా ఉండేది ఆ రోజుల్లో. ఈ కూల్ డ్రింక్ షాపుల్లో కూడా నేను కొన్ని గొడవల్లో స్పెషల్గా షాడాలు నేనే పట్టేవాడిని. ఎలా పట్టేవాడిని అంటే గుండు సూదులు, చేసా పెంకులు, రసం ముక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కలు వేసి ఆ షాడాలు ఒక మోతాదులో పోసి గ్యాస్ పెట్టేసేవాడిని. ఈ గ్యాస్ పెట్టినప్పుడు తగాదాల్లోకి వచ్చినప్పుడు ఆ ఇసురు కొడితే ఆ ఎంతమంది 100 ఉన్నా కానీ ఆ రసన వెళ్ళిపోయి షోడా పగిలిపోయి రసన వెళ్ళిపోయి గుచ్చుకునేటట్టు ప్లాన్ చేసేవాడిని. అంటే కొన్ని ఆయుధాలు తయారు చేసుకునే విషయంలో ప్రొఫెషనల్గా ఆలోచన చేసేవాడిని. ఎందుకంటే టాలెంట్ ఉంటే కదా మన దగ్గరకు వచ్చేది, టాలెంట్ ఉంటే కదా మనల్ని పిలిచేది అన్న ఉద్దేశంతో ఉండేది. అప్పుడు ఎవడు డబ్బులు ఇస్తే వాడినే కొట్టమంటే కొట్టాం, డబ్బులు ఇస్తే ముందు బాటిలు పెడితే పొడవమంటే పొడిచాం, కాంట్రాక్ట్ ఇస్తే ఎవడైనా వెళ్ళేటప్పుడు కారుతో గుద్దీయటం, లేకపోతే వెళ్ళేవాడిని బైకుల మీద వెళ్ళి కొట్టేయటం. కొన్ని కేసులు కూడా కొంతమంది కూడా తెలియకుండా పోలీసు వాళ్ళు కూడా ఎవడు చేసాడు తెలియదు, అంటే న్యాచురల్గా యాక్సిడెంట్ జరిగిందా, లేకపోతే వెళ్ళేటప్పుడు వెహికల్లో వెళ్తుంటే పొరపాటున ఏదో కారు లేకపోతే లారీ తగిలి పడిపోయాడు అనేటట్టు చేసేవాళ్ళం.
1: అంటే పోలీసులు కూడా ఆధారం లేకుండా మీరు చేసేవారు?
0: చేసేవాళ్ళం. అంత అంటే మూర్ఖంగా ఉండేవాళ్ళం. అప్పుడు ఏంటంటే ఈ దేవుడు అంటే తెలియదు, దేవుడు అంటే నమ్మకాలు లేవు, దేవుడు లేడు అనుకునే రోజులు అన్నమాట. అందుకనే ఉద్యమాల్లో ఉంటూ ఉండేవాళ్ళం. విప్లవ ఉద్యమాల్లో, దళిత ఉద్యమాల్లో ఎక్కడ అన్యాయం జరిగినా కానీ, ఎక్కడ లేకపోతే బాధితులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి పోరాటాలు చేసే విషయంలో, అన్యాయం జరిగిన తర్వాత ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా ఎదిరించి వాడు మెడలు వంచి బాధితుడి పక్షాన్ని న్యాయం చేసే విషయంలో ఫైట్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. అలాగానే నేను గద్రాన్నతో పాటు పరిచయాలు అవటం వల్ల విప్లవ కలడు గద్రాన్నతో గద్రాన్నతో పాటు గద్రాన్నకి ఎలా ఉండేదంటే గద్రాన్న చూస్తే కొట్టేవాడిని, గద్రాన్న వైపు మాటను పోతే కొట్టేవాడిని. అలాగే ఒకసారి కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్ట్ లీడర్ కూడా కొట్టాను నేను. గద్రాన్న ఒకసారి ఆయన మీద 2003లో పద్దాకల ఎలిగేషన్ పెడతంటే ఒకసారి నేను గద్రాన్న కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురిని కలిసి వెళ్ళాం ఆయన తీసుకొని వద్దామని. అతను ఎక్కడా కారంట్ ఎక్కకపోతుంటే 3-4 సార్లు గద్రాన్ని చెప్పాడు ఎక్కకపోతుంది నాకే చూశాడు. చూసిన వెంటనే అంటే ఆయన చూపుల్లోనే నేను అవతలం కొట్టి ఎయితలో అనేసి అనమాట. అంత షార్ప్గా పనిచేసేవాడు, కొట్లాట అంటే అంత షార్ప్గా ఉండేది. రెప్పపాటులో తప్పించుకోవడంలో అలాగే ఉండేది. కేసుల నుంచి తర్వాత ఎన్నో కేసులు 900 కోట్లు అయితే నా మీద దాదాపు చాలా కేసులు ఉన్నాయి. ఒకరోజు నేను కోర్టుకు వెళ్తే 10:30 నుంచి 5 గంటల వరకు నా కేసులు వాదించిన రోజులు కూడా ఉన్నాయి. 5 కేసులు 6 కేసులు ఒకరోజు అంతా అంటే ఒకరోజు బెంచ్ మీదకి 5 కేసులు 6 కేసులు వచ్చాయి. అన్ని కేసులు ఉన్నాయి. అప్పుడు వారంలో నేను 4-5 రోజులు 6 రోజులు కూడా జైల్లో ఉన్న రోజులు ఉన్నాయి. అంటే నాకు జైలు అప్పుడు బ్యాచులర్ రూమ్ లాగా ఉండేది. జైలు జీవితం అంటే బయట కంటే కూడా జైలే ఎక్కువ లగ్జరీ ఉండేది అనమాట. అన్నీ వచ్చాయి, తాగటానికి తినటానికి సిగరెట్లకి ఇవన్నీ కూడా వచ్చాయి. నేను తాగటం కూడా విపరీతమైన తాగుడు తాగేవాడిని. కళ్ళు కొండ తెప్పించుకొని అందులో బ్యాక్ పేపరు పోసి ఒకప్పుడు 100 రూపాయలు ఇస్తే ఏంటంటే 150 క్రేన్ కొట్టుకలు వచ్చాయి. ఒక బండిల్ ఉండేది, 200 ఇచ్చి ఆ బండిల్స్ 2 తెప్పించేవాడిని. ఈ బండిల్ తెప్పించి మొత్తం క్రేన్ కొట్టుకాలు పాన్ పరాకులు దానిలో కలిపేసేవాడిని. కలిపేసి నేను తాగే సిగరెట్ ట్యాష్ కూడా దానిలో వేసుకొని కళ్ళులో కలిపి మందు క్రేన్ కొట్టుకాలు సిగరెట్ ట్యాషు మొత్తం కలిపి అప్పుడు కలుపుకొని తాగేవాళ్ళం. అంత తాగితే కనుక నాకు ఎక్కేది కాదు. తాగి తాగి నాకేందంటే షివరింగ్ వచ్చి నరాలు కూడా వీక్నెస్ అయిపోయి అంటే ఇంకా అలాగే చనిపోయే పరిస్థితి అనమాట. తాగుడు లేకపోతే ఉండలేము. తాగటానికి ఉంటేనే కొద్దిగా కత్తి పట్టుకోవాలన్నా పొద్దున్నే లేచి పరకట్టు మీద తాగి ఉంటేనే కొద్దిగా నరాలు కొద్దిగా గట్టిగా ఉండే పరిస్థితులు ఉండేది. అలాంటి పరిస్థితుల్లోనే కాలం మేము అంటే కొనసాగించుకోవటం. అప్పుడే కొంతమంది చాలామంది మా దగ్గరకు వచ్చి అన్న ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉందంటే వాడు డబ్బులు ఇరా మాకు తాగటానికంటే డబ్బులు ఇస్తే ఏం చేయమంటే చేసాం. పోలీసులు కూడా అంత చిక్కన కేసులు మేము చేసేవాళ్ళం. ఒక అంటే ఒకసారి నెల్లూరులో ఒక మందు తయారు చేసాం, పర్ఫ్యూమ్ బాటిల్లు పెట్టేవాళ్ళం. పర్ఫ్యూమ్ బాటిల్లు జవర్ మ్యాక్స్లో కొన్ని కెమికల్స్ వేసేవాడిని. ఇప్పుడు ఇంకు ఫిల్టర్ అప్పుడు ఇంకుని ఇంకు పెన్నులు వేయాలంటే ఫిల్టర్ ఒకటి ఉండేది, ప్లాస్టిక్ ఒకటి ఉండేది. ఆ ప్లాస్టిక్ దానిలో నల్ల త్రాసు విషయం తీసుకునేవాడిని, కొన్ని కెమికల్స్ వేసి ఈ సెంటు బాటిల్లో కలిపేవాడిని. కలిపి కుక్క మీద ప్రయోగం చేసేవాడిని, పిల్లు మీద ప్రయోగం చేసేవాడిని. ఆ కుక్క కాలుకి గ్రీన్ క్లాత్ ఒకటి, పిల్లు కాలుకి గ్రీన్ క్లాత్ ఒకటి కట్టేవాడిని. అంటే కుక్క ఈ స్ప్రే చేసినప్పుడు 8 రోజులు తనిపోతుంది, పిల్లు 8 రోజులు తనిపోతుంది, మనిషి 8 రోజులు చంపవచ్చు. అంటే స్లో పాయిజన్ ఇచ్చి మనిషిని ఈ హ్యాండ్స్ మీద కానీ ఇక్కడ కానీ సార్ ఈ సెంట్ ఎలా ఉంటుంది చూడండి అన్నట్టు కొట్టినప్పుడు మార్కెటింగ్ అనే పిల్లలతో ప్రయోగించినప్పుడు
1: మరి అది మనుషుల మీద ప్రయోగించారండి?
0: చేసాం, ప్రయోగం చేసాం చేసాము. అంటే అప్పుడు డబ్బు కోసం ఏం చేసినా, తాగడానికి డబ్బు కావాలి, తిరగడానికి డబ్బు కావాలి, లగ్జరీ కావాలి, దానికోసం ఏం చేయాలనేది బ్రెయిన్ అంతా అటే పెట్టి వాడేవాళ్ళం.
1: మనుషుల్ని ఎలా చంపాలి,
0: ఎలా చంపాలి, ఎవడన్నా ఇది ఈ వ్యక్తిని లేకుండా చేయాలి అని మా దగ్గరకు వస్తే ఆ ప్రయోగాలు కూడా చేసేవాళ్ళం డబ్బు కోసం. తర్వాత ఈ ఉద్యమాల్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే నక్సలిజం వైపు ఆకర్షితులైనప్పుడు,
1: అంటే మీరు కుక్క మీద జంతువుల మీద ప్రయోగించారని చెప్పారు కదా, అది సక్సెస్ అయిందండి?
0: సక్సెస్ అయినాయి. అవి దాన్ని తర్వాత కొంతమంది మీద కూడా ప్రయోగాలు చేసిన రోజులు ఉన్నాయి, అవి కూడా సక్సెస్ అయినాయి. అలాగా అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఉండేది అలాగా యేసుప్రభుని నమ్మని పరిస్థితుల్లో. అయితే మా అమ్మ ఆమెకున్న నిరీక్షణ ఏంటంటే, మా అమ్మ మా అక్క వాళ్ళకున్న నిరీక్షణ ఏంటంటే,
1: మీరు చేస్తున్నట్టు మీ కుటుంబానికి తెలుసండి
0: గొడవలు పడతాయని తెలుసు. అంటే ఇంత డీప్గా ప్రయోగాలు చేస్తాను తెలియదు కానీ ఎప్పుడు కేసుల్లో ఉంటాం. అంటే మా అమ్మ నేను బయటకు వెళ్తే మా అక్క వాళ్ళు కానీ మా అమ్మలు కానీ ఈ వస్తాడు కంటితో చూసేదాకా నేను బ్రతుకున్న సంగతి వాళ్ళు తెలిసేది కాదు. అంత పరిస్థితుల్లో ఉండేవాడిని నేను. నన్ను చూస్తే మా అమ్మ, అమ్మాయి ఈరోజు దేవుడు మా అబ్బాయిని బ్రతికించాడు, ఈరోజు మా తమ్ముడు బ్రతికించారు అని అనుకునేవాళ్ళు మా అక్క వాళ్ళు. నేను ఒకసారి ఇంట్లోంచి బయటకు వెళ్తే 10 రోజులకో 15 రోజులకో 4 రోజులకో వచ్చేవాడిని ఇంటికి. ఆ ఊర్లో ఆ ఊర్లో పోలీసు వాళ్ళు కేసుల్లో తప్పించుకోవడం, అంటే ఇంట్లో కూడా కొన్నిసార్లు తెలియని రోజులు ఉండేవి. జైల్లో నన్ను పడైతే ఇందుకు వచ్చి చెప్పేవాళ్ళు కాదు, బెయిల్ కోసం కొంతమంది ఎప్పుడు తిరుగుతాను ఉండేవాళ్ళు. మా మలెల్ రాజు బెయిల్ కోసం కొంతమంది ఇక అదే పని మీద బైకులు పెట్టుకొని నన్ను నా కేసు పడి లోన్ కలంగానే ఇక ఊరు మా పొన్నూరు మండలంలో తిరగని ఊరు లేదు. మా పొన్నూరు మండలాల్లో నా కోసం బెయిల్ పెట్టని గ్రామం లేదు. అంటే ఈరోజు ఒక కేసు చేస్తే మళ్ళీ ఒక ఇద్దరు బెయిల్ కావాలి, ఆ ఊర్లో ఒక ఇద్దరు, ఆ ఊర్లో ఆ కేసులో ఒక నలుగురు, ఇలాగనమాట మండలం మొత్తం నాకు బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కేసులు కూడా అలాగే ఉండేవి. అప్పుడు అన్ని కేసులు ఉన్నాయి నా మీద, అంత ఘోరంగా నేను చేశాను.
1: అంటే మీరు ఇంతమందిని చంపుకుంటూ వస్తున్నారు కదా అనేక విధాలుగా, అప్పుడు మీకు ఏ స్పందన అనిపించలేదండి?
0: అనిపించేది కాదు నాకు అప్పుడు. అంటే ఆ జీవితం సెటిల్మెంట్ల మీద ఉన్నప్పుడు, డబ్బు మీద ఉన్నప్పుడు, డబ్బు కూడా తాగటం కోసమే, ఏదో సంపాదించాలి ఏదో చేయాలని కాదు. నాతో పాటు ఉండే ఎప్పుడు నా దగ్గర ఒక 40 మంది శిష్యులు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మాకున్న ఆలోచన ఆ రోజుల్లో తాగటమే, తినటం తాగటం, తిని తాగటం కోసం మనం ఏమైనా చేయాలి. దానికోసం ఎవడు కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఎవడు సెటిల్మెంట్లు పిలితే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, మనల్ని చూసి భయపడరు ఎందుకు, ఎందుకు భయపెట్టలేము మనం జనాలనే దాని మీద మేము పనిచేసేవాళ్ళం ఎక్కువగా. అదే క్రమంలోనే కొంతమంది ఉద్యమాల్లో పరిచయం అవటం, ఉద్యమాల్లోకి వెళ్తాం, పీడిఎస్యూ అని ఎస్ఎఫ్ఐ అని, తర్వాత గద్రాంతో పరిచయాలు కానీ. ఆ దిశగా 2003లోనే ఈడు ఇన్ఫార్మరు, నక్సలైట్లకి ఇన్ఫార్మర్ అనేది కూడా వచ్చింది నా మీద. అప్పుడు గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఉన్నాడు. ఎస్పీ గారు ఒకరోజు గద్రాన్ని పిలిపించాం, పొన్నూరు గద్రాన్ని పిలిపిస్తే ఆయన పిలిపించిన సందర్భం మైక్ పర్మిషన్ కోసం వెళ్ళాను, అంటే మీటింగ్ పర్మిషన్ కావాలి కదా, మీటింగ్ పర్మిషన్ కోసం వెళ్ళాను. డిఎస్పీ దగ్గరికి వెళ్తే డిఎస్పీ అన్నాడు గద్ర పాంప్లెట్ చూసి, వామ్మో ఈయన మేము పర్మిషన్ ఎస్పీ గారి దగ్గర తెచ్చుకోమన్నాడు. అప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇన్ఫార్మరు అయినా కానీ అసలు నక్సలైట్లు అంటేనే ఆ పేరు వచ్చితేనే చంపేసే పరిస్థితి అనమాట, అంత స్ట్రిక్ట్గా ఉంది. అప్పుడు వాళ్ళు కూడా అంత ఇదిగా ఉన్నారు. ఆ టైంలో నేను కొన్ని పాంప్లెట్లు కొన్ని బుక్స్ తీసుకొని గుంటూరు ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. రవిశంకర్ అయ్యన్నారు కానీ ఉన్నాడు. ఆయన దగ్గరకు వస్తే ఆయన పర్మిషన్ కావాలండి అన్న. ఏ పర్మిషను? మైక్కి మీటింగ్ పర్మిషన్ కావాలండి. మీటింగ్ మైక్ పర్మిషన్ కావాలంటే సరే ఆయన అన్నాడు. ఏది చూస్తే ముఖ్య అతిథి ప్రజా యుద్ధ నౌక గద్దరని ఉంది. ఎరా నువ్వు గద్దరం పిలిపిస్తున్నావా, అది ఇది అసలు నీ కోసం ఎన్ని రోజుల నుంచో చూస్తున్నావు అని పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి కాల్ చేస్తానని చెప్పి ఇష్టం వచ్చినట్టు బూదులు తేటం మొదలు పెట్టాడు.
1: మీకు ఇలా గన్ పెట్టేశారు?
0: గన్ పెట్టేశాడు. గన్ పెట్టి ఆ పాంప్లెట్ చూసిన వెంటనే అసలు ఉక్రోషుడు అయిపోయాడు. అయిపోయి పాయింట్ గన్ బ్లాక్లో గన్ పెట్టేశాడు. ఏం చేయాలి అప్పుడు పరిస్థితి? నేనేదో ఎస్పీ గారిని ఏదో చేయడానికి వచ్చానని చెప్పి ఆయనకున్న సిబ్బంది అంతా వచ్చి ఆయన పెద్ద పెద్ద గరుస్తు తిడుతున్నాడు కదా, నా చుట్టూరు గన్లు పెట్టుకొచ్చున్నాను. ఇంకా మరణం అంచుల్లో ఉన్నా నేను. చుట్టూరు పోలీసులు ఉన్నారు గన్లు పెట్టుకొని, ఈయన ఉన్నాడు. ఇక నేనేం చేయాలి అర్థం కాదు. ఆ క్షణమే భూమి మీద నూకలు నాకు చెల్లుబాటు అయిపోయి అనుకున్నాను. ఎందుకు కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ఆగి, సార్ ఒక మాట మాట్లాడాలనుకున్నాను, మాట్లాడొచ్చా అన్న. చెప్పరా ఏంటో అన్నాడు. నేను ఏదైతే కోరుకున్నానో అదే నా దగ్గర ఉంది సార్, నా ముందు ఉంది, నన్ను షూట్ చేయండి అన్న. ఏముందని ఏమనుకున్నాను అన్నాడు. వీర మరణం పొందాలనుకున్నానండి, విప్లవ మరణం పొందాలనుకున్నా, విప్లవ కాడలో చావాలనుకున్నా. ఇప్పుడు కరెక్ట్గా నాకు అది ఉంది. ఇప్పుడు కనుక మీరు నన్ను చంపేస్తే నా పేరు స్టేట్ అంతా కూడా, ఎందుకంటే గద్దర్ మీటింగ్ కోసం వచ్చాను కదా నేను, లాల్సలాం రాజు అన్న, కామ్రేడ్ రాజు అన్న అంటారు. అందుకు ఇది కరెక్ట్గా నాకు, నేను ఏదైతే కోరుకున్నానో ఆ మనం నా ముందుంది. ప్రెస్ వాళ్ళు కూడా మీ కాంపౌండ్ వాళ్ళు బయట ఉన్నారు, నన్ను చంపి నా బాడీ 4 అప్పచెప్పండి, ఊరూరు నా పేరు మోరుమోగిపోద్దులే నన్ను. అంటే ప్రెస్ వాళ్ళు ఉన్నారని చూసినంటే నిజంగా ప్రెస్ వాళ్ళని తీసుకెళ్ళాను. నాకు తెలుసు ఈ పరిస్థితి, గద్దరు పాంప్లెట్లు తీసుకొని మీటింగ్ పర్మిషన్ కోసం వెళ్తున్నానంటేనే వస్తానో రానని కూడా తెలుసు, ఫుల్ నోట్లోకి వెళ్తున్నాను నేను. అయినా కానీ అప్పుడున్న మూర్ఖపు ధైర్యం అనమాట, ఏదైతే అది ఏంది, ఈరోజు చస్తే రేపు 2 కాదా అనే ధోరణిలో ఉండేవాళ్ళం. వెళ్ళి నేను కోరుకున్నట్టుగానే ఆడు నా మీద ఫైర్ అవుతాం, అతను నేను ఏం చేయలేని సరిస్థితిలో ఉంటాం. సరే ప్రెస్ వాళ్ళని చూస్తే ప్రెస్ వాళ్ళు ఉన్నారు అక్కడ, ఇంకా వెంటనే వచ్చారు, సార్ ఉన్నారు ప్రెస్ వాళ్ళు ఉన్నారన్నారు. మరి ఏమనుకున్నాడు ఏమని తెలియదు కానీ వెంటనే లేచి బూతులు తిట్టి, ఈసారి దొరకపోతావా, నిన్ను కుక్కను కలిసినట్టు కలిసిపోతానా అన్నాడు. అమ్మాయి కొద్దిగా భూమి మీద నూకలు ఉన్నాయిరా అనుకున్నాను. మళ్ళీ అంటే మరణ నుంచి నేను ఎప్పుడైతే ఈ ఈ పరిస్థితిలో ఉంటానో, మా అమ్మ 24 గంటలు ప్రార్థన చేసింది. మా అమ్మ ప్రార్థన ఎలాగుంటుందంటే, నేను గనక కనపడకపోతే, అపాయం నా మీదకి ఏదైనా వస్తే, మరణం నా మీదకి ఏదైనా వస్తే, ముందు ఫస్ట్ మా అమ్మకి తెలిసిపోయింది. అక్కడ ఆమె ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఆ అపాయం నుండి నన్ను తప్పించే వరకు దేవుని పాదాలు పట్టుకుని వదలదు. ఆ వేడుపు నాకు కొన్నిసార్లు ఏమనిపించింది అంటే, ఏం ఏడుపుకే నేను చచ్చిపోతానేమో, ఈ ఏడుపు సోప దగ్గర నేను చస్తానేమో, నన్ను చంపేస్తారేమో అని అంతగా ఏడ్చేది అనమాట. కానీ ఆ కన్నీళ్ళే నన్ను కాపాడుతుందనే సంగతి నేను ఎరగలేకపోయాను. ఎప్పుడైతే నన్ను అతను వెళ్ళిపోమన్నాడు, మా అమ్మ ఇంటికి రంగాల మా అమ్మ చెప్పేది, అయ్యా నీకు మరణం నేను వెంటాడుతుందిరా, నువ్వు ఎక్కడ మరణ వంచుల్లో ఉన్నావు, దేవుడు విడిపించాడు. నేను ప్రార్థన చేశానంటే నేను నోరుమయ్యానవాడిని, ఏంది పిచ్చి పిచ్చిగా ఉందా, నేను మరణం వంచుల్లో ఉన్నమాట వాస్తవమే, నీకు ఎవరో చెప్తే తెలుసుకున్నావు, నా స్నేహితులు నాతో వచ్చిన వాళ్ళు లేకపోతే నేను ఎవరితో అంటున్నా నువ్వు విని మళ్ళీ నాకే చెబుతున్నావా, అయినా నీ దేవుడు అంత గొప్పవాడైతే ఇప్పుడు కనపడమను, ఇప్పుడు మాట్లాడమను, ఇప్పుడు రమ్మను, అసలు ఇప్పుడు ఇప్పుడు రమ్మను, నీ దేవుడు చూపించాను అన్నావు కదా ఇప్పుడు రమ్మను అనేవాడిని, కాదయ్యా నా దేవుడు నాకు చూపించాడు, నువ్వు రాత్రి నిన్న ఇట ప్రమాదంలో ఉన్నావు, మా అమ్మ ముందుగానే చెప్పేది, అయ్యా ఈరోజు నువ్వు ఇటు ఏదో ఊరు వెళ్తున్నట్టుండో వెళ్ళబాకు, నీకు ప్రమాదం పొంచి ఉంది, నిన్ను డెవిలు సాతనగాడు వెంటాడుతున్నాడు, నిన్ను చంపేయాలనుకుంటాడు, నువ్వు దేవుని వాగ్దానంతో ఉన్నావు, నా ప్రార్థన వ్యర్థం కాదు, దేవుడు నేను రక్షించుకుంటానని ముందే చెప్పేది నేను నమ్మేవాడిని కాదు. అలాంటి పరిస్థితులు కూడా విడిపించబడి ఉన్నాయన్నమాట. ఒకసారి 2004లో కూడా రేగులగడ్డ మన పిడుగురాల దగ్గర రేగులగడ్డ మోర్జంపాడు గంగపాడు అట్టుకుంటా, అది మోర్జంపాడు గంగవరం రేగులగడ్డ అని ఒక ఊరు ఉంది పిల్లొట్ల అనేది. ఈ రేగులగడ్డ అనే గ్రామం కృష్ణానది ఒడ్డు మీద ఉంటుంది. కృష్ణానది ఒడ్డు మీద అక్కడ అందరూ అన్నలే ఉంటారు. ఆ గ్రామంలో యవనస్తులు కుర్రోళ్ళు ఎలా ఉంటారంటే, ఒకడు కూడా ఉండేవాడు కాదు, ఉన్న కొద్ది మంది కుర్రోళ్ళు వీపులు పగిలిపోయి ఉంటాయి అక్కడక్కడ. వాళ్ళు సొక్కాలు ఎప్పుడు చూస్తే వాతలు జీలు ఉంటాయి, యూత్ది గుంటూరు జిల్లాలోనే కృష్ణానది ఒడ్డు మీద. నేను షాక్ అయిపోయా, ఇదేంట్రా అని అంటే, ఏముందండి పోలీసు వాళ్ళు వస్తారు, అన్నలు ఏం చెప్పారా ఎక్కడికి వెళ్ళారని చెప్పి కొడతారు, వీళ్ళు వెళ్ళిపోతారు, అన్నలు వచ్చి వాళ్ళకి ఏం చెప్పారని వాళ్ళు కొడతారు, అందుకే యూత్ ఎవరు లేరండి అనేవాళ్ళు. నేను ఒక విషయంలో ఒక పని మీద నేను నా శిష్యులు కలిసి ఆ గ్రామానికి వెళ్తుంటే కారులో గ్రేహాండ్స్, బీహార్ వాళ్ళకి గ్రేహాండ్స్ వాళ్ళకి తెలుగు రాదు, హిందీ వాళ్ళు, గ్రేహాండ్స్ వాళ్ళకి నేను దొరికా. అక్కడ గ్రేహాండ్స్ వాళ్ళు దొరికినప్పుడు గన్నులు చూపించి ఆ గాల్లో ఫైరింగ్ చేసి దిగండి అని అన్నారు. వామ్మ ఇళ్ళేంద్రా బాబు ఎలా దొరికాం మనం అని చెప్పి కారు దిగాం, చేతుల పైకి ఎత్తండి అన్నారు. చేతుల పైకి ఎత్తాం, దగ్గరగా ఒక్కడు ఒక్కడు వచ్చాడు, మా రెండు చేతులు వెనక్కిరి చేసాడు, మా కారు మొత్తం సోదా చేశారు. నా దగ్గర ఇప్పుడు వెపన్ లేకుండా నేను బయటకు వెళ్ళను, వెపన్స్ ఎందుకు ఆ రోజు విజయవాడ లాడ్జ్ పిడుగురాల లాడ్జ్లో పెట్టి వెళ్ళాం, పెడితే నా సిక్సన్స్ ఎందుకు ఇవన్నీ ఇక్కడ వదిలేయి ఇవన్నీ ఇక్కడ వదిలేయంటే, సరే ఆ పిడుగురాళ్ళ గ్రామంలో పెట్టి వెళ్ళిపోయాం అనమాట ఆ లాడ్జ్లో. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్తే పోలీసులు దొరికాం, వాళ్ళు తీసుకెళ్ళి డ్రైవర్ మీద ప్యాంట్ షర్ట్ తీసి డ్రైవర్ మీద పెట్టి 3 రోజులు దాదాపు ఒక 25 మంది పోలీసు వాళ్ళు రౌండప్ చేసి గన్నలు పెట్టి కూర్చున్నారు. మాకే హిందీ రాదు, వాడికే తెలుగు రాదు, మేమేం చెప్పాలన్నా వాడేదో అడుగుతున్నా అని చెప్పి వాడు తుపాకి మాడని తీసి కొట్టబోతాడు, లేదంటే షూట్ చేస్తాను అంటాడు. ఒకటికి వెళ్ళాలన్నా రెండుకి వెళ్ళాలన్నా వాళ్ళ ముందే చేయాలి, పక్కకి వెళ్ళటానికి లేదు. ఎవడు కాపాడేవాడు లేడు, ఎవడొచ్చాడు మా వాడు అని చెప్పేవాడు లేడు, మమ్మల్ని సపోర్ చేసేవాళ్ళు.
1: అంటే మీరు అప్పుడు ఎందుకు వెళ్తున్నారన్నట్టు?
0: అక్కడ ఒక పని ఉండి ఒక విషయం మీద వెళ్ళాం, ఒక టార్గెట్ చేయడానికి వెళ్ళాం. వాస్తవం చెప్పాలంటే ఒక ఎలక్షన్లో టీడీపీ తరఫున ఒక వ్యక్తికి అక్కడ ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి అప్పుడున్నప్పుడు ఒక టార్గెట్ చేయాలి,
1: టార్గెట్ చేయడానికి
0: వెళ్ళాం ఆ ఏరియాకి. వెళ్ళినప్పుడు నాతో ఉన్న శిష్యులందరూ కూడా కాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు, పోలీసులు కాళ్ళ మీద పడి, ఏ ఏడబాక ఎందుకురా, భూమి మీద నౌకలు చెల్లుబాటు అయిపోయింది మనకి, ఈ రోజుతో లేదు, మాకున్న పరిస్థితి ఏంటంటే క్షణం ఆ క్షణమేక ఒక నిమిషం గడిచిందంటే ఇంకా అమ్మాయి ఓకే ఈ నిమిషం మనం బతకనిచ్చారా అనుకున్నాను. అప్పుడు 3 రోజులు వాళ్ళు తుపాకీలు మధ్య మేము ఉన్నాం. 3 రోజులు బయట పరిస్థితి ఏంటంటే పొన్నూరు గుంటూరు ఏరియాలో పోలీసు వాళ్ళు నా కోసం దేవులాడుతున్నారు, ఈయన ఎలాగైనా ఇన్ఫార్మర్గా మార్చుకోవాలి, ఎన్కౌంటర్ అన్న చేయాలని. నా శత్రువులు, నేనెవరినైతే గొడవ పడ్డాను, అంతకుముందు నేనెవరినైతే ఇచ్చేసానో చంపానో, వాళ్ళు ఒక టీమై తిరుగుతున్నారు. ఈ 2004 ఎలక్షన్లో ఏది ఏమైనా కానీ వీళ్ళు ఎత్తేయాలని, నా శత్రువులో పక్క పోలీసులో పక్క రెండు టీములు నా కోసం తిరుగుతున్నాయి. ఈ టైంలో నా పేరు నేను తెలియని వాళ్ళ మధ్య నేను బంధించబడ్డా. అది చూడండి దేవుని ప్లాన్ ఎలాగుంటుందంటే,
1: ఒకవేళ వాళ్ళకి తెలిస్తే మీకు ఎన్కౌంటర్ చేసి
0: ఎన్కౌంటరే. అప్పుడు నా మీద సత్యనారాయణ ఒక ఎస్ఐని అపాయింట్ చేశారు. సత్యనారాయణ ఒక ఎస్ఐ పొన్నూరులో నా కదలికల మీద నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఎవరితో మాట్లాడుతాను, సీరియస్గా వర్క్ చేస్తున్నారు, ఎంత ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంత పడుతున్నారు, లేదు కొన్నిసార్లు ఫోన్లు వచ్చాయి, గ్రీన్ టైగర్స్ అని, నల్లమల్ల కోబ్రాస్ అని, అన్న ఇక్కడ మీటింగ్ ఉందా వస్తావా అని, మీరు ఒంటరిగా రావాలన్నా అని, ఇలాగ ఫోన్లు వచ్చి కొన్నిసార్లు ఫోన్లని భయపడుతూ ఉండేవాళ్ళు, ఎందుకు చంపేస్తాం మిమ్మల్ని, కాల్ చేస్తాం మిమ్మల్ని, ఇలా కొన్ని కాల్స్ వస్తానుగా మేము పట్టించుకున్నాను కాదు, అంటే బ్రతుకు మీద ఎక్కువ ఆశ లేదు అప్పుడు. అప్పుడు మేము కనుక తెలుసుంటే డెఫినెట్గా ఎక్కడ చెప్పేవాళ్ళు. అంటే దేవుని నాకు తర్వాత అర్థమైందంటే, నేను దేవుని తెలుసుకున్న తర్వాత ఇక్కడ ప్రమాదం ఉందని, నీ శత్రువులు అంటే నీకు భోజనం సిద్ధపరుస్తాననే మాట ఉంది కదా, అది నేను చదివినప్పుడు నాకు గుర్తొచ్చింది. నా శత్రువులు నేను పోలీసు వాళ్ళు, మా ఇంట్లో దాదాపు ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఒక ఆయన మల్లేల బాబురావు గారు, ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డీజీపీగా చేసి రిటైర్డ్ అయ్యారు. మా సొంత మా మేనత్త కొడుకు మీ ఏలూరు వెన్నవుల్లిపేటలో ఉంటారు ఆయన. ఆయన కర్ణాటక డీజీపీ, అంటే బెంగళూరు రాష్ట్రం మొత్తం డీజీపీ. ఇద్దరు ఐపీఎస్ వాళ్ళని పెట్టుకొని కూడా పోలీసులు అంటే నా శత్రులా చూసేవాడిని. అప్పుల్లో పోలీసు ఉద్యోగం అనేది అంటే నేను ఈ విప్లవ ఉద్యమాల్లో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు ఎవరిని చూసినా నా శత్రులాగానే కనపడేవాడు. అందుకని నేనేం చేశానంటే, ఆ ఎప్పుడైతే ఆ పోలీసు వాళ్ళ మధ్యలో ఉన్నానో, వాళ్ళు నన్ను ఎన్కౌంటర్ చేస్తారన్న సంగతి నాకు తెలుసు. ఆ రోజుతోనే నా జీవితం ముగించబడిందన్న సంగతి తెలుసు నాకు. తర్వాత నేను దేవుణ్ణి నమ్మిన తర్వాత నేను ఒకసారి నేను ఆలోచన చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడే నన్ను కావాలని, నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరిచిన అన్నట్లుగా, ఆ చుట్టూరు నేను ఒకవేళ ఆ పోలీసులు కనుక ఆ రోజు లేకపోతే నేను బయటకు వచ్చేసాను. నా ఊరు నుంచి బయటకు వస్తే నా కోసం శత్రువులు రెడీగా ఉన్నారు ఇక్కడ చంపాలని పొన్నూరులో. నన్ను ఆ 3 రోజులు వాళ్ళు తిరిగి వీడు దొరకలేదు అనుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు తెలియదు కానీ, ఆ బీహారులు ఉటారు ఉటాని చెల్లరు చెల్లు అని చెప్పి వెళ్ళిపో అని చెప్పేసి నా బట్టలు నా శిష్యులకి బట్టలు ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్పారు. మేము ఇంటికి రాగానే మా అమ్మ గట్టిగా వాటేసుకొని ఏడుతా అయ్యా అని ఏడుతూ ఉంది. ఆ రాత్రి మా అమ్మ గోడకి అంటే ఇటు కొట్టుకొని ఏడితే నుదుటి పగిలి రక్తం కారే అంతగా ఏడ్చి ప్రార్థన చేసిన కోసం. ఆ మందిరంలోకి వెళ్ళినా నేను అపాయంలో ఉన్నాను అంటగానే దేవుడు వెంటనే తెలియజేసేవాడు. తెలియజేసిన వెంటనే ఆమెకి రక్తం గారే అంతగా ఎన్నోసార్లు తల పగలు కొట్టుకుని ఏడ్చిందాం బొబ్బులు అంత మోకాల మీద తిరిగి. ఆమె ఏడుపులు కొన్నిసార్లు మలేల్ రాజు చనిపోయాడు, ఎక్కడ చనిపోయాడు, ఎప్పుడు వస్తున్నాడు అనుకుని అంతగా ఏడ్చేదనమాట. వచ్చారా బతికొచ్చాడా, ఏం కాలేదు కదా అనుకునేవాడు. అంతగా మా అమ్మ ఇంటికి రాగానే మా అమ్మ అడిగేది, అయ్యా ఏమైందిరా నువ్వు రాత్రి, నిన్న మొన్న మరణం నీ దగ్గర ఉంది, నల్లటి సింహం నోరు తెలుసుకుని ఉంది, దేవుడు దర్శనంలో చూపించాడు, నోరుము అనేవాడిని. ఇదేంట్రా నమ్మలేదు నువ్వు అనేది. నేను నమ్మేవాడిని కాదు, మా అమ్మను కొట్టడానికి వెళ్ళాడిని. పోలీసు వాళ్ళు నన్ను తరుగుతూ ఉన్న పరిస్థితుల్లో నేను దొరికేవాడిని కాదు. 4 గంటలకి నేను మా ఇంటికి వెళ్ళేవాడిని, తెల్లారి గట్ట 4 గంటలకి. ఈ 4 గంటలప్పుడు మా అమ్మ మోకాల మీద ప్రార్థన చేసి ఎక్కి ఏడుస్తూ ప్రార్థన చేసింది. మా అమ్మ మా అక్క ప్రార్థన చేస్తే మా అమ్మని నేను తనటానికి వెళ్ళేవాడిని. ఆ ప్రార్థన నాకు ఎలాగుండేదంటే, నా చెవులకి ఈ 2-3 గంటలను పనుకొనికొండి ఏడుపులేంది, ఈ శోకం ఈ సోపు ఏంటి అని అనుకున్నాను. అంటే శోకాలు పెట్టి ఏదో చచ్చిపోయినాడు ఏడుతున్నట్టుగా ఉండేది నాకు. ఆ సోప దగ్గర నేను చచ్చిపోతానేమో అంటావు కదా, అలాగుండేది. నేను చెప్పేవాడు మా అమ్మకి, అమ్మ నీకు ఒకటే చెబుతున్నా సీరియస్గా, వస్తే అన్నం పెట్టు సస్తే పారే, ఈ 2 తప్ప నా కోసం ఏడ్చి ప్రార్థన చేయటాలు ఏడ్చి ఉంటారు ఇవన్నీ ఏం చేయబాకు. నేను ఉన్నాను కదా ఏదో రోజు చావాల్సిందే, పుట్టిన ప్రజీవి పెరగాలి, పెరగటం జరిగితే చావాలి, చచ్చేదానికోసం నువ్వు ప్రార్థన చేయటాలు, చచ్చేదానికోసం నువ్వు ఇచ్చేటాలు చేయబాకు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పేవాడిని. చెప్తే అయినా కానీ మా అమ్మ విసుక్కోకుండా, ఆమెకు దేవుడు వాగ్దానం చేశాడు ఏదో ఒక రోజు నీ కొడుకు నేను మార్చుకుంటాను. ఆమె ఆ నిరీక్షణ కలిగే ప్రార్థన చేసేది. ఎన్నిసార్లు నా మీద ఉన్న ప్రేమకి మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు నేను ఏదైనా అంటే నాకు తెలుసు నా మరణం ఎవడో నన్ను చంపేస్తాడన్న సంగతి తెలుసు. నేను చేసిన పనులకి నేను చేసే షెటిల్మెంట్లకి నా వృత్తి అది కాబట్టి అప్పుడు చంపేసినప్పుడు వీళ్ళు ఏమైపోతారు తట్టుకోలేరేమని చెప్పి కొన్నిసార్లు నేనే వాళ్ళని నన్ను అసహించుకోవాలని ఇంట్లోనే ముందు తాగటం ఇంట్లోనే వెపన్స్ పెట్టుకోవటం ఇంట్లోనే ఆయుధాలు పెట్టుకోవటం ఇంట్లోనే అన్నం బాగున్నా బాగలేదని ఇసురు కొట్టడం కసురు కొట్టడం కొన్నిసార్లు ఆయన కొట్టి ఇళ్ళ నుంచి తరివేయటం అంటే ఈ విధంగా చేస్తే కనుక వీళ్ళు నన్ను అసహించుకోరు అని ఇంత చేసేవాడిని నేను. అయినా కానీ వాళ్ళు నన్ను విసుకునేవాళ్ళు కాదు. ఏదో ఒక రోజు దేవుడు మారుస్తాడు కదా ఏదో ఒక రోజు దేవుడు ఇచ్చేస్తాడు కదా అని. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నంద్యాలలో నేను ఉన్నప్పుడు ఎస్పి సీతారామ ఆంజనేయులు అని నా ఫ్రెండ్స్ ఇద్దరిని అప్పుడు నేను ఉన్న నరేషన్ నా ఫ్రెండ్ ఉండేవాడు. నరేషన్ నా ఫ్రెండ్ని నేను ఇద్దరం కలిసి భూమ నాగిరెడ్డి దగ్గర నెలకు 5,000 రూపాయలు ఇస్తే ఖర్చులకు ఇచ్చేవాళ్ళు మాకు. అప్పుడు వాళ్ళు వ్యాన్లంబడి తిరగటం వాళ్ళు బాంబులు ఏమన్నా కడబెట్టడం గొడవలకు వెళ్ళటం వెళ్ళిపోయి ఏమి కొట్టమంటే అని కొట్టడం ఏంటి ఎలక్షన్లు అప్పుడు బ్యాలెట్ ఓటింగ్ అనమాట ఆ బ్యాలెట్ బాక్సుల్లో సిరా పోయటం ఇంకు పోయటం ఇలాంటి గొడవలకి తిరుగుతున్న రోజుల్లో కూడా నాతో పాటు ఉన్న ఇద్దరిని ఎన్కౌంటర్ చేసాడు. మూడో వ్యక్తిగా నేను ఉండాలి.
1: ఇద్దరిని ఎన్కౌంటర్ చేశారు
0: చేసేసారు మూడో వ్యక్తి నేను ఇక నరేష్ అనేవాడు ఉన్నాడు. మమ్మల్ని ఇద్దరిని ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడు నరేష్ దగ్గర మా దగ్గర 6 రౌండ్ రివల్వర్ ఉండే దాని అనలైసిస్ దాన్ని పెట్టుకుని ఆ వెపన్తో మేము కొద్దిగా ధైర్యంగా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆ టైంలో కూడా మేము మా అమ్మకి ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే మరణం నా దగ్గరలో ఉన్నదని తెలియజేసింది. వెంటనే నాకు ఉత్తరం రాసిందయ్యా నువ్వు నాకు బాగలేదు రారా అంటే వచ్చాను. నేను వస్తే వెళ్ళంగానే కాళ్ళు పట్టుకొని ఏడ్చి చావు నిన్ను వెంటాడుతుందిరా నిన్ను చంపేయాలనుకుంటున్నారు మా మాటను అని ఏడిస్తే సరే నేను ఇంకా మళ్ళీ నంద్యాల వెళ్ళలేక నేను 1 నెల 2 నెలలు వెళ్ళకపోయేదలకు నాకు వచ్చిన వార్త ఏంటంటే నాతో ఉన్న అతను కూడా చంపేశారు నరేష్ అనే అతను కూడా చంపేశారు. అప్పుడు అర్థమైంది నాకు ఓహో మా అమ్మ చెప్పింది నిజమే మనం ఈ ప్లేస్లో ఉన్నట్టయితే ఇక్కడ చంపేసేవాళ్ళు కదా మనల్ని. అక్కడ మా ఫ్రెండ్ ఒకడిని మస్తాన్ అనేవాడిని మాలిక్ అనేవాళ్ళు మేము ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. మస్తాన్ కూడా మర్డర్ అయిపోయి చనిపోయాడు గుంటూరులోనే చంపేశారు వాడిని. వాడిని ఒకసారి కొట్టారని చెప్పి ఒకడు మేము అతి దారాతి దారుణం కొట్టి చంపాం.
1: మీరు
0: వాడిని కొట్టారని మా ఫ్రెండ్ని కొడతావా నువ్వు అని అంత కసిగా చంపేశాను. ఒడ్డు ముక్కలనే ఒక గ్రామం ఉండేది. ఈ ఒడ్డు ముక్కలు అనే గ్రామంలో కూడా ఒక చిన్న మాట ట్రాక్టర్లో పొన్నూరు నుంచి 2 కిలోమీటర్లు 4 మా ఊరు రెడ్డిపురాలు మా ఊరు నుంచి 2 కిలోమీటర్లు ఒడ్డు ముక్కలు ఉండదు ఒకే ట్రాక్టర్ ఎక్కువ. నేను బాగా ముందు తాగున్నాను. అప్పుడు వేరే వాళ్ళని కొట్టాలని సరికర్రలు పెట్టుకొని ఉన్నాం. అక్కడ లోదరం చర్చి ఒకటి ఉంటుంది. లోదరం చర్చి దగ్గర కర్రలు పెట్టుకుని రెడీగా ఉన్నాం. వేరే వాడిని ప్లాన్ చేసి వీడేం చేశాడు ఒకడు ఆ మాటల్లో వాడు తాగున్నాడు మేము తాగున్నాం చిన్న మాట తగిలేడు. ఇంకా స్పాట్ వచ్చేలోపు అక్కడ ఆపి దిగరా అని చెప్పి అరికాలు గిలక దగ్గర నుంచి ఈ మెడ వరకు అంగులం అంగులం గ్యాప్తో కొట్టాను నేను అన్నీ 12 గంటల నుంచి 4 గంటల దాకా తెల్లారి గట్ట 4 గంటల దాకా కొడతానే ఉన్నాను. పడతా ఉన్నాడు లేపి కొట్టాను లేపి కొట్టాను లేపి కొట్టాను. ఇట్టా కొట్టిన తర్వాత అది 3 రోజులు మంచంలో ఉండి పాపం చనిపోయాడు. చనిపోతే ఊరు కూడా తెలుసు అది మల్లెల రాజు కొట్టడం వల్ల ఇదైపోయాను. కానీ అప్పుడు నా పరిస్థితి ఏంటంటే పేపర్లో 3 అంశాలు మందుకి పోతే పొడిచాడు

జైలు మనిషి వాళ్ళందరూ చచ్చిపోయారు. ఈ రోజు లేరు, వాళ్ళు చంపబడ్డారు. కొంతమందికి రోగాలు వచ్చి హెచ్ఐవి వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బాంబులో చంపబడ్డ వాళ్ళు ఉన్నారు. మాకు తెలిసిన నారకోడు శ్రీనని నా ఫ్రెండ్ ఆయన ఉండేవాడు, బుజ్జిగాడు చెట్టుపల్లి బుజ్జి అని ఒకడు ఉండేవాడు. నేను ముగ్గురం కలిసి బాగా తిరిగేవాళ్ళం. స్టూవర్ట్పురం దొంగలతో కొన్ని పరిచయాలు ఉండేవి. ఆ దొంగ బంగారం తెచ్చేస్తూ ఉండేవాళ్ళు, దొంగ నోట్లలో వస్తూ ఉండేవాళ్ళు. అంటే ఈ ఫీల్డ్లో అన్ని రకాల వాళ్ళు కలుస్తూ ఉన్నారు. జేబు దొంగల కాడ నుంచి ఇంటర్నేషనల్ దొంగల దాకా కలుస్తూనే ఉండేవాళ్ళు, అన్ని రకాల వాళ్ళు కలిసేవాళ్ళు. అప్పుడే తాగుతా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఒకరోజు పొన్నూరు నుంచి నేను బుజ్జి అనేవాడు ఇద్దరం బయలుదేరాం. నారాకోడు రావాలి, నారాకోడు నుంచి ఆ స్టూవర్ట్పురం వెళ్ళాలి. నేను సీను ఇతను ఒక షెటిల్మెంట్ మీద వెళ్ళాలి. ఆ క్రమంలో చేబ్రోలు రాగాల నా సిక్స్ సెన్స్ ఎందుకు పొన్నురెల్లు పొన్నురెల్లు పొన్నురెల్లు అని పదే పదే నా మనసు చెప్తుంది. నేను చేబ్రోలు దిగేసే, చేబ్రోల నుంచి నారాకోడూరు ఎంత 2-3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేను పొన్నూరు వెళ్ళిపోతే వీడు అన్నాడు, ఎందుకు మనం వెళ్తా అదే కదా వెళ్ళేది, కలిసి వెళ్దారా అన్నాడు. నేనన్నాను కాదు, పొన్నూరులో మీకోసం వెయిట్ చేస్తాను, బాపట్ల బస్టాండ్లో మీరు రండి, అక్కడ నుంచి కలిసి వెళ్దామని చెప్పి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత పొన్నూరు వచ్చే లోపు నాకు పొన్నూరు దింగాలని అందిన వార్త ఏంటంటే, నేను ఏ వ్యక్తిని అయితే కలిసి ఉండాలని ఆ వ్యక్తిని చంపేశాను, బాంబులే చంపేశారు. మేము కనుక ఆ సీన్లో ఉంటే ఆ బాంబులు మా మీద కూడా పడేయన్నమాట. అంటే దేవుడు యొక్క కాపుదల ఉన్నప్పుడు దేవుని యొక్క అంటే ప్రార్థన, మెయిన్ ప్రార్థన, తల్లి ప్రార్థన ఎంత అంటే, 1-2 సార్లు కాదు అనేక సార్లు ఆ బంధకాల నుంచి విడిపించడం, లేకపోతే ఆ మరణపాయల నుంచి విడిపించడం నేను దగ్గరగా ఉండి చూశానమాట. ఇన్నిసార్లు ఒక వ్యక్తి ఆ మరణం నుంచి తప్పించబడాలంటే హైలీ ఇంపాసిబుల్. కానీ నేను ఈరోజు సజీవ సాక్షిగా ఉన్నానంటే, అసలు నేను ఊహించ ఇన్ని రోజులు నేను 2024 దాకా బ్రతుకుతానని, 2024 ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని దేవుని సువార్తను బోధిస్తానో, లేకపోతే యేసుక్రీస్తు పాటలు రాస్తానో అని నేను అనుకోలే. ఏ రోజు అనుకోలే, ఓ రోజు 2003 గద్రన్న కొడుకు చనిపోతే తుఫ్రాన్ వెళ్ళి మేము సమాధి చేసి వస్తున్నాం. సమాధి చేసి వస్తుంటే వచ్చేటప్పుడు హైవేలో అక్కడ కూడా గ్రేహాండ్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఆపారు. గద్రన్ను పక్కన తీసుకుని వెళ్ళారు, నన్ను పక్కన తీసుకెళ్లారు, మమ్మల్ని చెల్లా చెదురు చేశారనమాట. చెల్లా చెదురు తీసి అడవిలో తీసుకెళ్ళి షూట్ చేస్తామని చెప్పేసి అని తుపాకీ పెట్టేశారు. మీకేం పనిరా, విప్లవకారులతో ఏం పని అది అని. తర్వాత మళ్ళీ ఏమనుకున్నారో సాయంత్రానికి 5-6 గంటలు తీసుకొచ్చి మెయిన్ రోడ్లో వదిలిపెట్టేశారు. అంటే అక్కడికి వెళ్తాం, మరణం దాకా వెళ్ళటం, మరణ పంచుల్లోంచి మళ్ళీ తిరిగి రావటం అన్నిసార్లు అనమాట, ఒకసారి కాదు చాలాసార్లు. ఈ క్రమంలోనే ల్యాండ్ సెటిల్మెంట్లో హైదరాబాద్లో అస్మత్పేటలో ఒక ల్యాండ్ కబ్జా చేసాం, వైజాగ్, మధురవాడ, కొమ్మాది, చిప్పాడ, నడిగట్టు, సబ్బవరం, గొల్లలపాలెం అనే ఏరియాలో కూడా కొన్ని 100 కోట్ల రూపాయల ల్యాండ్లు కబ్జాలు చేశాను. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత అవన్నీ వదిలిపెట్టేశాను. ఆ నెత్తురు కూడా నాకు అవసరం లేదనుకున్నాను, నేను ఆ 10 కూడా వదిలిపెట్టేశాను. అలాగా నా జీవితం సాగింది. తర్వాత నేను ఇంకా టోటల్గా శత్రువులు ఎక్కువైపోయినప్పుడు, అప్పటికే నాకు కూల్ డ్రింక్ షాప్ ఉండేది పొన్నూరులో. ప్రతిరోజు గొడవలు, ప్రతిరోజు పడవటం, ప్రతిరోజు ఇయ్యే. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు, 2 సార్లు పోట్లు ఉన్నాయంటే ఇది మల్లెలరాజు గారు పొడిచిందే కదా అని. వాళ్ళు చెప్పాలంటే పొడిపించుకుంటూ చెప్పాల్సిన పరిస్థితి లేదు. అలాంటి టైంలో నా శత్రువులు ఎక్కువైపోయారు కాబట్టి నేను కొన్ని క్షుద్ర పూజలు చేయాలి, కొన్ని చేతపరిశక్తులు నాలోకి రావాలి, కొన్ని ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. అప్పుడు నేను అనుకున్నానంటే అగోరాల దగ్గరికి వెళ్దాం, కాశీ వెళ్ళిపోదాం, అగోరాలతో ఉందాం, కొంతకాలం వాళ్ళతో జీవిద్దాం, కొన్ని మంత్రాలు, కొన్ని తంత్రాలు, కొన్ని భానుమతి శక్తులు ఇవన్నీ తీసుకుని వద్దాం అని నేను నిర్ణయించుకున్నాను. మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు, ఎందుకన్నా మనకి దగ్గరలో నిడుబ్రోల దగ్గరలో రైల్వే స్టేషన్ దగ్గరలో కొండరాజు అని ఉన్నాడు, కోయిరాజు వాడు, వాడికి చాలా చేతబడి శక్తులు తెలుసు అన్న, వాడి దగ్గరికి వెళ్దాం పదా అన్నాడు. నేను అన్నాను, కాదు నీ మొహంరా, ఇక్కడ వద్దు, మనం అక్కడికి వెళ్దాంలే, కాశీ వెళ్దాం పదండి. కాశీకి వెళ్ళి ఒక 2-3 నెలలు 4-5 నెలలు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళలాగా శవాల మీద కూర్చొని శవాళ్ళు తింటూ కొన్ని శక్తులు ఎట్టా నేర్చుకున్నారా, మనం ఒంట్లోకి రావాలనుకున్నాను. అంటే వాడన్నాడు, ఎందుకన్నా ఒకసారి వెళ్దాం, ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూసిన తర్వాత కాకపోతే అక్కడికి వెళ్దాం అన్నాడు. సరేరా పదా అని చెప్పేసి అని వాడిని తిట్టుకుంటూ వెళ్ళాను నేను. వాడి ముఖం వాడు ఏం చేస్తాను, బూతులు అప్పుడు బూతులకు మాట్లాడేది, బూతులు తిట్టుకుంటే నేను వాడి దగ్గరికి వెళ్ళాను. 10 మంది శిష్యులు ఉన్నాను నాతో. వెళ్ళినప్పుడు వాడు ఏమన్నాడంటే,
కొండరాజు కొండరాజు మా ఫ్రెండ్ ఒకటి పిలిచి

0: కిషోర్ అనేవాడు, వాడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అందరం చూసి నువ్వు ఒకటి లోనకు రా అన్నాడు. అప్పుడు నా పరిస్థితి ఏంది, నా నీడనే నేను నమ్ముకోలేను, నా నీడని నేను నమ్ముకోలేని పరిస్థితుల్లో ఉంటే నన్ను ఒక్కడిని లోనకు రమ్మంటాడు, వీడు లోన్ ఏదో నన్ను చేయబోతున్నాడు, ఇలా ఎవడన్నా ప్లాన్ చేసుకున్నాడా, ఆయన నా స్నేహితులు అలాంటి వాళ్ళు కాదు, లోన్ నా శత్రువు అని ఇలాంటి వాటిని పెట్టుకున్నాడు అనేది నాకు 100 ఆలోచనలు వచ్చినాయి. వచ్చినప్పుడు సరే నేను ఒక్కడిని లోనకు రాను, వీళ్ళందరూ లోనకు రావాల్సిందే. అప్పుడు నా దగ్గర ఎప్పుడు కూడా ఎడం చేతి కింద కత్తి, కుడి చేతి కింద ఇప్పుడు 2 కత్తులు బ్యాక్లో ఉండేవి. ఎప్పుడు కూడా నేను ఒక్కడే రాను, వీళ్ళందరూ రావాల్సింది అన్నాను. కాదు కాదు, నువ్వు ఒక్కడే రావాలి లోనకు అన్నాడు. నేను ఒక్కడే అయితే నేను రానయ్యా, నువ్వే బయట కూర్చొని చెప్పు, లేదు లోనకు రావాలంటే అందరూ వస్తా అని చెప్పాను. కాదు నువ్వు ఇప్పుడు నువ్వు వస్తా నన్ను తిట్టుకుంటూ వచ్చావు కదా అన్నాడు. తిట్టిన మాట వాస్తవే, అవును తిట్టాను కదా అన్న, అంటే నువ్వు నన్ను తిట్టుకుంటూ వచ్చావు, ఇదిగో నీ పక్కన ఉన్నవాడు నేను నమ్మబోక అన్నాడు. వాడు నా రైట్ హ్యాండ్ ఉండేవాడు, వాడు మౌర్య అని, వాడిని నమ్మవద్దు అన్నాడు. అదేంట్రా ఎందుకు నమ్మవద్దు అన్న, వీడు నీ శత్రువుల దగ్గర డబ్బులు తీసుకున్నాడు, నిన్ను చంపేయడానికి నిన్ను వీడిని కోవట్గా మారిపోయాడు అని అన్నాడు. ఏరా అనేలోపు వాడు పరిగెత్తుతున్నాడు నన్ను వదిలిపెట్టి, వెంటనే కత్తి తీసి వాడి మీద ఇసిరైపోయా. ఆగాగా అన్నాడు కొండరాజు, ఏంటన్న ఇప్పుడు కాదు వాడి సంగతి నేను తర్వాత చెప్తాను, నువ్వు నాతో రా లోనకు రా అన్నాడు. అప్పుడు నేను నమ్మి లోనకు వెళ్ళాడు దగ్గరికి. మేమిద్దరం ఇలాగ ఎదురెదురు కూర్చున్నాము. ఎదురెదురు కూర్చుంటే వాడు ఒంటి మీద షర్ట్ లేదు, ఎర్రటి లుంగి వాడు కట్టుకొని ఉన్నాడు. నా కుడి చేతిలో కుంక వేసి ఒక నిమ్మకాయ తీసుకొని ఇటు తిప్పటం మొదలుపెట్టాడు. మా ఇద్దరు మధ్యలో ఒక నల్లటి బొమ్మ ఒకటి, రాగి ప్లేట్ ఒకటి, తల తల మెరిసిపోదు రాగి ప్లేట్ వాడు పెట్టాడు ఇద్దరు మధ్యలో పెట్టి. నాకెళ్ళే చూస్తా వాడు 45 నిమిషాలు వాళ్ళ దేవతల్ని దేవుళ్ళని పిలవ అంటే కొత్త కొత్త పేర్లతో పిలిచిన దేవత పేరు మళ్ళీ పిలవకుండా గుక్క తిప్పుకోకుండా వాడు దేవతను పిలుస్తూనే ఉన్నాడు. టకా టకా టకా టకా పిలుస్తున్నాడు. ఏంట్రా బాబు ఇటు పిలుస్తున్నాడు, కొత్త కొత్త పేర్లు చదువుతున్నాడు, కొత్త కొత్త దేవతలను పిలుస్తున్నాడు, ఏంటన్నా అనుకుని నేను అడుకెళ్ళి అంతే చూస్తున్నాను. చూస్తున్న క్రమంలో ఇక కొట్లాడికెళ్ళి కోడి పుంజుకుపోయినట్టు ఊగిపోతున్నాడు, కళ్ళు పెద్ద చేసి. ఏంద్రా ఇటు ఏం చేయబోతున్నాడు, నాకేంటి వీడు చేతపడి శక్తులు చేసేవాడు కదా, శక్తులను నాలో పంపిస్తాడా లేదంటే అయ్యాన్న నా మీదకి వచ్చి నన్ను పట్టుకొని ఏమైనా చేస్తాయా చంపేస్తాయా నన్ను, ఏదేమైనా నా దృష్టి అంతా వాడు చూపు మీద ఉంది, నా మనసు అంతా నా కత్తుల మీద ఉంది, వాడు ఏదైనా ప్రయోగం చేస్తే నేను చనిపోయేలోపు వాడిని చంపేయాలి. ఇంకా మా ఇద్దరుకున్నది ఇదే టార్గెట్. వాడు పిలిచి పిలిచి పిలిచి గట్టిగా ఆడు అన్నాడు. ఆడమన్నాడు అల్లిని. ఆడమంటే అవి అడుగున్నారు గాల్లో లేచి ఆ బొమ్మ డ్యాన్స్ చేస్తుంది, రాగి ప్లేట్ డ్యాన్స్ చేస్తుంది.
1: స్పష్టంగా చూశాను,
0: చూశాను నేను. నేను 6 గాల్లో లేచి కూర్చున్నాను. నేను నేను 6 లేచి కూర్చున్నాను. అసలు నాకు అర్థం కాల, ఏంట్రా బాబు ఇది చేయబోతున్నాం, వెంటనే కత్తి మీద చేపెట్టా. రాదు అన్నాడు. ఏంటన్న కొండరాజు అన్నాడు, ఆ మల్లెల రాజు అన్న, నాది మేకపోతు కంపేరు అక్కడ. నాకేంది రెప్ప కొట్టకుండా నేను ఆ ప్లేట్ కల్లా చూస్తున్నా, ఆ బొమ్మ వచ్చి ఆయన పేక పెట్టుకుంటుందా, ఈ ప్లేట్ వచ్చి ఆయన సప్మాన్ వచ్చి పేక కోసిద్దా. నాకేందప్పుడు ఒక బుక్లో చదివాను, ఏంటంటే కొన్ని బుక్స్ చదివాడు అప్పుడు, ఈ చేతపడి శక్తులు చేసేవాళ్ళు పేకన్న కొయ్యాలి పుల్లన్న రాళ్ళు కొట్టాలి అనేది ఉండేది. నా దగ్గర చాలా షార్ప్గా వచ్చి ఉండేదిగా, పేక కొద్దామని చెప్పి వెంటనే కత్తి మీద చేయమంటే ఆగు అన్నాడు. ఏంటంటే కొండరాజు అన్నాడు, నేను మల్లెలు రాజు అన్నాను. అంటే నేను నిన్నేం చేయను, నువ్వు నమ్మితే ప్రాణాలు ఇస్తావు, నువ్వు నమ్మ స్నేహానికి మంచివాడు నువ్వు, నాలో ఉన్న శక్తి లేదు తెలియటం కోసం ఇది నేను చేసి అన్నాడు. ముందు నన్ను కూర్చోబెట్టన్నా, కూర్చున్నా నేను కూర్చున్నా. ఒకవేళ నేను వీడు నా కంటికి కనపడిన కనకట్లే అని చేస్తున్నాడా, అంటే మ్యాజిక్ లాగా కనపడిన దారం ఏదైనా కట్టి ఆడిస్తున్నాను అని చెప్పి నేను వీటిని ఇట్టంటే అవి కూడా నాకు దారాలు కూడా నా చేతి తగలలా. ఒరే ముందు బాబు కొండరాజు వీటిని ఆపన్న అంటే తాగిపోండి అన్నాడు. అవి కింద పడిపోయి ఆయన తీసి ముందు అక్కడ నీ లోన్ పెట్టుకుంటే తీసి పక్కన పెట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు, నాకెళ్ళి భయపడకుండా, నీ జీవితంలో జరిగింది నేను చెప్తాను, జరిగితే జరిగిందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. కొండరాజు ఏదో చేస్తాడని మాత్రం భయపడి చెప్పగద్దు అన్నాడు. చెప్పంలో చెప్పన్నా. వాడు కూర్చొని నా కళ్ళల్లో కళ్ళబెట్టి చూస్తుంటే నేను ఏమేం చేసాను మొత్తం చెబుతూనే ఉన్నాడు. అసలు ఎక్కడ ఏమును కొట్టాను, ఎక్కడ ఏమును పొడిచాను, ఎప్పుడు జైల్లో ఉన్నాను, ఎప్పుడు జైలుకి వెళ్ళబోతున్నాను, దొంగ నోట్ల వాళ్ళతో నాకు ఉన్న సంబంధాలు ఏంటి, లేకపోతే అప్పుడు ఉన్న వచ్చేవాళ్ళు ఆ దొంగ బంగారం తీసుకొని స్టూవర్ట్పురం దొంగలు వచ్చేవాళ్ళు కానీ ఎక్కడ ఏం చేసిన మొత్తం ఒక్కటొక్కటి చెబుతుంటే అవును అవును నేను చేసిన పనులన్నీ, ఎప్పుడెప్పుడు చేసిన పనులు కూడా చెబుతున్నాడు. అటు ఏందా ఇంత కరెక్ట్ చెబుతున్నావు, ప్రతిదీ అవును అవును అవును. నేను కూడా ఏంటంటే మనసులో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓహో ఇంత గొప్ప మాంత్రికుడి దగ్గర ఉన్నాను నేను, నన్ను పైపెచ్చు నమ్మితే ప్రాణం ఇస్తా అన్నాడు. అంటే నన్ను పూర్తిగా నమ్మేశాడు, నన్ను సొంత తమ్ముళ్లాగా ఫీల్ అవుతా అన్నాడు. అతను కూడా నాకు అతనికున్న విద్యలను నాకు నేర్పిస్తాడు, నేను కూడా ఆ విద్యలను నేర్చుకోవాలి. ఇక మా ఇద్దరికి ఏంటంటే అతను విద్యాభ్యాసం చేయాలి, నాకు మంత్రాలు నాలో పంపించాలి. నేను నమ్మిన తర్వాత అవును అని అన్నాను. అన్న తర్వాత నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, నీకేం కావాలో నాకు తెలుసు అన్నాడు. ఏం కావాలన్నా, కొన్ని దయ్యపు శక్తులు కొన్ని మాంత్రిక శక్తులు నీలో పంపించాలని నువ్వు వచ్చావు కదా నా దగ్గరికి అన్నాడు. అవునన్నా అన్న, అంటే నేను చేస్తాను. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు మా నూరు శ్మశానంగం దగ్గర రా, అక్కడ నేను నీకు మంత్రం హోమం వేస్తాను, నేను కొన్ని రాసిస్తాను అవన్నీ తీసుకొని రమ్మన్నా నా దగ్గర. ఏం రాశాడు, నల్ల కోడి ఒకటి, కోడిగుడ్లు, ఎండుమిరగాయలు, ఎంట్రుకులు, పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క, ఇవన్నీ ఒక 13-14 రకాలు ఇవి రాశాడు. అవన్నీ తీసుకొని అమావాస్య రోజు రా, నేను మా గురువు మా జీవుడు భద్రాచలం కొండల్లో అడవుల్లో ఒకడు ఉన్నాడు, మా జీవుడు అంటాం, అతను ఎక్కువ సంవత్సరాలు బతికాడు, అతన్ని నేను వెళ్ళి అతని దగ్గర సంజీవ మూలుగ ఒకటి ఉంటుంది అది నీకోసం తీసుకొని వస్తా, అది ఇక్కడ హోమం వేసి ఆ కోడిని బలిచ్చి నేను మరణ బీజాక్షరం నీ నాలుక మీద రాసి నీ తొడలో వశీకరణ చేస్తా. ఎప్పుడైతే నీ తొడలో అది పెట్టి వశీకరణ చేస్తానో ఇక అప్పుడు ఎవడన్నా కానీ నీ దగ్గరకు వచ్చి నిన్ను ఏదన్నా చెయ్యాలన్నా, నిన్ను పొడవాలన్నా, నిన్ను చంపాలన్నా, నువ్వు వాడికి వెళ్ళి చూసినా వాడు నీకెళ్ళి చూసినా నమస్తే అన్నా అని చెప్పి వాడు నీకు దండం పెట్టి వెళ్ళిపోతాడు తప్ప నిన్ను ఎవడు అంటుకోలేడన్న. బా అంత గొప్పవాడురా నువ్వు, ఇంత టాలెంట్ పర్సన్ నువ్వు నాకు దొరికావు, ఇంత గొప్పవాడు దొరికావు అని చెప్పి నేను నమ్మి నువ్వు వెళ్ళరా అని ఇమ్మీడియట్గా వెళ్ళమని చెప్పాను. గురుదక్షిణ కింద అని చెప్పి 10,116 ఇచ్చేసేవాడికి నేను. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు ఒక డౌట్ వచ్చింది, మరి నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు కదా, ఒకవేళ వెళ్ళి వచ్చేలోపు నన్ను ఎవడని చంపితే అని అన్నాను. అప్పుడు దాకా నీకు చంపకుండా నిన్ను కాపాడటం కోసం ఒక తాయి తెత్తని చెప్పి వాడు ఒక మంత్రించి ఒక తాయి తీసి నా మలతాళ్ళలో కట్టాడు. మరి ఈ తాయితో నాకు ఎప్పుడైనా పనిచేసిద్ది అన్న, పనిచేసిద్ది నేను వచ్చేదాకా ఇది ఉంటుంది, నేను వశీకరణ చేసిన తర్వాత ఇది తీసేస్తాను నీకు అని అన్నాడు. రైట్ మనం ఎక్కడైనా పనిచేసిద్దా అన్నాడు. ఎక్కడైనా పనిచేసేది కానీ మీ ఇంట్లో పనిచేయదు, మిగిలిన చోట అన్ని చోట్ల పనిచేసిద్ది అన్నాడు. అదేంటి, మా ఇంట్లో పనిచేయకపోవటం ఏంది, మిగిలిన చోట్ల పనిచేసిద్ది, మా ఇంట్లో ఏముందన్న, వచ్చినా చెబుతాలే అన్నాడు. వచ్చినా చెప్పటం కాదు కొనరాజు, ఇప్పుడు చెప్పు, చెప్తే నేను కొంత జాగ్రత్తగా ఉంటాను మా ఇంట్లో ఎందుకు నాకు పనిచేయదు అనేది. గిల్లిపెట్టి వెళ్తున్నానంటే కాదులే గురు నేను వచ్చినా చెప్తా అన్నాడు. అయ్యా బాబు నాకు ఈ గిల్లి తీసే ఫస్ట్, నువ్వు చెప్పు నేను జాగ్రత్తగా ఉంటా, మా ఇంట్లో ఎందుకు పనిచేయదు ఇది, మిగిలిన చోట ఎందుకు పనిచేసిద్ది అన్న. తప్పదా అన్నాడు. తప్పదని గట్టిగా నిలదీస్తే వాడు చెప్పింది ఏంటంటే, మీ ఇంట్లో మెమ్మ ప్రార్థన చేసిద్ది కదా అన్నాడు. అది నీకటి తెలుసు అన్న, మీ ఇంటిలో ఇష్టం ఎంత కనపడుతుంది నాకు అన్నాడు. నాకు వెళ్ళేవాడు చేస్తున్నప్పుడు మా అమ్మ ప్రార్థన చేస్తున్న మీరు కనపడుతున్నాను, అంటే ప్రార్థన ముందు ఏది నిలబడదా అన్న, ప్రార్థన ముందు ఏ శక్తి నిలబడదు అన్నాడు. అప్పుడు నాకున్న ఆలోచన ఏంటంటే, ప్రార్థన అంటే మనం వల్ల కాదు, ఈ అయితే శక్తులు అయితే కొన్ని ఇది ఉంటాయి తొందరగా వస్తాయి కదా అని నేను అలాగ ఆలోచన చేసి ప్రార్థన పక్కన పెట్టేవా, నువ్వు ముందు నీ శక్తులు నాలో పంపించు, నేను ఎప్పుడు బయట తిరగల కదా, ప్రార్థన దేవుడు కాపాడుతాడో లేదో అని నేను మాట్లాడాను. మిమ్మల్ని ప్రార్థన ఆపించుకో, నేను నీకు వశీకరణ చేస్తాను. సరేలు మమ్మల్ని కొట్టబోయి గందరగోళం చేసి ఇంటికి వచ్చి నువ్వు ఆ ప్రార్థన నేను వచ్చినప్పుడు ఏడవద్దు, ప్రార్థన చేయొద్దు అని చెప్పేవాడు. నేను అన్నాను, వాడన్నా నన్ను శశనలోకి ఒకటి అర్ధరాత్రి వస్తావు కదా నువ్వు అన్నాడు. వస్తాను నేను, నాకేం భయం లేదన్న, అంటే తోడెవరు రాకూడదు, ఒంటి మీద నూలు పోగు లేకుండా రావాలి నువ్వు నా దగ్గరికి వచ్చేటప్పుడు అన్నాడు. అంటే బట్టలన్నీ వాడదీసి మొత్తం తీసేసి రావాలన్నాడు. వస్తానని చెప్పేసి అన్నాడు. నేను అప్పటికి నా పరిస్థితి ఏంటంటే, మా ఊరు శశానం ఉండే, నిడుబ్రోళ్ళ శశానం, ప్రతిరోజు రాత్రి వెళ్ళిపోయి దయ్యాలను పిలిచేవాడిని, బాగా తాగెళ్ళి దయ్యాలారా రండి స్నేహం చేసుకుందాం, ఫ్రెండ్షిప్ చేసుకుందాం, మీరు నేను కలిసి ఉన్నాం రండి అని పిలిచేవాడిని దయ్యాలని. ఒక్క దయ్యం కూడా వచ్చేది కాదు నా దగ్గరికి. ఒకరోజు మనేను మా ఫ్రెండ్ ఉండేవాడు, వాడిని అడిగాను, మనీ దయ్యాలు ఉన్నాయంటరా అన్న, ఏ ఎందుకు లేవన్నా బలేవాడు ఉన్నాయిగా దయ్యాలు అన్నాడు. అంటే నేను అన్నాను, మరి ఉంటే ఒక్కటి కూడా రాదు, ఏం చేయాలి దయ్యాలు రావాలంటే ఏం చేయాలన్న, పలారం పెట్టాను వస్తాయి అన్నాడు. ఏం పలారం పెట్టాలంటే మరమరాలు పెట్టాను, ఒక 5 కిలోలు మరమరాలు తీసుకెళ్ళి సమాధుల మీద జల్లి పిలిచే దయ్యాల్ని, అయినా రాలా. తెల్లారు అడిగేవాడిని, అరే నువ్వు మరమరాలు పెట్టమన్నావు, మరమరాలు పెట్టినా రాలేదురా అని అంటే, ఏందన్న నువ్వు నిజంగా వెళ్ళావో ఏందన్నాడు. అవునరా నిజంగానే వెళ్ళా అన్న. అంటే శనగపప్పు బెల్లం మరమరాలు మూడు కలిపెట్టను వస్తాయి అన్నాడు. మరుసటి రోజు నేను మూడు కలుపుకొని వెళ్ళాను శ్మశానానికి. వెళ్ళి మూడు కలిపి పెట్టినా జయాలు రాలి నా దగ్గరికి. బూతులు తిట్టే దయ్యాలు ఇసుకు పుట్టి కోపం వచ్చి అసలు మీకు ధైర్యం ఉందా దయ్యాలారా, మీరు అసలు దయ్యాలేనా, పిరుకువాళ్ళని పట్టించుకోవడం ఎందుకు, నాలాంటి దగ్గర అండి నేను మీరు నాలోకి రావాలని నేను కోరుకున్నా, రమ్మన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు రారు మీరు, మీరు కనుక ఉంటే సిగ్గు ఉంటే శరం ఉంటే మీరు నా దగ్గర రావాలి, మీరు నాతో ఉండాలి, నేను మీతో ఉండాలి అని కోరుకున్నాను అని తెల్లారులు పిలిచి అలసిపోయి ఆ సోజు ఆ సమాధుల్లోనే పొనుకునేవాడిని. తెల్లారి జామున 5-6 గంటల అప్పుడు ఆ బహిర్భూమికి వెళ్ళే లేడీస్ వచ్చి నన్ను లేపేళ్ళు, నిద్ర లేపేళ్ళు ఆ పక్కన, అయ్యా ఎన్నో ఏడుపనుకున్నావు లేచి వెళ్ళవయ్యా అని వాళ్ళు. రాత్రి అంతా నా కేకలకి సమాధుల్లో తీసుకెళ్ళి అంటే ఆ చుట్టుపక్కల కొద్దిగా వినపడి కేకలు వినపడేవాళ్ళు, అమ్మో శ్మశానంలో ఏదో జరుగుతుందిరా అని తొంగి చూడటానికి కూడా వచ్చేవాళ్ళు కాదు. ఈడోడు ఈ రాత్రి అర్ధరాత్రి వెళ్ళి పిచ్చి పట్టిందా లేకపోతే ఏందిరా దెయ్యాలు పిలుతున్నాడు కేకలేస్తున్నారు ఏందని గందరగోళంగా ఉండే పరిస్థితి అనమాట. అవన్నీ చేశానురా బాబు, ఆ ఒక దెయ్యం కూడా వచ్చేది కాదు. ఒక బుక్లో చదివాను, ఏమని చదివానంటే ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు ఊరు పొలిమేరలు దాటిన తర్వాత తెల్ల జిల్లెడు చెట్లు ఏర్లు ఈ మంత్రాలు చదివి ఆ మంత్రాలు చదివి ఆ తెల్ల జిల్లెడు చెట్టు ఏర్లు పీగుతుంటే ఆ ఏర్లు వచ్చి మనిషిని కొడతాయి. ఆ కొట్టినప్పుడు అయినా కానీ ఓర్చుకొని కనుక ఆ ఏర్లు పీగగలిగితే మనం అప్పుడు దైవ శక్తులు నాలో మీలోకి వస్తాయి అని చెప్పి ఒక బుక్లో చదివాను. నేను అలాగే ఒక ఇత్తడి చెంబోడు తీసుకుని వెళ్ళి తుమ్మకర్ర ఒకటి బాగా చెక్కి తీసుకుని వెళ్ళి ఆ ఇత్తడి చెంబులో గిరాగిరా తిప్పుతా మంత్రాలన్నీ చదివి ట్యాచ్లెట్ ఒకటి పెట్టుకొని చదివి పసుపు కుంకుమ దాని మీద వేసి కొబ్బరికాయలు కొట్టి ఆ జిల్లా చెట్టు ఏర్లు పీతూ ఊరకుని వచ్చాయి. తింటరా నా మంత్రాల్లో ఏమన్నా లోపం ఉందా లేకపోతే నాకు ఎందుకు రావట్లేదు ఇవన్నీ ఆశ్చర్యం వేసేది నాకు. అవన్నీ చేసి వచ్చిన కొండరాజుతో చెప్పా. ఇవన్నీ ప్రయోగాలు అయిపోయినాయి. నేను ఇంకా కాశీ వెళ్ళి అఘోరాలతో కూర్చుంది అనుకున్నాను. తీరా మా ఫ్రెండ్స్ నువ్వని చెప్పారు, నీ దగ్గరకు వస్తే అన్నీ కరెక్ట్గా అని చెప్పావు. ఇప్పుడు ఓకే, నాకు నువ్వేదైతే చేయాలనుకుంటున్నావు నేను కోరుకున్నది అది నువ్వు చేయమని అడిగాను అతను. సరే అన్నాడు. సరే అన్న తర్వాత మా ఇద్దరి మధ్యలో ఖచ్చితంగా నువ్వు వారానికి బేడీలు కనపడుతున్నావు నీకు అన్నాడు. అది శుక్రవారం చెప్పాడు. ఖచ్చితంగా వారంలో బేడీలు కనపడుతుంది, నువ్వు జైలుకి వెళ్తావు అన్నాడు. నేను వారంలో జైలుకి వెళ్తానా, సరే నువ్వు వెళ్ళరా నేను జైలుకి వెళ్ళకుండా ఉంటాను నేను కాపాడుకుంటాను అన్నాను. అని వారం రోజులు 6 రోజులు కరెక్ట్గా ఈ శుక్రవారం నుంచి గురువారం అయిపోయింది, శుక్రవారం సాయంత్రం వరకు మా ఇంట్లోనే ఉన్నాను ఎటు కాదు 6 రోజులకి. 7వ రోజు శుక్రవారం కరెక్ట్ శుక్రవారానికి జైలుకి వెళ్తానడుగా సాయంత్రం మా ఇంటి దగ్గరలో మాధవి బార్ అని ఉంటుంది, నిడుపులకి అంటే వాకబుల్ డిస్టెన్స్ కొద్ది నడుచుకుంటూ వచ్చి లుంగి మీద వచ్చి బార్లో ఒక క్వార్టర్ దాకా వెళ్దామని చెప్పేసి నా క్వార్టర్ దాకా వెళ్తుంటే అన్న ఏందన్నా నువ్వు క్వార్టర్ దాకా వెళ్తానని చెప్పి ఇంకోటో క్వార్టర్ క్వార్టర్ అంటే ఫుల్ దాగిపోయారు. సరే ఇంక బయటకు వెళ్తుంటే ఇద్దరు తెలిసిన వ్యక్తులే కొట్టుకుంటున్నారు అక్కడ. మనకు అనవసరంలే ఈ కొండరాజు చెప్పాడుగా జైలుకి వెళ్తానని, అసలు ఎవడు జోలికి వెళ్ళకూడదు ఆడి మాట అబద్ధం చేయాలి అని చెప్పి నేనేం చేశాను వెళ్ళిపోదామని చెప్పి వెళ్తుంటే అందులో ఒకడు అన్న చూడన్నా వీడు నా మీదకి వస్తున్నాడు అని తెలిసినోడు మాట్లాడాడు. ఏమన్నా అరే సామ్యాలు ఇందిరా గొడవ వెళ్ళిపోరా సామ్యాలుగా అన్నాడు. సరే అన్న నేను వెళ్ళిపోతాడు. ఆ పక్కన ఇంకోటి ఉన్నాడు వాడు తాగి ఆ ఎల్లరు ఏం చేస్తావంటా అన్నాడు. అదేంద్రా ఏం చేస్తావంటే నేను చెప్తే వెళ్ళాలి కదరు నువ్వు అని అన్న. ఎల్లా నేను, నువ్వు చెప్తే వెళ్ళాలా, నువ్వు చెప్తే భయపడాలి మేము అన్నాడు. తమ్ముడు నేను ఎవరో తెలుసా నీకన్నా, తెలుసు అన్నాడు. నేను ఎవరు రా అన్న, మలేలురాజు అన్నాడు. మలేలురాజు చెప్పినా భయపడవను అన్న, ఎవడు చెప్పినా భయపడిన ఇక్కడ అన్న. ఇక ఇది చెప్పింది మర్చిపోయినా, కొండరాజు జైలుకి వెళ్తానే సంగతి మర్చి మైండ్లో హీడే కనపడుతున్నాడు నాకు ఫుల్ ఆన్ అయ్యన్న. ఏంట్రా చెప్పినా వెళ్ళమంటే వెళ్ళను నేను అన్నాడు. రారా తమ్ముడు భుజం మీద చేసే గొడవలకి వెళ్ళకూడదు అనగా అసలు కత్తులు కూడా ఏం పెట్టుకోకుండా వెళ్ళింది. ఇక్కడ కళ్ళు చూడంగానే ఆ దూరంలో కొద్దిగా 2 బీరు బాటిల్ కనపడుతున్నాయి, మంచినీళ్ళు పోసి దానిలో బీరు బాటిల్ ఉన్నాయి ఖాళీ బాటిల్. మాట్లాడుకుంటా కాదురా ఎందుకు నువ్వు ఆవేశపడ్డావు, నేను వెళ్ళిపోమంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదని ఆ బీరు బాటిల్లా తీసుకెళ్ళా. వెంటనే బీరు బాటిల్ పగలబట్టి కస రెండు పోట్లు వేసాను, రెండు పోట్లు వేసి మోకాళ్ళ మీద నుంచోబెట్టి ఇప్పుడు చెప్పరా మల్లెలరాజు గారు అంటే ఏమనుకుంటున్నారు అని అన్నాడు. అన్నయ్య నీకు దండం పెడతా తప్ప అయిపోయిందన్నా, నేను బ్రతికించన్నా బ్రతికించాను అన్నాడు. కాదురా నాకేదో కూసావు కదా వెళ్ళన్నావు కదా అని ఎగిరెగిరి
1: జనాలు ఏం చేయలేదు
0: చూస్తూ ఉంటాం. ఎవడు ఏం చేస్తాడు అప్పుడు మనకున్న కోపానికి మనకున్న ఇదికి ఒక వీడియోలా చూడటమే తప్ప ఎవడు అడ్డం వచ్చి తీసేవాడు లేకపోతే ఇంకోటి చేసేవాడు ఎవడు కొడలేడు. అలాగే చేసాను. నా పక్కన ఉన్నవాడు పారిపోయాడు, ఈలోపు పోలీసుల సమాచారం వెళ్ళిపోయింది. వాడు కొట్టుకులాడుతున్నాడు, కొట్టుకులాడేవాడిని కూడా ఎగిరెగురుతాను నేను. పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు, జైల్లో వేసేసారు. పొద్దున్నే ముత్తు దిగి ఆలోచన చేస్తే జైల్లో ఉన్నా. జీన్రా కొండరాజు గారు అబ్బా, వారం రోజుల్లో జైలుకి వెళ్తా అన్నాడు. వారం రోజుల్లో కరెక్ట్ వారంకి నేను జైల్లో కూర్చున్నాను. మళ్ళీ దానికి బెయిల్ కోసం 15 రోజులు 20 రోజులు పట్టింది. 15 రోజులు బయటకు వచ్చిన తర్వాత కొండరాజు చెప్పి నేను జాగ్రత్త కొనమన్నాను కదా, నువ్వెందుకు కొట్లాడికి వెళ్ళావన్నాడు. ఆదివారం అర్ధరాత్రి కోసం వాడు మళ్ళీ వెళ్ళి ఆ సంజీవ్ మూలికి తెచ్చాడు. వశీకరణ కోసం నేను శ్మశానంలోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ శ్మశానం ఎంటర్ అయ్యేటప్పుడు నా బట్టలు అవన్నీ విడిచేసి ఆ మలతాడుగా తాయిత్తు ఉంది కదా, అది వాడు తీసేస్తాను కాబట్టి మలతాడు మీద వెళ్ళాను నేను. ఆడక్కడ హోమం వేసాడు, మొత్తం శుభ్రం చేశాడు, చుట్టూరు పారాయణం చేశాడు. పారాయణం చేసి ఆ గుడ్డు పగలు కొట్టి దా హోమం వేసాడు. ఆవు నెయ్యి కూడా దానిలో పొత్తం మంటను ఎక్కువ చేశాడు. వాడు చేస్తూనే నా రెండు రెక్కలు ఇరిసి ఆ కాళ్ళు గట్టిగా పట్టుకొని ఆ పీక కోడి రక్తం తాగేసి చిందకొండ తాగమన్నాడు. వెంటనే నల్లకొండ రక్తం తాగుతుంటే ఈ దౌళ్ళన్నీ నొప్పులు పుట్టాయి అన్నమాట. ఆ పీక తెగక ఆ కొద్ది కొద్ది కొరుకుతుంటే ఆ రక్తం అంతా పోతుంది కదా అంటే నువ్వు అసలు తాగే పచ్చిది రక్తం అంతా తాగే అన్నాడు. అంతే బలంతానం పెట్టి తాగుతా ఉన్నా. చుట్టూరు పారాయణం చేయన్నాడు. పారాయణం చేసా. ఎప్పుడైతే చేస్తాను నా మీద మరణ బేజాక్షం నా నాలుగు మీద రాసి తొడలో కోసి అని చెప్పి ఒక కోసి వశీకరణ చేస్తున్నాడుగా, ఆ కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకున్నాడు, ఆ సంజీవ మూలి తీసుకున్నాడు. నాకు వశీకరణ చేసే లోపు ఏదైతే వాడు తెచ్చాడో వాడు ఆ మంటల్లో వేసి వెళ్ళిపోతున్నాడు. నాకు అరే ఇందిరా వెళ్ళిపోతున్నావు, కొండరాజు కొండరాజు ఏమైంది, కొండరాజు ఏమైపోయిందని నేను కేకలు వేస్తున్నాను. వేస్తుంటే కాదు నేను వెళ్ళిపోతున్నాను అన్నాను. ఏమైందన్న, ఏమన్నా నా పూజలు శక్తులు నా మీద తిరగబడుతున్నాయి, అవి నా నన్ను బంధించేటట్టునే అన్నాడు. అసలు ఎందుకు బంధిస్తే నేను అన్న, నువ్వు పోయి మీ ఇంటి దగ్గర మేము ప్రార్థన ఆపుకోవా, మేము ప్రార్థన చేస్తున్నా అక్కడ పో అన్నాడు. నేను వచ్చి చూస్తే మా అమ్మ ఓ ఎక్కి ప్రార్థన చేస్తా ఉంది. ఇక మా అమ్మని తిట్టే చూడు, బీభత్సమైన తిట్లు తిట్టాలి, నోటి పట్టరాని మాట్లాడినామని గందరగోళం చేసి నా కోపం తట్టుకోలేక మా ఇంటి తలుపులను తంతే ఇనప గడుగులు కూడా బెండ్ వచ్చేసిన అనమాట. ఆ తలుపులను బద్దలు కొట్టి చిందర వందరు ఇల్లంతా గందరగోళం పీకి పందిరేసిన అనమాట. అంటే ఒక మంచి మూమెంటు నాలో చెడిపోయింది కదా అని చెప్పేసి అయినా మా అమ్మ ఇది కాకుండా ఇసుకుపోకుండా వేసారకుండా నా కోసం ప్రార్థన చేసి చేసి ఇంకా ఖచ్చితంగా నేను వాడు కొండరాజు నా కోసం ఎంతో ప్రయత్నం చేశాడు. వాడు ప్రయత్నం చేశాడు కానీ మా ఇద్దరు మధ్యలో మళ్ళీ ఆ మూమెంట్ మళ్ళీ కుదరల. అంటే చేతపడి శక్తులు నాలోకి వస్తాయి అంటే ప్రార్థన ద్వారా నా వెనకాల ప్రార్థన వస్తుంది కాబట్టి ఆ శక్తులు అవి కూడా నాలోకి రాలేకుండా ఉన్నాయి. నేను స్వశానంలోకి వెళ్ళినా, నేను దెయ్యాలు పిలిచిన, ఏం చేసినా, నేను కనపడినప్పుడల్లా మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉండేది. ఈ ప్రార్థన ఎంతకాడికి వచ్చిందంటే నా దగ్గరికి ఒక ప్రాకారం లాగుండి మా అమ్మ చేసే ప్రార్థన ఏ దైవ శక్తులు కూడా నా దగ్గర రానికుండా చేసింది. అంత గొప్ప ప్రార్థన చేసింది మా అమ్మ నా కోసం. ఇంకా నేను కరెక్ట్గా 1 మంత్లో ఇంకా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాను, పూర్తి టైం పనిచేయాలనుకున్నాను. కొంతమంది చెప్పేసి అన్న నేను కూడా వచ్చేస్తాను పూర్తి టైంలో, ఇక ఇక్కడ ఉంటే కాదు కష్టమని అని చెప్పాను. మా అమ్మకు కూడా చెప్పాను, అమ్మ నేను ఇంకా అడవికి వెళ్తున్నాను, విప్లవకారుడు అయిపోతాను, నక్సలిజంలో చేరిపోతున్నాను, ఇంక మీరు నా కోసం ఏడవద్దు, ఒకవేళ మీ అబ్బాయి లేడు అని కనుక ఏదన్నా అనుకొని ఉంటే ఇదిగో ఈ లెటర్ ఒకటి రాస్తాను, ఆ లెటర్ చూపించి తప్పించుకున్నా. ఏమన్నంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం 23 సంవత్సరాలు దాటిన వాడు మేజరు, మేజర్ అని అయిన వాడు వెళ్ళాల్సిన చోటకి వెళ్ళొచ్చు, ఉండాల్సిన చోట ఉండొచ్చు. కాబట్టి వాడు వాడిని బట్టి తల్లిదండ్రులకు కానీ బంధుమిత్రులు ఎవరికి ఏ హాని జరగకూడదు. ఒకవేళ నేను తప్పు చేశాను అనుకుంటే నన్ను పట్టుకొని నన్ను చంపాల్సిందే తప్ప నా వల్ల నా తల్లికి కానీ అక్కలకు కానీ హాని జరగకూడదని ఒక ఉత్తరం రాసి మా అమ్మకి పెట్టాను. ఇది మీ దగ్గర పెట్టుకు, ఎప్పుడైనా కాపాడుకో, ఇక నెలలో నేను వెళ్ళిపోతానని చెప్పేసి మా అమ్మ ఏడుతూ ఉంది. ఏడుతూ అంటే స్వీట్లు తీసుకొచ్చి నోట్లో పెట్టి ఇంకా ఇది నేను వెళ్తున్నందుకు నువ్వు శుభ సందేశం అనుకో అని చెప్పేసి నేను చెప్పేదాను మా అమ్మగారు. ఆమెకేందంటే బాగా లేక 4 ఆడపిల్లల తర్వాత పుట్టిన వాడు కదా, దేవుడు వాగ్దానం చేశాడు అని ఇలాగ ఏడుతోంది. నేను నెలలో అడవికి వెళ్ళి పూర్తి టైం పనిచేయాలనుకున్నా, నెలలో నాకు కువైట్ నుంచి వీసా వచ్చింది ఒకటి. అంటే మా అక్క వాళ్ళు మా పెద్దక్క రైల్వే కోటలో ఉంటారు కడప జిల్లా, ఆమె అక్కడ పాస్పోర్ట్ నాది అక్కడే తయారు చేయించి ఇప్పుడంత ఉన్నంత స్ట్రిక్ట్ అప్పుడు లేదు. డబ్బులు కట్టి సంతకం పెడితే పాస్పోర్ట్ వచ్చేది, ఇన్ని ఎంక్వైరీలు ఇంత తలనొప్పి ఉండేది కదా. ఆమె పాస్పోర్ట్ పంపించి ఆ పాస్పోర్ట్ కాపీలు అక్కడ కువైట్ పంపించడం, కువైట్ నుంచి నాకు వీసా రావటం, నేను అప్పుడున్న పరిస్థితి ఏంటంటే నేను ఇంట్లో నుంచి ఎక్కడానికి కనపడపోతే నన్ను పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు టార్గెట్ చేస్తారు. నాకున్న ఒక ఆలోచన ఏంటంటే, అంటే ప్రతి క్రిమినల్ ఆలోచన చేసుకున్నాను నేను. ఇప్పుడు కువైట్ వీసా వచ్చింది, అందరికీ తెలిసినట్టు కువైట్ వెళ్ళినట్టు వెళ్ళిపోయి ఒక రెండు మూడు నెలలు అక్కడ ఎంజాయ్ చేసుకొని, మూడు నెలల తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్లోకి వచ్చేసి అడుగులోకి వెళ్ళిపోతే పోలీసు వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అందరు కువైట్లో ఉన్నాడు వీడు. నాకులాగా అక్కడ ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఉత్తరం రాసి ఉన్న రైటింగ్ లాగా ఉత్తరం రాసి ఉండని పెట్టుకొని, ఒరే నాయన ఇది ఈ అడ్రస్కి ఎప్పుడన్నా నీ అడ్రస్ ఇచ్చి ఒక ఉత్తరం రాయమను. వాళ్ళు వేసిందని సమాధానం, నాలుగో ల్యాండ్లైన్ నేను బాగున్నాను నువ్వు బాగున్నారా త్వరలో వస్తానని చెప్పి ఒక ఉత్తరం రాయరని చెప్పేసి అని చెప్పి మనం వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను వెళ్ళిపోదాం అనుకుని కొన్ని విప్లవ సాహిత్య బుక్స్ అవన్నీ కూడా పెట్టుకొని నా బ్యాగు బట్టల కింద పెట్టుకొని కువైట్ వెళ్ళిపోయాను. కువైట్ వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళటం వెళ్ళడంతోనే కువైట్ గల్ఫ్ ఇంట్లో నన్ను రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ పెట్టేశారు డ్రైవర్గా. నాకు అర్థం కాలేదు, నా పాస్పోర్ట్ లాక్కున్నారు. మనం ఇక్కడ ఏమనుకుంటాం, ఇండియాలో తిరిగినట్టు తిరిగి వెళ్ళిపోతాం అనుకుంటాం. అక్కడ పరిస్థితులు వేరే కొన్ని. అక్కడ ఎప్పుడైతే నన్ను పాస్పోర్ట్ తీసుకుని రెండు సంవత్సరాలు పెట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారో, నేను ఇక మైండ్ ఇదైపోయింది, వెళ్ళిపోవాలి. ఒక నెలలో నేను వెళ్ళిపోవాలనుకున్నాను కదా, ఈ దేశం వదిలిపెట్టి అడవికి వెళ్ళాలనుకున్నా. ఈ దేశంలో ఒక పని ఒక బానిస అయిపోయింది. నా పరిస్థితి ఏంటంటే, బానిసని రాజుని చేయి, రాజును బానిస చేయబోకని సిద్ధాంతంలో ఉండేవాడిని నేను. గుంటూరు ఆంధ్రాలో రాజులాగా బ్రతిక, ఎక్కడికి వెళ్ళినా శిష్యులు, తాగటానికి తినటానికి తిరగటానికి షెటిల్మెంట్లు, ఈ లగ్జరీ లైఫ్ ఉండేది నాకు ఎప్పుడు కూడా. అలాంటి నేను వెళ్ళి ఒక కారు కడుక్కోవటం, టీ లైన్ తెచ్చటం, ఇదేంద్రా బాబు అనే నాకు పక్క పైపొచ్చి అరబిక్ భాష నాకు అర్థం కావట్లా. తెలుగు మాట్లాడేది ఎవరు లేడు, తెలుగు పేపర్ లేదు, తెలుగు టీవీ లేదు, తెలుగు మాట్లాడేవాడు లేక నా మైండ్ అసలు ఎట్టుందంటే చాలా పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఎందుకు ఈ బతుకు బతుకున్నాం, చనిపోతే పోయేది అనే కాడకి వచ్చేసిందనమాట. అప్పుడు నేను విప్లవ సాహిత్య బుక్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి చదువుదామని చెప్పేసి అని నేను నా బట్టలో అడుగు బ్యాగ్ తీసి బుక్స్ తీస్తే మా అమ్మ ఏం చేసింది, ఆ బుక్స్ అన్నీ పడేసి బైబిల్ పెట్టింది. ఈ బైబిల్ ఇసురు కొట్టి నేను వెంటనే వాళ్ళనే ఇసురు కొట్టాను. ఇండియాకు వచ్చిన వెంటనే ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను ఫస్ట్. ఈ బైబిల్ నాకు ఎలా ఉందంటే చీమలు పాములు పాకినట్టు అయిపోయింది. అంత కోపం అయిపోయి ఈ బైబిల్ ఇసురు కొట్టి ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను. అయినా కానీ సరే ఇండియాకి వెళ్ళాలి కదా, వెళ్ళిన దాకా వెయిట్ చేద్దామని ఉన్నాం. రెండు రోజులు మూడు రోజులు మైండ్ అంతా మనసంతా పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి గందరగోళాల మధ్య ఇక నేను ఏం చేయాలి అర్థం కాక, నేను ఏదైతే ఇసురు కొట్టానో అదే నాకు తెలుగు మాట్లాడేదిగా కనబడుతుంది. నేను ఇసురు కొట్టింది తెలుగు, ఇక అంతే. ఇక అది తప్ప నాకు తెలుగు మాట్లాడేవాళ్ళు కానీ తెలుగు కానీ ఏది లేదు. తప్పని పరిస్థితుల్లో సరే ఏదో ఒకట్ల ముందు తెలుగు అనేది ఉంటుంది కదా, అసలు ఏముందో తెరుద్దామని చెప్పేసి అని జిప్పు అలా తీసి అలా చదవగల యషయా 41:8 వచ్చిన కనపడుతుంది. నా సేవకుడైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు అని ఉంది. నా సేవకుడైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు అని ఉంది ఏంటి? అప్పటికి నేను ఈతేరు అనే ఒక గ్రామంలో, అంటే పొన్నూరుకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఈతేరు ఉంటుంది, ఈతేరు అనే గ్రామంలో ఇద్దరు ఓసన్న ఒక మినిస్ట్రీలో ఇద్దరు పాస్టర్స్ని, అంటే ఓసన్న మినిస్టర్లు పాస్టర్ని, నా ఎడం చేతి కింద ఒకడిని కుడి చేతి కింద ఒకడిని, మీరు దేవుడికి ఎట్ట ప్రార్థన చేస్తారంటే నీళ్ళు మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నారు ఓసన్న మందిరం వాళ్ళు. ఇక్కడైనా చికెన్ పెట్టుకున్నాను, ఇక్కడైనా ముందు పెట్టుకున్నాను. ఈ ఇక్కడోడు అక్కడోడు ఉండేవాడు. సరే వాళ్ళు చిన్న విషయం వేరే ఓడి చెప్పాడు కాబట్టి ఒక మ్యారేజ్ విషయంలో ఎంటర్ అయ్యారని ఈ చేతి ఇనుకొట్టాను, ఈ చేతి ఇనుకొట్టాను, ఉదయం నుంచి సాయంత్రం కొట్టాను అని. ఆడు మళ్ళీ వాడు ముందు గ్లాస్ ఇవ్వాలి, వీడు చికెన్ ముక్క నోట్లో పెట్టాలి. అలాగే సాయంత్రం దాకా చేశాను. ఒక బిషప్ను చంపడానికి 7.5 లక్షలు కాంట్రాక్ట్ తీసుకున్నాను. ఏఎల్సీ బిషప్ను చంపడానికి 7.5 లక్షలు మాట్లాడి తీసుకున్నాను. చర్చిల మీద ముందు దాటం, పండగలు వస్తే చర్చిల్లో పాస్టర్లని సినిమా పాటలు డాన్స్లో పెట్టడం, ఇలాగుండేది నా తీరంతా. అంటే దేవుడు అంటే భయం లేదు కదా. అప్పుడు నేను అప్పటికి ఇలాగ వెళితే ఇలాగ చేసి వచ్చినాను కదా, నా సేవకుడైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు బూది కొనల నుండి పిలుచుకునేవాడా, నువ్వు నా దాసుడు అనియు అని. ఇదేంట్రా బాబు, అసలుకి నేను నీ సేవకుడిని ఏంటి, నేను నీ దాసుడిని ఏంటి, ఇజ్రాయేల్ అని పేరు పెడుతున్నాను, ఎవరు ఇజ్రాయేలు, అసలు నాకు నీకు ఏంటి ఈ మాటలు. భయపడకము, నేను నీకు దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నీకు సహాయం చేశాను అన్నాడు. అసలు నేను భయపడుతున్నప్పుడు భయపడొద్దు అంటున్నాడు. నాకు సహాయం చేసే ఆయన ఒక ఆయన ఉన్నాడా? నేనే మనుషులు వెతుకుతున్నా, ఎవరో ఇక్కడ నా పాస్పోర్ట్ ఇప్పించేవాడు కావాలి. వాళ్ళకే కువైట్ వాళ్ళు చెప్తున్నా, నేను బాబు నా పాస్పోర్ట్ ఇవ్వండి, నేను వెళ్ళిపోవాలి, నాకు ఇక్కడ ఏదో నేను ఇలా ఉంటుందని సంగతి తెలియదు నాకు అని నేను తెలుగులో మాట్లాడుతున్నాను. వాళ్ళేమో కొట్టడానికి వస్తారు నా మీదకి. రాత్రిపూట ఎడారిలో తీసుకెళ్తారు. ఎడారిలో తీసుకెళ్ళి ఒక ఇసుక తీసి ఒక పార తీసుకొని గుంటలా తీసి దీనిలో పూడి చేస్తాం అనేవాళ్ళు. నన్ను అప్పటికి నమాజ్ తీసుకెళ్ళారు వాళ్ళు. ఇబ్రహీం అని పేరు పెట్టి, ఇబ్రహీం అని పెట్టి నమాజ్ తీసుకెళ్ళి ఐదు పూట్లు నమాజ్ ఎట్లా చేయాలి ఎలా చేయాలని వాళ్ళ భాషలో చెప్తూ ఉండేవాళ్ళు. నేనైనా అలా చేసి ఇదేంద్రా నాకు ఈ కర్మ ఏంద్రా బాబు, అసలుకి ఎందుకు ఇక్కడ నేను వచ్చి పడ్డాను, అనవసరంగా ఎంత తప్పు చేశానరా, ఇంత తెలివిగా నేను ఉండవాడిని, మనిషి ఏడసొట బోల్తో పడ్డాలి కదా, ఏంది నేను ఇక్కడ బోల్తో పడ్డాను, ఇంత అవివేకం ఎందుకు వచ్చి నీకు వైట్ చేసుకుని నేను నాలో నేను మదన పడుతున్నా. ఈ మాటలు బైబుల్ మూసి మళ్ళీ నేను బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ తెస్తే మళ్ళీ యెషయా 41:8 వచ్చిన కనపడుతుంది. నా సేవకుడైన ఇశ్రాయేలు నేనే పుచ్చుకునే యాకోబునే. ఇలా చదువుకుంటూ వెళ్ళిపోయి ఆ రాత్రి పనుకుంటే 3:30-4 గంటలప్పుడు ఒక స్వరాన్ని నేను విన్నాను. ఏం స్వరం అంటే, నిన్ను బ్రతికించింది నేనే అన్నాను. ఎవడో తెలుగోడు నాకే అనిపించింది, క్లియర్గా విన్నాను, నిన్ను బ్రతికించింది నేనే అని ఒక స్వరం విన్నాను. నేను అనుకున్నాను నన్ను బ్రతికించడానికి వాడు వచ్చాడు ఉన్నాడు అక్కడికి అని నా రూమ్ తీసుకొని తలుపు తీసుకొని బయటకు వచ్చి రూమ్ పక్కన దేవుళ్ళు ఆడితే ఎవడు కనపడలా. ఒకవేళ ఈ ఖర్జూర చెట్లు ఒక 20-30 చెట్లు ఉన్నాయి నేనున్న కువైట్ ఇంట్లో. ఆ చెట్ల దగ్గర ఏమైనా ఉన్నారేమో, ఎవరైనా ఉన్నారేమో అని ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి చూసా. బాబు ఎవరైనా వచ్చారా నా కోసం, తెలుగుడు ఇక్కడ వాడు ఉన్నాడని, నన్ను కాపాడటకు నన్ను రక్షించడానికి ఎవడన్నా వచ్చాడని చెప్పేసి అని నేను అలాగా వెళ్ళాను. నేను చూస్తే ఎవడు కనపడలా. 4:30-5 గంటల వెతికేవాళ్ళు, ఎవరు కనపడలా. మళ్ళీ వచ్చి పనుకున్నా. పనుకున్న తర్వాత నేను ఇంకా కామకున్నాను, ఏమై ఉంటుందని. సరే కొద్దిగా నాకు ఈ మాటలు, భయపడకము, నీ దేవుని ఉన్నాను, దిగులు పడకము, నేను నీకు సహాయం చేసేదను అనే మాటలు నాకు కొంత ధైర్యం కలిగించింది. ఏమైనా కొద్దిగా నీకు సహాయం చేసేది నేనన్నాడు కదా, నాకు సహాయం చేయాలంటే నాకు కొద్దిగా ఆదరణ కావాలి, ఇప్పుడు నా కలవరం పోవాలి, నాలో ఉన్న ఆందోళన పోవాలి అని నేను అడుగుతూ ఒక్కొక్కలైన చదువుకుంటూ వస్తూ ఉన్నాను. ఒక నాకు తెలియని ధైర్యం, తెలియని ఆ నెమ్మది కలుగుతుంది ఆ మనసుకి. ఇప్పుడు వీళ్ళు కువైటోళ్ళు నన్ను తీసుకెళ్ళి నమాజ్ చేపిస్తున్నారు పక్క. ఈ నమాజ్ చేపిస్తూనే నేనేం చేసేవాడిని, అరబిక్ రాదు కదా, అసలు దేవుడే నువ్వుంటే అసలు దేవుడు ఎవరో తెలుసుకోవాలని తలంపు వచ్చేసి నాకు. దేవుడు ఎవరు, ఎలాగుంటాడు, ఎక్కడుంటాడు, దేవుడు లేడు అని చెప్పే నేను, దేవుడు లేడు ఒకవేళ ఉన్నా కానీ దేవుడితో నాకేం పనులే, దెయ్యాలతో పనుండని, దెయ్యాల కోసం తిరిగిన నేను, దేవుడే కావాలి, దేవుడు ఉంటే ఎలాగుంటాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసుకోవాలని కాడుకు వచ్చేసి నేను నమాజ్ చేస్తూనే, అంటే ఆ క్రియ చేసేవాడిని వాళ్ళు వంగినట్టు ఆచారాలను చేస్తూనే దేవుడు తెలుసుకోలేను. నన్ను ఈ మహమ్మద్ క్లాసుల దగ్గర పంపిస్తూ ఉండేవాళ్ళు. మహమ్మద్ హిస్టరీలో కొన్ని క్వశ్చన్లు, మహమ్మద్ గురించి కొన్ని సందేశాలని నేను అడుగుతూ ఉండేవాళ్ళు. నువ్వు క్వశ్చన్లు అడగకూడదు, నువ్వు ప్రశ్నలు అడగకూడదు, నువ్వు నోరు మూసుకొని వినాల్సిందే చెప్తూ ఉండేవాళ్ళు. ఈలోపు నేనేం చేశానంటే ఈ బైబుల్ అంతా చదువుతా, ఒక ఫస్ట్ ఆది కాండం నుంచి మొదటి రోజు ఏమైంది, సెకండ్ డే ఏమైంది, థర్డ్ డే, వారానికి ఎన్ని రోజులు, 7 రోజు సెలవు దినం, ఈ ఆలోచన చేస్తా. ఈ లోకాన్ని తిరిగి చూస్తుంటే ఇక్కడ కూడా అంతే కదా, 6 రోజులు వర్కింగ్ డే ఉంది, 7 రోజులు సెలవు తీసుకుంటున్నారు. ఇండియాలో ఆదివారం, కువైట్లో సోమవారం, ఇలా ఎక్కడన్నా కానీ భాష మారినా లేకపోతే డే ఒకటే కదా, హాలిడే ఒకటే కదా అని ఇలాగ నేను, అంటే నాకు వాస్తవాలకి బైబుల్కి సింక్ అవుతూ అవుతుంది. ఈ చదువుకునే క్రమంలో ఏదైనా కానీ ముందు అసలు దేవుడు అంటే తెలుసుకోవాలి, ఎవరు ఎవరైనా కానీ దేవుడు అని తెలుసుకోవాలి. చర్చికి వెళ్దామని ఒకరోజు శుక్రవారం సెలవు తీసుకొని ఒక హిందీ వాడు కారు వాడు వస్తే కారు అడిగి వచ్చిరాని భాష హిందీ మాట్లాడి, బాబు నన్ను మళ్ళా ఇక్కడే దించాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి, రావటం పోవడానికి 8 దినారులు అంటే 2 దినారులు ఏమన్నా, వెళ్ళటం ఒక దినారు, రావటం దినారు, ఈ 2 దినారులు ముందే మాట్లాడి వాడి నెంబర్ నేను తీసుకొని ఆ చర్చికి వెళ్ళి వెళ్తే అందరూ అరబిక్లోనే ఆరాధన చేస్తున్నారు. అక్కడ విజేంద్ర బాబు అరబిక్లో ఆరాధన చేస్తున్నా, నేను అసలు దేవుడి గురించి ఎవరిని అడగాలి, ఏం చేయాలి అని నేను నాలో నేను మదన పడతా కళ్ళు మూసుకొని, నువ్వు దేవుడు అనేవాడు ఉంటే నాకు తెలుగులో పరిచయం చేయన్నాను అని నేను గుమ్మం దాటి బయటకు రంగానే వాడు తెలుగు పాంప్లెట్ ఎత్తున్నాడు. యేసు క్రీస్తు సంఘం తెలుగు కువైట్ అని ఉంది. తెలుగు పాంప్లెట్ చూసి, అమ్మాయి బాబా అసలు అని చెప్పి గట్టిగా, తమ్ముడు నువ్వు తెలుగుడు అంటే అవునా అన్నాడు. గట్టిగా ఓటేసుకుని ఓటేసుకొని ఆయన తమ్ముడు ఎవరు స్పీకర్ అంటే పాస్టర్ కె రాజబాబు గారు గండిగుంట. కృష్ణా జిల్లా ఉయ్యూరు అని ఉంది. ఈయన రాడికల్స్లో పనిచేశాడు కదా, రాడికల్స్ ఉన్నాయన. ఈయన ఎప్పుడు ఈయనతో మాట్లాడితే నాకున్న కొన్ని సందేహాలు, కొన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి అని నేను కాసుకొని కూర్చున్నాను. ఓ పక్క నమాజ్కి వెళ్తూ ఉన్నాను, ఇంకా ఆ నమాజ్ దగ్గర ఒకళ్ళు ఇద్దరు తెలుగులు పరిచయారు. వాళ్ళు హిందువులు, వాళ్ళు కూడా ఏంటంటే తప్పని పరిస్థితులు, వాళ్ళు కూడా నమాజ్ రావడం జరిగింది. నేను ఇంకా వాళ్ళని వదిలిపెట్టేసి నేను తెలుగు ఈ సభలకు వచ్చేసాను. ఇది రాజబాబు గారు వచ్చే సభలకు వచ్చి ఫస్ట్ టైం నన్ను చర్చిలో, అప్పుడు దాకా చర్చిల మీద కూర్చొని ముందు తాగేవాడిని, చర్చిలో కూర్చొని డ్యాన్స్ లేపించే నేను ఫస్ట్ టైం ఆ దేశంలో, కువైట్ దేశంలో ఆ రాజబాబు గారు మీటింగ్ వినటానికి వెళ్తే ఆయనతో మాట్లాడని వెళ్ళాను. వాళ్ళు సంఘ పెద్దలు అన్నారు, మా బ్రదర్ వచ్చి లోన్ కూర్చోండి అన్నారు. నేను లోనకి రానండి, నా చర్చి అంటే పడదు, నేను ఇక్కడే ఉంటాను. కానీ ఆయనతో నాతో ఒకసారి మాట్లాడొచ్చాను అన్న. బ్రదరు ఇది వీళ్ళందరూ మాట్లాడే వాళ్ళు ఆయనతో, 3 నెలలు టైం పట్టిద్ది, ఇన్ని వందల మంది మాట్లాడాలి, మీరు కొత్తగా వచ్చి ఆయనతో మాట్లాడాలంటే కుదరదు, మీరు వచ్చి కూర్చొని వినేయాలండి ఆయన అన్నారు. నేను రాను చర్చిలోకి, నాకంటే అప్పుడు ఏంది అహం అనమాట, మలేలు రాజు కూడా ఏంది చర్చిలోకి వెళ్ళటం ఏంది, మలేలు రాజు ఏంది చర్చిలో కూర్చొని ఆ మాట్లాంటివి ఏంది, లోన అహం తంతుంది. అయినా కానీ ఆయనతో మాట్లాడాలి ఒక పక్క. ఆ గుమ్మం దగ్గర అంతే ఉన్నా, ప్రార్థన అయిపోయేదాకా అంతే ఉన్నా. ఆయన చివరి ప్రార్థనలో ఇక్కడికి ఒక తమ్ముడు వచ్చాడు, తన ఉద్దేశం వేరు, తను వచ్చిన ప్రాంతం వేరు, దేవుని కృప ఆయన తల్లి ప్రార్థనలో అయితే అతను ఎప్పుడు చంపబడేవాడు, ఎన్నిసార్లు అంటే చాలాసార్లు చంపబడేవాడు, ఒక్కొక్క పరిస్థితి వెళ్ళినప్పుడు దేవుడే కాపాడుతున్నాడు, తన తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా అని చెప్పి మాట్లాడుతూ మొదలుపెట్టాడు. రాజబాబు గారు మాట్లాడుతుంటే, ఫస్ట్ కే రాజబాబు గారు మాట్లాడుతుంటే మొట్టమొదట ఏడ్చినాడు నేను. అసలు అప్పుడు దాకా ఏడిపించడం తప్ప ఏడటం తెలియదు నాకు, నాకు తెలిసిందల్లా ఏమని ఏడిపించడమే, ఎట్ట ఏడిపిస్తా వాడు ఎలా కూర్చుని ఏడిపించేవాడిని. అలాంటి పరిస్థితుల్లో ఏడవటం నేను నాకు తెలియకుండానే కళ్ళం నీళ్ళు కారిపోతున్నాయి, ఖర్చు తీసుకున్నా ఎంత ఆపాలని చూసినా ఆపట్లా నాకు. నేను ఇంట్రా మల్లెలు రాజుగా నువ్వు ఏడుతున్నావా, ఇంట్రా నువ్వే అలటవేంద్రా, లోన ఒక పోరాటం గద్దెంపన మాట, నువ్వే అలటవేంటి అసలు నువ్వు ఎందుకు అడుగుతున్నావని. ఎంత ఆపుకోవాలన్నా కానీ నా వల్ల కాటలా కళ్ళం నీళ్ళు కారిపోతున్నాయి, ఏడుతూ ఏడుతా ఎవరు ఆ తమ్ముడు ఇక్కడ చేయొద్దండి అన్నాడు. ఆటోమేటిక్ నేనే చేయొద్దా, ఏ సంఘ పెద్దలు పిలిస్తే నేను లోనకి వెళ్ళలేదు, అదే సంఘ పెద్దలు వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని తీసుకొని రాజబాబు అన్న దగ్గర తీసుకుని వెళ్ళాను. ఆయన గట్టిగా ఓటేసుకొని ఎవరిని పట్టుకోవాలి, నన్నే పట్టుకొని గట్టిగా పట్టుకొని, తమ్ముడా నేను వచ్చిన పని అయిపోయింది, నేను అసలు రాదలుచుకోలేదు, నా హెల్త్ బాగలేదు, అయినా కానీ వచ్చాను, నీకోసం వచ్చినట్టున్నాను, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అని చెప్పేసి అని ఆయన ప్రవచించి ప్రార్థన చేసి పంపించేశాడు. పంపించేసిన తర్వాత నేను ఇంకెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఒక 10 రోజుల తర్వాత మనసులో ఆయనతో మాట్లాడాలి, ఆయనతో మాట్లాడాలని అనిపిస్తుంది. డేవిడ్ రాజు గారు, గొల్లా డేవిడ్ రాజు పాస్టర్ గారు అని అంతర్వేది కర్ర అయింది ఆయన సంఘంలో. ఇంకా ఆయనతో ఒకసారి మాట్లాడాలని పాంప్లెట్ మీద ఫోన్ అంటే ఫోన్ నెంబర్ చేసానమాట. అయితే ఆయన కూడా అదే అన్నాడు, బాబు ఇక్కడికి రావాలంటే కష్టం, ఆయన నువ్వు అదాన్లో ఉంటావు, మేము మాలియాలో ఉంటాం, మాలియా సాల్మియాలో ఉంటాం, కష్టమైంది కుదరదు, చాలామంది ఉన్నారు ఆయనతో మాట్లాడాల్సిన వాళ్ళు, మా సంఘస్తులు చాలామంది ఉన్నారు అన్నారు. అంటే సరేలే అయ్య గారు అని చెప్పి ఫోన్ పెట్టేసి 2 రోజుల తర్వాత మళ్ళీ రాజబాబు గారు నాకు ఫోన్ చేయించాడు, ఆ అబ్బాయితో నేను మాట్లాడాలని. మీ దగ్గరకు వస్తానన్నాడు రాజబాబు గారు, ఎక్కడ ఉంటారు మీరు చెప్పను అన్నాడు. అవునండి మా దగ్గరకు వస్తాడని చెప్పి నేను అడ్రస్ చెప్పాను, నేను పలానా అదాన్లో ఉన్నాను, షారా ఇది గత ఎంత అని చెప్పేసి, మందకాయ ఇది అదాన్ అని చెప్పేసి అని వచ్చారు నా దగ్గర. వచ్చిన తర్వాత అప్పుడు ఒక 2-3 గంటల సేపు కూర్చున్నాం ఇద్దరం, ఫస్ట్ కే రాజబాబు గారు నేను కూర్చొని, అప్పుడు ఒక్కొక్క విషయం మాట్లాడితే నేను చేసిన పనులన్నీ అన్నా, నేను ఇక్కడ పలానా ఇట్ట పొడిచా ఇటు చంపా, ఇది నా బతుకు, ఇది నన్ను క్షమిస్తాడు యేసుప్రభు, నన్ను క్షమించడానికి అలా అవకాశం ఉందా, నువ్వు ఈ నేను క్షమించే దేవుడని చెబుతున్నావు, నా పాపాలన్నీ ఇలా ఉన్నాయి, తాగుడే నా జీవితం, సెటిల్మెంట్లే నా జీవితం, అన్యాయంగా నేను సంపాదించాను, అన్యాయంగా నేను కొట్లాడాను, అన్యాయంగా 100 కోట్ల రూపాయల ల్యాండ్లు కబ్జాలు చేశాను, ఇప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటంటే పూర్తి టైం నక్సలైట్లో అయిపోవాలి. కానీ ఏడుకు వచ్చిన తర్వాత ఇరుక్కున్నా, అసలు ఇక్కడ ఇరుక్కుంటే ఇక్కడ ఇరుక్కోపోతే నేను నా లెవెల్ ఇంకో ఇదిగో ఉండేది. ఇక్కడ నుంచి వెళ్ళడానికైనా వీళ్ళు నా పాస్పోర్ట్ ఇవ్వరు, 2 సంవత్సరాలు పని చేయాల్సిందే అంటారు. వస్తానని చెప్పాను వాళ్ళకి, వాళ్ళైనా నాకోసం ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ, అటు ఇటుగా అయ్యకుండా అయిపోయాను, నా జీవితం ఏందన్నా అని చెప్పేసి అంటే ఆయన చెప్పాడు, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం చదువు నాన్న. దానిలో పౌలు సౌలుగా ఉన్న వ్యక్తి, అతను నీకంటే ఘోరమైన పనులు చాలా గొంతరగోళం పరిస్థితులు ఉన్నాయంటే, అప్పుడు సౌలు అధ్యాయం మేధం దగ్గర ఉండి చదివిచ్చాను నాతో. ఆ చదివిచ్చినప్పుడు సౌలును పౌలుగా మార్చిన తీరు, తమ్ముడే నిన్ను కూడా దేవుడు సౌలునే మార్చిన దేవుడు నిన్ను మార్చడా, యేసు ప్రభు క్షమాపణ కలిగిన వాడని ఆయన టెస్టిమనీ నా టెస్టిమనీ ఇద్దరు షేర్ చేసుకున్న తర్వాత అప్పుడు యేసు ప్రభు నేను అంగీకరించడం జరిగింది. అప్పుడు అంగీకరించి దేవుడిని అప్పుడు బైబుల్ ఒక్కో పేజీ ఒక్కో పేజీ చదువుకుంటా నన్ను బలపరుస్తూ, ఎక్కడో దిక్కులేని సాగు చావటకు నేను వెళ్ళేదానికంటే నా బ్రతుకు కొంతమందికి దేవుడు సాక్షిగా అప్పుడు తీర్మానం చేసుకున్నా, ప్రభు ఎక్కడైనా కానీ నువ్వు నన్ను బ్రతికించి ఈ దేశం వదిలిపెట్టి మళ్ళీ నేను ఇండియాకి వెళ్తే ఎక్కడైతే నన్ను పిలుస్తారో అక్కడికి వెళ్ళి నేను నీ సాక్షిగా చెప్తా అని చెప్పేసి అని అప్పుడు నేను తీర్మానం చేసుకుని రాజభవన్తో, అన్న నేను ఇండియా వచ్చినప్పుడు మాత్రం నీతో ఒక మీటింగ్ పెడతానని చెప్పి అనుకున్నాను. 2006లో ఒక అలాగే ఇండియాకి వచ్చాను, ఒక సెలవులకి వచ్చినప్పుడు ఒక మీటింగ్ పెడితే దాదాపు ఒక 20-30 వేల మంది జనం. అప్పుడు దాకా నా పేరు ఏంటంటే విప్లవకారుడు గాను రౌడీ రాజు గాను, అంటే మా ఊరోళ్ళందరూ నన్ను మలెల రాజు, మాయురాజు, మొత్తురాజు, ముసుగురాజు, వీడు కత్తుల రాజు, వీడు ఒక నక్సలైట్, వీడు ఒక విప్లవకారుడు, వీడు ఒక యుద్ధముగాడు అని పిలిచేవారు. రకరకాల పేర్లతో పిలిచేవారు. ఎప్పుడైతే ఆహ్వానించేవారు పాస్టర్ కే రాజబాబు గారు, ఆహ్వానించేవారు మలెల రాజు అనందో, చుట్టుపక్కల ఊళ్ళందరూ గుంపులు గుంపులు తండపు తండలకు వచ్చారు. అసలు మలెల రాజు కువైట్ వెళ్ళాడు ధరల సొమ్ము కోసం ఆయన ప్లాన్ చేస్తున్నాడా, ఈ అబ్బాయి మారటమేంది, ఈ అబ్బాయి మారటమేందని ఇలాగా వచ్చారు. రాజబాబు అన్నకి ఇచ్చి ప్రార్థన చేస్తాను. అప్పుడు నాకు మారు మనసు బాప్తిజం లేదు. తర్వాత మళ్ళీ నేను కువైట్ వెళ్ళినప్పుడు పీజే స్టీఫెన్ పాల్ గారు నేను బైబుల్ అంతా చదివి తర్వాత భగవద్గీత తీసుకొని చదివి కొంత భగవద్గీత మొదటి పేజీల్లో కూడా ఇంచుమించు కృష్ణుడు ఒక రాజవంశానికి సంబంధించిన ఉన్నప్పుడు మహమ్మద్ ప్రవక్తని భగవద్గీతని బైబిల్ని కంపారిజన్ చేసుకొని ఏది వాస్తవాలకు దగ్గరగా ఉన్నది అని నేను ప్రార్థన చేసుకొని అసలు దేవుడు ఏదో తెలియాలన్నప్పుడు నాకు బైబిలే క్లియర్గా దేవుడు చూపించాడు. అప్పుడు మా అమ్మ నన్ను ఎన్నిసార్లు ప్రవచించి, అంటే నేను బాత్రూంలోకి వెళ్ళి నా ఆయుధాలు ఎక్కడో నేను నా బట్టలు అడుగులో పెట్టుకొని కనపడకుండా, నా రూమ్ సపరేట్గా ఉండేది, ఆ రూమ్లో కనపడకుండా నేను పెట్టుకున్నాయి కూడా స్నానం చేసి వచ్చేలోపు మా అమ్మ తీసి పారేస్తూ ఉండేది. అసలు ఎట్ట కనపడినాయి నీకంటే దేవుడు చూపించాడు. మా అమ్మకి నేను ఎక్కడ కత్తులు పెట్టాను, ఎక్కడ ఆయుధాలు పెట్టాను కూడా దేవుడు అని చూపించాడు. నేను మమ్మల్ని అనేవాడిని, ఈ ఆయుధాలు లేకుండా, ఈ ఆయుధం ఉంటే నేను 100 మందిని ఆపుకోగలుగుతాను, ఈ లేకుండా నేను బయటకు వెళ్తే ఎవడన్నా కనుక నన్ను చంపితే నా చావుకు నువ్వే కారణం, ఆ పాపకు నీకే తగిలేదని. అయినా కానీ అసలుకి ఆ మాటలు ఏం పట్టించుకోకుండా ఏ రోజుకైనా దేవుడు నేను మారుస్తాడు. ఆమె ఒక ఉత్తరం రాసింది నేను కువైట్లో ఉన్నప్పుడు, నాన్న ఎప్పుడన్నా కానీ నువ్వు మైకు పట్టుకొని అలిలోయ అని చెప్పి యేసుప్రభుని ప్రకటిస్తే చూసిన తర్వాత దేవుడు నా ప్రాణాలు తీసుకుంటే నాకు హాయిరా అని అంటే నేను నవ్వుకున్నా, పిచ్చిదాని నేనేంటి బైబిల్ పట్టుకోవటమేంది, నేనేంటి అసలు యేసుప్రభు గురించి మాట్లాడటమేంది, యేసుప్రభు కూడా నాకు ఒక విప్లవకారుడు, ఆయన 12 మంది శిష్యులు ఉంటే నాకు 50 మంది శిష్యులు ఉన్నారు, ఆయనకంటే ఎక్కువ గొప్ప ఉంది కదా, ఎక్కువ కాలం నేను సెటిల్మెంట్లు చేయగలిగిన ఆయన 3.5 సంవత్సరాలు లేదని అంటున్నారు, ఆయన 33.5 సంవత్సరాలు కదా ఆయనకంటే ఎక్కువ నేను బ్రతుకుతాను, ఆయనకంటే అన్ని విషయాలు చూసుకుంటే గొప్ప నేను అనుకుని నవ్వుకునేవాడిని. అదే నేను మారు మనసు పొంది మా ఊరు పక్కన రెడ్డిపాలెం అని ఒక 5 కిలోమీటర్ల రెడ్డిపాలెంలో ఒక 10,000 మంది జనాల మధ్య సాక్ష్యం చెప్తుంటే మా అమ్మ అదే మీటింగ్లో కూర్చుంటే ఆమె ఏడ్చుకొని అంటే నాకు అప్పుడు గుర్తొచ్చిందమ్మ, నువ్వు రాసిన ఉత్తరానికి నేను నమ్మలేదు కానీ నీ దేవుడు నన్ను ఒక సాక్షిగా మళ్ళీ ఈ దేశం పంపించాడు అని. అప్పుడు నా ఉద్దేశాలు నా తలంపులన్నీ మార్చుకొని దేవుని వైపు తిరిగి నేను ఏదైతే సెటిల్మెంట్లు చేశానో ఏమైతే ఉన్నానో అవన్నీ వదిలేసి ఇప్పుడు కొన్ని పాటలు రాసుకొని దేవుని సజీవ సాక్షిగా తిరుగుతూ ఆయన ఇచ్చిన ఈ జీవితం ఆయనకు అంకితం చేయాలని ఉద్దేశంతో ఉన్నాం.
1: ఇప్పుడు ఏం చేస్తున్నారు అయ్యగారు మీరు?
0: సేవ చేస్తున్నాను. ఇప్పుడు
1: ఎక్కడ చేస్తున్నారు?
0: గుంటూరులో నేను సేవ చేస్తున్నాను. ఆదరణకర్త మినిస్ట్రీ అని రెబకా గారు మిర్చియాడ దగ్గరలో ఒక చర్చి ఉంది, అన్న వాళ్ళతో కలిసి నేను చేస్తున్నాను. జోసఫ్ అన్న అని ఆయన పెద్ద సేవకుడు. ఆయన అంటే నేను ఎక్కడ టెస్ట్ మనీ పిలిస్తే వెళ్ళి అక్కడ వాక్యూమ్ టెస్ట్ మనీ కలిసి చెప్తూ ఇప్పుడు నేను అన్న వాళ్ళతో పాటు ఆదరణకర్త మినిస్ట్రీ అన్న వాళ్ళతో పాటు కలిసి నేను వెళ్తున్నాను. వాళ్ళు నన్ను అనే చోట్లకి తీసుకెళ్ళి నన్ను దేవుని సేవలో వాడుకుంటున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ చేతులు జోడించి నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే, మల్లెల రాజు అలియాస్ కత్తుల రాజుకున్న నన్ను నేను బాంబులు పట్టుకున్నాను, తుపాకులు పట్టుకున్నాను, కత్తులు పట్టుకున్నాను, అనేక మారణాయుధాలు పట్టుకున్నాను. అయితే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, ఈ రెండంచులు ఖడ్గం కలిగిన ఈ ఖడ్గాన్ని నన్ను దేవుడు పట్టించాడు. కారణం ఏంటంటే నా తల్లి ప్రార్థన. ఈ లోకంలో, ఈ లోకంలో దేవుళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు, నేను యేసు ప్రభు దేవుడు అని చెప్పటం లేదు, కానీ ఆయన ఒక్కడే దేవుడు అని చెబుతున్నాను. యేసు ప్రభు నీతో మాట్లాడగలడు, యేసు ప్రభు నీ దగ్గర రాగలడు. ఒకసారి మీరు పరీక్షించి చూడండి, నేను చెప్తున్నాను కాదు కానీ, అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే నాతో ఎందుకు మాట్లాడు అని మీరు పరీక్షించి చూసుకోండి. త్రాగుబోతులైనా, తిరుగుబోతులైనా, వ్యభిచారులైనా, రౌడీలైనా, రాజకీయ నాయకులైనా, ప్లీజ్ బ్రదర్స్, నేను కూడా రాజకీయ నాయకులతో తిరిగాను, ఉన్నాను, విప్లవకారులతో ఉన్నా, రౌడీజం ఉన్నా, షెటిల్మెంట్లు చేసుకున్నా, బీభత్సమైన తాగుబోతుగా ఉన్నా, నేను తాగినట్లుగా, నేను అన్ని కలగలుపుకొని మందు, కళ్ళు, క్రేన్ కొట్టుకాలు, సిగరెట్ పొడి యాష కలుపుకొని తాగినట్టుగా ఎవరు తాగుండ్రేమో బహుశా అని అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితులన్నీ కూడా విడిపించిన యేసుక్రీస్తు ప్రభు మీ అందరం కూడా విడిపించాలని కోరుకున్నాను. అందరూ మారు మనసు పొందండి. ఇది ఇద్దరు కులాలకు లేదా తక్కువ కులాలకు సంబంధించిన దేవుడు కాదు, ప్రపంచానంతా కూడా మానవాళి ఎక్కడైతే ఉన్నారో ఈ భూ ప్రపంచం మీద మానవులందరికీ యేసు ప్రభు రక్షకుడు, యేసు ప్రభు విమోచకుడు. ఆయనను నమ్మి మీరు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని, తెలుసుకోవాలని, ఈ సత్యం తెలుసుకోవాలని నేను మీకు రెండు చేతులు జోడించి చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుడు మీ అందరిని మార్చునుగాక, దేవుడే మిమ్మల్ని ఆకర్షించునుగాక. ఆమేన్.

అది క్రీస్తు శకారంభం. క్రీస్తేసు పెరుగుతున్న కాలం. మధ్యధర మృత సంద్రాల మధ్య ఉన్నది బేతనీయ గ్రామం. ఆ ఊళ్ళో ఆ కాలంలో అక్కా చెల్లెలు మార్తా మరియా సోదరుడైన లాజర్తో కలిసి నివసిస్తూ ఉండేవారు.

దేవుని తేజోమహిమ నిలిచే రమ్యమైన స్థలం దైవ మందిరం. ఆ మందిరావరణలో స్వస్థత, నెమ్మది, ఆదరణ, సంతోషం, విజయం, సమృద్ధిగా దొరుకుతాయి.